శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం 103.2 మెగాహెర్ట్స్ పై మరియు న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్లో ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948 శ్రావణ మాసం 4వ రోజు 2026 సంవత్సరం జూలై నెల 26వ తేదీ ఆదివారం. ఇప్పుడు సమయం 5:55 దాటి 48 సెకండ్లు. శ్రోతలందరికీ శుభోదయం.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 6 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో వింటారు హిందీలో వార్తలు. అనంతరం 6:05 ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి. ఢిల్లీ కేంద్రం నుండి ట్యూన్ చేసి ఉంచండి 103.2 మెగాహెర్ట్స్.

0: శ్రోతలు ట్యూన్ చేశారు 103.2 మెగాహెర్ట్స్ వింటున్నారు భక్తి రంజని కార్యక్రమంలో. ఇప్పుడు విందాం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: భక్తి రంజని కార్యక్రమం కొనసాగుతుంది. కార్యక్రమంలో ఇప్పుడు విందాం క్రీస్తు భక్తి గీతాలు.

0: శ్రోతలు ఇంతవరకు భక్తిరంజని కార్యక్రమంలో క్రీస్తు భక్తి గీతాలు విన్నారు. ఇంతటితో భక్తిరంజని కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి సమయం 6:40 కార్యక్రమంలో ఇప్పుడు విందాం సూక్తి సుధ. ఈనాటి కార్యక్రమాన్ని మనకు వినిపిస్తున్నారు శ్రీ జి పి రత్నం రాజ్ గారు.
1: ఇతరులు మన గురించి ఏమనుకుంటారో అనే భయం మన ప్రవర్తనలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. సాధారణంగా పిల్లలను మందలించి మంచి నడవడిక వారికి నేర్పడానికి అనేక విధాలుగా భయపెట్టే వారిని మనం చూడవచ్చు. కొన్నిసార్లు మనం భయపెట్టే విధానం వారిని జీవితాంతం అదే భయానికి బానిసలుగా ఉండేటట్లు చేయరాదు. మన సమాజ సాంప్రదాయ నియమావళిని ఉద్దేశించి జీవితంలో చేయవలసినవి చేయరానివి బోధించేటప్పుడు నైతిక ప్రవర్తన నియమావళిని బలవంతంగా వారి తల మీద రుద్దే బదులుగా ఒకడు తాను జరిగించిన ప్రతి పనికి ప్రతిఫలం తప్పక ఉంటుందని తెలియచేయాలి. అది ఈ లోకంలో కానీ లేక ఆ తరువాత కానీ వచ్చే దేవుని తీర్పు మరియు శిక్షను గూర్చి తెలియచెప్పడం చాలా మంచిది. కానీ అందుకు బదులుగా మనం ఉపయోగించే పద్ధతి ఏమంటే, ఊళ్ళో వాళ్ళంతా నీ గురించి ఏమనుకుంటారు అని మాత్రమే అంటుంటాం. ఒకరి సరియైన ప్రవర్తనకు ప్రేరణగా మనం సహజంగా ఉపయోగించే వాడుక పదం నవ్వుల పాలవుతామేమో. అవును, ఇది ఒక భయం మాత్రమే, కానీ అది మనిషి యొక్క నిజ ప్రవర్తనకు నడిపించకపోగా వేషధారణకు దారితీస్తుంది. అంటే ఈ విధమైన విధానం రహస్య జీవితపు ప్రారంభమునకు నాంది అవుతుంది. అపవిత్రమైన మానవ సంబంధాలు నెలకొల్పుకొనేటట్టుగాను మరియు పలు విషయాల్లో రాజీ పడేటట్టుగాను చేస్తుంది. అందుకు బదులుగా దేవుని యందు నమ్మకముంచి కేవలము దేవుని భయం కలిగి ఆయన మెప్పును మాత్రమే పొందడానికి ప్రయత్నించాలని ప్రభువైన యేసుక్రీస్తు చెప్పెను. ఇది మనకు కూడా ఒక మంచి సలహా. ఎందుకంటే చాలామంది మనుషుల భయం అనే వలలో చిక్కుకుంటారు. ఇతరుల మెప్పును బట్టి లేదా తిరస్కారాన్ని బట్టి మన ప్రవర్తనను మలుచుకున్నట్లయితే మనం నిరాశల పాలై బాధాకరమైన అభద్రతా భావంలో మిగిలిపోతాము. అందుకు బదులుగా మన ప్రవర్తన ద్వారా దేవుణ్ణి బాధపెడతామేమో అన్నదే మనకుండవలసిన గొప్ప భయమని బైబిల్ మనకు బోధిస్తుంది. దేవుణ్ణి సంతోషపెట్టే పనులు చేయడంలో మనం తృప్తిని పొందగలిగినట్లు ఇతర ఏ విషయముల్లోనూ అట్టి తృప్తిని అనుభవించలేము. ఇతరులు ఏమనుకుంటారోనన్న భయం స్థానంలో దేవుని అందలి భయాన్ని నీవు ఉంచగలిగితే అది ఆరోగ్యవంతమైన భయంగాను మరియు ఆ భయమే నీ భక్తికి నిదర్శనమై నీలో ధైర్యం చోటు చేసుకుంటుంది. దేవుని ఎడల భయభక్తులతో కూడిన గౌరవం మనకు స్వేచ్ఛనిచ్చి ఆయన మెప్పు కొరకు మాత్రమే జీవించేలా చేస్తుంది. అందుకే దేవుని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఇలా చెబుతుంది, పిన్నలనేమి పెద్దలనేమి తనయందు భయభక్తులు గలవారిని యెహోవా ఆశీర్వదించును. అవును, దేవుని అందలి భయము మనలను మన కుటుంబాలను అనేకమైన మేళ్లతో నింపును. దేవుని అందలి భయము మనలను మనుషుల భయము నుండి విడిపించగలదు. దేవుని అందలి భయము మనిషికి ముక్తిని ప్రసాదిస్తుంది. అంటే దేవుడు నిన్ను భయపెట్టేవాడు కాదు, కానీ ఆయన భయము ద్వారా ఆయన నిన్ను బలపరిచేవారై ఉన్నారు. అటు దేవుని యొక్క దైవికమైన కృప మీకు సదాకాలము తోడయండి, నడిపించునుగాక.
0: శ్రోతలు ఇంతవరకు శ్రీ జి పి రత్నం రాజ్ గారు వినిపించిన హితోక్తులు విన్నారు. సూక్తి సుధా కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 6:45 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో వింటారు ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి. అనంతరం 6:55 సంస్కృతంలో వార్తలు ప్రసారమవుతాయి ఢిల్లీ కేంద్రం నుండి. ట్యూన్ చేసి ఉంచండి 103.2 మెగాహెడ్స్. వింటూనే ఉండండి ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బాలకృష్ణ ఎల్లాప్రగడ. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 136వ సంచిక ఈరోజు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. కరువు పరిస్థితులను ఎదుర్కొనే పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించాలని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ సూచించారు. యువత చట్టసభల్లో ప్రవేశించి ప్రజాప్రతినిధులుగా వారి భావజాలాన్ని ఆలోచనలను దేశ భవిష్యత్తు కోసం ఉపయోగించాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఎర్రచందనం అక్రమ రవాణా ముఠాలకు సహకరిస్తే ఎవరినీ ఉపేక్షించేది లేదని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ వెల్లడించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 136వ సంచిక ఈరోజు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ తెలుగు అనువాదం ప్రధాని ప్రసంగం అయిన వెంటనే ఒకసారి, రాత్రి 8 గంటలకు మరోసారి ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ఆకాశవాణి దూరదర్శన్ కేంద్రాల ద్వారా ప్రసారమవుతుంది. కరువు పరిస్థితులు ఎదుర్కొనే పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించాలని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ సూచించారు. బాపట్లలోని వ్యవసాయ కళాశాల ఆడిటోరియంలో నిన్న జరిగిన ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం 58వ స్నాతకోత్సవానికి ఆయన అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ ఎల్నినో కారణంగా వ్యవసాయంపై తీవ్ర ప్రభావం పడుతుందన్నారు. వాతావరణ మార్పులను వ్యవసాయ విశ్వవిద్యాలయాలు నిరంతరం పర్యవేక్షించి ప్రభుత్వానికి అవసరమైన ప్రత్యామ్నాయ చర్యలను సూచించాలన్నారు. ప్రస్తుతం వ్యవసాయ రంగం ఎన్నడూ చూడని సవాళ్లను ఎదుర్కొంటోందని గవర్నర్ పేర్కొంటూ,
1: Agriculture today faces unprecedented challenges. Delayed monsoon, especially this year, El Nino, prolonged dry spells, extreme rainfall events, and increasing climate variability are placing enormous pressure on farming systems. The future of agriculture, therefore, cannot depend on favorable seasons. It must be built on resilient production system that conserve soil moisture, improve water use efficiency, restore soil health, and protect natural resource base for future generations.
0: యువత చట్టసభల్లో ప్రవేశించి ప్రజాప్రతినిధులుగా వారి భావజాలాన్ని ఆలోచనలను దేశ భవిష్యత్తు కోసం ఉపయోగించాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్లో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, దేశంలోని 140 కోట్ల జనాభాలో 30% యువతీ యువకులున్నా చట్టసభల్లో 1% మాత్రమే ప్రాతినిధ్యం ఉందన్నారు. ఈ పరిస్థితుల్లో మార్పు రావాల్సిన అవసరం ఉందని తెలిపారు. చట్టసభల్లో పోటీ చేసే వయోపరిమితిని 21 ఏళ్లకు తగ్గించాలని డిమాండ్ చేశారు. ఎర్రచందనం అక్రమ రవాణా ముఠాలకు సహకరిస్తే ఎవరినీ ఉపేక్షించేది లేదని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వెల్లడించారు. కడప జిల్లా అవధూత కాశీనాయన మండల పరిధిలోని వరికుంట్ల గ్రామ సమీపంలోని దేవాలయం వద్ద 50 లక్షల రూపాయల విలువైన 78 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్న ఘటనపై స్పందించిన ఆయన నిన్న ఎర్రచందనం అక్రమ రవాణా నిరోధక దళం అధికారులతో మాట్లాడారు. ఎర్రచందనం అక్రమ రవాణాను అరికట్టేందుకు మరింత కఠినమైన ప్రణాళికలు రూపొందిస్తున్నామని స్పష్టం చేశారు. ఆపరేషన్ అరణ్య ద్వారా ఎర్రచందనం అక్రమ రవాణాను ఏ విధంగా అరికడుతున్నామో ఎప్పటికప్పుడు సమీక్షిస్తానని పేర్కొన్నారు. బీసీల సమగ్ర అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో ఆయన నిన్న పాత్రికేయులతో మాట్లాడుతూ, బీసీ సంక్షేమానికి గత 2 ఏళ్లలోనే 50 వేల కోట్ల రూపాయలను ఖర్చు చేశామని, రానున్న 5 ఏళ్లలో 150 వేల కోట్ల రూపాయలతో ఆర్థిక ప్రణాళిక సిద్ధం చేశామని తెలిపారు. కొత్తగా 10 మహాత్మా జ్యోతిరావు పూలే గురుకులాలను ఏర్పాటు చేసి అదనంగా 5000 మంది విద్యార్థులకు విద్యా అవకాశాలు కల్పిస్తున్నట్లు మంత్రి పేర్కొంటూ,
2: ఈరోజు సంవత్సరానికి 50 వేల కోట్ల రూపాయలు బలహీన వర్గాలకు ఇచ్చి, ఈరోజు 10 కొత్త రెసిడెన్షియల్ స్కూల్స్ ఇచ్చి, ఏ రకంగా వాళ్ళని ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ముందుకు తీసుకెళ్లాలని ఒక దృఢమైనటువంటి సంకల్పంతో ఇవాళ కూటమి ప్రభుత్వం పనిచేస్తా ఉంది. బీసీ రక్షణ చట్టబద్ధత విధంగా తీసుకొచ్చడానికి ఈరోజు అన్ని కూడా చర్యలు తీసుకున్నాం. అతి త్వరలోనే ఆ చట్టం కూడా రాబోతా ఉంది. చేనేత కార్మికులకి 25,000 రూపాయలు ఇవ్వడం, చేనేత కార్మికులకి మరమగ్గాలుంటే 500 యూనిట్లు, చేతి మగ్గాలుంటే 200 యూనిట్లు ఉచితంగా అందిస్తా ఉన్నాం. అలాగే మత్స్యకారులకి 50 సంవత్సరాలకి పెన్షన్, అలాగే బ్యాన్ పీరియడ్ లో 20,000 రూపాయలు చొప్పున వేట నిషేధ సమయానికి వాళ్ళకి అందిస్తా ఉన్నాం.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవ వేడుకల్లో ప్రజలు స్వచ్ఛందంగా భాగస్వాములు కావాలని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత పిలుపునిచ్చారు. విశాఖపట్నం కలెక్టరేట్లో అధికారులు, ప్రజాప్రతినిధులతో విమానాశ్రయ ప్రారంభోత్సవంపై మంత్రి సమీక్షా సమావేశాన్ని నిన్న నిర్వహించారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. తాగునీరు, ఆహారం, భద్రతతో పాటు రవాణా సౌకర్యాలను పకడ్బందీగా కల్పించాలని సూచించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే ప్రజల కోసం బస్సుల రూట్ మ్యాప్, సమయ ప్రణాళికను సిద్ధం చేయాలని మంత్రి ఆదేశించారు. నీటి సంరక్షణ నిర్వహణతో పాటు వర్షపు నీటిని సద్వినియోగం చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం జలశక్తి అభియాన్లో వర్షపు నీరు ఒడిసి పట్టడం, క్యాచ్ ది రెయిన్ అనే కార్యక్రమాన్ని చేపట్టింది. దేశవ్యాప్తంగా అనేక జిల్లాల్లో ఈ ప్రచారాన్ని నిర్వహిస్తోంది. ప్రజలు వర్షపు నీటిని సేకరించి భవిష్యత్తులో ఉపయోగించుకునేలా ప్రోత్సహించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. ఇందులో భాగంగా నీటి భద్రత, వర్షపు నీటి సంరక్షణ, భూగర్భ జలాల పునరుజ్జీవనం ప్రాముఖ్యతపై పలు అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో మరో 10 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయని వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. గుంటూరు జిల్లాలో 3, ఎన్టీఆర్ జిల్లాలో 2, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, కృష్ణ, తిరుపతి, విశాఖపట్నం జిల్లాల్లో ఒక్కొక్కరికి పాజిటివ్ నిర్ధారణ అయిందని నిన్న విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది. దీంతో రాష్ట్రంలో మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య 49కి చేరిందని తెలిపింది. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 302 మందికి కోవిడ్ పరీక్షలు నిర్వహించినట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. ప్రస్తుతం బాధితుల్లో 24 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతుండగా మరో 16 మంది ఇంటి వద్ద వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. ఎల్నినో కారణంగా కష్టాల్లో ఉన్న రైతులకు సూక్ష్మ సేద్య పరికరాలను పంపిణీ చేసి అండగా నిలవాలని తెలంగాణ వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. ఆయా సంస్థలకు బకాయిలను త్వరలోనే చెల్లిస్తామని హామీ ఇచ్చారు. హైదరాబాద్లోని సచివాలయంలో ఆయా కంపెనీల ప్రతినిధులతో నిన్న నిర్వహించిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, ఎల్నినో దృష్ట్యా సాగునీటి సద్వినియోగానికి సూక్ష్మ సేద్యాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నామన్నారు. ఈ సీజన్లో 238,000 ఎకరాల లక్ష్యాన్ని నిర్దేశించుకున్నట్లు తెలిపారు. అనుమతులు వచ్చిన వెంటనే రైతులకు అవసరమైన పరికరాలను సరఫరా చేయాలని కంపెనీ ప్రతినిధులకు సూచించారు. ఈ క్రతువులో వ్యవసాయ, ఉద్యాన శాఖలు సమన్వయంతో వ్యవహరించి లక్ష్యాలను సమయానికి పూర్తి చేయాలని ఆదేశించారు. వాతావరణం. వాయువ్య బంగాళాఖాతం, పరిసర గంగా పరివాహక పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిశా తీరాలపై అల్పపీడనం కేంద్రీకృతమై ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా యానాంలలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్ర అధికారిని జి లక్ష్మి పేర్కొంటూ,
3: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాము, దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు రాయలసీమ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాము, ఈ రోజు భారీ వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది.
0: తెలంగాణలో రానున్న 3 రోజుల పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. గుంటూరు జిల్లా ఉండవల్లి గుహల వద్ద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సృజనాత్మకత సంస్కృతి సమితి ఆధ్వర్యంలో 2 రోజుల తెలుగు మహోత్సవం కార్యక్రమం నిన్న ప్రారంభమైంది. ఉదయం 6:30 సూర్యోదయ సుప్రభాతం పేరుతో విజయవాడలోని ఘంటసాల వెంకటేశ్వరరావు ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల విద్యార్థులు భక్తిగీతాలు ఆలపించారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా మాట్లాడుతూ, యువతలో మాతృభాషాభిమానాన్ని నింపడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 136 సంచిక ఈరోజు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. కరువు పరిస్థితులను ఎదుర్కొనే పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించాలని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ సూచించారు. యువత చట్టసభల్లో ప్రవేశించి ప్రజాప్రతినిధులుగా వారి భావజాలాన్ని, ఆలోచనలను దేశ భవిష్యత్తు కోసం ఉపయోగించాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఎర్రచందనం అక్రమ రవాణా ముఠాలకు సహకరిస్తే ఎవరినీ ఉపేక్షించేది లేదని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కే పవన్ కళ్యాణ్ వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

విందాం ప్రసార వివరాలు 103.2 మెగాహెడ్స్ పై మరియు న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్లో ఈరోజు మీరు వినబోయే కార్యక్రమాల వివరాలు. ముందుగా ఈ ఉదయం ప్రసారంలో 7:05 వింటారు తెలుగులో జాతీయ స్థాయి వార్తలు. 7:15 ప్రసారమవుతుంది ప్రభాత లహరి. ఈ కార్యక్రమంలో 7:30 వైష్ణవి హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ ఉదయం 8:00 డాక్టర్ టి శ్రీనివాస్ సూపర్ స్పెషాలిటీ ఐ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమాన్ని వింటారు. ఇక 8:30 ప్రసారమవుతుంది బాలభారతి. ఈనాటి కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కంజర్ విద్యార్థులు అందించే కదంబ కార్యక్రమాన్ని వింటారు. ఇక 9:00 నుండి 10:00 వరకు మీకు నచ్చిన పాటలతో కొనసాగుతుంది హృదయ రాగాలు. ఈ ఉదయం 10:00 ఈరోజు కార్గిల్ విజయ్ దివాస్. ఈ సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాన్ని వినిపిస్తారు శ్రీ ఎరం రాజుగారు. ఈ కార్యక్రమ నిర్వహణ శ్రీ సిహెచ్ మోహన్ దాస్ గారు. ఈ ఉదయం 10:30 నుండి ప్రసారమవుతాయి వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. ఇక ఈ ఉదయం 11:00 మన్ కీ బాత్ ప్రధాని మనసులోని మాట కార్యక్రమం ప్రసారమవుతుంది ఢిల్లీ కేంద్రం నుండి. అనంతరం వెనువెంటనే 11:30 ఈ కార్యక్రమానికి తెలుగు అనువాదం మనసులో మాట వింటారు. మధ్యాహ్నం 12:00 హిందీలో వార్తలు, 12:05 ఆంగ్లంలో వార్తలు ప్రసారం. ఇక అనంతరం కొనసాగుతాయి వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు మధ్యాహ్నం 3:00 వరకు. మధ్యాహ్నం 3:00 వింటారు సమన్వయ నాటక కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 4:00 వివిధ భారతి హిందీ కార్యక్రమాలు ప్రసారమవుతాయి ఢిల్లీ కేంద్రం నుండి. 5:00 అభిరుచి, 5:30 జానపద సంగీత కార్యక్రమం సినీ రంజని 5:45 ప్రసారమవుతుంది. 6:20 వింటారు సంస్కృతంలో వార్తలు, 6:30 సమాచార దర్శిని. సినీ రంజని వింటారు 6:35 వ్యవసాయ సూచనలు 6:50. 7:15 ప్రసారమవుతుంది ఇల్లు వాకిలే వ్యవసాయదారుల కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుండి. రాత్రి 8:00 మనస్సులో మాట కార్యక్రమం తిరిగి ప్రసారమవుతుంది హైదరాబాద్ కేంద్రం నుండి. జానపద సంగీత కార్యక్రమాన్ని వింటారు 8:30. 8:45 హిందీలో వార్తలు, 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్ లైట్ కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం. రాత్రి 9:30 ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. 9:45 వింటారు చిత్రసీమ. 10:00 అఖిల భారత సంగీత రవివాసరీయ కార్యక్రమం ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి. రాత్రి 11:00 వింటారు హిందీలో వార్తలు, 11:05 ఆంగ్లంలో వార్తలతో ఈనాటి కార్యక్రమాలు ముగుస్తాయి. ఇవి ఈరోజు మీరు వినబోయే కార్యక్రమాల వివరాలు. ప్రసార వివరాలు విన్నారు

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 7:05 అవస్తోంది. మరికొద్ది క్షణాల్లో వింటారు తెలుగులో జాతీయ స్థాయి వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. ట్యూన్ చేసి ఉంచండి 103.2 మెగాహెర్ట్జ్.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. మూడు దేశాల పర్యటన ముగించుకుని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ ఉదయం న్యూఢిల్లీకి చేరుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు సాయంత్రం వికసిత్ వైబ్రాంట్ విలేజ్ ప్రోగ్రాం 2026లో పాల్గొనే వారితో సంభాషిస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని ఆలోచనలను దేశ విదేశాల ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ ప్రసంగం ఈ ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. 3 T20ల పురుషుల క్రికెట్ సిరీస్లో భాగంగా

0: గౌరవ పురస్కారాన్ని అందుకున్నారు. ఇది భారత్ రొమేనియాల మధ్య పెరుగుతున్న విద్యాపరమైన ప్రజల మధ్య సంబంధాలను ప్రతిబింబిస్తుంది. ఈ పర్యటనలో ఆమె భారత వేగవంతమైన ఆర్థిక వృద్ధి, సాంకేతిక పురోగతి, ప్రపంచ సహకారం పట్ల ఉన్న నిబద్దతను పునరుద్ఘాటించారు. అలాగే వాణిజ్యం, ఆవిష్కరణలు, విద్య, డిజిటల్ టెక్నాలజీ, పునరుత్పాదక ఇంధన రంగాల్లో పటిష్టమైన భాగస్వామ్యాలను ప్రోత్సహించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈరోజు సాయంత్రం వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా వికసిత్ వైబ్రాంట్ విలేజ్ ప్రోగ్రాం 2026లో పాల్గొనే వారితో సంభాషిస్తారు. ప్రతి రాష్టము, కేంద్రపాలిత ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న 400 మందికి పైగా యువత ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రితో ముచ్చటిస్తారు. లద్దాఖ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లోని 74 వైబ్రాంట్ గ్రామాలను కవర్ చేస్తూ వికసిత్ వైబ్రాంట్ విలేజ్ ప్రోగ్రాం 2026 గత నెల 4 నుండి 30వ తేదీ వరకు 2 దశల్లో నిర్వహించారు. 300,000కు పైగా యువత దేశవ్యాప్త ఆన్లైన్ క్విజ్ పోటీ ద్వారా ఇందులో పాల్గొనే వారిని ఎంపిక చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా పాల్గొనేవారు స్థానికులతో కలిసి నివసించేవారు. అలాగే స్వచ్ఛతా డ్రైవ్లు, ప్రభుత్వ పథకాలపై అవగాహన సదస్సులు, యువ సమ్మేళనాలు, సాంస్కృతిక మార్పిడి కార్యక్రమాలు, మొక్కలు నాటే కార్యక్రమాలు, మినీ మోడల్ పంచాయతీ సిమ్యులేషన్లు, స్థానిక కళాకారులతో పరస్పర సంభాషణలు, వ్యూహాత్మక ప్రాముఖ్యత కలిగిన సంస్థలను సందర్శించడం వంటి కార్యకలాపాలు చేపట్టారు. దేశ సరిహద్దు ప్రాంతాల సామాజిక ఆర్థిక పరిస్థితులు, సాంస్కృతిక వారసత్వం, అభివృద్ది ఆకాంక్షలపై ఈ కార్యక్రమంలో దృష్టి సారించారు. నా యువ భారత్ ద్వారా అమలు జరుగుతున్న వికసిత్ వైబ్రాంట్ విలేజ్ ప్రోగ్రాం భారతదేశ సరిహద్దు గ్రామాలను దేశపు మొదటి గ్రామాలుగా పరిగణించాలనే ప్రధానమంత్రి దృక్పథాన్ని సాకారం చేయడానికి, వికసిత్ భారత్ ప్రయాణంలో వాటిని క్రియాశీల భాగస్వాములుగా చేయడానికి రూపొందించబడింది. తమ డిమాండ్లను ప్రభుత్వం అంగీకరించడంతో సీజేపీ ఆందోళన విరమించింది. పరీక్షా విధానంలో సంస్కరణలు, పేపర్ లీకేజీలను నివారించే చర్యలపై డిమాండ్ల గురించి బీజేపీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, డాక్టర్ జితేంద్ర సింగ్ నిన్న సీజేపీ ప్రతినిధి బృందంతో 3వ విడత చర్చలు జరిపారు. నిన్న న్యూఢిల్లీలో సీజేపీ ప్రతినిధి బృందంతో కలిసి సంయుక్తంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో జేపీ నడ్డా మాట్లాడుతూ, నిరసనకారులపై ఎలాంటి చర్యలు తీసుకోకూడదని, వారిపై ఎటువంటి ఎఫ్ఐఆర్లు నమోదు చేయకూడదనే సీజేపీ డిమాండ్లను ప్రభుత్వం అంగీకరించిందని తెలిపారు. ఒకవేళ ఏవైనా ఎఫ్ఐఆర్లు నమోదైతే వాటిని ఉపసంహరించుకుంటామని నడ్డా తెలిపారు. నీట్, యూజీ పేపర్ లీకేజీ తర్వాత ఆత్మహత్య చేసుకున్న వారి కుటుంబాలకు నష్టపరిహారం ఇచ్చే అంశంపై స్పందిస్తూ, ప్రభుత్వానికి పూర్తి సానుభూతి ఉందని, నిబంధనలకు లోబడి గరిష్ట నష్టపరిహారం అందజేస్తామని నడ్డా తెలిపారు.
1: FIR की कॉपी भी इनको हम देंगे और उसको विड्रॉ करने की बात कोई भी एक्शन नहीं होगा जो प्रोटेस्टर्स के साथ प्रोटेस्ट के दौरान हुआ है. जो ऑर्गेनाइजर्स हैं और प्रोटेस्टर्स हैं उनका इस एक्टिविटी के लिए कोई भी उन पर आगे केस नहीं होगा, इस बात को हम लोगों ने माना है. कंपनसेशन अकॉर्डिंग टू द रूल्स एंड रेगुलेशंस व्हाटएवर मैक्सिमम विल बी पॉसिबल दैट विल बी गिवन टू देम.
0: ఇరు వర్గాల మధ్య కుదిరిన ఒప్పందాలు నిర్దేశిత గడువులోగా అమలవుతాయనే నమ్మకంతో సీజేపీ అధికార ప్రతినిధి సౌరవ్ దాస్ ఆందోళనను ఉపసంహరించుకుంటున్నట్టు ప్రకటించారు.
2: तमाम मांगे जो हमारी थी वो मान ली गई है, तो हम इमीडिएट इफेक्ट से प्रोटेस्टर से रिक्वेस्ट करते हैं कि आप विड्रॉ करें, पीसफुली अपने घर वापस जाएं और आगे की जो भी हमारी रणनीति होगी या बातचीत होगी उससे हम आपको अवगत कराएंगे.
0: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తర్వాత కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి కొత్త విద్యాశాఖ మంత్రి కానున్నారు. తన ప్రస్తుత శాఖలతో పాటుగా విద్యామంత్రిత్వ శాఖ అదనపు బాధ్యతలను కూడా జోషికి కేటాయించారు. జోషి ప్రస్తుతం వినియోగదారుల వ్యవహారాలు, ఆహార ప్రజాపంపిణీ, నూతన పునరుత్పాదక ఇంధన వనరుల శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు. కేంద్ర మంత్రివర్గం నుండి ధర్మేంద్ర ప్రధాన్ సమర్పించిన రాజీనామాను తక్షణమే అమల్లోకి వచ్చేలా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని ఆలోచనలను దేశ విదేశాల ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ ప్రసంగం ఈ ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. ఇది ప్రతి నెలా ప్రసారమయ్యే రేడియో కార్యక్రమంలో 136వ సంచిక. ఈ కార్యక్రమం ఆకాశవాణి, దూరదర్శన్

0: ద నెట్వర్క్, ఏఐఆర్ న్యూస్ వెబ్సైట్, కేంద్ర సమాచార ప్రసార శాఖ యూట్యూబ్ ఛానళ్లలో కూడా ప్రత్యక్ష ప్రసారమవుతుంది. హిందీ ప్రసంగం ముగిసిన వెంటనే తెలుగు అనువాదం ప్రసారమవుతుంది. తిరిగి రాత్రి 8 గంటలకు తెలుగు అనువాదం పునః ప్రసారమవుతుంది. రేపు లోక్సభలో పబ్లిక్ ఎగ్జామినేషన్స్ సవరణ బిల్లు 2026ను ప్రభుత్వం ప్రవేశపెడుతుంది. ఈ బిల్లు పబ్లిక్ ఎగ్జామినేషన్స్ చట్టం 2024ను సవరించాలని కోరుతోంది. దీనిని కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ప్రవేశపెడతారు. ప్రశ్నాపత్రాల లీకేజీలు, పరీక్షల్లో అవకతవకలకు పాల్పడే కేసుల్లో కఠినమైన శిక్షలు విధించడానికి, అలాగే ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయడానికి ఉద్దేశించిన ముసాయిదా బిల్లుకు శుక్రవారం కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి జేపీ నడ్డా నిన్న న్యూఢిల్లీలో లఘు ఉద్యోగ భారతి ఫార్మా సదస్సు 2026ను ప్రారంభించారు. భారత ఫార్మాసిటికల్స్ రంగం నూతన ఆవిష్కరణలు ప్రోత్సహిస్తూ, ఉపాధిని కల్పిస్తూ, అందుబాటు ధరల్లో ఆరోగ్య సంరక్షణను అందిస్తూ, ప్రపంచ నాయకత్వాన్ని బలపరుస్తూ, దేశ నిర్మాణానికి ఒక మూల స్తంభంగా నిలుస్తోందని నడ్డా పేర్కొన్నారు. 3 T20ల పురుషుల క్రికెట్ సిరీస్లో భాగంగా నిన్న హరారేలో జరిగిన 2వ మ్యాచ్లో భారత్ జింబాబ్వేను 90 పరుగుల తేడాతో ఓడించి సిరీస్లో 2-0 ఆధిక్యాన్ని సాధించింది. కొత్త T20 కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో భారత్ సాధించిన తొలి సిరీస్ విజయం ఇది. భారత్ నిర్దేశించిన 220 పరుగుల లక్ష్య ఛేదనలో జింబాబ్వే 18వ ఓవర్లోనే కేవలం 129 పరుగులకు ఆలౌటైంది. మహారాష్ట, ఒడిశాల్లో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే 2 రోజుల్లో ఛత్తీస్గఢ్, గుజరాత్, కొంకణ్, గోవా ప్రాంతాల్లో కూడా భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, జార్ఖండ్, ఉత్తరాఖండ్, రాజస్థాన్, ఈశాన్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని కూడా తెలిపింది. అండమాన్ నికోబార్ దీవులు, ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్లో రేపటి వరకు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని ఐఎండి తెలిపింది. బీహార్, కర్ణాటక, జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, జార్ఖండ్, కేరళ, మాహే, ఒడిశా, కర్ణాటక, తెలంగాణల్లో కూడా ఇటువంటి వాతావరణ పరిస్థితులే ఉంటాయని ఆ శాఖ పేర్కొంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. 3 దేశాల పర్యటన ముగించుకుని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ ఉదయం న్యూఢిల్లీకి చేరుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు సాయంత్రం వికసిత్ వైబ్రాంట్ విలేజ్ ప్రోగ్రాం 2026లో పాల్గొనే వారితో సంభాషిస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని ఆలోచనలను దేశ విదేశాలతో పంచుకునే మన్ కీ బాత్ ప్రసంగం ఈ ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. 3 T20ల పురుషుల క్రికెట్ సిరీస్లో భాగంగా నిన్న హరారేలో జరిగిన 2వ మ్యాచ్లో భారత్ జింబాబ్వేపై 90 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 7:15.

ప్రభాతలహరి. ఆనందం, ఆరోగ్యం, వినోదం, విజ్ఞానం అందించే విభిన్న కార్యక్రమాల సమాహారం ప్రభాతలహరి కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో ఈ ఉదయం 7:30 ప్రసారమవుతుంది వైష్ణవి హాస్పిటల్ సరస్వతీనగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం. ఈనాటి కార్యక్రమంలో గైనకాలజిస్ట్ డాక్టర్ కె సవితారాణి గారి సలహాలు, సూచనలు వింటారు. అలాగే ఈ ఉదయం 8:00 డాక్టర్ టి శ్రీనివాస్ సూపర్ స్పెషాలిటీ కంటి హాస్పిటల్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈనాటి కార్యక్రమంలో డాక్టర్ టి శ్రీనివాస్ గారు కళ్లకు సంబంధించిన సలహాలు, సూచనలు అందిస్తారు. శ్రోతలు ఈ కార్యక్రమాన్ని వినవచ్చు ఈ ఉదయం 8:00. ప్రభాతలహరి కార్యక్రమంలో ముందుగా విందాం

0: ప్రభువుది గీతం విన్నారు. శ్రోతలు ట్యూన్ చేశారు 103.2 మెగాహెడ్స్ వింటున్నారు ప్రభాత లహరి. కార్యక్రమంలో ఇప్పుడు విందాం కొన్ని ప్రకటనలు.
1: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్
2: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్. బృందావన్ హాస్పిటల్, ద్వారకా నగర్, నిజామాబాద్.
3: PM జయ్, అబ్ గరీబో కి జయ్ బన్ గయి హై.
4: దేశ్

0: ಆಯುಷ್ಮಾನ್ ಭಾರತ್ ಪ್ರಧಾನಮಂತ್ರಿ ಜನ ಆರೋಗ್ಯ ಯೋಜನೆಕ್ಕಿಂತ ಸುಮಾರು 60 ಕೋಟ್ಲ ಮಂದಿ ಪ್ರಜಲು 5 ಲಕ್ಷಲ ವರೆಗೆ ಉಚಿತ ಚಿಕಿತ್ಸೆಗೆ ಅರ್ಹುಲಯ್ಯಾರು. ಇಪ್ಪಟಿ ವರೆಗೂ 12 ಕೋಟ್ಲಕ್ಕೂ ಪೈಗಾ ಉಚಿತ ಚಿಕಿತ್ಸಲು ಅಂದಿಸಿದಂ ದ್ವಾರಾ ಪೇದ ಕುಟುಂಬಾಲಕು ವೈದ್ಯ ಖರ್ಚುಲಲೋ ಸುಮಾರು 2 ಲಕ್ಷಲ ಕೋಟ್ಲು ಆದಾ ಅಯ್ಯಾಯಿ. ಆಯುಷ್ಮಾನ್ ಆಪ್ನು ಡೌನ್ಲೋಡ್ ಚೇಸ್ಕೊನಿ ಈ ರೋಜೇ ಆಯುಷ್ಮಾನ್ ಕಾರ್ಡ್ನು ಪೊಂದಂಡಿ. ಮರಿನ್ನ ವಿವರಾಲ ಕೋಸಂ 1455555 ಕಾಲ್ ಚೇಯಂಡಿ.
1: డాక్టర్ ఏ వనితా
2: కంటిపై పొర కొలికి మండలి ఆపరేషన్
1: ఆధునిక కంప్యూటర్ ద్వారా కంటి పరీక్ష చేసి గ్లాసెస్ కాంటాక్ట్ లెన్స్ ఇవ్వబడును.
2: మూతబిందు శుక్లాలకు కంటి ఆపరేషన్లు
1: సంప్రదించండి. డాక్టర్ ఏ వనితా నేత్ర వైద్య నిపుణులు.
2: ఆర్పి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ద్వారకానగర్ నిజామాబాద్.
1: సెల్ 9032323258.
3: డాక్టర్ సీను నాయక్ 25వ వార్షికోత్సవం.
1: ఎత్తు వంకరపల్లు, క్లిప్స్ ట్రీట్మెంట్, ఇంకా ఇంప్లాంట్స్, అన్ని రకాల దంత సమస్యలకు డాక్టర్ సీను నాయక్ డెంటల్ హాస్పిటల్,
3: ఖలీల్వాడి, నిజామాబాద్.
1: సెల్ 7799090505. డాక్టర్ బి కిషోర్ రెడ్డి గత 15 సంవత్సరాలుగా నిజామాబాద్ లో సేవలందించి
3: ఇప్పుడు డాక్టర్ బి కిషోర్ రెడ్డి చెస్ట్ అండ్ అలర్జీ క్లినిక్ స్థాపించారు.
1: దగ్గు, దమ్ము, ఆస్తమా, అలర్జీ, టీబీ, నిమోనియా, ఛాతీ నొప్పి, పిల్లల్లో పెద్దల్లో సమస్యలకు సంప్రదించండి.
3: డాక్టర్ బి కిషోర్ రెడ్డి, పల్మనాలజిస్ట్, అపోజిట్ హోప్ హాస్పిటల్, కలిల్వాడి, నిజామాబాద్. సన్రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్
1: ఆర్థోపెడిక్, ఎండోక్రైనాలజీ, కార్డియాలజీ, న్యూరో, న్యూరో సర్జరీ, యూరాలజీ, జనరల్ మెడిసిన్,
3: ఇంకా జనరల్ లాప్రోస్కోపిక్ సర్జరీ, డెంటల్ ఫిజియోథెరపీ, రేడియాలజీ, అన్ని ఒకే చోట,
1: 24 గంటలు అత్యవసర సేవలు.
3: ఎన్ఏబిహెచ్ గుర్తింపు.
1: సన్రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్.
3: హ్యాపీ యానివర్సరీ డియర్.
1: సెలబ్రేషన్స్ ఒక్కటే తక్కువైంది ఇప్పుడు.
3: ఏమైంది, ఎందుకంత నిష్ఠురం?
1: ఏమీ కాలేదనే కదా నా బాధ.
3: అంటే
1: పెళ్ళై 5 ఏళ్ళవుతున్నా ఇంకా పిల్ల పాప లేరు, అదే కదా నా బాధ.
3: దానికేముంది, ఈరోజు మంచి డాక్టర్ని కలుద్దాం.
1: సంప్రదించండి.
3: డాక్టర్ బండారి సుజాత, విజయలక్ష్మి హాస్పిటల్,
1: రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజామాబాద్.
3: ఫోన్ 0846225334.
4: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
5: శ్రోతలు విన్నారు ప్రకటనలు. ప్రభాతలహరి కార్యక్రమాలు విభిన్నంగా ఉంటాయి కదా, అలాగే ప్రతిరోజు ఈ కార్యక్రమంలో మనం తెలుసుకుంటున్నాం ఆ రోజుకున్న ప్రత్యేకత గురించి. ఆ పరంపరలో మరి జూలై 26వ తేదీకున్న ప్రాముఖ్యత ఏంటో తెలుసుకుందామా?

జూలై 26వ తేదీ. ఈరోజును మనం కార్గిల్ విజయ్ దివాస్గా జరుపుకుంటున్నాం. 1999లో పాకిస్తాన్పై జరిగిన కార్గిల్ యుద్ధంలో భారతదేశం సాధించిన నిర్ణయాత్మక విజయానికి గుర్తుగా నిలుస్తుంది కార్గిల్ విజయ్ దివాస్. ఆపరేషన్ విజయ్ సమయంలో జమ్మూ అండ్ కాశ్మీర్లోని కార్గిల్ ప్రాంతంలో వ్యూహాత్మక శిఖరాలను తిరిగి స్వాధీనం చేసుకోవటానికి తమ ప్రాణాలను సైతం త్యాగం చేసిన 527 మంది వీర సైనికులకు నివాళి అర్పిస్తోంది దేశం ఈరోజు. కార్గిల్ విజయ్ దివాస్ 2026. ఈరోజున వారి అసాధారణ ధైర్యాన్ని గౌరవిస్తూ జాతీయ ఐక్యత మరియు రక్షణ సన్నద్ధత యొక్క ప్రాముఖ్యతను గుర్తు చేసుకుంటున్నాం. ఈ సందర్భంగా ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం అందిస్తోంది ఘన నివాళి తమ ప్రాణాలను త్యాగం చేసిన వీర సైనికులకు. ఈరోజు కార్గిల్ విజయ్ దివాస్ ఈ సందర్భంగా ఆకాశవాణి ఈ ఉదయం 10 గంటలకు అందిస్తుంది ప్రత్యేక కార్యక్రమాన్ని. వినండి ఈ ఉదయం 10 గంటలకు కార్గిల్ విజయ్ దివాస్ సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం. ఈ కార్యక్రమ నిర్వహణ శ్రీ సిహెచ్ మోహన్ దాస్ గారు, వ్యాఖ్యానం మరియు సహకారం ఎర్రంరాజు గారు.

0: పాట విన్నారు. ఆకాశవాణి సమయం 7:30. కార్యక్రమంలో ఇప్పుడు విందాం. వైష్ణవి హాస్పిటల్ సరస్వతీనగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం.
1: ఈ కార్యక్రమ ప్రాయోజకులు డాక్టర్ కె. సవితారాణి, ప్రసూతి వైద్య నిపుణురాలు, వైష్ణవి హాస్పిటల్ సరస్వతీనగర్ నిజామాబాద్. వైష్ణవి హాస్పిటల్ ప్రస్తుతం ప్రసూతి సేవలే కాకుండా హై రిస్క్ ప్రెగ్నెన్సీ అంటే గర్భిణీగా ఉన్నప్పుడు ఉండే బీపీ, షుగర్, థైరాయిడ్, గుండె వ్యాధులకు వైద్య సేవలు అందిస్తుంది. అంతేకాదు వయాబిలిటీ స్కానింగ్, ఎన్టీ స్కానింగ్, టిఫా స్కానింగ్, గ్రోత్ స్కానింగ్, డాప్లర్ స్కానింగ్, ఇంకా పొలిక్యులర్ స్టడీ స్కానింగ్, ఐవీఎఫ్ గర్భాలకు యాంటీనిటల్ కేర్, డెలివరీలు కూడా చేయబడును. సంతానం లేదనే చింత లేకుండా సంతానం కొరకు దూర ప్రాంతాలకు వెళ్లే అవసరం లేకుండా సురక్షితమైన వైద్యాన్ని అందిస్తోంది వైష్ణవి హాస్పిటల్. మీరు సంప్రదించాల్సిన చిరునామా డాక్టర్ కె. సవితారాణి, ప్రసూతి వైద్య నిపుణురాలు, వైష్ణవి హాస్పిటల్ సరస్వతీ నగర్, నిజామాబాద్.
2: డాక్టర్ సవితారాణి గారు నమస్కారం అండి.
3: నమస్తే అండి.
2: డాక్టర్ గారు, ఒక స్త్రీ యొక్క జీవిత కాలంలో గర్భిణీగా ఉన్న సమయం చాలా విశిష్టమైనది, పటిష్టమైనది. అంటే ఒక కొత్త జీవికి జన్మనివ్వటానికి ఒక తల్లి పడే వేదన కావచ్చు, ప్రయత్నం కావచ్చు, బాధ కావచ్చు, కష్టం కావచ్చు, సుఖం కావచ్చు, అందులో అన్ని రకాల ఎమోషన్స్ దాగి ఉంటాయి గర్భిణీగా ఉన్నప్పుడు. ఎన్నో జాగ్రత్తలు కూడా తీసుకుంటారు,
3: టోటల్ ఫ్యామిలీ ఎమోషన్స్ దాంట్లో దాగి ఉంటాయి.
2: కుటుంబ సభ్యులందరి దృష్టి ఆ గర్భిణీ స్త్రీ మీదే ఉంటుంది. అన్ని జాగ్రత్తలు తీసుకుంటుందా, తీసుకోవట్లేదా, తింటుందా, తినట్లేదా, ఏమి తింటుంది, ఎంత తింటుంది, ఎంత తినాలి, ఎంత తినకూడదు, ప్రతి విషయంలో కొన్ని ఆంక్షలు విధించి ఆమెను కాపాడుతూ ఉంటారు. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే, సాధారణంగా వింటుంటాం గర్భిణీగా ఉన్నప్పుడు కనుక ఆ స్త్రీ కుంకుమ పువ్వు అనే పదార్థాన్ని పాలలో వేసుకొని కానీ, నీళ్ళలో నానబెట్టి కానీ తాగటమో తినటమో చేస్తే పుట్టబోయే పాప కానీ బాబు కానీ ఒక అందమైన రంగును కలిగి పుట్టే అవకాశం ఉంటుందన్నది మనం చాలా కాలంగా వింటున్నాం. ఇది ఎంతవరకు నిజం? ఇది నిజమా? శాస్త్రీయంగా రుజువు చేయబడిందా? లేకపోతే ఒక అపోహ, ఒక నమ్మకం మాత్రమేనా?
3: ఇది నా పేషెంట్స్ కూడా చాలామంది అడుగుతూ ఉంటారు. కొంతమంది ఇప్పుడు మనకి చాలామంది విలేజెస్లో వాళ్ళ హస్బెండ్ కానీ లేకపోతే వాళ్ళ మామ కానీ దుబాయ్లో ఉంటారు. మేడం, మా మామయ్య గారు ఇది పంపించారు, కుంకుమ పువ్వు మా హస్బెండ్ పంపించారు, స్పెషల్ తీసుకోవచ్చా మేడం అని అడుగుతారు. సో ఎందుకు రాయి కుంకుమ పువ్వు అంటే, మేడం పుట్టబోయే బిడ్డ తెల్లకు పుడుతుంది అంట కదా. సో ఇది కొన్ని అనహాదిగా మన సమాజంలో ఈ ఒక నమ్మకం, కుంకుమ పువ్వు తింటే పుట్టబోయే బిడ్డ తెల్లగా పుడతారు. సో ఇది శాస్త్రీయంగా చూస్తే మాత్రం కరెక్ట్ కాదు. అంటే ఇప్పుడు మనకి కుంకుమ పువ్వు ఎక్కడెక్కువ దొరుకుతుంది? కాశ్మీర్లో ఎక్కువ దొరుకుతుంది. సో కాశ్మీర్లో ఉండే వాళ్ళంతా తెల్లగానే
2: ఉంటారు.
3: సో వాళ్ళ కుంకుమ పువ్వు తిన్నందుకు తెల్ల కాదు,
2: వాళ్ళకి
3: ఆ వాతావరణానికి వాళ్ళ జెనెటిక్ ఫ్రేమ్ అలా ఉంటుంది. అంతేకాని వాళ్ళు తిన్నందుకు, బట్ అది అనాదిగా వస్తుంది. మనం ఎన్ని చెప్పినా సరే నా ప్రెగ్నెంట్ పేషెంట్స్ 80% వాళ్ళు డైలీ కుంకుమ పువ్వు తీసుకుంటారు. సో బట్ ఆ కుంకుమ పువ్వు తీసుకోవడం మూలంగా వేరే అడ్వాంటేజెస్ ఉంటాయి. అంటే బిడ్డ యొక్క కలర్ అనేది అమ్మాయి అబ్బాయి అంటే భార్య భర్తల యొక్క జీన్స్ పైన ఆధారపడి ఉంటుంది. అంటే జన్యు పైన వాళ్ళ పుట్టబోయే బిడ్డ కలరు ఆధారపడి ఉంటుంది. తర్వాత మెలానిన్ అనే పిగ్మెంట్ ద్వారా వాళ్ళ స్కిన్ కలర్ చేంజ్ అవుతుంది. అంతేగాని మనం కుంకుమ పువ్వు తీసుకోవడం మూలంగా కలర్ తెల్లగా పుట్టడము, తీసుకోకపోవడం మూలంగా నల్లగా పుట్టడం అనేది కాదు. బట్ ఇది ఒక సుగంధ ద్రవ్యం. కుంకుమ పువ్వు అనేది ఒక సుగంధ ద్రవ్యం. దాంతో ఇతరత్ర ఉపయోగాలు ఉన్నాయి, అంతేగాని కలర్కి మాత్రం అది ఉపయోగం లేదు. సో ఏం ఉపయోగాలు ఉంటాయి అంటే, మనం ఎంత మోతాదులో తీసుకోవాలంటే యూ సాధారణంగా 3rd month కంప్లీట్ అయినప్పటి నుంచి తీసుకుంటూ ఉంటారు. 1-2 రెబ్బలు, అంతకంటే ఎక్కువ తీసుకోకూడదు. సో ఆ 1-2 రెబ్బలు పాలల్లో వేసుకుని తీసుకున్నట్టయితే వామిటింగ్ సెన్సేషను, ఒకారము, వాంతి, తిప్పినట్టుగా ఉంటుంది కదా, అలాంటి సింప్టమ్స్ నుంచి కొద్దిపాటి ఉపశమనం ఉంటుంది వాళ్ళకి. తర్వాత ఈ కుంకుమ పువ్వు ఏం చేస్తుందంటే జీర్ణ వ్యవస్థని స్టిమ్యులేట్ చేస్తుంది. అంటే వాళ్ళకి కొంచెం ఆకలి కలిగించడము, డైజెషన్ ఇంప్రూవ్ అవ్వడం అలాంటివి ఈ కుంకుమ పువ్వు ద్వారా జరుగుతుంది. సో అవి తీసుకోవడం మూలంగా వాళ్ళకి కొంచెం జీర్ణశక్తి కొంచెం ఇంప్రూవ్ అవుతుంది. తర్వాత వాళ్ళకి ఎస్పెషల్లీ గర్భిణీగా ఉన్నప్పుడు మూడ్ స్వింగ్స్ ఎక్కువగా ఉంటుంది. అంటే తొందరగా ఎమోషనల్ అయిపోవడము, తొందరగా ఏరవడము, తొందరగా భయపడడము, తొందరగా ఆందోళన చెందడము. సో ఎమోషనల్ డిస్టర్బెన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఈ కుంకుమ పువ్వు ద్వారా ఆ ఎమోషనల్ డిస్టర్బెన్సెస్ కొంచెం తగ్గుతాయి. తర్వాత ఇప్పుడు చాలామంది గర్భిణీ స్త్రీలు ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటి, నిద్రలేమి. పడుకునే ముందు పాలలో ఒక 2-3 రెబ్బలు కుంకుమ పువ్వు వేసుకుని, గోరువెచ్చని పాలలో వేసుకుని పడుకున్నట్టయితే వాళ్ళకి కంఫర్టబుల్గా నిద్ర వస్తుంది,
2: నిద్ర వచ్చే అవకాశం.
3: అంటే వాళ్ళ జీర్ణ వ్యవస్థ కోసము, మూడ్ స్వింగ్స్ కోసము, ఈ వామిటింగ్ సెన్సేషను, ఈ తిప్పినట్టుగా ఉండడం అలాంటి సింప్టమ్స్కి అది ఉపయోగం ఉంటుంది. అంతేగాని కలర్ కోసం కాదు. సో మనకి మనం తీసుకునే ఆహారంతో బిడ్డ యొక్క ఓవరాల్ ఆరోగ్యం డిపెండ్ అవుతుంది కానీ కలర్ అయితే మార్పు చెందదు. కాబట్టి మనం గర్భిణీ స్త్రీకి సమతుల్యమైన ఆహారము అంటే బ్యాలెన్స్డ్ డైట్ ఇవ్వడం మూలంగా పుట్టబోయే బిడ్డ ఆరోగ్యకరంగా పుడుతుంది కానీ కలర్ అనేది ఇంపార్టెంట్ కాదు. సో కలర్ కోసం ఈ కుంకుమ పువ్వు తీసుకోవడం అనే దాంట్లో వాస్తవం లేదు, బట్ ఇతరత్ర ఉపయోగాలు ఉన్నాయి. అయితే చాలామంది ఏం చేస్తారంటే కుంకుమ పువ్వు అనేసి మార్కెట్ నుంచి తీసుకొస్తారు. కొన్ని ఏంటంటే కెమికల్స్ కలిపిన బయట దొరికే కుంకుమ పువ్వు నుంచి మాత్రం చాలా దూరంగా ఉండాలి. సో కుంకుమ పువ్వు కనుక ఎక్కువ తీసుకున్నట్టయితే కడుపులో నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎక్కువ మోతాదులో కాకుండా 2-3 రెబ్బలు పర్ డే తీసుకున్నట్టయితే మిగతా ఉపయోగాలు అయితే ఉంటాయండి.
2: అంటే ఇది పుట్టబోయే బిడ్డ యొక్క రంగును మార్చకపోయినా ఒక గర్భిణీ స్త్రీకి కొంత మేలు చేసే అవకాశం అయితే ఉంది.
3: మేలు చేస్తుంది తప్పకుండా. ఇది ఒక సుగంధ ద్రవ్యం, దీనికి ఉండే అడ్వాంటేజెస్ దీనికి ఉన్నాయి. అంతేగాని కలర్ కోసం అయితే కాదు.
2: కాదు. అలాగే ఇప్పుడు వేసవి కాలంలో తాటి ముంజలు అంటుంటాం మేడం, ఎక్కువగా ఈ సీజన్ లోనే మనకు దొరికితే అందుబాటులో ఉంటాయి, ఎవరికైనా తినబుద్ధి అవుతుంది, బయట వేడివేడిగా ఉంటే చల్లగా ఉంటుంది కాబట్టి సహజ సిద్ధంగా చెట్టు నుంచి వచ్చింది కాబట్టి అందరు ఇష్టపడతారు. వాటిని తీసుకోవడానికి గర్భిణీలు ప్రయత్నం చేస్తారు, ఇది ఎంతవరకు సమంజసం, తీసుకోవచ్చా తినొచ్చా అన్న?
3: సమ్మర్లో మనకి మన ప్రకృతి ఇచ్చే ఒక బ్యూటిఫుల్ ఫ్రూట్ ఏంటంటే తాటి ముంజలు. సో గర్భిణీసులు హ్యాపీగా తీసుకోవచ్చు. సో ఏదైనా సరే మితంగా తీసుకోవాలి. తాటి ముంజలు ఏదైతే ఉంటుందో, లేత తాటి ముంజల్లో మనకి వాటర్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఎండ వేడి నుంచి డిహైడ్రేషన్ నుంచి ఈ తాటి ముంజలు ఆ గర్భిణీ స్త్రీని ప్రొటెక్ట్ చేస్తాయి. కాబట్టి వాళ్ళు తాటి ముంజల్ని తీసుకోవడం చాలా మంచిది.
2: ఓకే.
3: సో ఆ వాటర్ కంటెంట్ ఉండడం మూలంగా వాళ్ళకి వేడి నుంచి వాళ్ళకి ప్రొటెక్షన్, డిహైడ్రేషన్ నుంచి ప్రొటెక్షన్ ఉంటుంది. సెకండ్ ఏంటంటే దాంట్లో ఉండే ఐరన్, కాల్షియము, మినరల్స్ ఏవైతే ఉంటాయో బేబీకి ఆ గర్భిణీ స్త్రీకి ఉపయోగంగా ఉంటాయి. తర్వాత దీంట్లో మనకుండే కొంచెం షుగర్ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో గర్భిణీ స్త్రీకి కొంచెం ఇన్స్టెంట్ ఎనర్జీ కూడా వస్తుంది. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అది గర్భిణీగా ఉన్నప్పుడు కొంచెం ఇందాట మనం చెప్పుకున్నట్టుగా అంటే తినబుద్ధి కాకపోవడము, వికారము, వాంతి అవన్నీ వస్తుంటాయి కదా, ఈ లేత లేత తాటి ముంజలతోని వాళ్ళకి చాలా ఉపశమనం ఉంటుంది. ఆ దాంట్లో ఉండే కంటెంట్స్తోని వాళ్ళకి ఆ వామిటింగ్ సెన్సేషన్ చాలా తగ్గుతుంది. అయితే లేత చల్లగా ఉండే ఆ ముంజలు తింటే వాళ్ళకి తిప్పడము అది తగ్గుతుంది, ఎసిడిటీ తగ్గుతుంది. దాంట్లో ఈ తాటి ముంజల్లో ఉండే ఫైబర్ ఏదైతే ఉందో వాళ్ళకి కాన్స్టిపేషన్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది. కొన్ని కొన్ని మరీ లేతగా ఉంటాయి, ఆ లేతవి పొట్టుతో సహా తీసుకోవాలి. దాంతో వాళ్ళకి మంచి ఫైబర్ కంటెంట్, విటమిన్స్, మినరల్స్ కూడా వస్తాయి. కాబట్టి అంటే ఫ్రెష్గా మనకు అప్పుడు తాటి
2: తీసి
3: వెంటనే వేస్తారు చూడండి, అవి తీసుకున్నట్టయితే డైలీ 2-3 తాటి ముంజలు తీసుకోవచ్చు. అంతకంటే ఎక్కువ
2: మంచిది
3: మంచిది కాదు, 2-3 తీసుకోవచ్చు. అవి లేత తాటి ముంజలు అయితే పొట్టుతో సహా తీసే తినచ్చు, శుభ్రంగా కడిగి. అలా కాకుండా మనకి ఆల్రెడీ వాళ్ళు తీసి బయట పెట్టి అమ్ముతా ఉంటారు, ఒకవేళ అలాంటివి తీసుకున్నా శుభ్రంగా కడుక్కోవాలి. ఇంకోటి ఏంటంటే గట్టిగా ఉండే తాటి ముంజలు అంటే లేతే కాకుండా ముదిరి తాటి ముంజలతోని వాళ్ళకి కొంచెం పొట్ట నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. సో పొట్ట నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది, అది శుభ్రత లేకుంటే మోషన్స్, వామిటింగ్స్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం లేత తాటి ముంజలు ఫ్రెష్గా తీసుకునేవైతే ఆ గర్భిణీ స్త్రీకి ఉపయోగమే
2: ఉపయోగమే.
3: సో వాటిలో వచ్చే ఎనర్జీ కానీ, వాటర్ కానీ, విటమిన్స్, మినరల్స్ ఆ గర్భిణీ స్త్రీకి ప్రొటెక్షన్ ఇస్తుంది. సో అజీర్తి నుంచి కాపాడుతుంది, ఎసిడిటీ నుంచి కాపాడుతుంది, ఈ బుకారం నుంచి కాపాడుతుంది, హైడ్రేషన్ మెయింటైన్ చేస్తుంది. సో చాలా ఉపయోగం ఉంటాయి. కానీ తీసుకునేది శుభ్రంగా మితం మోతాదులు తీసుకోవాలి, 2-3. అంతేకాని ముదిరిపోయిన తాటి ముంజలు తీసుకోవడం
2: మంచిది. అలాగే డాక్టర్ గారు మరో అనుమానం ఏమిటంటే అరటిపళ్ళు అన్ని సీజన్లో దొరుకుతాయి, ఇప్పుడు అందుబాటులో ఉంటాయి మార్కెట్లో, గర్భిణి తీసుకుంటే ఎంతవరకు ఆరోగ్యానికి మేలు చేస్తుంది?
3: కొంతమంది పేషెంట్స్ అడుగుతూ ఉంటారు, అమ్మమ్మ అమ్మమ్మ చెప్పింది అరటిపళ్ళు తినొద్దంట, జలుబేస్తుందంట, మంచిది కాదంట, జిగురు జిగురుగా అయిపోతుందంట, బేబీ కూడా ప్రాబ్లం అవుతుందంట, తీసుకోకూడదు. అది ఎంతవరకు కరెక్ట్ మేడం అంటారు? మనకి ఆల్ సీజన్లు మీరు అన్నట్టుగా ప్రతి సీజన్లు దొరికే ఒక అద్భుతమైన ఫ్రూట్ ఏంటి అంటే
2: అరటిపండు.
3: అరటిపండు శుభ్రంగా అద్భుతమైన ఫ్రూట్ అది. సో అది చాలా ఈజీగా జీర్ణమయ్యే ఫ్రూట్. సో అది పర్ డే 1-2 బనానాస్ తీసుకోవచ్చు. గర్భిణీ స్త్రీ తీసుకుంటే ఉపయోగమే, చాలా ఉపయోగం. ఎందుకంటే అది ఈజీగా జీర్ణమవుతుంది. అంటే ఇప్పుడు మనకి స్పైసీ ఫుడ్ లేకపోతే ఆయిలీ ఫుడ్ అలాంటివి ఏంటంటే అజీర్తి వస్తుంది గర్భిణీకి. ఇది ఎంత స్మూత్గా ఉంటుందో తినగానే అట్లా లోపలికి వెళ్ళిపోతుంది. సో అరటిపండు అనేది చాలా ఉపయోగం. సో మనకి అరటిపండులో సింపుల్ షుగర్స్ ఉంటాయి, అంటే గ్లూకోజు, ఫ్రక్టోజు, సుక్రోజ్ ఉంటాయి. వాటితో ఏంటంటే వాళ్ళకి ఇన్స్టెంట్ ఎనర్జీ వస్తుంది, అంటే ఇమీడియట్గా శక్తి వస్తుంది వాళ్ళకి. తర్వాత ఈ బనానాలో మనకి పొటాషియం ఎక్కువ ఉంటుంది, ఆ పొటాషియం ఎక్కువ ఉండడం మూలంగా చాలా మందికి గర్భిణీ స్త్రీ కాలు పిక్కలు లాగడము కాళ్ళు లాగడం అనేది చాలా కామన్గా చెప్తూ ఉంటారు. సో ఈ పొటాషియము ఈ మ్యాంగనీసు ఆ వాటిలో ఉండే విటమిన్ మినరల్స్తోని ఈ కాళ్ళు లాగడము పిక్కలు లాగడము అనేది చాలా తగ్గుతుంది. తర్వాత ఈ బనానాలో మనకి విటమిన్ B12 ఉంటుంది, B12 B6. ఆ B6 ఏంటంటే వామిటింగ్ సెన్సేషన్ తగ్గుతుంది. ఇప్పుడు మనం వామిటింగ్కి టాబ్లెట్స్ ఇస్తాం కదా గర్భిణీ, అది B6. సో ఆ B6 అనే విటమిన్ ఈ బనానాలో పుష్కలంగా ఉంటుంది, వాళ్ళకి ఆ వామిటింగ్ సెన్సేషన్ కూడా తగ్గుతుంది. తర్వాత బనానాలో ఫోలిక్ యాసిడ్ ఉంటుంది. ఫోలిక్ యాసిడ్ యొక్క ఉపయోగం ఏంటంటే బేబీ యొక్క వెన్నుముక తయారీకి మెదడు తయారీకి ఈ ఫోలిక్ యాసిడ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో బనానాలో ఫోలిక్ యాసిడ్ కూడా ఉంటుంది, ఆ విధంగా కూడా వాళ్ళకి గర్భిణీ స్త్రీకి ఉపయోగమే. తర్వాత ఈ బనానాలో మనకి ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది, సో గర్భిణీ స్త్రీలకి కాన్స్టిపేషన్ ఎక్కువగా ఉంటుంది. సో ఎప్పుడైతే ఈ బనానా తింటారో వాళ్ళకి కాన్స్టిపేషన్ కూడా తక్కువగా ఉంటుంది. సో బనానా అనేది కామన్గా దొరికి అన్ని సీజన్లో దొరికి అందుబాటులో ఉండే మనకి ఒక అద్భుతమైన ఫ్రూట్. మరి ఎవరు తీసుకోకూడదు బనానా అంటే గర్భిణీకి ఉన్నప్పుడు కొంతమందికి షుగర్ వస్తుంది, డయాబెటీస్ అలాంటి వాళ్ళకి, ఎందుకంటే దీంట్లో చక్కెర కంటెంట్ ఎక్కువ ఉంటుంది, గ్లూకోజ్ ఫ్రక్టోజ్ సుక్రోజ్ ఎక్కువ ఉంటాయి కాబట్టి షుగర్ లెవెల్స్ తొందరగా పెరిగిపోతాయి. కాబట్టి అలాంటి వాళ్ళు మాత్రం ఈ బనానాని అవాయిడ్ చేయాలి. అంటే వాళ్ళు అంటే మరీ బాగా పండిపోయిన బనానా కాకుండా మామూలు బనానా తీసుకోవచ్చు, హాఫ్ బనానా అట్లా తీసుకోవచ్చు, బట్ బాగా పండిపోయిన బనానా అండ్ సాయంత్రం పూట బాగా మక్కిన బనానా తీసుకున్నట్టయితే కొంతమందికి జలుబు కొంచెం గొంతు పట్టేసినట్టు ఉంటుంది. కాబట్టి 1 or 2 బనానాస్ ఆఫ్టర్నూన్ తీసుకుంటే మంచిది. షుగర్ పేషెంట్స్ మాత్రం అది బనానా తీసుకోకపోవడం మంచిది. ఎందుకు అంటే ఈ వాటిలో షుగర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆల్రెడీ వాళ్ళు డయాబెటిక్ కాబట్టి ఆ ఒక్క ఫ్యాక్టర్ కోసమే వాళ్ళు బనానా తీసుకోవద్దు. మిగతా ఉపయోగాలు మనకు B6 ఈ ఐరన్ కూడా ఎక్కువగా ఉంటుంది మనకి
2: బనానా
3: అరటిపండ్లు. సో రక్తహీనత నుంచి ప్రొటెక్షన్, వెన్నుపూస తయారీకి మెదడు తయారీకి వామిటింగ్ సెన్సేషన్కి కాన్స్టిపేషన్కి ఇన్స్టెంట్ ఎనర్జీకి ఇన్నిటికీ ఉపయోగం ఉంటుంది. కాబట్టి గర్భిణీగా ఉన్నప్పుడు డైలీ 1 or 2 బనానాస్ తీసుకోవడం అనేది చాలా
2: మంచిది. వీటితో పాటు ఇంకేదైనా తినకూడని పళ్ళు ఏమైనా ఉంటాయి?
3: తినకూడని పళ్ళు అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫ్రూట్ పపాయ, రా పపాయ ఉంటుంది కదా, రా పపాయ అంటే
2: గర్భిణీ స్త్రీ తినొద్దని చెప్తారు కదా, బొప్పాయి పండు.
3: బొప్పాయి పండు ఏదంటే పండిన బొప్పాయి కాకుండా కచ్చ బొప్పాయి ఉంటుంది,
2: పచ్చిది,
3: పచ్చి బొప్పాయి
2: పచ్చ రంగులో
3: అది. తర్వాత పైనాపిల్ అంటే 1-2 పీసెస్ తింటే ఉపయోగమే, ఎందుకంటే మనకి పపాయాలో విటమిన్ ఏ ఎక్కువగా ఉంటుంది, విటమిన్ ఏ విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది కాబట్టి పపాయ చాలా మంచిది హెల్త్కి. బట్ 1 or 2 పీసెస్ రా పపాయాలో ఏముంటుంది అంటే దాంట్లో మనకి ప్రోస్టాగ్లాండిన్స్ అనేటి ఉంటాయి. ఆ ప్రోస్టాగ్లాండిన్స్ ఉండడం మూలంగా కొంచెం అబ్డోమినల్ క్రాంప్స్ అంటే పెయిన్స్ వచ్చినట్టుగా అనిపిస్తాయి, అంతేకాని అబార్షన్ అయితే కాదు బట్ అబ్డోమినల్ క్రాంప్స్ వస్తాయి. వాటిల్లో ప్రోస్టాగ్లాండిన్ అనే పదార్థం ఉండడం మూలంగా అవి తిన్నప్పుడు పొట్టలో క్రాంపింగ్ పెయిన్ వస్తుంది. కాబట్టి అది చాలామంది ఏంటంటే పీరియడ్స్ రావడానికి అబార్షన్ కోసం అన్ప్లాన్డ్ ప్రెగ్నెన్సీస్ ఉన్నాయనుకోండి వాళ్ళు కంపల్సరీ పపాయ తింటారు. మేడం నేను పపాయ తిన్నా మేడం, నిన్న తిన్నా మొన్న తిన్నా అబార్షనే కాలేదండి. అబార్షన్ ఏం కాదు దాంతో, కానీ కొంచెం క్రాంపింగ్ పెయిన్ వస్తుంది. సో తినకూడని ఫ్రూట్స్ అంటే ఇవి తక్కువ మోతాదులో తినాలి. గ్రేప్స్ కూడా మనము ఇప్పుడు మనకి మార్కెట్లో దొరికే గ్రేప్స్లో బాగా పెస్టిసైడ్స్ ఉంటాయి. ఇప్పుడు సమ్మర్లో మనకి గ్రేప్స్ చాలా దొరుకుతూ ఉంటాయి, కానీ శుభ్రంగా కడిగి తీసుకుంటే మంచిది. అంతేగాని డైరెక్ట్గా తింటే దానిపైన మనకి కనిపిస్తూ ఉంటుంది వైట్ వైట్ వైట్. తినకూడని ఫ్రూట్స్ అంటే ఇక పైనాపిల్ అండ్ పపాయ తక్కువ మోతాదులో అవి కూడా
2: తీసుకోవచ్చు.
3: ఏవైనా మోతాదును మించకూడదు, బ్యాలెన్స్డ్ డైట్ అంటాం. డైట్ చాలా ఇంపార్టెంట్, బ్యాలెన్స్డ్ సమతుల్య ఆహారం. అతి మంచిది కాదు, తక్కువ మంచిది
2: మంచిది కాదు. డాక్టర్ సవితారాయణ గారు, మరి చాలా సంతోషం. ఒక గర్భిణీగా ఉన్నప్పుడు ఏ పళ్ళు తింటే ఆరోగ్యానికి మంచిది, ఏ పళ్ళు తినకుండా ఉంటే ఆరోగ్యానికి మంచిది అనే వివరాలు చాలా చక్కగా తెలియజేసినందుకు మీకు ఆకాశవాణి కేంద్రం తరఫున, శ్రోతల తరఫున ధన్యవాదాలు.
3: థ్యాంక్ యూ సార్.
1: వైష్ణవి హాస్పిటల్ 2.5 దశాబ్దాల అనుభవం, అర్హత, నిపుణత కలిగిన ఇద్దరు గైనకాలజీ వైద్యులు 24/7 అందుబాటులో ఉంటుంది. 2 పెద్ద ఆపరేషన్ థియేటర్లు, లాప్రోస్కోపీ, ఐసీయూ సౌకర్యాలు కల్పిస్తూ హై రిస్క్ మరియు IVF ప్రెగ్నెన్సీలకు తరచుగా జరిగే గర్భస్రావాలకు సంతానలేమికి నాణ్యమైన నమ్మకమైన చికిత్సలను అందిస్తోంది వైష్ణవి హాస్పిటల్. వైష్ణవి హాస్పిటల్ తల్లికి బిడ్డకి పూర్తి సంరక్షణ ఒకే చోట. మీరు సంప్రదించాల్సిన చిరునామా డాక్టర్ కె సవితారాణి ప్రసూతి వైద్య నిపుణురాలు, వైష్ణవి హాస్పిటల్, సరస్వతి నగర్, నిజామాబాద్. ఈ కార్యక్రమ ప్రాయోజకులు డాక్టర్ కె సవితారాణి, ప్రసూతి వైద్య నిపుణురాలు, వైష్ణవి హాస్పిటల్, సరస్వతి నగర్, నిజామాబాద్.
0: శ్రోతలు ఇంతవరకు విన్నారు వైష్ణవి హాస్పిటల్ సరస్వతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం. ఆకాశవాణి సమయం 7:45. కార్యక్రమంలో ఇప్పుడు విందాం.
4: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్. బృందావన్ హాస్పిటల్, ద్వారకా నగర్, నిజామాబాద్.
5: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
6: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
5: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
7: ఎల్ఐసి, ప్రతిక్షణం మీకు తోడుగా.
8: మేరా జూతా హై జపానీ, ఎప్పటిలోనూ ఇంగ్లీస్తానీ, సర్ పే లాల టోపీ రూసీ, ఫిర్ భీ దిల్ హై హిందుస్తానీ.
9: చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత, భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తుల పైన BIS మార్కును తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ISI మార్కున్న చెప్పులని కొనుగోలు చేయండి. BIS నాణ్యతకు, నమ్మకానికి హామీ.
10: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, హైదరాబాద్.

0: తెలంగాణ రాష్ట్ర కమిషనర్ మరియు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రజాహితార్థం విడుదల. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్రతి ఇంటి బాధ్యత.
1: హ్యాపీ యానివర్సరీ డియర్.
2: సెలబ్రేషన్స్ ఒక్కటే తక్కువైంది ఇప్పుడు.
1: ఏమైంది, ఎందుకంత నిష్ఠూరం?
2: ఏమీ కాలేదనే కదా నా బాధ.
1: అంటే
2: పెళ్ళై 5 ఏళ్ళవుతున్నా ఇంకా పిల్ల పాప లేరు, అదే కదా నా బాధ.
1: దానికేముంది, ఈరోజు మంచి డాక్టర్ని కలుద్దాం.
2: సంప్రదించండి.
1: డాక్టర్ బండారి సుజాత, విజయలక్ష్మి హాస్పిటల్,
2: రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, కలిల్వాడి, నిజామాబాద్.
1: ఫోన్ 0846225334.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.

శ్రోతలు ట్యూన్ చేశారు 103.2 MHz. వింటున్నారు ప్రభాత్ లహరి. ఆదివారం అనగానే శనివారం నుంచే ఓ ఎనర్జీ వచ్చేస్తుంది, హాయిగా అనిపిస్తుంది. చక్కగా ఆఫీస్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, స్కూల్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఆ ఫీలింగ్ ఎంత బాగుంటుంది కదా, మీకు అలాగే అనిపిస్తుంది కదా. చాలామంది శనివారం వచ్చిందంటే సండే కోసం ఆరాట పడుతూ ఉంటారట. అందులో మీరు కూడా ఉన్నారా? ఉండే ఉంటారు, ఎందుకంటే మండే టు సాటర్డే బిజీగా ఉంటుంది, చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు. ఆ మాటకు వస్తే వాళ్ళు వీళ్ళు అని ఏముంది, ఇంట్లో ఉండే ఆడవాళ్ళైనా సరే పొద్దున్నే పిల్లల్ని స్కూల్కి పంపాలి, ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి అన్నీ రెడీ చేసి పెట్టాలి. ఆ పని పాటల్లో బిజీగా గడిచిపోతుంది. శనివారం రాగానే అనిపిస్తుంది, అమ్మయ్యా రేపు సండే, హాయిగా ఉండొచ్చు అని. కానీ అదేంటో, సండే ఇలా వస్తుంది అలా వెళ్ళిపోతుంది. 24 గంటలు ఎలా గడిచిపోయాయో అర్థం కాకుండా అంత తొందర ఎందుకు ఈ సండేకి అనిపిస్తుంది నాకైతే. ఈ సండే అనగానే సరదా పాటలు కూడా గుర్తొస్తుంటాయి కదా, మరి అలాంటి ఓ పాట ఇప్పుడు విందామా?

0: గంటండి.
1: గంట గంటని అంటూ ఉంటే లో నుంచి ఆకలి మంట మంటని గిజగి

0: పెడితే ఆడవాసుతో తంట.
1: హు ఇస్ దట్ రాక్షసి?
0: ఉన్నది ఒక శూర్పణఖ, లేటైతే నొక్కును నా పీక, ఆపై ఇచ్చును ఒక లేఖ, ఆ లేఖతో ఇంటికి రాలేక నలిగి నలిగి కుమిలి కుమిలి చచ్చి చచ్చి బ్రతికి బ్రతికి.
1: అయ్యో బాబాయ్,
0: అందుకే

0: చూపించండి.
1: పాలను మరిగించి

మీరు విన్నారు సీతారాములు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం జయప్రద గానం చేసిన ఈ పాట. మరో పాట విందాం ప్రేమ కథా చిత్రం నుండి.

0: ట్యూస్డే వెరీ సారీ హాలిడే డాడీ కి వెన్స్డే కి మన ప్రోగ్రామ్ మారిస్తే నో ప్రాబ్లం
1: ఏ సార్ ప్లీజ్ ప్లీజ్ అండి

0: పాటు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 8 గంటలు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం డాక్టర్ టి శ్రీనివాస్ సూపర్ స్పెషాలిటీ కంటి హాస్పిటల్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో డాక్టర్ టి శ్రీనివాస్ గారు అందించే సలహాలు సూచనలు.
1: ఈ కార్యక్రమ ప్రాయోజకులు డాక్టర్ టి శ్రీనివాస్ సూపర్ స్పెషాలిటీ కంటి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం ఎదురుగా, ఖలీల్వాడి, నిజామాబాద్. ఫోన్ 08462220066. నిజామాబాద్ మరియు సరిహద్దు జిల్లా ప్రజలకు శుభవార్త. మొట్టమొదటి 24/7 సూపర్ స్పెషాలిటీ కంటి హాస్పిటల్ ఇప్పుడు మన నిజామాబాద్ లో పనిచేస్తోంది. క్యాటరాక్ట్ ప్యాక్ ఆపరేషన్ అయినా, లాసిక్ సర్జరీ అయినా, రెటీనా ఆపరేషన్ అయినా, గ్లకోమా ఆపరేషన్ అయినా, ఎటువంటి కంటి ఆపరేషన్ కైనా ఇక హైదరాబాద్ వెళ్లాల్సిన అవసరం లేదు. నాణ్యమైన కంటి వైద్య సేవలు అందిస్తోంది డాక్టర్ టి శ్రీనివాస్ సూపర్ స్పెషాలిటీ కంటి హాస్పిటల్. మీరు సంప్రదించాల్సిన చిరునామా డాక్టర్ టి శ్రీనివాస్, క్యాటరాక్ట్ ప్యాక్, రెటీనా, లాసిక్, ఆర్ఓపీ మరియు యూవియా స్పెషలిస్ట్, డాక్టర్ టి శ్రీనివాస్ సూపర్ స్పెషాలిటీ కంటి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం ఎదురుగా, ఖలీల్వాడి, నిజామాబాద్.
2: శ్రోతలకి నమస్కారం. ఈరోజు నేను కంటికి సంబంధించినటువంటి అడ్వాన్స్ సర్జరీస్ గురించి, అంటే రిఫ్రాక్టివ్ సర్జరీస్, కళ్ళద్దాలు అంటే గ్లాసెస్ రిమూవల్ చేయడానికి ఉండే సర్జరీస్ గురించి చెప్తాను ఈరోజు. వాటిని రిఫ్రాక్టివ్ సర్జరీస్ అంటారు. రిఫ్రాక్టివ్ సర్జరీస్ అంటే రిఫ్రాక్టివ్ కరెక్షన్ చేసే సర్జరీస్. వాటిని మనకి గ్లాసెస్ లేకుండా చేయొచ్చు. వీటిలో గ్లాసెస్లో మామూలుగా మనకి మయోపియా, హైపర్మెట్రోపియా, ప్రెస్బయోపియా, అట్లాంటి ఎస్టిగ్మాటిజం లాంటి కరెక్షన్స్ చేయడానికి ఈ రిఫ్రాక్టివ్ సర్జరీస్, అంటే లేసిక్, పిఆర్కే, స్మైల్ ఇలాంటి సర్జరీస్ ఉపయోగపడతాయి. స్పెషల్గా ఈ సర్జరీస్కి ఏజ్ ఉంటుందండి. ఏజ్ అంటే మనకి ఎదుగుదల, బాడీ ఐ గ్రోత్ స్టాప్ అయిన తర్వాత మనం ఈ సర్జరీస్ని అడ్వైస్ చేయొచ్చు. స్పెషల్గా మేము ఆఫ్టర్ 18 ఇయర్స్, అంటే 18 సంవత్సరాలు నిండిన తర్వాత ఈ సర్జరీస్ని మేము అడ్వైస్ చేస్తాము. దానికి ముందు మేము పేషెంట్ యొక్క రిఫ్రాక్టివ్ పవర్, అంటే అది స్టేబుల్గా ఉండాలి, అట్లీస్ట్ 1 ఇయర్ వరకు గ్లాసెస్ పవర్ పెరగకుండా ఉండాలి, అది ఖచ్చితంగా చూస్తాము. దాంతోపాటు కొన్ని పరీక్షలు ఉంటాయి, అంటే కార్నియా అని మనకి కంటిలో ఒక నల్ల పాప లాగా ఉంటుంది, మనకు ముందు నుంచి కనిపిస్తుంది, దాని థిక్నెస్ ఎంతుందో అనేది చూసి దాని ప్రకారము పేషెంట్ సర్జరీకి ఫిట్ అవుతారా లేరా అనేది చెప్తాము. ఈ సర్జరీస్ వల్ల ఉపయోగం ఏంటంటే మనకి డైలీ గ్లాసెస్ పెట్టుకునేది ఇబ్బంది ఉండదు, సో మనము పర్మనెంట్గా గ్లాసెస్ తీసేయచ్చు. స్పెషల్గా ఇది కాస్మెటిక్ సర్జరీ లాగా మనకి చాలామందికి గ్లాసెస్ పెట్టుకోవడం ఇష్టం ఉండదు, సో ఆ గ్లాసెస్ రిమూవల్ చేయడానికి ఈ సర్జరీస్ ఉపయోగపడతాయి. సో పేషెంట్ యొక్క టెస్ట్లను బట్టి ఆ పేషెంట్కి ఏ సర్జరీ చేయాలని ఉంటుంది. కొందరు పేషెంట్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళలో కొన్ని టైప్స్ ఆఫ్ సర్జరీ చేస్తాం, పోలీస్ కానీ, మిలిటరీ కానీ, నేవీ కానీ, అట్లాంటి పేషెంట్స్కి వేరే టైప్ ఆఫ్ సర్జరీస్ ఉంటాయి. కొందరు వేరే ప్రైవేట్ జాబ్ చేసేవారికి వేరే టైప్ ఆఫ్ సర్జరీస్ ఉంటాయి. సో దీంట్లో యాక్చువల్గా మేము ఆఫ్టర్ 18 ఇయర్స్ తర్వాత ఈ సర్జరీస్ అడ్వైజ్ చేస్తాం. ఐడియల్ ఏజ్ మాత్రం 21 ఇయర్స్ అలా ఉంటుంది, బట్ ఖచ్చితంగా రిఫ్రాక్టివ్ పవర్స్ అనేవి స్టేబుల్ ఉండాలి. ఇప్పుడు అంటే కొన్ని ప్రెస్బీ లేసిక్ అని వచ్చాయి, సో ఆఫ్టర్ 40 ఇయర్స్ అప్పుడు కూడా కొందరికి గ్లాసెస్ సిస్టమ్ ఉండదు, వాళ్ళలో కూడా లేజర్ సర్జరీస్ చేయొచ్చు. స్పెషల్గా కొన్ని టైప్ ఆఫ్ సర్జరీస్ ఉన్నాయి, దీంట్లో అడ్వాన్స్ సర్జరీస్ కూడా వచ్చాయి. ఇప్పుడు పిఆర్కే అంటారు, ట్రాన్స్ పిఆర్కే కానీ, ఇట్లాంటి లేసిక్, స్మైల్, ఫెమ్టోలేసిక్స్, ఐసిఎల్స్. సో ఈ టెస్ట్లన్నీ పేషెంట్ యొక్క ఇండికేషన్స్, అంటే మనకి పేషెంట్ యొక్క టెస్ట్ల తర్వాత ఆ పేషెంట్స్కి మేము చెప్తాం ఎలాంటి సర్జరీ అయినా ఫిట్ అవుతారు. సో ఈ ట్రాన్స్ పిఆర్కే అంటే, సో ఆ నల్లపాప కార్నియా అంటారు దాన్ని, దాంట్లో ఫ్లాప్ లేకుండా డైరెక్ట్గా లేజర్ చేస్తారు. దీంట్లో ఇది బేసిక్ సర్జరీ, దీంట్లో కొంచెం రికవరీ కొంచెం టైం పడుతుంది, కొంచెం పేషెంట్కి కొద్దిగా బర్నింగ్ సెన్సేషన్ ఉంటుంది, బట్ విజన్ ఖచ్చితంగా ఇంప్రూవ్ అవుతుంది, కొంచెం ఒక 1-2 డేస్ లేట్ ఉంటుంది. ఇది బేసిక్ సర్జరీస్. దీంట్లో ఫ్లాప్ రిలేటెడ్ అంటే మేము కొన్ని సర్జరీస్లో ఫ్లాప్, కార్నియా ఫ్లాప్ తీసి లేజర్ చేస్తాం. ఈ ట్రాన్స్ పిఆర్కేలో, ఈ పిఆర్కేలో ఏంటంటే ఫ్లాప్ లేకుండా చేసే సర్జరీ. నెక్స్ట్ సర్జరీ లేసిక్, అంటే బ్లేడ్ రిలేటెడ్ ఉంటాయి, ఇంకో దాంట్లో లేజర్ రిలేటెడ్ ఉంటాయి. దీంట్లో ఏం చేస్తామంటే కార్నియా యొక్క ఫ్లాప్ని లేపి లేజర్ చేసిన తర్వాత మళ్ళీ ఫ్లాప్ పెట్టేస్తాం. సో ఇట్లాంటి టైప్ ఆఫ్ సర్జరీస్ని లేసిక్ బ్లేడ్ రిలేటెడ్ ఉంటుంది, ఫెమ్టో లేసిక్ ఉంటుంది. కొందరు పేషెంట్స్లో -7, -8 తర్వాత ఇట్లాంటి హై పవర్ ఉన్న పేషెంట్స్కి ఈ సర్జరీస్కి మేము అడ్వైస్ చేయము. అట్లాంటి పేషెంట్స్లలో ఐసీఎంఆర్

0: ఉంటుంది. వాళ్ళకి ఈ ఇట్లాంటి సర్జరీస్ సజెస్ట్ చేయము, వాళ్ళకి వేరే టైప్ ఆఫ్ సర్జరీస్ ఉంటాయి. ఇంకోటి కార్నియా అంటే ఆ నల్ల పాపకి ఏదన్నా ట్రామా వచ్చినప్పుడు, చిన్నప్పుడు ఏదన్నా స్కార్ ఫామ్ అయినా కానీ అట్లాంటి వాళ్ళకి కూడా ఈ సజెస్ చేయము. దాంతోపాటు వాళ్ళకి రెటినా కానీ గ్లకోమా కానీ జబ్బులు ఉంటే ఇలాంటి సర్జరీస్కి వాళ్ళని ప్రిఫర్ చేయము. ఇవి చాలా కాంప్లికేషన్స్ చాలా తక్కువ ఉంటాయి ఈ సర్జరీస్లో. చాలా అడ్వాన్స్ మిషనరీ వచ్చాయి. సో రిఫ్రాక్టివ్ సర్జరీస్ అంటే వాళ్ళు ఈ లైఫ్ లాంగ్ గ్లాసెస్ అంటే చిన్నప్పటి నుంచి వాళ్ళు గ్లాసెస్ పెట్టుకొని ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎవ్రీ 6 మంత్స్కి చేంజ్ చేసుకోవాలి, 1 ఇయర్కి చేంజ్ చేసుకోవాలి. సో వాళ్ళకి చిన్నప్పటి నుంచి ఆల్మోస్ట్ ఈ కాలంలో ఏంటంటే పిల్లలు ఈ ల్యాప్టాప్స్ కానీ సెల్ ఫోన్స్ వాడడం వల్ల దూరపు చూపు ఎక్కువ డెవలప్ అవ్వకుండా ఓన్లీ దగ్గర చూపే వాళ్ళకి డెవలప్ అయ్యి దూరం చూపుకి అందరికీ గ్లాసెస్ వస్తున్నాయి. సో వాళ్ళు ఆల్మోస్ట్ చిన్నప్పటి నుంచి గ్లాసెస్ పెట్టుకొని చాలా ఇయర్స్ పెట్టుకోవాల్సి వస్తుంది. దానికోసమని ఈ రిఫ్రాక్టివ్ సర్జరీస్, ఈ లేసిక్, పిఆర్కే, స్మైల్ సర్జరీస్ చాలా హెల్ప్ అవుతాయి వాళ్ళకి, గ్లాసెస్ ఉండకుండా చేసే సర్జరీస్ ఇవి. సో స్పెషల్గా మనకి మేము చదువుకునే టైంలో అవుట్డోర్ గేమ్స్ ఉండేవి, ఈ సెల్ ఫోన్స్, ల్యాప్టాప్స్, ట్యాబ్స్ చూసే అవసరం చాలా తక్కువ ఉండేది. సో మాకు ఆ టైంలో ఒక క్లాస్లో 2-3 మాత్రమే గ్లాసెస్ ఉండేవి. సో ఇప్పుడు ఎక్కువ మందికి గ్లాసెస్ రావడానికి కారణాలు ఈ అవుట్డోర్ యాక్టివిటీస్ లేకపోవడము, డైట్ ప్రాబ్లం కానీ, పిల్లలు ఫోన్లు, ల్యాప్టాప్స్, ట్యాబ్స్ ఎక్కువ చూడడం వల్ల వాళ్ళకి గ్లాసెస్ వస్తున్నాయి. చాలా చిన్న వయసులోనే గ్లాసెస్ వస్తున్నాయి, 2-3 ఇయర్స్లోనే వాళ్ళకి గ్లాసెస్ వస్తున్నాయి. వాళ్ళు లైఫ్ లాంగ్ ఈ గ్లాసెస్ పెట్టుకోవడం అనేది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. సో అలాంటి వాళ్ళ కోసము ఈ 18 సంవత్సరాలు దాటిన తర్వాత ఈ రిఫ్రాక్టివ్ సర్జరీస్ చేసుకోవడం అనేది చాలా బెనిఫిట్ ఉంటుంది. పేషెంట్స్ యొక్క కార్నియా థిక్నెస్ని బట్టి, వాళ్ళ కన్ను, వాళ్ళ ఐని బట్టి మేము సర్జరీస్ అడ్వైస్ చేస్తాం. ఆల్మోస్ట్ అంటే ఇప్పుడున్న టెక్నాలజీ పరంగా అయితే కాంప్లికేషన్స్ ఆల్మోస్ట్ 0 ఈ సర్జరీస్. మిషనరీ అని అడ్వాన్స్ టెక్నాలజీ వచ్చేసింది. సో దీనివల్ల కాంప్లికేషన్స్ చాలా తక్కువ ఉంటాయి. ఇండికేషన్ అంటే పేషెంట్స్ ఫిట్గా ఉండి, టెస్ట్లు అయిన తర్వాత పేషెంట్ ఫిట్గా ఉంటే మాత్రం అందరు ఈ సర్జరీస్ నేను అడ్వైస్ చేస్తాను. ఈ సర్జరీస్ ప్రికాషన్స్ అంటే డ్రాప్స్, సర్జరీ తర్వాత డ్రాప్స్ వేసుకోవడం అట్లా ఉంటుంది. మళ్ళీ ప్రాబ్లం వస్తుందా అనేది చాలా నెగ్లిజిబుల్ ఉంటుంది. అంటే మ్యాక్సిమం ఎవరికి మళ్ళీ రిపీట్ అద్దాలు రావడం అనేది జరగదు. అట్లాంటి టెక్నాలజీ సర్జరీస్ వచ్చాయి. సో హైపర్మెట్రోపియా, మయోపియా, సో ప్రెస్బియా, బయోపియా ఇట్లాంటి పేషెంట్స్ ఎవరి ఉన్నా కానీ ఈ రిఫ్రాక్టివ్ సర్జరీస్ అనే ఆప్షన్ ఉంది. మళ్ళీ అడ్వాన్స్డ్ మిషనరీ టెక్నాలజీ వచ్చింది. సో భయపడాల్సిన అవసరం లేకుండా ఈ సర్జరీస్ హ్యాపీగా ఈ సర్జరీస్కి వెళ్ళొచ్చు. లేసిక్ సర్జరీస్, పిఆర్కే కానీ, లేసిక్ సర్జరీ, స్మైల్ ఇట్లాంటి సర్జరీస్ తర్వాత తొందరగా ఆల్మోస్ట్ 1 or 2 డేస్లో విజన్ రికవరీ ఉంటుంది. డ్రాప్స్ అనేది ట్రీట్మెంట్ ఎలాగనేది వాళ్ళు సర్జరీ తర్వాత చెప్తారు. సో ఇప్పుడు మన నిజామాబాద్లో అన్నీ అవైలబుల్ ఉన్నాయండి. సో హైదరాబాద్ వెళ్లకుండా, మనీ ఎక్కువ ఖర్చు చేయకుండా, ఈ ట్రాన్స్పోర్ట్ ప్రాబ్లం ఇవన్నీ లేకుండా మనకి రిఫ్రాక్టివ్ సర్జరీస్, గ్లకోమా సర్జరీస్, ఈ అన్ని సర్జరీస్ మనకు నిజామాబాద్లో అవైలబుల్లో ఉన్నాయి. సో దూర ప్రయాణం అంటే హైదరాబాద్ వెళ్లకుండా ఇక్కడే అన్నీ ట్రీట్మెంట్ అయ్యేలాగా మనకు నిజామాబాద్లో అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. సో మీరు ఈ సర్జరీస్ అన్ని నిజామాబాద్లోనే చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.
1: డాక్టర్ టి శ్రీనివాస్ సూపర్ స్పెషాలిటీ కంటి హాస్పిటల్. కళ్ళు మనకు ప్రపంచాన్ని పరిచయం చేసే అతి విలువైన ఇంద్రియాలు. ఇంతటి ప్రశస్తమైన కళ్ళకొచ్చే ఎలాంటి వ్యాధికైనా ఇప్పుడు మన నిజామాబాద్ లోనే అత్యంత అధునాతన వైద్య పరికరాలతో వైద్య సేవలు అందిస్తున్న ఏకైక మరియు మొట్టమొదటి హాస్పిటల్ ఇది. మీరు సంప్రదించాల్సిన చిరునామా డాక్టర్ టి శ్రీనివాస్, క్యాటరాక్ట్, ప్యాకో, రెటీనా, లాసిక్, ఆర్ఓపీ మరియు యువియా స్పెషలిస్ట్, డాక్టర్ టి శ్రీనివాస్ సూపర్ స్పెషాలిటీ కంటి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం ఎదురుగా, ఖలీల్వాడి, నిజామాబాద్. సెల్ 9256 9256 67. ఈ కార్యక్రమ ప్రాయోజకులు డాక్టర్ టి శ్రీనివాస్ సూపర్ స్పెషాలిటీ కంటి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం ఎదురుగా, ఖలీల్వాడి, నిజామాబాద్. ఫోన్ 08462220066.
2: శ్రోతలు ఇంతవరకు డాక్టర్ టి శ్రీనివాస్ సూపర్ స్పెషాలిటీ కంటి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమాన్ని విన్నారు.

శ్రోతలు ట్యూన్ చేశారు 103.2 మెగా హెర్ట్జ్ వింటున్నారు ప్రభాత లహరి. వింటున్న శ్రోతలకు మరోసారి గుర్తు చేస్తున్నాను, ఈ ఉదయం 11 గంటలకు మన్ కీ బాత్ భారత ప్రజలను ఉద్దేశించి గౌరవనీయులు భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి ప్రసంగం వింటారు ఢిల్లీ కేంద్రం నుండి. అనంతరం 11:30కు మన్ కీ బాత్ కార్యక్రమానికి తెలుగు అనువాదం మనస్సులో మాట ప్రసారమవుతుంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ఈ ఉదయం 11:30. అలాగే ఈరోజు కార్గిల్ విజయ్ దివాస్, ఈ సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది ఈ ఉదయం 10:00.

ఆకాశవాణి సమయం 8:15 వస్తోంది. మరికొద్ది క్షణాల్లో వింటారు హిందీలో ఆంగ్లంలో వార్తలు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ట్యూన్ చేసి ఉంచండి 103.2 మెగాహెర్ట్జ్.

0: The India Meteorological Department, IMD, has issued a red colour warning for extremely heavy rainfall over Madhya Maharashtra and Odisha today. And now for a look at today's newspapers, it's over to Sara Mujtaba.
1: Thank you, Sunil. The resignation of Dharmendra Pradhan is the top news in most dailies. Pradhan steps down, Gen Z steps up, headlines Hindustan Times. With the withdrawal of the protest by CJP, all 18 Delhi metro stations in Delhi, which had remained shut due to security reasons, have reopened, reports the Asian Age. To curb unfair practices in examinations, the centre is tabling its amended bill in the Lok Sabha tomorrow, which proposes 2-month deadline for a probe, writes the Tribune. A day after the US announced permanent tariffs on imports from 60 trading partners, the centre said that about 45% of India's exports to US remain outside the purview of the new 10% tariff, reports The Hindu. A US federal appeals court has rejected President Trump's bid to revive the H-1B visa fee of $100,000 for highly skilled foreign workers, reports Hindustan Times. Flood situation in Assam remained grim even as water level has started receding, reports The Pioneer. India's ancient Buddhist site of Sarnath has been inscribed on the UNESCO World Heritage List after a 28-year wait, reports The Statesman. The Times of India has quoted an international study that reveals that over half of the world's migratory bird species are on a decline. And finally, in a significant technological step forward for the tea plantation sector and in a first, a tea company in Munnar is using drone-based transport to move freshly harvested green leaves to weighing centres and processing factories in Kerala, writes The Hindu. And with that, it's back to you, Sunil.
0: Thank you, Saira. And now, before we end the bulletin, the headlines once again. CJP withdraws agitation after government accepts its demands. Union Minister Prahlad Joshi appointed as Education Minister following resignation of Dharmendra Pradhan. Government to introduce Public Examinations Prevention of Unfair Means Amendment Bill 2026 in Lok Sabha tomorrow. Prime Minister Narendra Modi to share his thoughts in Mann Ki Baat program at 11 this morning. Kargil Vijay Diwas being observed today to honour bravery of Indian soldiers who sacrificed their lives during 1999 Kargil War. Anahat Singh creates history by becoming first Indian to win girls singles final of World Junior Squash Championships. And Indian sub-junior men's team beat Pakistan 3-1 to clinch gold at FIH Youth Hockey 5S Asian Championships. Women's team bags silver medal. And with that, we end the morning news. Have a nice day.
2: Akashvani Nizamabad Kendram. Samayam 8 gantala 30 nimshalu. ఇప్పుడు విందాం బాలభారతి. ఈనాటి కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కంజర్ విద్యార్థులు అందించే కదంబ కార్యక్రమాన్ని వింటారు.
3: అందరికీ నమస్కారం. మేము మోపాల్ మండలం కంజర్ గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థిని విద్యార్థులం. ఈరోజు మేము పాటలు, పద్యాలు, పొడుపు కథలు, కథలు, నాకు నచ్చిన వ్యక్తి, రామంజన్ సంఖ్య 1729, ఒక మంచి నాటికను మీకు వినిపించడానికి నిజామాబాద్ ఆల్ ఇండియా రేడియో ఆకాశవాణి కేంద్రంకు వచ్చాం. ఈ అవకాశం కల్పించిన ఆల్ ఇండియా రేడియో ఆకాశవాణి కేంద్రం నిజామాబాద్ వారికి ప్రత్యేక కృతజ్ఞతలు. మమ్మల్ని ప్రోత్సహించిన మా పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ బోరుగడ్డ గోపాలచారి గారికి, మాకు శిక్షణనిచ్చిన మా మ్యాథ్స్ సార్ రాఘవాపురం గోపాలకృష్ణ సార్ గారికి హృదయపూర్వక నమస్కారాలు. మనం మంచి శ్లోకంతో మొదలు పెడదాం. ఈ శ్లోకం సిహెచ్ గీతిక ఎం విష్ణుప్రియ వినిపిస్తారు.
4: కరాగ్రే వసతే లక్ష్మి, కరమూలే సరస్వతి, కరమధ్యే తు గోవింద, ప్రభాతే కరదర్శనం, సముద్రవసనే దేవి, పర్వతస్తన మండలే, విష్ణుపత్ని నమస్తుభ్యం, పాదస్పర్శం క్షవస్వమే, వసుదే వసుదం దేవం, కంసచానూరం.

0: ఇప్పుడు అశ్వేత చాలా బాగా పాడింది కదా, అయితే మనం చప్పట్లు కొడదాం. ఇప్పుడు ఎండి ఫాతిమా టంగ్ ట్విస్టింగ్ వర్డ్ చెప్తుంది, మనం విందాం.
1: అర్ఫియా, నేను ఒక టంగ్ ట్విస్టింగ్ వర్డ్ చెప్తా, నువ్వు నాలాగే అనాలి. కచ్చా పాపడ్ పక్కా పాపడ్, పక్కా పాపడ్ కచ్చా పాపడ్,
2: కచ్చా పాపడ్ పక్కా పాపడ్, పక్కా పాపడ్.
1: తనుష, నేను టంగ్ ట్విస్టింగ్ వర్డ్ ఇంకొకటి చెప్తాను, నువ్వు నాలాగే అనాలి. పకే పేడు పర్ పకా పపీతా, పకా పేడియా పకా పపీతా, పకే పేడుకో పకడే పింకు, పింకు పకడే పకా పపీతా,
3: పకా పపీతా పికీ పికీ.
1: అర్ఫియా, నేను ఇంకొక చెప్తాను, నువ్వు నాలాగే మళ్ళీ అనాలి. బెటీ బటర్ బాట్ సమ్ బటర్, బట్ షీ సెడ్ ద బటర్ బిటర్,
2: బటర్ బటర్ బిటర్ బిటర్.
1: నేను ఇంకొకటి చెప్తాను, మీరందరు అనండి. చందుకే చాచానే చందుకి చాచీకో, చాంది రాత్మే చాందీకి చమ్మచ్చే చట్నీ చటాయి,
3: చందుకే చాచానే చందుకి చాచీకో.
1: ఇంకొకటి మళ్ళీ చెప్తా, మీరందరూ అనాలి. ఇఫ్ ఐ పుట్ ఇన్ ఇన్ మై బటర్, ఐ విల్ మేక్ మై బటర్ బిటర్,
2: బటర్ బిటర్ బటర్ బిటర్.
0: వావ్ ఫాతిమా, ఎంత బాగా చెప్పావు, చప్పట్లు. ఇప్పుడు ఎస్కే అర్ఫియా, ఆర్ సాహితి, ఏ వర్ధన్, ఏ అమూల్య, ఎం ప్రియాంక, వీళ్ళంతా విత్తనం వడ్లు అనే నాటికను వినిపిస్తారు.

0: వా, అటు ఇటు అన్నింటా నువ్వే జగమంతా, పరుగులు తీస్తావు ఇంటా బయట, అలుపని రవ్వంతా అననే అనవంట, వెలుగులు పూస్తావు వెళ్ళేదారంతా. సా, ఇక అచ్చిర్రిగా
1: ఏమ్రా రాజు, ఏమన్నారా రావుకాన్లా, ఇంతకు కాయన పండా, మొహం గట్లెట్టి వస్తున్నావేంద్రా?
2: ఏం కాయనో ఏం పండో అవ్వా, బతుకు నాశనం అయిపోతుందేమోనని టెన్షన్ అవుతున్నది. ఇప్పటికే ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారంటే ఈసారైనా మగపిల్లగాడు పుడతాడేమోనని పుట్టేడు ఆశతో పోయానా? ఇంకా స్కానింగ్ సెంటర్రా టీవీలా చూసి ఏమైనా చెప్తారేమోనని ఆశపడ్డా. ఏం చెప్పలేడని 500 కూడా తీసి ఆని చేతిలో పెట్టబోయానా? నన్ను ఇర్రామర్రా చూసి ఇసిడి పడిసిన నోటును పోలీసులకు పట్టిస్తానని బెదిరించవట్టే, ఇదేం కథకు వచ్చనే అవ్వా.
1: నాన్న, స్కానింగ్ సెంటర్లా ఏ పిల్ల పుడుతుందో ముందే తెలుసుకోవడం చట్టరిత నేరమని, జైలు శిక్ష కూడా వేస్తారని మా హెచ్ఎం సార్ ఒక మీటింగ్లో చెబుతున్నప్పుడు విన్నా. అట్లా అడగడం తప్పు కదా.
2: నీ అవ్వా గుడ్డొచ్చి పిల్లను వెక్కిరిచ్చిందంట, నీతులు చెప్తున్నావా ఆయనకు?
3: ఎందుకయ్యా, పిల్లను గొట్టబోతున్నావు, బల్ల చెప్పి రెమ్మో చెప్తుంది, దానిలో తప్పేంది?
2: నీ మాయదారి ఆడసంత, నా గండాన యాడికెళ్ళజమ్మేంటే నీ అవ్వా. అవ్వా, నేను జర్ర పొలం మొక్కన పోయిస్తా, రేపు విత్తనం వడ్లు అలకాలి. ఏ పొరి జరుగు.
4: ఏ రాణి, ఇటు చూడు, చూసావు కదా అని కోపం, ఈసారైనా మొగ పొరానికి అను, లేకుంటే మన కులాచార ప్రకారం ముగ్గురు ఆడపిల్లలు పుడితే మొగ పొరాని కోసం ఇంకో లగ్గం చేస్తారని తెలుసు కదా, మా రాజు కూడా ఇంకో లగ్గం వేస్తా.
3: అత్త, మొగపిల్లాడు పుట్టడం అని నా చెట్ల పన, నా రాత ఎట్లుంటే గట్ల అవుతుంది, చి పో అత్త.
1: నానమ్మ, నువ్వేం మాట్లాడుతున్నావే, నెత్తి ఖరాబ్ అయిందా ఏంది?

0: నీకు నిక్కొడుకు ఆడపిల్ల అయితేంది, మగపిల్లాడైతేంది? ఇక మీరు మారరా? మీ పంతం కోసం అమ్మకు ఎన్నిసార్లు అభాషణ చేయిస్తారే? ఇంకోసారి అట్లగిన జేషిర్రో, నేను అస్సలు ఊరుకోను. మగపిల్లాడి పుట్టుక డిసైడ్ చేసేది మగవారిలో ఉన్న వై అనే క్రోమోజోమ్ అని జీవశాస్త్రం చెబుతుంటే మీరేందే ఆడపిల్ల పుట్టుకైనా మగపిల్లాడి పుట్టుకైనా అదంతా మగవారి చేతిలో ఉందన్న నిజం అందరూ తెలుసుకుంటే మీరేందే నిజం తెలుసుకోకుండా ఆడవాళ్లను ఆడిపోసుకుంటున్నారు? అయినా సాటి ఆడదాన్వై ఉండి కూడా నీ కోడలిపై జాలి చూపవేందే? నీ కొడుకు ఇంకో పెళ్ళైతే చేస్తూడు, నీ సంగతి చెప్తా. చీ, ఏం మనుషులో ఏమో, భూమి మీదకి ఆడపిల్లల్ని రానియకుండా చేస్తురు. చెల్లెదాయే,
1: మరుసటి రోజు ఉదయం.
2: అవ్వా అవ్వా,
1: ఏమైందిరా పొద్దుగల గట్ల గట్ల ఓడుతున్నావు?
2: విత్తనం వడ్ల సంచి ఆడపెట్టావే, నాకు దొరుకుతలేదు. పొద్దుకి పోతాంది, కులలు వస్తారు, జట్టన పోవాలి.
1: అగో నిన్న ఇనయవెడతి గారు ఎట్లా మాయమైంది?
2: ఇంకెక్కడైనా పెట్టావేమో, జర లెంకుపో. ఎక్కువ దిగుబడి వస్తుందని స్పెషల్ గా తెప్పించాను, నువ్వు నిన్న సాఫ్ చేస్తే కదనే ఆడపెట్టావు.
0: ఏమైంది నాన్న, ఏం లెంకుతుర్రు?
2: పుటం పెట్టడానికి విత్తనం వడ్లు పెట్ట. నిన్న నువ్వు నానమ్మ కలిసి సాఫ్ చేయలే, గవ్వే వడ్లు. నానమ్మ సంచిల పోసి గీనె పెట్టిందంట, సంచి మాయమైంది.
0: ఆ విత్తనం వడ్లు లేకపోతే ఏమవుతుంది నాన్న?
2: ఏంది విత్తనం వడ్లు లేకపోతేనా? రేపటి పంట ఎట్లా వస్తుంది? ఏం తింటాం? మల్లచ్చ పంటకు విత్తనం వడ్లు ఎట్లా? గమ్మత్తుగా మాట్లాడతావేమే.
0: ఓ అవునా, ఈరోజు విత్తనం వడ్లు మాయమైతే రేపు పంట మాయం, ఆ తరువాత పంటకు విత్తనాలే మాయం. అవును కదా, మరి ఈరోజు ఆడపిల్లలు భూమి మీద పుట్టకుండా మాయం చేస్తే రేపటి మగ పుట్టుక మాయం, ఆ తరువాత తరాలే మాయం కదా నాన్న?
2: అమ్మా.
0: నాన్న నాన్న, ఏమైంది?
2: మగపిల్లగాడు కావాలనే ధ్యాసలో మగ పుట్టుక ఆడపుట్టుకతోనే అనే అసలు విషయం మర్చిపోయాను తల్లి.
0: ఆడపిల్లైనా మగపిల్లాడైనా వారి పుట్టుకను నిర్ణయించేది మగవారి వై క్రోమోజం అన్న నిజం అందరూ తెలుసుకోవాలి. నాన్న, ఏ తండ్రి కూడా లింగ వివక్షత చూపడు. అలా చూపి ఉంటే మన నికజ్జరిన్ బాక్సింగ్ ఛాంపియన్ అయ్యేదా, మాలవత్పూర్ణ ఎవరెస్ట్ శిఖరం ఎక్కేదా? మగవారు కూడా చేయలేని పనులు ఆడవాళ్లు చేసి చూపిస్తుంటే ఇంకేంటి నాన్న లింగ వివక్షత అంటారు? అలా అనడం కరెక్ట్ కాదు కదా?
2: అవును తల్లి, కరెక్ట్ కాదు.
0: ఆ విత్తనం వడ్ల సంచిని మన ట్రాక్టర్కున్న పెద్ద బాక్సులో భద్రంగా దాచిపెట్టిన, టెన్షన్ పడకండి, తెచ్చిస్తా సరేనా? నాన్న, ఆడపిల్ల అంటే భవిష్యత్ తరాలను ఆ ప్రాణాలను తమలో భద్రంగా దాచిపెట్టుకునే ప్రకృతి పెట్టెలు, ఇది అందరూ తెలుసుకోవాలి.
2: అవ్వా, నా బిడ్డ మాటలతో జ్ఞానోదయమైందే. ఎవరైతే అయిందే, ముగ్గురిని మంచిగా చదివిస్తా, మునగాన లెక్క తయారు చేస్తా, నా జీవితమే వాళ్ళ కోసం. అబ్ మై బేటి అన్కో బనావుంగా షేర్,
3: బేటి అన్కో బనావ్ షేర్, బేటి అన్కో బనావ్ షేర్.
4: వీళ్ళు వినిపించిన నాటిక చాలా బాగుంది కదా, అయితే వీళ్ళకి గట్టిగా చప్పట్లు. ఇప్పుడు ఆర్ నవదీప్ సాయి రామానుజన్ నంబర్ 1729 గురించి చెప్తాడు. రామానుజన్ నంబర్ 1729ని రామానుజన్ నంబర్ అంటారు. ఇది రెండు విభిన్న మార్గాల్లో రెండు గణాల మొత్తంగా చూపబడే అతి చిన్న సంఖ్య. 12³ + 1³ మరియు 10³ + 9³. ఒకరోజు హార్డి ఆసుపత్రిలో ఉన్న శ్రీనివాస రామానుజన్ గారిని సందర్శించి అతను ప్రయాణించిన ట్యాక్సీ నంబర్ 1729 అని, ఆ నంబర్ నిస్తేజంగా ఉందని చెప్పారు. అందుకు రామానుజన్, ఈ సంఖ్య ఆసక్తికరంగా ఉందని, దీనిని రెండు విభిన్న మార్గాల్లో రెండు గణాల మొత్తంగా అంటే 12³ + 1³ మరియు 10³ + 9³గా చెప్పవచ్చని సమాధానం ఇచ్చారు. అప్పటి నుండి 1729 నంబర్ శ్రీనివాస రామానుజన్ నంబర్గా ప్రసిద్ధి చెందింది. ఇదే కదా గణితంలో ఉన్న గమ్మత్తు. ఇప్పుడు సిహెచ్ అన్విత కొన్ని పొడుపు కథలు చెప్తుంది, మనం విందామా?
5: ఇప్పుడు కొన్ని పొడుపు కథలు చెప్తాను, అవిటికి సమాధానం చెప్తారా? తల ఉన్న కాళ్ళు లేనిది ఏమిటది?
6: గుండు సోది.
5: పిలిస్తే పెలపెల, తింటే కరకర, ఏమిటది?
6: అప్పడం.
5: చేతితో చల్లడం, నోటితో ఏరుకోవడం, ఏమిటది?
6: పుస్తకం.
5: తల్లిని చంపి పిల్ల పెత్తనం చేస్తుంది, ఏమిటది?
6: అరటికేలా.
5: వండింది ఎవరైనా, వడ్డించింది మాత్రమే నేను, ఏమిటది?
6: గరిటె.
5: చేతితో వేస్తారు కానీ తీయలేరు, ఏమిటది?
6: ముగ్గు.
5: ముఖమున్న మెడలేనిది ఏమిటది?
6: నది.
5: కాళ్ళున్న పాదాలు

0: ఏమిటది?
1: కుర్చీ.
2: అన్విత పొడుపు కథలు చాలా బాగా చెప్పింది కదా, చప్పట్లు కొడదామా? ఎం విష్ణుప్రియ, డి నిక్షిత, పద్యాలు వినిపిస్తారు.
3: అన్ని దానములను నన్న దానమే గొప్ప, కన్న తల్లి కంటే ఘనము లేదు, ఎన్న గురుని కన్న నెక్కుడు లేదయా, విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యం, దానాలన్నింటికన్నా అన్నదానం గొప్పది, కన్న తల్లి కంటే మించినది ఏదీ లేదు, గురువుని మించిన వ్యక్తి లేడు. అల్పుడెపుడు పలుకు నాడంబరముగాను, సజ్జనుండు పలుకు చల్లగాను, కంచి మ్రోగునట్లు కనకంబు మ్రోగున, విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యం, దుష్టుడు ఆర్భాటంగా మాట్లాడుతాడు, మంచివాడు మెల్లగా పలుకుతాడు, కంచు కంగున మోగుతుంది, కానీ బంగారం అలా మోగదు కదా. ఇనుము విరిగేనేని ఇరుమారు ముమ్మారు, కాచి ఎతుక నేర్చు గమ్మరీడు, మనసు విరిగేనేని మరి అంట నేర్చున, విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యం, కమ్మరి విరిగిన ఇనుప వస్తువుని రెండు మూడు పర్యాయాలు కొలిమిలో కాల్చి అతికిస్తాడు, కానీ మనస్సు విరిగితే దాన్ని అతకలేము. ఉప్పు కప్పు రంబు నొక్క పోలిక నుండు, జూడ జూడ రుచుల జాడ వేరు, పురుషులందు పుణ్య పురుషులు వేరయా, విశ్వదాభిరామ వినురవేమ. ఉప్పు కర్పూరం రెండు పైకి చూడటానికి తెల్లగా ఒకే విధంగా ఉంటాయి, కానీ చప్పరించి చూస్తే వాటి రుచులు వేరుగా ఉంటాయి. అలాగే మానవులందరూ ఒకే మాదిరి కనిపిస్తారు, కానీ వారి గుణాన్ని బట్టి మంచివారెవరో చెడ్డవారెవరో తెలిసిపోతుంది. ఎలుక తోలు తెచ్చి ఏడాది ఉతికిన నలుపు నలుపేగాని తెలుపు కాదు, కొయ్య బొమ్మ తెచ్చి కొట్టినా పలకదు, విశ్వదాభిరామ వినురవేమ. ఎలుక తోలు ఎన్నాళ్ళు ఉతికినా దాని నలుపు తొలగదు, తెలుపు రాదు, చెక్క బొమ్మని ఎంతగా కొట్టినా పలకదు, అలాగే మూర్ఖునికి ఎంత చెప్పినా చెవికెక్కదు.
4: నా పేరు నిక్షిత, నేను 7వ తరగతి చదువుతున్నాను. ఉపకారికి నుపకారము విపరీతము కాదు సేయ వివరింపంగా, నపకారికి నుపకారము నెపమెన్నక సేయువా నేర్పరి సుమతి. తాత్పర్యం, సుమతి, మనకు మేలు చేసిన వానికి మేలు చేయడం గొప్పేం కాదు, మనకు కీడు చేసిన వాడికి కూడా మేలు చేయడం గొప్పదనం. చీమలు పెట్టిన పుట్టలు పాములకి రవైన ఎట్లు పామరుడు తగన్, హేమంబు గూడబెట్టిన భూమిష్యుల పాలజేరు భువిలో సుమతి. తాత్పర్యం, సుమతి, చిన్నవైన చీమలు ఎంతో కష్టపడి గొప్పగా పుట్టలు కట్టుకుంటాయి, కానీ వాటిలో పాములు వచ్చి నివసిస్తాయి. అట్లాగే అమాయకుడు అత్యాశతో ధనాన్ని కూడబెడితే అది రాజుల పాలవుతుంది. తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష, దయ చుట్టంబో తన సంతోషమే స్వర్గము, తన దుఃఖమే నర్కమండ్రు తద్యము సుమతి. తాత్పర్యం, సుమతి, తనలో ఉండే కోపమే తనకు శత్రువు, తనలోని శాంతమే తనకు రక్ష, దయనే చుట్టము, సంతోషంగా ఉండే అదే స్వర్గము, దుఃఖిస్తే అదే తనకు నరకము. ఎప్పుడు సంపద కలిగిననప్పుడు బంధువులు వత్తురది ఎట్లన్నన్, దెప్పలుగా చెరువులు నిండిన కప్పలు 10,000 జేరు గదరా సుమతి. తాత్పర్యం, సుమతి, సంపద కలిగిన వెంటనే చుట్టాలందరూ వచ్చి చుట్టూ చేరుతారు, చెరువు నీటితో నిండగానే కప్పలు వచ్చి చేరుతాయి కదా. వినదగునెవ్వరు చెప్పిన వినినంతనే వేగపడక వివరింపదగున్, కనికల్ల నిజము తెలిసిన మనుజుడే పో నీతిపరుడు మహిళ సుమతి. తాత్పర్యం, సుమతి, ఎవ్వరు ఏమి చెప్పినా వినాలి, కానీ విన్న వెంటనే తొందరపడి ఒక నిర్ధారణకు రాకూడదు, బాగా ఆలోచించి ఆ చెప్పినది సత్యమో అసత్యమో నిర్ధారించుకోవాలి, అటువంటి వాడే నీతిపరుడు.
2: విష్ణుప్రియ, నిక్షిత, వీళ్ళిద్దరూ పద్యాలు చాలా బాగా చెప్పారు కదా, వీళ్ళిద్దరికీ చప్పర్లు కొట్టండి. ఇప్పుడు ఎస్కే తనుష మనకి గుర్రం కోరిక అనే కథ చెప్తుంది.
5: గుర్రం కోరిక. ఒక రైతు దగ్గర ఒక గుర్రం ఉండేది. ఆ గుర్రం నివసించే కొట్టం పక్కనే ఉన్న చెట్టు మీదకు ఒక పావురం వచ్చి వాలింది. పావురం చాలాసేపు దిగులుగా కూర్చోవడం చూసి గుర్రం దాన్ని పలకరించింది. ఏమైంది మిత్రమా, ఎందుకు చాలా విచారంగా ఉన్నావు అని అడిగింది గుర్రం. ఏం చెప్పమంటావు, నా కష్టాలు అన్నీ ఇన్ని కావు, ఎంతో శ్రమతో ఒక చెట్టు మీద గూడు అల్లుకున్నాను. ఒక పెద్ద గాలివాన వచ్చి ఆ గూడు కాస్త పడిపోయింది అంటూ ఎంతో బాధగా చెప్పింది పావురం. బాధపడకు, నా కొట్టంలో ఎంతో జాగా ఉంది, నువ్వు అందులో గూడు కట్టుకో. ఎంత పెద్ద గాలివాన వచ్చినా భయం లేదు అంది గుర్రం. పావురం గుర్రం కొట్టంలోనే ఓ మూల గూడు కట్టుకోసాగింది. కర్రపుల్లల కోసం పావురం అటు ఇటు బుర్రు బుర్రుమని ఎగిరేది. పావురం ఎగరటం చూశాక గుర్రానికి తనకు కూడా రెక్కలుంటే ఎంత బాగుండెనో అనే కోరిక కలిగింది. రాను రాను గుర్రానికి తీరని కోరికగా మారింది. గుర్రం విచారంగా ఉండటం పసికట్టింది పావురం. ఎప్పుడు ఏదో ఆలోచిస్తూ కనబడుతున్నావు, ఆరోగ్యం బాగోలేదా అని అడిగింది పావురం. నువ్వెంతో అదృష్టవంతురాలివి, దేవుడు నీకు రెక్కలిచ్చాడు, ఎంతో ఆనందంగా స్వేచ్ఛగా గాలిలో ఎగురుతూ ఉంటావు, నాకు కూడా రెక్కలు కావాలి అనిపిస్తుంది అంటూ తన బాధను పావురంతో వెళ్ళబోసుకుంది గుర్రం. గుర్రం మాటలు విని పావురం చిన్నగా నవ్వింది. మిత్రమా, ప్రతిరోజు నేను నిన్ను చూసి నువ్వెంత అదృష్టరాలివని అనుకుంటూ ఉంటాను. నీ యజమాని సంరక్షణలో నువ్వు ఏ చీకు చింత లేకుండా ఉంటున్నావు. నన్ను చూడు, నాకు ప్రతిదీ భయమే. ఆకాశంలో ఎగరాలంటే గ్రద్దల భయం, గుడ్లు పెడితే అవి పొదిగేలోపు పాములు తినేస్తాయని భయం అని చెప్పింది పావురం. ప్రతివారు ఎదుటివారు అదృష్టవంతులు, తను దురదృష్టవంతులు అని అనుకుంటూ ఉంటారన్న సత్యం గుర్రంకు బోధపడింది. ఆ రోజు నుండి గుర్రం రెక్కలు లేవన్న బాధను వదిలేసి ఆనందంగా ఉండసాగింది. ఈ కథలోని నీతి, లేని వాటి కోసం ఆశపడటం అత్యాశే అవుతుంది.
2: తనుష చెప్పిన కథ చాలా బాగుంది కదా, చప్పట్లు. ఇప్పుడు కే సాయిరాం మందెంట పోతాండే ఎలమంద అనే పాట పాడుతాడు, మనం విందాం.
0: మందెంట పోతుండే ఎలమంద, వాడు ఎవ్వరి కొడుకమ్మ ఎలమంద, చూస్తే చిన్న పోరాగాడే ఎలమంద, వన్నె రూమాలే గట్టిండు ఎలమంద.
1: మందెంట పోతాండే ఎలమంద, వాడు ఎవ్వరి కొడుకమ్మ ఎలమంద, చూస్తే చిన్న పోరాగాడే ఎలమంద, వన్నె రూమాల చుట్టిండు ఎలమంద.
0: అంగిలే నుంటిపై గొంగడేసుకుండు, అడ్డ పంచాబుడ్డ గోసి వెట్టినాడు, కిర్రుతోలు జోలు కాళ్ళకు దొరిగిండు,
1: కిర్రుతోలు జోలు కాళ్ళకు దొరిగిండు, కిర్రుతోలు జోలు కాళ్ళకు దొరిగిండు.
0: కంది జొన్న గొయ్య ఎలమంద, కంసు పిట్టోలే పోతుండే ఎలమంద, ఏ లేడంతా లేడు ఎలమంద, వెయ్యి మందకే వస్తాడు ఎలమంద.
1: ఎవరి కొడుకమ్మ ఎలమంద, చూసే చిన్న పోరాడు ఎలమంద.
0: ఎక్కారాని తుమ్మలెక్కి నరుకుతాడు, ఎత్తైన గుట్టాలు ఎల్లా తిరుగుతాడు, వాగుల్లో వంకుల్లో రాగాలు తీస్తాడు,
1: వాగుల్లో వంకల్లో రాగాలు తీస్తాడు, వాగుల్లో వంకల్లో రాగాలు తీస్తాడు.
0: చెరువు గట్టున నిలిచి ఎలమంద, చందమామూలెనవుతాడు ఎలమంద, తుమ్మ నీడ ఉంటే ఎలమంద, అమ్మ ఒడినే మర్చిపోతాడు ఎలమంద.
1: మనంట పోతాంటే ఎలమంద, వాడు ఎవరి కొడుకమ్మ ఎలమంద, చూసే చిన్న పోరగాడు ఎలమంద, అవన్నీ రూమాల చుట్టిండు ఎలమంద.
0: మూతికి జానేడు మోదుగా సుట్టాను, చేతి సందుల పెట్టి గిప్పున గుంజేటి, తాత చెప్పిన మాట గీత దాటిపోడు,
1: తాత చెప్పిన మాట గీత దాటిపోడు, తాత చెప్పిన మాట గీత దాటిపోడు.
0: వీడు కూత పెట్టంగానే ఎలమంద, వేట తోడెల్ల పరుగులు ఎలమంద.
1: మనంట పోతాంటే ఎలమంద, వాడు ఎవరి కొడుకమ్మ ఎలమంద, చూస్తే చిన్న పోరాగాడు ఎలమంద, వన్నె రూమాల చుట్టిండు ఎలమంద.
0: తుంపురొచ్చి గొర్రె తుమ్మిన దగ్గిన, ముళ్ళు గొట్టి గొర్రె కాలు ఇడ్చిన గాని, తట్టుకోడు వాడు తల్లడిల్లుతాడు,
1: తట్టుకోడు వాడు కల్లడిల్లుతాడు, తట్టుకోడు వాడు తల్లడిల్లుతాడు.
0: కుట్టకు లొట్టకు ఎలమంద, చెట్టు నూరి కట్టుతాడు ఎలమంద, ఏడ నేర్చిన విద్య ఎలమంద, గొర్రెల కుర్మవాడి విద్య ఎలమంద.
1: మనంట పోతాండ ఎలమంద, వాడు ఎవరి కొడుకమ్మ ఎలమంద, చూస్తే చిన్న పోరాగాడ ఎలమంద, వన్నె రూమాలు చుట్టిండు ఎలమంద.
0: ఏడాదికి ఒకసారి గొర్రెల్లిపోతుంటే తోడు గున్నా గొర్రెలు మడికిపోతున్నాయని తల్లిని అడుగుతాడు, తండ్రిని అడుగుతాడు,
1: తల్లిని అడుగుతాడు, తండ్రిని అడుగుతాడు, తల్లిని అడుగుతాడు, తండ్రిని అడుగుతాడు.
0: గొర్రెల కటికేవా నీకమ్మ ఎలమంద, కళ్ళ నీళ్లు పెడతాడమ్మ ఎలమంద, గొర్రె తరలిపోతుంటే ఎలమంద, వాడు గొల్లు మంటాడమ్మ ఎలమంద,
1: వాడు గొల్లు మంటాడమ్మ ఎలమంద, వాడు గొల్లు మంటాడమ్మ ఎలమంద, వాడు గొల్లు మంటాడమ్మ ఎలమంద.
2: సాయిరాం పాడిన పాట చాలా బాగుంది కదా, చప్పట్లు. ఇప్పుడు ఎస్కే అయాస్ అతనికి ఇష్టమైన వ్యక్తి గురించి చెప్తాడు, అయితే మనం విందామా?
6: నా పేరు అయాజ్. నేను 9వ తరగతి చదువుతున్నాను. నాకు నచ్చిన వ్యక్తి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గొప్ప శాస్త్రవేత్త, ఇంజనీర్ మరియు భారతదేశానికి 11వ రాష్ట్రపతి. ఆయనను మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పిలుస్తారు. ఆయన తమిళనాడులోని రామేశ్వరంలో 1931 అక్టోబర్ 15న జన్మించారు. అతని పుట్టినరోజును ప్రతి సంవత్సరం 15 అక్టోబర్ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జయంతి మరియు ప్రపంచ విద్యార్థుల దినోత్సవంగా జరుపుకుంటారు. అతని పూర్తి పేరు డాక్టర్ అవుల్ ఫకీర్ జైనులాబ్దీన్ అబ్దుల్ కలాం. అతని తండ్రి పేరు జైనులాబ్దీన్ మరియు తల్లి పేరు అసిమ్మ. అతని తండ్రి వృత్తిరీత్యా పడవ అద్దె మరియు అమ్మకందారుడు, మరియు అతని తల్లి గృహిణి. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తరువాత కలాం డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్లో శాస్త్రవేత్తగా చేరారు. ఆయన చేసిన గొప్ప పనికి భారతరత్న, పద్మభూషణ్, పద్మవిభూషణ్ మొదలైన బిరుదులతో సత్కరించారు. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జీ 27 జూలై 2015న తుదిశ్వాస విడిచారు.
2: ఇంతటితో మా ZPHS కంజర్ పాఠశాల విద్యార్థుల బాలకదాంబ కార్యక్రమం ముగిసింది. అందరికీ ధన్యవాదాలు.
7: శ్రోతలు, ఇంతవరకు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కంజర్ విద్యార్థులు అందించిన కదంబ కార్యక్రమాన్ని విన్నారు. బాలభారతి కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి సమయం 9 గంటలు. హృదయ రాగాలు కార్యక్రమానికి పలికిస్తున్నాను శ్రోతలందరికీ స్వాగతం. ఈ కార్యక్రమం కొనసాగుతుంది మీకు నచ్చిన పాటలతో ఈ ఉదయం 10 గంటల వరకు. మరి మీకు నచ్చిన పాటలు వినడానికి మీరు చేయాల్సిన పని వాట్సాప్ రిక్వెస్ట్ ద్వారా మీ వివరాలతో పాటు మీరు ఏ పాట వినాలి అనుకుంటున్నారో ఆ వివరాలు కూడా సంక్షిప్తంగా పంపించండి. మీరు రిక్వెస్ట్ పంపించాల్సిన మన ఫోన్ నంబర్ 8462450666. శ్రోతలకి మరీ మరీ చెప్తున్నాను, అడిగిన పాటలే అడక్కండి, పెట్టిన మెసేజ్లే పెట్టకండి. తప్పకుండా మీకు నచ్చిన పాటలు వినిపిస్తాను మన దగ్గర ఉన్న పాటలు ఈ ఉదయం 10 గంటల వరకు. కానీ మరోసారి ప్లీజ్ దయచేసి మెసేజ్లు మరీ పరీ పెట్టకండి, అడిగిన పాటలే అడక్కండి, చెప్పిన మాటలే చెప్పకండి. కొత్త పాటలు కొత్త శ్రోతల్ని పలకరించే ప్రయత్నం చేద్దాం. కార్యక్రమానికి మెసేజ్లు అయితే వస్తూనే ఉన్నాయి. మరి ఈ మెసేజ్ అయితే మనకి పంపించారు శుభోదయం మిత్రులారా అంటూ. మీకు కూడా శుభోదయం అండి. మాకోసం జానీ సినిమా నుండి ఒక మంచి పాటను వినిపించండి అంటూ కోరుతున్నారు నందిని, నరేష్, స్నేహిత, స్నేహాన్ష్. వీరంతా 1LK గ్రామం నుండి. తప్పకుండా అండి, మీ అందరి కోసం మొదటి పాటగా వస్తుంది, వినేద్దాం.

0: శ్రోతలు ట్యూన్ చేశారు 103.2 మెగా హెడ్స్ వింటున్నారు హృదయ రాగాలు కార్యక్రమంలో మీకు నచ్చిన పాటలు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం కొన్ని ప్రకటనలు.
1: LIC మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై LIC. LIC సరికొత్త కస్టమర్ యాప్.
2: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
1: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈ-కేవైసీ.
3: LIC ప్రతిక్షణం మీకు తోడుగా.
4: मेरा जूता है जापानी, इपटलू इंग्लिस्तानी, सर पे लाल टोपी रूसी, फिर भी दिल है हिंदुस्तानी.
5: చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత, భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తుల పైన BIS మార్కును తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ISI మార్కున్న చెప్పులని కొనుగోలు చేయండి. BIS నాణ్యతకు నమ్మకానికి హామీ.
6: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, హైదరాబాద్.

0: రాష్ట్ర కమిషనర్ మరియు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రజాహితార్థం విడుదల. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్రతి ఇంటి బాధ్యత.
1: ఆర్పీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్.
2: ఆస్తమా, అలర్జీ, గ్లకోమా, రెటీనా కంటి సమస్యలు,
1: ఎముకలు, కీళ్లు, కిడ్నీ, వెన్నుముక, నరాల సమస్యలకు,
2: క్రిటికల్ కేర్ ఎమర్జెన్సీ కేసులకు
1: ఆర్పీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్,
2: ద్వారకా నగర్, నిజామాబాద్.
1: సెల్ 9032323258. సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్.
2: ఆర్థోపెడిక్, ఎండోక్రైనాలజీ, కార్డియాలజీ, న్యూరో, న్యూరో సర్జరీ, యూరాలజీ, జనరల్ మెడిసిన్,
1: ఇంకా జనరల్ లాప్రోస్కోపిక్ సర్జరీ, డెంటల్ ఫిజియోథెరపీ, రేడియాలజీ, అన్ని ఒకే చోట,
2: 24 గంటలు అత్యవసర సేవలు.
1: NABH గుర్తింపు.
2: సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా.

0: ఇంప్లాంట్స్ అన్ని రకాల దంత సమస్యలకు డాక్టర్ సీను నాయక్ డెంటల్ హాస్పిటల్
1: ఖలీల్వాడి నిజామాబాద్
0: సెల్ 7799090505.
2: డాక్టర్ బి కిషోర్ రెడ్డి గత 15 సంవత్సరాలుగా నిజామాబాద్ లో సేవలందించి
1: ఇప్పుడు డాక్టర్ బి కిషోర్ రెడ్డి చెస్ట్ అండ్ అలర్జీ క్లినిక్ స్థాపించారు.
2: దగ్గు, దమ్ము, ఆస్తమా, అలర్జీ, టీబీ, నిమోనియా, ఛాతీ నొప్పి, పిల్లల్లో పెద్దల్లో సమస్యలకు సంప్రదించండి.
1: డాక్టర్ బి కిషోర్ రెడ్డి, పల్మనాలజిస్ట్, అపోజిట్ హోప్ హాస్పిటల్, కలిల్వాడి, నిజామాబాద్.
3: శ్రోతలు వింటున్నారు హృదయ రాగాలు కార్యక్రమం. కార్యక్రమానికి మరో మెసేజ్ మనకి పంపించారు నమస్కారం అంటూ. మీకు కూడా నమస్కారం అండి. ఈరోజు హృదయ రాగాలు కార్యక్రమంలో మా కోసం భైరవ ద్వీపం చిత్రంలోని పాటను వినిపించండి అంటూ రఘునాథపురం గ్రామం నుండి హేమంత్ కుమార్, రిషితేష్, అశ్విత్, సాక్షిత్, అవంతిక, ప్రియాన్షి, గీతిక, ప్రణీత్, వెంకన్న వారి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. మరి వీరందరి కోసం వస్తుంది ఎస్ జానకి గారు పాడిన ఈ పాట, వినిద్దాం.

0: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు ఎస్ఎచ్జిస్ ఎఫ్పిఓలు సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పిఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ఫ్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ, బ్యాంకులు మరియు సంబంధిత శాఖలతో సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశుశోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
1: పిఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పిఎంకేఎస్వై, పిఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్బి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యుఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, CGTMSE.
0: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ డీజీఎఫ్పిఎస్ ను సంప్రదించగలరు.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
3: హృదయ రాగాలు కార్యక్రమంలో మరో మెసేజ్ మనకి పంపించారు. గుడ్ మార్నింగ్ అంటూ, వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఈ మెసేజ్ ని మేము ఆర్మూర్ నిజామాబాద్ డిస్టిక్ నుండి పంపిస్తున్నాము. మా కోసం ఈ రోజు హృదయ రాగాలు కార్యక్రమంలో సోకాడే చిన్ని నాయన ఈ చిత్రంలోని పాటను వినిపించండి అంటూ ఈ మెసేజ్ ని పంపించారు. తాడూరి ప్రియాంజలి, సంపత్ కుమార్, ఉమాభారతి, వెంకట నర్సయ్య వారి కుటుంబ సభ్యులు, మీ అందరి కోసం వస్తోంది ఈ పాట. వినేద్దామా?

0: అసలైన నోట్తో ఎందుకు ఆడుతున్నావు?
1: బ్రో, ఇది చిరిగింది.
0: ఇదిగో చిరిగిన లేదా పాత బడిన నోట్లని
2: బ్యాంక్ బ్రాంచ్ లో ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు.
1: వావ్, కొత్త నోట్ ఇస్తారా?
0: అవును, వాటితో నువ్వు మాకు పిజ్జా పార్టీ చేస్తావు.
2: ఆర్బీఐ అంటుంది, స్మార్ట్ అవ్వండి, కూల్ గా ఉండండి.
3: ముఖాన మొటిమల
4: సై బాల్,
3: గజ్జా బొబ్బలా
4: సై బాల్,
3: నడుగుల తామరా
4: సై బాల్,
3: బురద పుల్లా
4: సై బాల్.
5: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
6: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ ఆ ఫామ్ ని పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: ఆగు, అసలైన నోట్తో ఎందుకు ఆడుతున్నావు?
1: బ్రో, ఇది చిరిగింది.
0: ఇదిగో చిరిగిన లేదా పాత బడిన నోట్లని
2: బ్యాంక్ బ్రాంచ్ లో ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు.
1: వావ్, కొత్త నోట్ ఇస్తారా?
0: అవును, వాటితో నువ్వు మాకు పిజ్జా పార్టీ చేస్తావు.
2: ఆర్బీఐ అంటుంది, స్మార్ట్ అవ్వండి, కూల్ గా ఉండండి.
7: శ్రోతలు ట్యూన్ చేశారు 103.2 MHz. వింటున్నారు నిజామాబాద్ ఆకాశవాణి కేంద్రం అందిస్తున్న హృదయ రాగాలు. ఈ కార్యక్రమం కొనసాగుతుంది ఈ ఉదయం 10 గంటల వరకు మీకు నచ్చిన పాటలతో. మరి ఈ కార్యక్రమంలో మీకు నచ్చిన పాటలు వినడానికి వింటున్న శ్రోతలు మీరు కూడా రిక్వెస్ట్ పంపించవచ్చు. రిక్వెస్ట్ పంపించాల్సిన మన ఫోన్ నంబర్ 8462450666. ఈ నెంబర్ కి మీ పేరు, వివరాలు, అలాగే మీరు ఏ పాట వినాలి అనుకుంటున్నారు ఆ వివరాలు కూడా సంక్షిప్తంగా పంపించండి. తప్పకుండా వినిపించేస్తాను. మన దగ్గర ఉన్న పాటలైతే ఈ ఉదయం 10 గంటల వరకు. ఇక వింటున్న శ్రోతల కోసం ఈ గమనిక. ఈ నెల 27వ తేదీ సోమవారం, అంటే రేపు ఉదయం 7:30 అనల్స్ డయాబెటీస్ కేర్ సెంటర్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమంలో షుగర్ వ్యాధి గురించి కొన్ని వివరాలు అందిస్తారు డాక్టర్ టి అనిల్ కుమార్ గారు. అలాగే రేపు ఉదయం 8 గంటలకు బృందావన్ హాస్పిటల్ ద్వారకా నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమంలో ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ బి ఉషా నవీన్ గారు అందించే సలహాలు, సూచనలు వినవచ్చు. ఈ కార్యక్రమం ప్రసారమవుతుంది రేపు ఉదయం 8 గంటలకు. గమనిక విన్నారు. కార్యక్రమానికి మెసేజ్లు అయితే పంపిస్తూనే ఉన్నారు. ఈ మెసేజ్ మనకి పంపించారు, గుడ్ మార్నింగ్ అంటూ. వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు ఉదయం 8:30 మీరు ప్రసారం చేసిన బాలభారతి కార్యక్రమంలో కన్యర్ గ్రామంలోని విద్యార్థులు తెలియజేసిన విషయాలు చాలా బాగున్నాయి. ముఖ్యంగా అబ్దుల్ కలాం గారి గురించి చెప్పిన విషయాలు చాలా చక్కగా అనిపించాయి. విద్యార్థులకు ధన్యవాదాలు తెలియజేయగలరు అంటున్నారు ఇందల్వాయి నుండి డి నరేందర్ గారు. అలాగే కార్యక్రమంలో మా కోసం ఒక మంచి పాటను కూడా వినిపించండి అంటున్నారు. తప్పకుండా అండి. ఇక మరో మెసేజ్ మనకి పంపించారు శుభోదయం అంటూ. మీకు కూడా శుభోదయం అండి. హృదయ రాగాలు కార్యక్రమంలో మా కోసం ఒక మంచి పాటను వినిపించండి, ఈ పాట కోసం వెయిట్ చేస్తూ ఉంటాము అంటున్నారు వేముల నరసింహరావు గారు. తప్పకుండా అండి, మీ అందరి కోసం వస్తుంది ఈ పాట. వినేద్దాం.

0: తెలంగాణ రాష్ట కమిషనర్ మరియు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రజాహితార్థం విడుదల. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్రతి ఇంటి బాధ్యత.
1: రగలు కార్యక్రమంకి మరో మెసేజ్ పంపించారు శుభోదయం. గుడ్ మార్నింగ్ మేడం గారు, నమస్కారం అంటూ. గుడ్ మార్నింగ్ అండి. హలో బ్రదర్, చిత్రం నుండి పాటను వినిపించండి అంటూ మెసేజ్ పంపించారు. ఉమ్మడి నుండి దివాకర్, విమల, యశ్న, తనిష్క, రచన, జశ్వంత్, వివేక్ వారి కుటుంబ సభ్యులు. అలాగే మరో మెసేజ్ మనకి పంపించారు గుడ్ మార్నింగ్ అంటూ. వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఈ మెసేజ్ ని శ్రీలత శ్రీకర్ నిజామాబాద్ నుండి పంపించారు. మా కోసం కార్యక్రమంలో ఒక హుషారైన పాటను వినిపించండి అంటూ. తప్పకుండా అండి, మీ అందరి కోసం వస్తుంది ఈ పాట, వినేద్దాం.

శ్రోతలు ట్యూన్ చేశారు 103.2 మెగా హెడ్స్ వింటున్నారు హృదయ రాగాలు కార్యక్రమంలో మీకు నచ్చిన పాటలు. కార్యక్రమంలో వినబోతున్న పాట బొబ్బిలిపూలి చిత్రంలోనిది. ఈ పాటను కోరుతున్న శ్రోతలు కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుంచి శ్యామల ప్రకాష్ వారి కుటుంబ సభ్యులు. ఇక మరో మెసేజ్ మనకి పంపించారు శుభోదయం అంటూ. మీకు కూడా శుభోదయం అండి. ఈరోజు కార్గిల్ దివస్ సందర్భంగా ఏదైనా ఒక దేశభక్తి పాటను వినిపించండి అంటూ మహమ్మద్ ఇనాయతుల్లా ఇష్రతుల్లా ఇబాతుతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుండి ఈ మెసేజ్ చేశారు. మీ అందరి కోసం వస్తోంది ఈ పాట, వినిద్దాం.

చక్కని పాట విన్నారు కదా. ఈరోజు కార్గిల్ దివాస్ సందర్భంగా ఈ ఉదయం 10 గంటలకు ప్రసారమవుతుంది ప్రత్యేక కార్యక్రమం కార్గిల్ విజయ్ దివాస్. ఈ కార్యక్రమాన్ని వినండి, మీ అభిప్రాయాలను తెలియజేయండి. శ్రోతలు వింటున్నారు హృదయ రాగాలు కార్యక్రమానికి మరో మెసేజ్ పంపించారు. గుడ్ మార్నింగ్ మేడం అంటూ, వెరీ గుడ్ మార్నింగ్ అండి. మాకోసం కార్యక్రమంలో ఒక మంచి పాటను వినిపించండి, టీమ్ మార్ చిత్రం నుండి అంటున్నారు ప్రవీణ్ కుమార్, శ్రీలత, శ్రీలేఖ వారి కుటుంబ సభ్యులు. మరి వీరందరి కోసం వస్తుంది ఈ పాట. హేమచంద్ర, శ్రావణ భార్గవి గానం చేశారు, వినేద్దామా?

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: శ్రోతలు వింటున్నారు హృదయ రాగాలు. వింటున్న శ్రోతలకు మరో గమనిక, ఈ నెల 27వ తేదీ సోమవారం అంటే రేపు ఉదయం 8:30 సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఖలిల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో బీపీ, షుగర్, తలనొప్పి, ఛాతీలో మంట మొదలైన సమస్యలకు జనరల్ ఫిజిషియన్ డాక్టర్ దీపక్ రెడ్డి గారు తగిన సలహాలు, సూచనలు అందిస్తారు. ఈ కార్యక్రమం ప్రసారమవుతుంది రేపు ఉదయం 8:30 గమనిక విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం.
0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: హృదయ రాగాలు కార్యక్రమానికి మరో మెసేజ్ మనకి పంపించారు. మాకోసం ఒక మంచి పాట ఆఖరి పోరాటం చిత్రం నుండి వినిపించండి అంటూ సేమ్ రోడ్ ఆటోనగర్ నిజామాబాద్ నుండి షేక్ అబ్దుల్ అలీ, నిఘార్ పర్వీన్, ఉదయపాను, మీనా సత్యం, శారద సుధీర్, శోభా శ్రీధర్, రవి, సునీత్ వారి మిత్రబృందం కోరుతున్నారు. వీరందరి కోసం వస్తోంది ఆఖరి పోరాటం చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, లతా మంగేష్కర్ గానం చేసిన ఈ పాట విందామా?

శ్రోతలు వింటున్నారు హృదయరాగాలు. హృదయరాగాలు కార్యక్రమంలో చివరి పాట వినే సమయం అయితే వచ్చేసింది. మరి మెసేజ్లు అయితే వస్తూనే ఉన్నాయి. ఇంకా ఈ మెసేజ్ మనకి పంపించారు గుడ్ మార్నింగ్ అంటూ. వెరీ గుడ్ మార్నింగ్ అండి, హృదయరాగాలు కార్యక్రమంలో మా కోసం ఒక మంచి పాటను వినిపించండి అంటూ నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి, యశోద, జానకి, రాజు, జయాంశ్, ఆర్యన్ వారి కుటుంబ సభ్యులు ఈ మెసేజ్ పంపించారు. ఇంకా మరో మెసేజ్ మనకి పంపించారు గుడ్ మార్నింగ్ అంటూ. వెరీ గుడ్ మార్నింగ్ అండి, మా కోసం ఒక మంచి పాటను హృదయరాగాలు కార్యక్రమంలో వినిపించండి అంటూ జగిత్యాల జిల్లా మెట్పల్లి బోయవాడ నుండి కె రాఘవాచారి, సూర్యకళ పోతులూరి చారి, దివ్య, రాజు, చారి, మహాన్వి మా అందరి కోసం ఒక మంచి పాటను వినిపించండి అంటూ కోరుతున్నారు. తప్పకుండా అండి, మీ అందరి కోసం వస్తోంది లవ్ స్టోరీ చిత్రం నుండి మంగ్లీ పాడిన ఈ పాట.

0: ఆకాశవాణి సమయం 10 గంటలు. ఇప్పుడు విందాం కార్గిల్ విజయ్ దివాస్ సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం నిర్వహణ శ్రీ సిహెచ్ మోహన్ దాస్ గారు, వ్యాఖ్యానం మరియు సహకారం ఎరం రాజు గారు. వినండి కార్గిల్ విజయ్ దివాస్ సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం.
1: పంతొమ్మిది వందల 1999 సంవత్సరంలో పాకిస్తాన్పై కార్గిల్ యుద్ధంలో భారత్ సాధించిన విజయానికి గుర్తుగా ఏటా జూలై 26న కార్గిల్ విజయ్ దివస్గా నిర్వహించుకుంటున్నాం. భారత్ నుంచి పాకిస్తాన్ను విడదీసి ప్రత్యేక దేశంగా ఏర్పాటు చేసిన 1947లోనే రెండు దేశాల మధ్య జమ్మూ కశ్మీర్ కోసం మొదటి యుద్ధం జరిగింది. దీన్ని మొదటి కశ్మీర్ యుద్ధం అంటారు. జమ్మూ కశ్మీర్లో 3/2 భూభాగాన్ని భారత్ స్వాధీనం చేసుకోగా మిగతాది పాక్ నియంత్రణలో ఉండిపోయింది. ఇదే పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ POK. దీనివల్లే నియంత్రణ రేఖ లైన్ ఆఫ్ కంట్రోల్ LOC ఏర్పాటైంది. నాటి నుంచి దాయాది దేశం జమ్మూ కశ్మీర్పై దశాబ్దాలుగా వివాదాన్ని రాజేస్తూనే ఉంది. ఈ ప్రాంతాన్ని హస్తగతం చేసుకోవడంతో పాటు మన దేశంపై దాడులు చేసేందుకు సైన్యాన్ని, సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోంది. మొదటి కశ్మీర్ యుద్ధం నుంచి ఆపరేషన్ సింధూర్ వరకు భారత్ ప్రతిసారి వారి సైన్యం ఉగ్రమూకతో పోరాడుతూనే ఉంది. నేడు కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా కార్గిల్ ఆక్రమణకు పాక్ చేసిన కుట్రను, భారత సైన్యం దాన్ని తిప్పికొట్టిన విధానం గురించి తెలుసుకుందాం.

1998 అక్టోబర్లో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్గా నియమితులైన పర్వేజ్ ముషారఫ్ కశ్మీర్ను ఆక్రమించడానికి పథకాలు రచించాడు. దీనికోసం మొదట కార్గిల్ను హస్తగతం చేసుకోవాలని భావించాడు. దీనిలో భాగంగా పాకిస్తాన్కు చెందిన మేజర్ జనరల్ జావేద్ అహ్మద్, లెఫ్టినెంట్ జనరల్ మహమూద్ అహ్మద్, పదవ కోర్ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ అజీజ్ ఖాన్లు ఆపరేషన్ కోహు ఈ పైమాకు పర్వతాన్ని ఎక్కడానికై ప్లాన్ చేశారు. శత్రు దళాలు కార్గిల్ సెక్టార్లోని నియంత్రణ రేఖ వెంట భారత భూభాగంలోకి చొరబడ్డాయి. 1999 మే 3న తాషీ నామ్ గ్యాల్ అనే గొర్రెల కాపరి బటాలిక్ పర్వత ప్రాంతాల్లో చొరబాటుదారులను గుర్తించి సైన్యానికి విషయాన్ని తెలియజేశాడు. మన సైన్యం ఆపరేషన్ విజయ్ పేరుతో పాకిస్తాన్కు వ్యతిరేకంగా యుద్ధం ప్రారంభించింది. ఈ పోరాటానికి భారత వైమానిక దళం ఆపరేషన్ సఫేద్ సాగర్ పేరుతో సహకారం అందించింది. జూన్ 9 నాటికి బటాలిక్లోని కీలక స్థావరాలను భారత్ స్వాధీనం చేసుకుంది. భారత దళాల దాడి తీవ్రతకు బటాలిక్, ద్రాస్, టైగల్ హిల్స్లో పాక్ సైన్యం వెనక్కు తగ్గింది. జూలై 5న పాక్ సైన్యం కార్గిల్ నుంచి వైదొలుగుతున్నట్లు నవాజ్ షరీఫ్ ప్రకటించారు. మరోవైపు బటాలిక్ సెక్టార్లోని మిగిలిన స్థావరాలను భారత్ స్వాధీనం చేసుకోవడంతో జూలై 14న ఆపరేషన్ విజయవంతమైందని నాటి భారత ప్రధాని వాజ్పేయి గారు ప్రకటించారు. జూలై 26న పాక్ సైన్యాన్ని తరిమికొట్టినట్లు ఇండియన్ ఆర్మీ ప్రకటించింది. మేలో ప్రారంభమైన ఈ యుద్ధం జూలై వరకు జరిగింది. నాటి నుండి జూలై 26న కార్గిల్ విజయ్ దివస్ను పాటిస్తున్నారు. కార్గిల్ యుద్ధంలో వీరోచితంగా పోరాడి భారత్ గెలుపు జెండా ఎగురవేసింది. కార్గిల్ విజయంతో భారత్ పేరు వింటేనే పాకిస్తాన్కు వెన్నులో వణుకు పుట్టేలా చేసింది మన భారత సైనికులు. ఈ అఖండ విజయం వెనుక ఎంతోమంది సైనికుల అసమాన పోరాటం ఉంది. ప్రాణాలకు తెగించి

దేశం కోసమే మా జీవితం, భారతీయుల కోసమే మా ప్రాణం అనేలా సాగిన ఆ వీరుల అమరత్వం ఎంతోమందికి ఆదర్శం. కానీ వందలాది సైనిక కుటుంబాల్లో కార్గిల్ యుద్ధం కన్నీటిని నింపింది. ఈ నేపథ్యంలో యుద్ధ వీరుల పోరాట పటిమను మనం తెలుసుకుందాం.

దేశానికి ఎటునుంచి ముప్పు పొంచి ఉన్నా దాని నుంచి బయటపడేందుకు సైనిక సేవలు అత్యంత అవసరం. కార్గిల్ యుద్ధంలోనూ అదే జరిగింది. నెలల పాటు జరిగిన యుద్ధంలో విజయం సాధించడానికి ఎందరో జవాన్లు ప్రాణాలకు తెగించి మరీ పోరాడారు. భరతమాత కోసం తమ ప్రాణాలని తృణప్రాయంగా వదిలారు వీర జవాన్లు. మే నెల మొదలు జూలై వరకు జరిగిన కార్గిల్ యుద్ధంలో వేలాది మంది పాల్గొనగా 1300 మంది క్షతగాత్రులు కాగా 527 మంది సైనికులు అసువులు బాశారు.

దేశం కోసం ప్రాణాలు పణంగా పెట్టిన వారులు ముందుగా చెప్పుకోవాల్సింది కెప్టెన్ విక్రమ్ బాత్రా. ఆయనను కార్గిల్ యుద్ధ హీరోగా పిలుస్తారు. కార్గిల్ యుద్ధంలో దేశం కోసం ప్రాణాలు పణంగా పెట్టిన వారులు ముందుగా చెప్పుకోవాల్సింది కెప్టెన్ విక్రమ్ బాత్రా. ఆయనను కార్గిల్ యుద్ధ హీరోగా పిలుస్తారు. 24 ఏళ్ల వయసులోనే కెప్టెన్ విక్రమ్ బాత్రా కార్గిల్ యుద్ధం అత్యంత క్లిష్టమైన మిషన్కి కెప్టెన్గా వ్యవహరించారు. పాక్ సైన్యాన్ని ఎదుర్కొనే క్రమంలో వీరోచితంగా పోరాడి అమరుడయ్యారు. చనిపోతూ కూడా ఏ దిల్ మాంగే మోర్ అని నినదించిన సాహసి కెప్టెన్ విక్రమ్ బాత్రా. ఆ అసమాన స్ఫూర్తిని గౌరవిస్తూ భారత ప్రభుత్వం ఆయన మరణాంతరం పరమవీర చక్ర పురస్కారం అందించింది. కెప్టెన్ విక్రమ్ బాత్రాను పాకిస్తానీయులు సైతం షేర్షాగా అభివర్ణించేవారు. అలానే గ్రేనయర్ యోగేంద్ర సింగ్ పాకిస్తానీ సైనికుల బంకర్లను ఛేదించి భారత సైన్యం పరాక్రమాన్ని చాటిచెప్పారు. 3 బంకర్లను ఛేదించే క్రమంలో పాకిస్తానీ సైనికుల బుల్లెట్ల వర్షాన్ని సైతం లెక్క చేయకుండా అడ్డొచ్చిన పాక్ సైనికుల్ని అంతం చేస్తూ ముందుకు ఉరికారు. తన సేవలకు 19 ఏళ్ల అత్యంత పిన్న వయసులో పరమవీర చక్ర పురస్కారం అందుకున్నారు యోగేంద్ర సింగ్. మరో వీరుడు కెప్టెన్ మనోజ్ కుమార్ పాండే. పరమవీర చక్ర పురస్కారం పొందాలనే లక్ష్యంతో సైన్యంలో చేరి కార్గిల్ యుద్ధంలో వీరమరణం తర్వాత ఆ గౌరవం అందుకున్న నమ్మశక్యం కాని ప్రస్థానం ఆయనది. శత్రుమూకల ఆటోమేటిక్ మిషన్ గన్ గుళ్ల పరంపర నుంచి సైన్యాన్ని కాపాడి ప్రాణత్యాగం చేసిన రైఫిల్ మ్యాన్ సంజయ్ కుమార్కు కూడా పరమవీర చక్ర ప్రకటించింది కేంద్రం. అలానే కెప్టెన్ బన్వర్లాల్ సింగ్ శత్రువుల దాడిలో తీవ్రంగా గాయపడ్డా లెక్క చేయకుండా వారిని అంతం చేసి మహావీర చక్ర పురస్కారం అందుకున్నారు. సరిహద్దుల్ని కాపాడే క్రమంలో అసువులు బాసిన మరో వీరుడు మేజర్ రాజేష్ సింగ్. యుద్ధభూమిలో తన ధైర్య సాహసాలకు గాను మేజర్ రాజేష్ సింగ్కు మరణాంతరం మహావీర చక్ర పురస్కారం లభించింది. కడుపులో గాయమైన తీవ్ర రక్తస్రావం అవుతున్నా యుద్ధంలో విజయం సాధించాలనే లక్ష్యంతో ప్రాణాలను లెక్కచేయని మరో సైనికుడు కెప్టెన్ కెంగురుసే. పాకిస్తానీ సైన్యంతో వీరోచితంగా పోరాడిన కెప్టెన్ కెంగురుసేకు మరణాంతరం మహావీర చక్ర పురస్కారం లభించింది. ఇలా మన దేశ రక్షణలో సైనికుల పాత్ర మరువలేనిది, మరపురానిది. మన దేశ భారత సరిహద్దుల్లో మన వీర సైనికులు ఎన్నో కష్టాలను వనరించి తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి మన భారతదేశ సరిహద్దుల్లో మన కోసం నిత్యం సేవలందిస్తున్నారు. మనం ఈరోజు గ్రామాల్లో, పట్టణాల్లో, పల్లెల్లో అందరం ఇంత ప్రశాంతంగా నిద్రపోతున్నాం అంటే కారణం మన సైనికులు సరిహద్దుల్లో ఉన్నారు అన్న భరోసానే. అటువంటి వారి యొక్క సేవలను మనం తలుచుకోవడం ద్వారా నిత్యం కొత్త స్ఫూర్తిని పొందుతూనే ఉంటాం.

దేశ రక్షణ, సార్వభౌమత్వాన్ని కాపాడడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి మన సైనిక దళాలు. ప్రజల భద్రత, రక్షణలో త్రివిధ దళాల పాత్ర కీలకంగా మారిపోయింది. ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకొని ప్రపంచంలోనే బలమైన సైన్యంగా అవతరించింది. ఇండియన్ ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నావికా దళాలు మూడు దేశానికి మూలస్తంభాలు. ఆధునిక భారతావనిలో ప్రజల సంక్షేమమే పరమావధిగా పనిచేస్తోంది మన సైన్యం. వారు అందించే సేవలు అపూర్వం, అద్వితీయం. త్యాగానికి, సాహసానికి ప్రతీక మన జవానులు. దేశభక్తికి మారుపేరు మన సైనికులు. తమ జీవితాలను దేశసేవకు అంకితం చేసి ప్రజల మనసుల్లో చెరగని ముద్రవేసిన వీర జవానులు మన దేశంలో ఎంతోమంది ఉన్నారు. కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా వారందరికీ వందనం, పాదాభివందనం.

శ్రోతలు, ఇంతవరకు కార్గిల్ విజయ్ దివాస్ సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాన్ని విన్నారు. ఈ కార్యక్రమ నిర్వహణ శ్రీ సిహెచ్ మోహన్ దాస్ గారు, వ్యాఖ్యానం మరియు సహకారం ఎర్రం రాజు గారు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి సమయం 10 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో వింటారు ప్రకటించిన కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. ట్యూన్ చేసి ఉంచండి 103.2 మెగాహెడ్స్.

0: మాటైనా
1: పాటైనా
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8 మెగాహెర్ట్స్ పై.

ఎస్, ఎవర్ గ్రీన్ హిట్స్లో 2010, 11, 12 మధ్యకాలంలో రిలీజ్ అయిన సినిమాల నుంచి హిట్ సాంగ్స్ అని వింటున్నాము. సో నెక్స్ట్ మనకి మెసేజ్ చేశారు, 100% లవ్ చిత్రం నుంచి ఒక మంచి పాటని వినిపించండి అంటూ. జోగులాంబ గద్వాల జిల్లా నుండి కె ఆనందరావు, ప్రదీప్ కుమార్, జ్ఞానేశ్వర్ ఇంకా వారి కుటుంబ సభ్యులు, అలాగే ఉమ్మడ నుండి దివాకర్, విమల, యష్నా మెసేజ్ చేస్తున్నారు. భూదాన్ పోచంపల్లి నుండి శారద, పూజ, మనోజ్ అమ్మావాయి ఇంకా వారి కుటుంబ సభ్యులు, అలాగే కర్ణాటక రాష్ట్రం నుంచి రామకృష్ణారెడ్డి మెసేజ్ చేస్తున్నారు, నందిపేట నుండి వెంకటేష్, ఇంకా సౌదీ అరేబియా నుంచి నవీన్ కుమార్. ఎస్, మరి న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే మీరు కూడా ప్రపంచంలో ఎక్కడున్నా వినొచ్చు అనమాట మా ప్రోగ్రామ్స్, ఎలా అయితే నవీన్ కుమార్ గారు వింటున్నారో. ఇంకా గజ్వేల్ నుండి సేర్ల వెంకటేష్, సుగుణ, రామ్ప్రసాద్, రామ్ చరణ్ కూడా మెసేజ్ చేస్తున్నారు. మీ అందరి కోసం 100% లవ్ చిత్రం నుంచి దేవిశ్రీ కంపోజిషన్లో, శ్రీమణి సాహిత్యంలో రంజిత్ ఇంకా శ్రీరామ్ పాడిన పాట వచ్చేస్తుంది. వింటూనే ఉండండి ఆకాశవాణి, వివిధ భారతి.

0: సామగ్రిలో 75% పైగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారైనవే అని, ఇది ఆత్మ నిర్భర్ భారత్ కు పెరుగుతున్న బలానికి ఒక ప్రతీక అని ప్రధాని అభివర్ణించారు.
1: భారతీయ నౌసేనా మే INS మహేంద్రగిరి షామిల్ కియా గయా, ఇస్మే 75% సే అధిక స్వదేశీ సామగ్రి కా ఉపయోగ్ హువా. యే ఆత్మ నిర్భర్ భారత్ కి బర్తి శక్తి కా ప్రతీక హై. ఇసీ మహీనే DRDO నే పినాకా లాంగ్ రేంజ్ గైడెడ్ రాకెట్ కా భీ సఫల్ పరీక్షణ కియా.
0: కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా దేశ వీర సైనికులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఘనంగా నివాళులర్పించారు. రక్షణ రంగ ఉత్పత్తులు, రక్షణ ఎగుమతులు లేదా స్నేహపూర్వక దేశాలతో రాజకీయ సహకారం, ఏ రంగంలోనైనా భారత్ నిరంతరం కొత్త శిఖరాలను అధిరోహిస్తోందని మోదీ పేర్కొన్నారు. ఈరోజు జూలై 26వ తేదీని గుర్తుంచుకోవడానికి ఎటువంటి క్యాలెండర్ అవసరం లేని ప్రత్యేక రోజని, ఎందుకంటే నేడు కార్గిల్ విజయ్ దివస్ ఘనంగా జరుపుకుంటున్నామని తెలిపారు.
1: కార్గిల్ కి ఊంచీ ఊంచీ చోటియా, కఠిన మౌసమ్, దుష్మన్ కి చునౌతి, హర్ పరిస్థితి హమారే సైనికో కే సామ్నే థీ, లేకిన్ ఉన్కా హౌసలా హర్ చునౌతి సే బడా థా. ఉన్హోనే మా భారతి కి రక్షా కే లియే అప్నా సర్వస్వ అర్పిత్ కర్ దియా.
0: అంతరిక్ష రంగానికి సంబంధించి గత ఆదివారం విక్రమ్-1 విజయవంతమైన ప్రయోగం ప్రతి భారతీయుణ్ణి గర్వంతో నింపిందని ప్రధాని పేర్కొన్నారు. ప్రైవేట్ రంగం అభివృద్ది చేసిన భారతదేశపు మొట్టమొదటి రాకెట్ ఇదేనని ఆయన అన్నారు. అద్భుతమైన నైపుణ్యం, అభిరుచి, ఓర్పును ప్రదర్శించిన యువ ఆవిష్కర్తలను ప్రధాని మోదీ ప్రశంసించారు.
1: విక్రమ్-1 ఈ ప్రైవేట్ సెక్టర్ ద్వారా వికసిత్ భారత్ కా పహలా రాకెట్ హై. హమారే యువా ఇన్నోవేటర్స్ నే వో కర్ దిఖాయా జిస్కీ కల్పనా తక్ ముష్కిల్ థీ. హమ్నే స్పేస్ సెక్టర్ కో ప్రైవేట్ సెక్టర్ కే లియే ఖోలా. ఆజ్ ఇస్కా పరిణామ్ దునియా దేఖ్ రహీ హై.
0: కొన్ని రోజుల క్రితం గ్లాస్గోలో ప్రారంభమైన కామన్వెల్త్ గేమ్స్ లో పాల్గొంటున్న క్రీడాకారులందరినీ ప్రతి భారతీయుడు ఉత్సాహపరుస్తున్నాడని ప్రధానమంత్రి తెలిపారు. ఆటగాళ్లందరూ అద్భుతంగా రాణించాలని ప్రతి పౌరుడు కోరుకుంటున్నాడని ఆయన అన్నారు. ఇటీవలి కాలంలో మన దేశ యువత క్రీడారంగంలో అద్భుతమైన విజయాలు సాధించడం గర్వ కారణమని ప్రధాని అన్నారు. బ్యాడ్మింటన్లో జపాన్ ఓపెన్ టైటిల్ గెలుచుకున్న తొలి భారతీయ మహిళగా పీవీ సింధు నిలిచారని, అలాగే లండన్లోని లార్డ్స్ స్టేడియంలో భారత మహిళల క్రికెట్ జట్టు తన మొట్టమొదటి టెస్టు మ్యాచ్ను గెలుచుకుందని, ఇది చారిత్రాత్మక విజయమని మోదీ అభివర్ణించారు.
1: పీవీ సింధు బ్యాడ్మింటన్ మే జపాన్ ఓపెన్ కా ఖితాబ్ జీతనే వాలి పహలీ భారతీయ బన్ గయీ హై. ఉన్కీ ఇస్ ఉపలబ్ధి పర్ పూరే దేశ్ కో గర్వ్ హై. భారతీయ మహిళా క్రికెట్ టీమ్ నే భీ లండన్ మే లార్డ్స్ స్టేడియం మే అప్నా పహలా టెస్ట్ మే జీతా హై. యహ్ ఏక్ ఐతిహాసిక్ జీత్ హై.
0: ఆగస్టు 7న దేశం జాతీయ చేనేత దినోత్సవాన్ని జరుపుకోనుందని ప్రధానమంత్రి తెలిపారు. చేనేత కార్మికుల నైపుణ్యాలను, సృజనాత్మకతను ఈ రోజున దేశం గౌరవిస్తుందని అన్నారు. పోచంపల్లి నుండి పట్నా వరకు, కూతంపల్లి నుండి కచ్ వరకు దీనికి సంబంధించి ఎన్నో ఉదాహరణలున్నాయని ఆయన అన్నారు. కొంతమంది పోచంపల్లి, ఇక్కత్ సుందరమైన సాంప్రదాయాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉంటే, మరికొందరు ఉన్ని ఉత్పత్తులను తయారు చేయడానికి మహిళా నేత కార్మికులను భాగస్వాములను చేస్తున్నారని చెప్పారు.
1: आज देश में जिस तरह हैंडलूम को बढ़ावा दिया जा रहा है, उससे बड़ी संख्या में लोगों का जीवन बेहतर हो रहा है. पोचमपल्ली से पटना और कुथमपल्ली से कच्छ तक इसके कई उदाहरण देखने को मिलते हैं. आज ऐसे कई लोग और समूह हैं जो हैंडलूम की हमारी गौरवशाली परंपरा को नई ऊर्जा और पहचान दे रहे हैं.
0: आकाशवाणी वार्ता వింటున్నారు. 1999 కార్గిల్ యుద్దంలో ప్రాణాలర్పించిన భారతీయ సైనికుల ధైర్య సాహసాలను గౌరవిస్తూ దేశవ్యాప్తంగా ఈరోజు కార్గిల్ విజయ్ దివస్ జరుపుకుంటున్నారు. లద్దాఖ్లోని ద్రాస్లో ఉన్న కార్గిల్ వార్ మెమోరియల్లో ప్రధాన వేడుక జరుగుతోంది. పాకిస్తాన్తో జరిగిన ఈ ఘర్షణలో భారత్ సాధించిన విజయానికి, ఆపరేషన్ విజయ్ విజయవంతమైన ముగింపుకు ఈరోజుతో 27 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఈ ఆపరేషన్ సమయంలో పాకిస్తాన్ సైనికులు, ఉగ్రవాదులు చొరబడి ఆక్రమించిన జమ్మూ కాశ్మీర్లోని కార్గిల్ జిల్లాలోని భూభాగాలను భారత సాయుధ దళాలు తిరిగి స్వాధీనం చేసుకున్నాయి. కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా రాష్టపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాతృభూమి

0: క్షణలో ప్రాణాలర్పించిన వీర జవాన్లకు నివాళులర్పించారు. దేశం వారికి ఎప్పటికీ రుణపడి ఉంటుందని, వారి ధైర్య సాహసాల గాథలు భావితరాలను అంకితభావంతో కర్తవ్య దీక్షతో దేశానికి సేవ చేసేలా నిరంతరం ప్రేరేపిస్తాయని రాష్టపతి అన్నారు. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ మాట్లాడుతూ, కార్గిల్ యుద్దంలో భారతదేశం చారిత్రక విజయం సాధించడానికి కారణమైన అసాధారణ ధైర్యం, స్థిర సంకల్పం, సర్వోన్నత త్యాగం చేసిన భారత సాయుధ దళాల వీర జవాన్లకు దేశం నివాళులర్పిస్తోందన్నారు. కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, విదేశీ వ్యవహారాల మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ దేశం కోసం ప్రాణాలర్పించిన వీర జవాన్లకు నివాళులర్పించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు సాయంత్రం వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా వికసిత్ వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రాం 2026లో పాల్గొనే వారితో సంభాషిస్తారు. ప్రతి రాష్ట్రం, కేంద్రపాలిత ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న 400 మందికి పైగా యువత ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రితో ముచ్చటిస్తారు. లద్దాఖ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లోని 74 వైబ్రెంట్ గ్రామాలను కవర్ చేస్తూ వికసిత్ వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రాం 2026 గత నెల 4 నుండి 30వ తేదీ వరకు 2 దశల్లో నిర్వహించారు. 3 లక్షలకు పైగా యువత భాగస్వామ్యం ఉన్న దేశవ్యాప్త ఆన్లైన్ క్విజ్ పోటీ ద్వారా ఇందులో పాల్గొనే వారిని ఎంపిక చేశారు. మహారాష్ట, ఒడిశాలో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే 2 రోజుల్లో ఛత్తీస్గఢ్, గుజరాత్, కొంకణ్, గోవా ప్రాంతాల్లో కూడా భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, జార్ఖండ్, ఉత్తరాఖండ్, రాజస్థాన్, ఈశాన్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని కూడా తెలిపింది. అండమాన్ నికోబార్ దీవులు, ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్లో రేపటి వరకు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని ఐఎండీ పేర్కొంది. బీహార్, కర్ణాటక, జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, జార్ఖండ్, కేరళ, మాహే, ఒడిశా, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో కూడా ఇటువంటి వాతావరణ పరిస్థితులే ఉంటాయని ఆ శాఖ పేర్కొంది. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడంతో ప్రహ్లాద్ జోషి కొత్త విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించనున్నారు. తన ప్రస్తుత శాఖలతో పాటు అదనంగా విద్యాశాఖ బాధ్యతలను ఆయనకు కేటాయించారు. ప్రహ్లాద్ జోషి ప్రస్తుతం వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, ప్రజాపంపిణీ, నూతన పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రిగా సేవలందిస్తున్నారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. భారత్ సాంకేతిక సామర్థ్యాలను నిరంతరం పెంపొందించుకుంటోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. దేశ యువత క్రీడారంగంలో అద్భుతమైన విజయాలు సాధించడం గర్వకారణమని ఈరోజు ప్రసారమైన మన్ కీ బాత్ ప్రసంగంలో ప్రధానమంత్రి పేర్కొన్నారు. కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా రాష్టపతి, ఉపరాష్టపతి, ప్రధానమంత్రి మాతృభూమి రక్షణలో ప్రాణాలర్పించిన వీర జవాన్లకు ఘనంగా నివాళులర్పించారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నీలంలో సమయం 12 గంటలు దాటి 40 నిమిషాలు. చైతన్య స్ఫూర్తి వింటున్నారు. క్లియర్ అలెక్స్ హాల్ని కలిసిన తర్వాత ఆవిడని చూశాక మహిళలు నాయకత్వ హోదాలు కూడా రాణించగలరని ఒక నమ్మకం వచ్చింది క్లేర్కి. అలా ఆమె నుండి స్ఫూర్తి పొందినటువంటి క్లేర్ ఏదో ఒకరోజు అంతరిక్ష రంగంలో నాయకురాలిగా సత్తా చాటాలని నిర్ణయించుకున్నారు. భౌతిక శాస్త్రంలో డిగ్రీ పూర్తి చేసినటువంటి క్లేర్ వార్విక్ యూనివర్సిటీ నుంచి స్పేస్ క్రాఫ్ట్ పవర్ సిస్టమ్ ఇంజనీరింగ్లో పిహెచ్డి పట్టా అందుకున్నారు. మరి చదువు పూర్తయ్యాక ఎక్సోమార్స్, స్మైల్ వంటి పలు ముఖ్యమైన యూరోపియన్ అంతరిక్ష మిషన్లు కూడా భాగమైంది. తద్వారా సిస్టమ్ ఇంజనీరింగ్లో లోతైనటువంటి స్కిల్స్ నేర్చుకోవడానికి ఉపయోగపడింది. క్లియర్ గురించి ఇంకా తెలుసుకుందాం. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: చైతన్య స్ఫూర్తి వింటున్నారు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి. 2019లో యూరోపియన్ స్పేస్ ఏజెన్సీలో చేరినటువంటి క్లేర్ అక్కడ తన ప్రతిభతో అంచెలంచెలుగా ఎదగడం జరిగింది. ప్రస్తుతం ఆ సంస్థలో మాస్ ఎక్స్ప్లోరేషన్ స్టడీ లీడ్గా లీడ్ సిస్టమ్ ఇంజనీరింగ్గా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలోనే భవిష్యత్తులో అంగారక గ్రహంపై మానవ సహిత రోబోటిక్ యాత్రకు సంబంధించినటువంటి ప్రణాళికలు, పరిశోధనలు బృందానికి నాయకత్వం వహిస్తుంది క్లేర్. అలాగే ప్రపంచవ్యాప్తంగా మార్స్ పరిశోధనని సమన్వయం చేస్తున్నటువంటి ఇంటర్నేషనల్ మార్స్ ఎక్స్ప్లోరేషన్ వర్కింగ్ గ్రూప్ కూడా చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు క్లేర్. ఇంకా తెలుసుకుందాం వారి గురించి. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: మ్యాడ్ చిత్రం నుంచి కపిల్ కపిల్ అని పాడిన పాట విన్నారు. గీత రచన భాస్కర్ భట్ల రవికుమార్, సంగీతం భీమ్స్ సెసిరిలియో.
1: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
2: ఆ చిహ్నం లేకపోతేనో?
1: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి.
3: బిఐఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
4: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, హైదరాబాద్.

0: issued in the public interest by the Commissioner and Director of Municipal Administration, Telangana. Rainwater harvesting, every home's responsibility.
1: Chaitanya Spurti Vintunaru. Clear Gurinchi Telusukuntunnam kada. స్కూల్ లో టీచర్స్ ఇంట్లో అమ్మా నాన్నల ఎంకరేజ్మెంట్ వల్లే తన అంతరిక్ష రంగంలోకి అడుగు పెట్టారని చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు తను ఈ స్థాయిలో ఉండటానికి కూడా కారణం నేషనల్ స్పేస్ సైన్స్ సెంటర్లో తను సంపాదించుకున్నటువంటి నైపుణ్యాలే అని గర్వంగా చెప్పుకుంటున్నారు క్లేర్. ఎస్, కలలు కనడానికి పరిమితులు లేవు, వాటిని నిజం చేసుకోవడానికి ధైర్యం, కృషి, పట్టుదల మాత్రమే కావాలి. ఈ స్పేస్ లేడీ క్లేర్ గారి స్టోరీ ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. ఇదండి ఈనాటి చైతన్య స్ఫూర్తి. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892 మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: ది ఫ్యామిలీ స్టార్ చిత్రం కోసం సిద్ శ్రీరామ్ పాడిన పాట విందాం. గీత రచన అనంత శ్రీరామ్, సంగీతం గోపి సుందర్.

0: ఆయన తన మన్ కీ బాత్ 130వ ప్రసంగంలో ప్రస్తావించారు. సిద్దిపేట జిల్లాలోని కుమరవెల్లి పుణ్యక్షేత్రం రైల్వే స్టేషన్ను కేంద్ర భూగోళ శాఖ మంత్రి కిషన్ రెడ్డి, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఈ రోజు ప్రారంభిస్తారు. ప్రాంతీయ వాతావరణ కేంద్రం ఈ రోజు మెదక్, రాజన్న, సిరిసిల్ల జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, 12 జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది. మన వీర సైనికుల అద్భుతమైన ధైర్యాన్ని గుర్తు చేస్తూ ఈ రోజు జరుపుకుంటున్న కార్గిల్ విజయ్ దివస్ మనలో గర్వాన్ని నింపుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. కార్గిల్లోని ఎత్తైన శిఖరాలు, కఠినమైన వాతావరణం శత్రువుల సవాళ్లను మన వీర సైనికుల ధైర్యం అధిగమించిందన్నారు. తన మనసులోని మాటను ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ ప్రసంగం 136వ సంచిక ఈ ఉదయం ఆకాశవాణిలో ప్రసారమైంది. సైనికుల ఖ్యాతిని నిమడింపజేసేలాగా ఢిల్లీలో ఈ నెల 14వ తేదీన మొదలైన ప్రత్యేక శౌర్య విజయ యాత్ర కార్గిల్ యుద్ద స్మారక చిహ్నం వరకు చేరుకుంటుందని, దీని సందేశం ఒకే ప్రయాణం, ఒకే దేశం, ఒకే వందనమని ప్రధానమంత్రి అన్నారు.
1: కార్గిల్ కి ఊంచీ చోటియా, కఠిన మౌసమ్, దుష్మన్ కి చునౌతీ, హర్ పరిస్థితి హమారే సైనికో కే సామ్నే థీ, లేకిన్ ఉన్కా హౌసలా హర్ చునౌతీ సే బడా థా. ఉన్హోనే మా భారతి కి రక్షా కే లియే అప్నా సర్వస్వ అర్పిత్ కర్ దియా.
0: గత ఆదివారం విజయవంతంగా నిర్వహించిన విక్రమ్ 1 ప్రయోగం భారత అంతరిక్ష రంగానికి చెందిన చారిత్రాత్మక క్షణానికి సాక్ష్యంగా నిలిచిందని ప్రధానమంత్రి అన్నారు. ప్రైవేట్ రంగం అభివృద్ది చేసిన భారతదేశపు మొట్టమొదటి రాకెట్ను ఊహించడానికే కష్టమైన కలను మన యువ ఆవిష్కర్తలు సాకారం చేసి చూపించారన్నారు. యువత ప్రయోజనాన్ని దృష్టిలో ఉంచుకుని అంతరిక్ష విభాగంలో ప్రైవేట్ రంగానికి అవకాశాలు కల్పించామని, ఆ అవకాశాల ఫలితాలను ప్రపంచం ఈరోజు చూస్తోందని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు.
1: విక్రమ్ 1 ఈ ప్రైవేట్ సెక్టర్ ద్వారా వికసిత్ భారత్ కా పహలా రాకెట్ హై. హమారే యువా ఇన్నోవేటర్స్ నే వో కర్ దిఖాయా జిస్కి కల్పనా తక్ ముష్కిల్ థీ. హమ్నే స్పేస్ సెక్టర్ కో ప్రైవేట్ సెక్టర్ కే లియే ఖోలా. ఆజ్ ఇస్కా పరిణామ్ దునియా దేఖ్ రహీ హై.
0: అలాగే 75% పైగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ఐఎన్ఎస్ మహేంద్ర గిరిని కూడా భారత నౌకాదళంలో ఇటీవలే చేర్చామని ప్రధానమంత్రి గుర్తు చేశారు. ప్రతి వర్షపు బొట్టును కాపాడాలంటూ క్యాచ్ ద రెయిన్ ప్రచారం గురించి గత మన్ కీ బాత్ లో ఇచ్చిన పిలుపు మేరకు పాలక సంస్థలు, సామాజిక సంస్థల్లోనే తేడా లేకుండా ప్రతి చోట ప్రజలు ఉత్సాహంగా ముందుకు రావడం చాలా సంతోషం ఇచ్చిందని మోదీ పేర్కొన్నారు. మధ్యప్రదేశ్లోని సిధి జిల్లాలో దాదాపు 1500 చెరువులు నిర్మించారని చెప్పారు. మహారాష్టలోని నాసిక్ లో పెద్ద మొత్తంలో నీటిని నిల్వ చేసే సామర్థ్యాన్ని అభివృద్ది చేశారని కూడా తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్లోని నంద్యాలలో అన్ని గ్రామ పంచాయతీలు ఈ ప్రచారంలో చేరాయని చెప్పారు. ఛత్తీస్గఢ్లోని కోర్బా, ఒడిశాలోని భువనేశ్వర్తో పాటు ఆంధ్రప్రదేశ్లోని విజయనగరంలో కూడా ఈ ప్రచారం ద్వారా ప్రోత్సాహకరమైన ఫలితాలు కనిపిస్తున్నాయని ప్రధానమంత్రి చెప్పారు. బ్యాడ్మింటన్లో జపాన్ ఓపెన్ టైటిల్ గెలుచుకుని రికార్డు సాధించిన తొలి భారతీయురాలుగా నిలిచిన పీవీ సింధు సాధించిన ఘనతకు యావత్ దేశం గర్విస్తోందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. భారత మహిళల క్రికెట్ జట్టు కూడా లండన్లోని లార్డ్ స్టేడియంలో తమ తొలి టెస్ట్ మ్యాచ్ గెలుచుకోవడం చారిత్రాత్మక విజయమని మోదీ చెప్పారు.
1: వి సింధు బ్యాడ్మింటన్ మే జపాన్ ఓపెన్ కా ఖితాబ్ జీతనే వాలి పహలీ భారతీయ బన్ గయీ హై. ఉన్కీ ఇస్ ఉపలబ్ధి పర్ పూరే దేశ్ కో గర్వ హై. భారతీయ మహిళా క్రికెట్ టీమ్ నే భీ లండన్ మే లార్డ్స్ స్టేడియం మే అప్నా పహలా టెస్ట్ మ్యాచ్ జీతా హై. యహ ఏక్ ఐతిహాసిక్ జీత్ హై.
0: తెలంగాణలోని పోచంపల్లి చేనేత కార్మికుల నైపుణ్యాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు మన్ కీ బాత్ ప్రసంగంలో ప్రస్తావించారు. చేనేత మగ్గంపై తయారైన ప్రతి వస్త్రం ఒక ప్రాంతం, ఒక సమాజం, ఆయా ప్రాంతాల ప్రజల కథలను వెలుగులోకి తెస్తున్నారు. పోచంపల్లి నుంచి పట్నా వరకు, కుతంపల్లి నుండి కచ్ వరకు దీనికి లెక్కలేని ఉదాహరణలున్నాయని ప్రధానమంత్రి అన్నారు. కొందరు పోచంపల్లి ఇకత్ అందమైన సంప్రదాయాన్ని ముందుకు తీసుకువెడుతుంటే మరికొందరు మహిళా నేత కార్మికుల నేకం చేసి ఉన్ని ఉత్పత్తులు సృష్టిస్తున్నారని చెప్పారు. ఇది మన తల్లులకు, సోదరిమణులకు ఉపాధి కల్పిస్తోందని ప్రధానమంత్రి హర్షం వ్యక్తం చేశారు.
1: आज देश में जिस तरह हैंडलूम को बढ़ावा दिया जा रहा है उससे बड़ी संख्या में लोगों का जीवन बेहतर हो रहा है. पोचमपल्ली से पटना और कुथमपल्ली से कच्छ तक इसके कई उदाहरण देखने को मिलते हैं. आज ऐसे कई लोग और समूह हैं जो हैंडलूम की हमारी गौरवशाली परंपरा को नई ऊर्जा और पहचान दे रहे हैं.
0: సికింద్రాబాద్ పార్లమెంట్ సభ్యులు, కేంద్ర భూగోళ శాఖ మంత్రి కిషన్ రెడ్డి ప్రజలతో మమేకమవుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అత్యంత ప్రజాదరణ పొందిన మన్ కీ బాత్ కార్యక్రమాన్ని స్థానిక కార్యకర్తలు ప్రజలతో కలిసి వీక్షించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమంలో యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి చేనేతను ప్రస్తావించడం పట్ల పోచంపల్లి వాసులు ఆకాశవాణితో మాట్లాడుతూ హర్షం వ్యక్తం చేశారు.
2: నాకైతే చాలా సంతోషం అనిపించింది. అంతర్జాతీయ లెవెల్లో మార్కెట్ కల్పించాలన్న ఉద్దేశంతో ప్రధానమంత్రి గారు ఈ రోజు మన్ కీ బాత్ లో మాట్లాడటం అంటే మామూలు విషయం కాదు. దీనికి ప్రాచుర్యం బాగా

0: పొందుతుందని నాకు ఆశాభావం అనిపిస్తుంది. ఇంకా కూడా ఐడ్లు చేస్తాడని ఆశిస్తున్నాను. కాబట్టి మన్ కీ బాత్ లో మాట్లాడినందుకు నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు.
1: మన్ కీ బాత్ ప్రసంగానికి పోచంపల్లి వాసి కృష్ణ ఇచ్చిన స్పందన అది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని విన్న పలువురు ఆకాశవాణికి తమ స్పందన తెలియజేశారు.
2: నా పేరు మనీష్ కుమార్, హైదరాబాద్ లో ఉంటాను. ప్రధాని నరేంద్ర మోదీ గారి 136వ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని విన్నాను. జపాన్ ఓపెన్ టైటిల్ సాధించిన తొలి భారతీయులుగా చరిత్ర సృష్టించిన పివి సింధును ప్రధాని స్వయంగా అభినందించడం నాకు ఎంతగానో నచ్చింది.
3: పేరు మెంటపల్లె పురుషోత్తం రెడ్డి, వనపర్తి జిల్లా. ప్రతి నీటి చుక్క ఉడిచబట్టే కార్యక్రమాన్ని చేపట్టి దీంట్లో అందరం భాగస్వామ్యమై నీటి సంరక్షించి పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని చెప్పి వారు సూచించడం జరిగింది.
4: నా పేరు కృష్ణ. వరంగల్ మోడీ గారు హర్ ఘర్ తిరంగా కార్యక్రమం గురించి చెప్పడం నాకు సంతోషంగా కలిగించింది. ప్రతి ఇంటి పైన జాతీయ జెండాను ఎగరవేసి భవిష్యత్తు తరాలలో కూడా దేశభక్తిని పెంపొందిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.
5: నా పేరు భారతిరెడ్డి, మాది రాజన్న, సిరిసిల్ల జిల్లా. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మన్ కీ బాత్ లో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో చేసిన వినాయక విగ్రహాలకు బదులుగా మట్టితో చేసిన వినాయక విగ్రహాన్ని మన ఇళ్లలో ప్రతిష్ఠించుకోవాలని చెప్పడం నాకు చాలా నచ్చింది.
6: నా పేరు సూర్యదేవర విష్ణు. ఇవాళ కార్గిల్ విజయ దివస్. మనం ఈ రోజు క్యాలెండర్ చూడకుండానే మన దేశ ప్రజలందరూ గుర్తు పెట్టుకోవాల్సిన అంశాన్ని ప్రధాని గారు గుర్తు చేయడం చాలా ఆనందంగా ఉంది.
1: ప్రధానమంత్రి మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం ఈ రాత్రి 8 గంటల పునః ప్రసారం చేస్తాం. శ్రోతలు గమనించగలరు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. సిద్దిపేట జిల్లాలోని కొమురవెల్లి పుణ్యక్షేత్రం రైల్వే స్టేషన్ ను కేంద్ర భూగోళ శాఖ మంత్రి కిషన్ రెడ్డి, కేంద్ర హోంవ్యవహారాల శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఈ రోజు ప్రారంభిస్తారు. కొమురవెల్లి మల్లన్న ఆలయాన్ని సందర్శించే యాత్రికుల సౌకర్యార్థం ఇటీవల వేసిన మనోహరాబాద్ సిద్దిపేట కొత్త రైలు మార్గంలో ఈ కొత్త రైల్వే స్టేషన్ నిర్మించారు. సుమారు 6 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన కొమురవెల్లి పుణ్యక్షేత్రం రైల్వే స్టేషన్లో హైలెవెల్ ప్లాట్ఫామ్తో పాటు ప్లాట్ఫామ్ పైకప్పు, ప్రయాణికులు వేచి ఉండే గది, ప్లాట్ఫామ్పై తాగునీటి కుళాయిలు మొదలైన సౌకర్యాలు కూడా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సిద్దిపేట సికింద్రాబాద్ డెమో రైలును కేంద్ర మంత్రులు, రైల్వే అధికారులు జెండా ఊపి ప్రారంభిస్తారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయ అభివృద్ది పనులకు ఇప్పటికే 2024-25 బడ్జెట్లో 100 కోట్ల రూపాయలు కేటాయించగా నిన్న మరో 94 కోట్ల పైచీలకు నిధు విడుదల చేస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారని ప్రభుత్వ విపాది శ్రీనివాస్ తెలియజేశారు. రాష్ట్రంలోని మెదక్, రాజన్న, సిరిసిల్ల జిల్లాలో ఈ రోజు ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని ప్రాంతీయ వాతావరణ కేంద్రం ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే జగిత్యాల, జయశంకర్, భూపాలపల్లి, కరీంనగర్, కామారెడ్డి సహా 12 జిల్లాల్లో ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని యెల్లో అలర్ట్ జారీ చేసింది. కర్గిల్ విజయ దివస్ సందర్భంగా పెరడ్ గ్రౌండ్స్ లోని వీరుల సైనిక స్మారకం వద్ద బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు. కార్గిల్ విజయ దివస్ మన భారత సైన్యం అజేయ ధైర్యానికి, అసమాన పరాక్రమానికి ప్రతీక అని ఆయన కొనియాడారు. కుటుంబాన్ని సమర్థంగా నడిపించే తల్లే కుటుంబానికి నిజమైన సీఈఓ అని తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు. హైదరాబాద్ లో లోక్భవన్లో నిర్వహించిన ది సీఈఓ షీ నెవర్ న్యూ షీవర్స్ పుస్తకావిష్కరణ, హైదరాబాద్ స్టార్టప్ ఇకోసిస్టమ్ అవార్డ్స్ కార్యక్రమంలో గవర్నర్ పాల్గొన్నారు. రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం వెనుకబడిపోయిందన్న ప్రచారంలో నిజం లేదని హౌసింగ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. గత 2.5 ఏళ్లలో రియల్ ఎస్టేట్ రంగం 15% నుంచి 20%, ప్లాట్ల విక్రయాలు దాదాపు 40% పెరిగాయని ఆయన తెలియజేశారు. ములుగు జిల్లాలో 63.5 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయం ప్రారంభానికి సిద్దమవుతోంది. ఇప్పటికే 90% నిర్మాణం పనులు పూర్తయ్యాయని అధికారులు తెలియజేశారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన వన మహోత్సవంలో భాగంగా హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ 100,000 కుటుంబాలకు ఉచితంగా 5 మొక్కలు పంపిణీ చేస్తోంది. ప్రతి కుటుంబానికి 3 పళ్ల మొక్కలు, 2 ఔషధ లేదా అలంకరణ మొక్కలు అందజేస్తారు. విశేషాలు మరొకసారి. మన వీర సైనికుల అద్భుతమైన ధైర్యాన్ని గుర్తు చేస్తూ ఈ రోజు జరుపుకుంటున్న కార్గిల్ విజయ దివస్ దేశ ప్రజల్లో గర్వాన్ని నింపుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. తెలంగాణలోని పోచంపల్లి చేనేత కార్మికుల నైపుణ్యాన్ని ప్రధానమంత్రి ఆకాశవాణి మన్ కీ బాత్ ప్రసంగంలో ఈరోజు ప్రస్తావించారు. సిద్దిపేట జిల్లా కొమరవెల్లి పుణ్యక్షేత్రం రైల్వే స్టేషన్ ను కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఈరోజు ప్రారంభిస్తారు. మెదక్, రాజన్న, సిరిసిల్ల జిల్లాలకు ఈరోజు ఆరెంజ్ అలర్ట్, 12 జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేస్తున్నట్లు ప్రాంతీయ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
7: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలమ సమయం 1 గంట దాటి 20 నిమిషాలు అవుతుంది. మీకెంతో ఇష్టమైన మీ ఆల్ టైమ్ ఫేవరెట్ షో షో టైం ఈరోజు కూడా సిద్ధంగా ఉంది. మరి ఈ షో టైంలో మీరు పార్టిసిపేట్ చేయాలంటే చాలా సింపుల్. మేము అడిగే ప్రశ్నలకి మీ సమాధానం, మీ పేరు, మీ ప్రాంతం పేరు మా వాట్సాప్ నెంబర్ 0402324085 కి సందేశం పంపండి. మరి మొదటి ప్రశ్న, శివబాలాజీ కాజల్ కాంబినేషన్ లో వచ్చిన మూవీలో కాజల్ గారికి డబ్బింగ్ చెప్పింది ఎవరు? శివబాలాజీ కాజల్ కాంబినేషన్ లో వచ్చిన మూవీలో కాజల్ గారికి డబ్బింగ్ చెప్పింది ఎవరు? ఆన్సర్ తెలిస్తే 0402324085 కి వాట్సాప్ చేయండి. షో టైం వింటున్నారు విత్ మీ సాయి, స్టే ట్యూన్.

షో టైం వింటున్నారు. మరి మొదటి ప్రశ్న, శివబాలాజీ కాజల్ కాంబినేషన్ లో వచ్చిన మూవీలో కాజల్ గారికి డబ్బింగ్ చెప్పింది ఎవరు అని అడిగాను. చాలా మంది రైట్ ఆన్సర్స్ పంపించారు. రైట్ ఆన్సర్స్ పంపించిన వాళ్ళల్లో సుప్రియ, శ్రీహర్ష, సూరారం కాలు నుంచి, అలాగే పద్మావతి, శిల్ప, చంచల్ గూడ, ఎస్ఎన్ మూర్తి, రాణి సూరారం నుంచి, భాను మియాపూర్ నుంచి, యష్ణ, తనిష్క ఉమ్మడి నుంచి, పుష్పశ్రీ సైదాబాద్ నుంచి, హర్షిణి ఆదిలాబాద్ నుంచి, భూమిదిని లక్ష్మీనారాయణ కరీంనగర్ అమ్మనగుర్తు నుంచి, దత్తగిరి సంధ్య ప్రొద్దుటూరు, రవీందర్ హైదరాబాద్, శ్రీనివాస్ ఫిర్జాదిగూడ నుంచి, జయలక్ష్మి ఖైరతాబాద్ నుంచి, ఎం మురహరి యశోద, జానకిరాజ్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి, దమ్మోజు వెంకటాచారి చిత్రేళ్ల నుంచి, ప్రేమ్నాథ్ కళావత్తి ఆర్మూర్ నుంచి, అప్పలరాజు పెడన. ఇంకా రైట్ ఆన్సర్ పంపించారు పుట్టపక్క నుంచి భవానీ వెంకట్, తోట సంతోష్ నిజామాబాద్ నుంచి, పాలంపోలే ఆలగడ్డ నుంచి, డాక్టర్ శ్రీపతి బాబు బెంగళూరు, ఆంజనేయులు మాధవ్ ఆంజనేయులు భూదాంపోచంపల్లి నుంచి, రామ్ చరణ్, రామ్ ప్రసాద్, సుగుణ, షేర్ల వెంకటేష్ గజ్వేల్ నుంచి, గంగు మహేందర్, నాగలక్ష్మి ఇల్లంతకుంట రైట్, ఇంకా గణేష్ వేదవత్తి నిజాంపేట నుంచి రైట్ ఆన్సర్, ఫ్రమ్ కుబేర్ నుంచి రంజిత్, కామారెడ్డి జిల్లా భవానీపేట గ్రామం నుంచి మహ్మద్ ఇనాయతుల్లా రైట్ ఆన్సర్ అండి, హైదరాబాద్ బిఎన్ రెడ్డి నగర్ నుంచి మౌనిక బాలు, ఇంకా గానుగుల నగర్ నుంచి రామకృష్ణారెడ్డి కర్ణాటక రైట్ ఆన్సర్, ఇంకా సరైన సమాధానం అత్తాపూర్ నుంచి జ్ఞానేశ్వర్ ప్రవీణ, మహమ్మద్ జనిద్దున్ మెడ నుంచి జాప భూమేశ్వర్, వెల్లుల నుంచి పాపిరెడ్డి కాల్ నుంచి సిహెచ్ హనుమంతరావు రైట్ ఆన్సర్, చోడవరపు నాగేశ్వరరావు గీతానగర్ నుంచి సరైన సమాధానం పంపించారు. మరి రైట్ ఆన్సర్ వచ్చేసి చందమామ మూవీ, మరి చార్మి గారు డబ్బింగ్ చెప్పడం జరిగింది కాజల్ గారికి. మరి మరో ప్రశ్న, 2026 కామన్వెల్త్ క్రీడలు జరుగుతున్నాయి కదా, అవి ఎక్కడ జరుగుతున్నవి? 2026 కామన్వెల్త్ గేమ్స్ ఎక్కడ జరుగుతున్నవి? ఆన్సర్ తెలిస్తే 0402324 0852కి వాట్సాప్ చేయండి.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: షో టైం వింటున్నారు ఓన్లీ అన్ ఆకాశవాణి వివిధ భారతి నిలయంలో. సమయం 1 గంట దాటి 32 నిమిషాలు అవుతుంది. 2026 కామన్వెల్త్ క్రీడలు ఎక్కడ జరుగుతున్నాయని అడిగాను, చాలా మంది సరైన సమాధానం పంపించారు. సూరారం నుంచి సుప్రియ, హర్షిని ఆదిలాబాద్ నుంచి, మహమ్మద్ జైనుద్దీన్ ఉమ్మడి నుంచి, యష్ణ ఉమ్మడి నుంచి, రవీందర్ నాగోల్ నుండి, ఎస్ఎన్ మూర్తి రాణి సూరారం, సతీష్ శాంతి రిషిత సుచిత్ర, దస్తగిరి సంధ్య వీరు కడప నుండి, అలాగే శ్రీనివాస్ ఫిర్జాదగూడ నుంచి, సులోచన కరీంనగర్ నుంచి, నాగ్నాథ్ గుప్తా నిజామాబాద్ నుంచి, పోలపల్లి శ్రీనివాస్ రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి, బాలకృష్ణ నర్సంపేట నుంచి, మధుకర్ నందిపేట నుంచి, అప్పలరాజపేడన భూమిదేని లక్ష్మీనారాయణ కరీంనగర్ నుంచి, ఎం మురహరి యశోద జానకి రాజ్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి, కెఎస్ ఆనంద్ సోమాజిగూడ నుంచి, మహమ్మద్ ఇనాయతుల్లా కామారెడ్డి నుంచి, రమేష్ గుప్తా జిల్లెలగూడ నుండి, భవానీ వెంకట్ పుట్టపక్క నుండి, అలాగే పంతాడి శ్రీనివాసులు మూరిపల్లం నుంచి, పాలెం పోలయ్య నంద్యాల జిల్లా నుంచి రైట్ ఆన్సర్, అలాగే గంగు మహేందర్ నిల్లంతకుంట నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. రామ్ చరణ్ రాంప్రసాద్ షేర్ల వెంకటేష్ గజ్వేల్ నుంచి రైట్ ఆన్సర్, ఎం నరేష్ రోజా శిరీష ఓంకార్ మహబూబ్ నగర్ జిల్లా మూసాపేట నుంచి రైట్ ఆన్సర్, సంతోష్ కుమార్ కాల్టెక్స్ బిల్లంపల్లి నుంచి రైట్ ఆన్సర్ రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళలో మాధవి ఆంజనేయులు భూదాన్ పోచంపల్లి నుంచి, మేకల కుమార్ బరిగ గట్టన్న హన్మకొండ నుంచి రైట్ ఆన్సర్, బిఎన్ రెడ్డి కాల్ నుంచి మౌనిక బాలు రైట్ ఆన్సర్ పంపించారు, హైదరాబాద్ నుంచి ప్రవీణ మహి జ్ఞానేశ్వర్ రైట్ ఆన్సర్, చోడవరపు సాయి మన్విత, గీతానగర్ నుంచి ప్రేమత్ కళావర్తి ఆర్మూర్ నుంచి రైట్ ఆన్సర్ అంటూ రైట్ ఆన్సర్ పంపించారు, కానీ సరైన పేరు రాయలేదు. అలాగే నాగ్నాథ్ గుప్తా నిజామాబాద్ నుంచి రైట్ ఆన్సర్. మరి రైట్ ఆన్సర్ వచ్చేసి గ్లాస్కో స్కాట్లాండ్లో జూలై 23 నుంచి స్టార్ట్ అవడం జరిగింది, ఆగస్టు 2 వరకు జరుగుతాయి. మరి మరో ప్రశ్న, ఏఎన్ఆర్ వాణిశ్రీ గారి కాంబినేషన్ అంటే హిట్ కాంబినేషన్ కదా, మరి వారి కాంబినేషన్లో వచ్చినటువంటి మొదటి చిత్రం ఏది? అక్కినేని నాగేశ్వరరావు వాణిశ్రీ గారి కాంబినేషన్లో వచ్చిన మొదటి చిత్రం ఏది? ఆన్సర్ తెలిస్తే 0402324085 కి వాట్సాప్ చేయండి.

0: విడుదల. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్రతి ఇంటి బాధ్యత.
1: షో టైం వింటున్నారు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి. మరి నేను అడిగినటువంటి ప్రశ్న, అక్కినేని నాగేశ్వరరావు వాణిశ్రీ గారి కాంబినేషన్లో వచ్చినటువంటి మొదటి మూవీ ఏంటి అని అడిగాను. చాలామంది రైట్ ఆన్సర్స్ పంపించారు. రైట్ ఆన్సర్స్ పంపించిన వాళ్ళలో శ్రీహర్ష సురారం నుంచి, అలాగే పానుగంటి రవిగౌడ్ బిహెచ్ఎల్ నుంచి, సత్యేశ శాంతి సుచిత్ర సర్కిల్ నుంచి, పోలపల్లి శ్రీనివాస్ రాజన్నపేట నుండి, శ్రీనివాస్ ఫిరిజదిగూడ దస్తగిరి సంధ్య కడప, సులోచన కరీంనగర్, మురారి యశోద జానకిరాజ్ నిజామాబాద్, షెర్ల వెంకటేష్ గజ్వేల్ అప్పలరాజు పెడన, మహమ్మద్ జైనుద్దీన్ ఉమ్మిడ నుండి, ఇంకా ఎం శ్యామ్లాల్ జాన్కంపేట పంతాడి శ్రీనివాసరావు మూరిపొలం నుండి, బి లక్ష్మీనారాయణ అమనగుర్తి కరీంనగర్ నుంచి, అశోక్ కుమార్ సోమాజిగూడ నుంచి, మధుకుమార్ నందిపేట నుంచి, భవానీ వెంకట్ పుట్టపక్క నుంచి, ఎం నరేష్ మూసాపేట నుంచి, రామకృష్ణారెడ్డి కర్ణాటక నుండి, గంగు మహేందర్ ఇల్లంతకుంట నుంచి, దమ్మోజు వెంకటాచారి చిత్రాల నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. రైట్ ఆన్సర్ ఇంకా హైదరాబాద్ బిఎన్ రెడ్డి నగర్ నుంచి మౌనిక బాలు రైట్ ఆన్సర్, బాలకృష్ణ నర్సంపేట నుంచి, డివి సూర్యశ్రీ ఫ్రమ్ కౌకూర్ నుంచి, పాలెంపల్లి అలగడ్డ నుంచి రైట్ ఆన్సర్, అలాగే మౌలాల నుంచి వెంకటరమణ, నిజాంపేట నుంచి గణేష్ వేదవతి రైట్ ఆన్సర్, అలాగే ప్రజ్ఞ నిజామాబాద్ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. నాగనాథ్ గుప్తా నిజామాబాద్ నుంచి, చోడవరపు గీత రమాదేవి గీతానగర్ నుంచి, అలాగే ఇంకా రైట్ ఆన్సర్ పంపించారు. చాలామంది వేరే వేరే పెడుతున్నారు. మరి రైట్ ఆన్సర్ పంపించారు రంజిత్ సంధ్య ఫ్రమ్ కుబేర్ నుంచి, ఓల్డ్ సిటీ గంగా శివగంగానగర్ నుంచి ధనరాజ్ సునీత రైట్ ఆన్సర్, అలాగే మేడంపల్లి నుంచి ముదుగంటి విష్ణువర్ధన్ రెడ్డి, జాప భూమేశ్వర్, వెల్లుల నుంచి రైట్, అలాగే శ్రీకాంత్ శ్రీతేజ సాయి చరణ్ మేడిపల్లి నుంచి రైట్ ఆన్సర్, అలాగే జగిత్యాల నుంచి బాలాజీ, చిలుక నారాయణ అనసూయ ఎంనాథ్ జాన్కంపేట నిజామాబాద్ నుంచి రైట్ ఆన్సర్, అలాగే నిర్మల్ జిల్లా నుంచి మేర సాయిలు రైట్ ఆన్సర్ పంపించారు. యష్ణ తనిష్క ఫ్రమ్ ఉమ్మిడ నుంచి సరైన సమాధానం పంపించారు. మరి రైట్ ఆన్సర్ వచ్చేసి ఆత్మీయులు. ఈ మూవీ 1969 విడుదలైంది. మరి మరో ప్రశ్న, విక్రమ్ 1 రాకెట్ ను అభివృద్ధి చేసినటువంటి భారతీయ ప్రైవేట్ అంతరిక్ష సంస్థ ఏది? విక్రమ్ 1 రాకెట్ ను అభివృద్ధి చేసినటువంటి భారతీయ ప్రైవేట్ అంతరిక్ష సంస్థ ఏది? ఆన్సర్ తెలిస్తే 0402324085 కి వాట్సాప్ చేయండి.
2: మచిలీపట్నం.

0: ಆಯುಷ್ಮಾನ್ ಭಾರತ್ ಪ್ರಧಾನಮಂತ್ರಿ ಜನ ಆರೋಗ್ಯ ಯೋಜನೆಕ್ಕಿಂತ ಸುಮಾರು 60 ಕೋಟ್ಲ ಮಂದಿ ಪ್ರಜಲು 5 ಲಕ್ಷಲ ವರೆಗೂ ಉಚಿತ ಚಿಕಿತ್ಸಕ್ಕೆ ಅರ್ಹುಲಯ್ಯಾರು. ಇಪ್ಪಟಿ ವರೆಗೂ 12 ಕೋಟ್ಲಕ್ಕೂ ಪೈಗಾ ಉಚಿತ ಚಿಕಿತ್ಸಲು ಅಂದಿಸಡಂ ದ್ವಾರಾ ಪೇದ ಕುಟುಂಬಾಲಕು ವೈದ್ಯ ಖರ್ಚುಲಲೋ ಸುಮಾರು 2 ಲಕ್ಷಲ ಕೋಟ್ಲು ಆದಾ ಅಯ್ಯಾಯಿ. ಆಯುಷ್ಮಾನ್ ಆಪ್ನು ಡೌನ್ಲೋಡ್ ಚೇಸ್ಕೊನಿ ಈ ರೋಜೇ ಆಯುಷ್ಮಾನ್ ಕಾರ್ಡ್ನು ಪೊಂದಂಡಿ. ಮರಿನ್ನ ವಿವರಾಲ ಕೋಸಂ 1455555 ಕಾಲ್ ಚೇಯಂಡಿ.
1: షో టైం వింటున్నారు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి. మరి నేను అడిగినటువంటి ప్రశ్న, విక్రమ్ 1 రాకెట్ను అభివృద్ధి చేసినటువంటి భారతీయ ప్రైవేట్ అంతరిక్ష సంస్థ ఏది అని అడిగాను. చాలామంది సరైన సమాధానం పంపించారు, రైట్ ఆన్సర్ పంపించారు. సురేష్ నేరేడ్మిట్ నుంచి, అలాగే వెంకటేష్ నందిపేట నుంచి, పానుగంటి రవిగౌడ్ వారి ఫ్యామిలీ, బిహెచ్ఎల్ నుంచి రిషిత, హైదరాబాద్ నుంచి జంపయ్య, బిహెచ్ఎల్ నుంచి సుప్రియ, సూరారం నుంచి సతీష్, సుచిత్ర సుచిత్రకాళి నుండి ఎస్ఎన్ రాణి, సూరారం హర్షిణి, ఆదిలాబాద్ భాను, మియాపూర్ నుంచి జయలక్ష్మి గారు, ఖైరతాబాద్ నుంచి ఎం శ్యామ్లాల్, జానకంపేట నుంచి సంధ్య, ప్రొద్దుటూరు నుంచి అప్పలరాజుపేడ నుంచి రేణుక, కడప భూమిదేని లక్ష్మీనారాయణ, కరీంనగర్ నుంచి సంతోష్, యాప్రాల్ నుంచి ఆడిపు సంతోష్ కుమార్, బెల్లంపల్లి నుంచి ఎం మురహరి యశోద, జానకంపేట నుంచి నల్లబోతుల జ్ఞానేశ్వర్, చాగాపురం నుంచి రైట్ ఆన్సర్, అలాగే బిఎన్ రెడ్డి నగర్ నుంచి మౌనిక బాలు రైట్ ఆన్సర్, మధుకర్ నందిపేట నుంచి, మేకల కుమార్ బరిగి గట్టన్న హన్మకొండ నుంచి, సతీష్ గోధుమకుంట గ్రామం నుంచి బండి కృష్ణగౌడ్, ఇంకా జ్ఞానేశ్వర్ ఫ్రమ్ శ్రీమల్లె కాలనీ అత్తాపూర్ నుంచి రైట్ ఆన్సర్, రాంప్రసాద్ రామ్ చరణ్ గజ్వేల్ నుంచి రైట్ ఆన్సర్, మోహన్ ఫ్రమ్ యూకే రైట్ ఆన్సర్. ఇంకా సరైన సమాధానం పంపించిన వాళ్ళలో జిల్లెలగూడ నుంచి రమేష్ గుప్తా రైట్ ఆన్సర్, అలాగే మూరిపల్లెం నుంచి పంతాడి శ్రీనివాసరావు, జానకంపేట నుంచి చిలుక నారాయణ రైట్ ఆన్సర్, ఆర్మూర్ నుంచి ప్రేమ్నాథ్ కళావతి, కరీంనగర్ నుంచి సులోచన, ఎం నరేష్ రోజా, మహబూబ్ నగర్ జిల్లా మూసాపేట నుంచి మహమ్మద్ జనీద్దు, నుమ్మెడ నుంచి జమ్మోజు వెంకటాచారి, చిత్రాల నుంచి గంగు మహేందర్, ఇల్లంతకుంట నుంచి రైట్ ఆన్సర్, అలాగే భూదాన్ పోచంపల్లి నుంచి ఎలగందుల మార్కండేయ, అలాగే ఇంకా రైట్ ఆన్సర్ పంపించారు విజయ్ కుమార్ చందానగర్ నుంచి రైట్ ఆన్సర్, అలాగే మేడంపల్లి నుంచి ముదిగంటి విష్ణువర్ధన్ రెడ్డి రైట్ ఆన్సర్, శ్రీనివాస్ రెడ్డిగూడ నుంచి పాలెంపల్లి, ఆలగడ్డ నుంచి రాజన్నపేట సిరిసిల్ల పూలపల్లి శ్రీనివాస్ అంది మెసేజ్ చౌత్, రామకృష్ణారెడ్డి కర్ణాటక నుంచి రైట్ ఆన్సర్, తోట సంతోష్ నిఖిల పోతంగల్ నుంచి సరైన సమాధానం పంపించారు. మరి రైట్ ఆన్సర్ వచ్చేసి స్కై రూట్ ఏరోస్పేస్ అయిన ప్రైవేట్ అంతరిక్ష సంస్థ విక్రమ్ 1 అత్యద్భుతంగా నింగిలోకి పంపించడం జరిగింది. మరి సరైన సమాధానాలు పంపించిన వారికి అందరికీ ధన్యవాదాలు. మరి మరో ప్రశ్న సిద్ధంగా ఉంది. 71వ జాతీయ చలనచిత్ర అవార్డ్స్లో ఉత్తమ గాయకుడిగా అవార్డు గెలుచుకుంది ఎవరు? 71వ జాతీయ చలనచిత్ర అవార్డ్స్లో ఉత్తమ గాయకుడిగా అవార్డు గెలుచుకుంది ఎవరు? ఆన్సర్ తెలిస్తే 0402324085 కి వాట్సాప్ చేయండి.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: షో టైం వింటున్నారు ఓన్లీ అన్ ఆకాశవాణి వివిధ భారతి. 71వ జాతీయ చలనచిత్ర అవార్డ్స్ లో ఉత్తమ గాయకుడిగా అవార్డు గెలుచుకుంది ఎవరు అని అడిగాను. చాలా మంది రైట్ ఆన్సర్ పంపించారు. సరైన సమాధానాలు పంపించిన వాళ్ళలో శ్రీహర్ష సూరారం, ఎస్ఎన్ మూర్తి హైదరాబాద్ నుంచి, రిషిత సుచిత్ర కాలి నుండి, భాను మియాపూర్ నుంచి, శ్రీరామ్ నరేందర్ న్యావరంద నుంచి, ఎం శ్యామ్లాల్ జాన్కంపేట నుంచి, జయలక్ష్మి ఖైరతాబాద్, దస్తగిరి కడప, సురేష్ నేరేడ్మిట్ అప్పలరాజు పెడన. ఇంకా రైట్ ఆన్సర్ పంపించారు మురుహరి యశోద, జానకి రాజ్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి, ప్రేమ్నాథ్ కళావతి ఆర్మూర్ నుంచి, పెక్టర్ హైదరాబాద్ నుంచి, పావని వేణు రైట్ ఆన్సర్, అలాగే దమ్మోజ్ వెంకటాచారి చిత్రాల నుంచి, నందిపేట నుంచి వెంకటేష్, పాలెంపల్లి ఆలగడ్డ నుంచి రైట్ ఆన్సర్, అలాగే బెల్లంపల్లి నుంచి ఆడిపి సంతోష్ కుమార్, చోడవరపు గీతానగర్ నుంచి సమృత మధ్యోతి అలాగే రైట్ ఆన్సర్, అలాగే మేకల కుమార్ వరంగల్ నుంచి రైట్ ఆన్సర్, ఇంకా రాంప్రసాద్ రామ్ చరణ్, సుగుణ షేర్లు వెంకటేష్ సరైన సమాధానం పంపించారు. మరి రైట్ ఆన్సర్ వచ్చేసి పివిఎన్ఎస్ రోహిత్, బేబీ మూవీలో ప్రేమిస్తే అనే సాంగ్కి జాతీయ అవార్డు గెలుచుకోవడం జరిగింది. షో టైంలో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. ఇదండి ఈనాటి షో టైం.

0: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, నీలం సమయం 2 గంటలు దాటి 16 నిమిషాలు అవుతుంది. శక్తి

ఇలు వింటున్నారు. ఆకాశమే హద్దుగా, ఆలోచనలే హద్దుగా భావించి వ్యాపార రంగంలో తమదైన ముద్ర వేస్తున్నటువంటి మహిళలు ఎంతోమంది. ఒకప్పుడు ఉద్యోగాల కోసం వెతికినటువంటి మహిళలు నేడు వేలాది మందికి ఉపాధి కల్పించే పారిశ్రామికవేత్తలుగా ఎదుగుతున్నారు. మరి ఈనాటి శక్తిశీలిలో ఒక కేఫే ప్రారంభించి వెరైటీ కాన్సెప్ట్తో వ్యాపారం స్టార్ట్ చేసి విజయవంతంగా నడుపుతున్నటువంటి మహారాష్ట్రకు చెందినటువంటి వందిత పురోహిత్ గారి గురించి తెలుసుకుందాం. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. స్టే ట్యూన్డ్.

వ్యాపార రంగంలో ఎవరికైనా సవాళ్ళు అనేటివి సహజమే. ఎందుకంటే ఒక వ్యాపారం స్టార్ట్ చేయగానే మనకి లాభాలు వస్తాయా, లేకపోతే ఇది రన్ అవుతుందా, ఇంత పెట్టుబడి పెట్టాను కదా, ఇలాంటి ఎన్నో డౌట్స్ మనకి ఉంటాయి కదా. మరి అలాంటి నా వల్ల కాదు అని వెనకడుగు వేస్తే నిర్దేశించుకున్నటువంటి లక్ష్యాన్ని మనం చేరుకోలేం. తన బిజినెస్ జర్నీలోనూ ఇలాంటి ఒడిదొడుకులనే చూశారు వందిత. తనకి బిజినెస్ రంగంపై ఎలాంటి సపోర్ట్ లేకపోయినా కొన్ని వ్యాపారాలు ప్రారంభించి తన బిజినెస్ స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకున్నారు. వందిత గారిది నాగపూర్ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ పూర్తి చేశాక ఆమెకి మ్యారేజ్ అవ్వడం జరిగింది. ఆ తర్వాత తన హస్బెండ్తో కలిసి ఒక ఐటీ సంస్థని స్టార్ట్ చేశారు. కొన్నేళ్లు గడిచాక ఇందులో వచ్చినటువంటి లాభాలతో మరో సాఫ్ట్వేర్ కంపెనీని స్టార్ట్ చేయడం జరిగింది. కానీ ఇందులో మాత్రం సక్సెస్ కాలేదు. మరి తర్వాత ఏమైంది ఈ పాట తర్వాత చెప్తాను. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

దేవదాసు చిత్రం నుంచి కార్తీక్ సుజాత ఆలపించిన గీతం విన్నారు. గీత రచన చంద్రబోస్, సంగీతం చక్రి. శక్తిశీలు వింటున్నారు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి. సాఫ్ట్వేర్ కంపెనీ వల్ల వచ్చిన నష్టం వాటిల్లింది వందిత గారికి. మరి ఆ తర్వాత తనకున్నటువంటి ఇంటీరియర్ డిజైనింగ్ పరిజ్ఞానంతో ఒక స్టార్టప్ని ప్రారంభించారు. ఇందులో భాగంగా పాత ఫర్నిచర్ని రీసైక్లింగ్ చేసి ఒక కొత్త డిజైన్గా చేసి ఒక కొత్త అలంకరణ ప్రోడక్ట్ని తయారు చేయడం ప్రారంభించారు. ఈ వ్యాపారం కండక్ట్ చేయడంలో కూడా కొన్ని సవాళ్లను ఎదుర్కోవడం జరిగింది. మరి కెరీర్కి సంబంధించినటువంటి ఎన్నో పాఠాలు నేర్చుకున్నారు వందిత గారు. మరి ఆ తర్వాత ఏమైందో కాసేపులో చెప్తాను. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: ప్రేమ కథ చిత్రం నుండి రాజేష్ అనురాధ శ్రీరామ్ ఆలపించిన గీతం విన్నారు. గీతరచన సిరివెనెల, సంగీతం సందీప్ చౌత.
1: ఏ చోటైనా
2: శ్రోతల ఆనందాలగని
1: మధుర గానాల మనోరంజని
2: మన జనరంజని
3: మనసునే
2: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్ 2324 0856. జనరంజని, శ్రోతల మనోరంజని, ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8.

మన జనరంజని. శక్తిశీ వింటున్నారు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి స్టూడియోల సమయం 2 గంటలు దాటి 30 నిమిషాలు అవుతుంది. వందిత గారి గురించి తెలుసుకుంటున్నాం కదా, అలా ఇంటీరియర్ బిజినెస్ చేస్తున్నప్పుడే మరో థాట్ వచ్చింది వందిత గారికి, కో వర్కింగ్ స్పేస్ ఐడియా. ఓ సాధారణ కేఫ్ అంటే ఏంటి, ఎలా ఉంటుంది? మనం అలా కేఫ్కి వెళ్తాం, ఒక కాఫీ ఆర్డర్ చేస్తాం, బిల్లు పే చేస్తాం. కానీ తనకి వచ్చినటువంటి ఐడియా ఏంటంటే, ప్రొఫెషనల్స్ తమ వృత్తి ఉద్యోగాల్ని కెఫేలోనే ఏర్పాటు చేసుకునేలా స్టార్ట్ చేశారు. ఈ ఆలోచనతోనే 2021లో పూణేలో మౌజీ అనే పేరుతో ఒక టైం కెఫేని స్టార్ట్ చేశారు. ఇందులో భాగంగా ఇక్కడ గడిపిన సమయానికి మన కస్టమర్స్ అనేది డబ్బులు చెల్లించవలసి ఉంటుంది. మాట్లాడుకునే వారితో పాటు కార్పొరేట్

ప్రొఫెషనల్స్, అలాగే ఫ్రీలాన్సర్స్, కంటెంట్ క్రియేటర్స్ ఈ వేదికగా కోవర్కింగ్ సదుపాయాన్ని కల్పిస్తున్నారు. అందుకు తగినట్లుగానే ఈ ప్లేస్ని మరింతగా అంటే తనే స్వయంగా డిజైన్ చేయడం జరిగింది. ఎందుకంటే తనకి ఇంటీరియర్ తెలుసు కాబట్టి తనకున్నటువంటి ఇంటీరియర్ డిజైనింగ్ స్కిల్తో చాలా అందంగా తీర్చిదిద్దారు ఈ టైమ్ కెఫేని. ఇంకా తెలుసుకుందాం, వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

పందెం కోడి చిత్రం నుంచి రఘు కుంచే ఆలపించిన గీతం విన్నారు. గీతరచన సాహితీ సంగీతం యువన్ శంకర్ రాజా. శక్తిశీలి వింటున్నారు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి. అందరిలా కాకుండా విభిన్నంగా స్టార్ట్ చేశారు వందిత గారు తన టైం కేఫ్ని. మరి ఈ టైం కేఫ్ని డిజైన్ చేసేటప్పుడు కూడా అంటే ఒక విభిన్నంగా అంటే అందరు కూర్చునేలాగా అందరు కూర్చొని డిస్కస్ చేసుకునేలాగా ఇంకా కస్టమర్స్ తమకు నచ్చినంత సమయం కూడా గడపవచ్చు. అయితే ఈ క్రమంలో గంటల చొప్పున కొంత మొత్తం చెల్లించవలసి ఉంటుంది. మరి ఈ టైంలో వాళ్ళ కోసం టీ కాఫీ ఇతర పానీయాలు అనేటివి ఉచితంగా అందిస్తున్నారు. అలాగే ఎంప్లాయీస్ ఇంటి నుండి భోజనం తెచ్చుకోవడం బయట నుండి ఆర్డర్ చేసుకోవడం కూడా ఇక్కడ అనుమతి అనేది ఉంది. మరి ఇంకా ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి ఈ కెఫేలో తెలుసుకుందాం. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. స్టే ట్యూన్డ్.

0: అదృష్టం చిత్రం నుంచి సుజాత మోహన్, ఉన్నికృష్ణన్ ఆలపించిన గీతం విన్నారు. గీత రచన కులశేఖర్, సంగీతం దిన.
1: బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9676049494 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ ఎఫ్ఎం 102.8 లో ప్రతి బుధవారం బిజినెస్ ముచ్చట్లు.
0: శక్తిశీలి వింటున్నారు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి. వందిత అంటే ఎక్కువ టీమ్ కెఫీని క్రియేట్ చేశారని చెప్పాను కదా. ఇక్కడ ఎంప్లాయీస్ కోసం ఫ్రీ వైఫైని ప్రశాంతంగా పనిచేసుకునేలా, అలాగే ఇంటి నుంచి భోజనం తెప్పించుకోవడం కానీ బయట నుంచి ఆర్డర్ చేసుకోవడం కాదు, అలాగే కంటెంట్ క్రియేటర్స్, అలాగే పాడ్కాస్ట్ చేసుకునే వారి కోసం స్పెషల్గా ఒక స్టూడియోని డిజైన్ చేశారు. అలాగే వర్క్షాప్స్, సెమినార్స్కి, సప్పర్ క్లబ్స్ ఇలాంటి కండక్ట్ చేసుకునేలా ఒక స్పెషల్ అవుట్డోర్ స్పేస్ని కూడా అందుబాటులో ఉంది. ఇంకా పుస్తకాలు చదువుకునే వాళ్ళ కోసం ఒక లైబ్రరీని కూడా ఏర్పాటు చేశారు. ఇలా కస్టమర్స్ అన్ని సదుపాయాలతో కూడినటువంటి ప్రశాంతమైనటువంటి వాతావరణం గడిపి ఆస్వాదిస్తున్నారు. ప్రస్తుతం పూణే, నాగ్పూర్లో 3 కెఫేలను స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే తద్వారా ఏడాదికి సుమారు 2 crore ఆదాయం ఆర్జిస్తుంది. అలాగే ఫ్యూచర్లో ఢిల్లీ, ముంబై, బెంగళూరు, కోల్కతా, హైదరాబాద్ వంటి నగరాలలో కూడా తమ సేవలని విస్తరించాలని ప్లాన్ చేస్తున్నారు వందిత. ఇంకా తెలుసుకుందాం, వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

దేవర చిత్రం నుంచి శిల్పారావు పాడిన పాట విన్నారు. గీత రచన రామజోగి శాస్త్రి, సంగీతం అనిరుద్ధ రవిచందర్. శక్తిశీల్ వింటున్నారు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి. వ్యాపారం అనేది కేవలం లాభ నష్టాల ప్రయాణం కాదు, అది ధైర్యానికి, ఆత్మవిశ్వాసానికి, పట్టుదలకు ప్రతీక. ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ తమ కలను నిజం చేసుకుని సమాజానికి స్ఫూర్తిగా నిలిచినటువంటి వందిత ఎంతోమంది మహిళా వ్యాపారవేత్తలకు స్ఫూర్తిదాయకం. ఇలాంటి విజయగాథలు ప్రతి మహిళలో ఉన్నటువంటి అపారమైనటువంటి శక్తిని గుర్తు చేస్తాయి. ఇదండి ఈనాటి శక్తిశీలి.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 3 గంటలు. ముంబై నుంచి వివిధ భారతి ప్రసారాలు రిలే వింటారు.
1: శురువాత్ ధర్తీ ఫిల్మ్ కి గానే సే.

0: తీరిగ్గా పడుకునే ముందు చెప్పుకోవచ్చులే.
1: ఎప్పుడు ఇంతే మాదితో చెబితే మెచ్చుకుని ఎన్ని ముద్దులిస్తాడు. నీతో మాట్లాడు, నీకు నాకు పచ్చి.
0: అబ్బో, అలుగు ఎక్కువైందే చిన్ని కొండకి. సరే ఇప్పుడు చెప్పమ్మా, మామయ్య వాళ్ళు వచ్చాక తిరిగి నీటే రికార్డు వినిపిద్దు గాని.
1: వద్దులేపో, అన్ని మామయ్యకే చెబుతా.
0: నా బాబు కదూ, నా బంగారు కొండ కదూ, నా నాన్న కదూ. ఇది తెలుగు నాన్న, వింటానన్నాను కదా.
1: నువ్వు మా పాఠశాలకే గర్వకారణమై వార్షికోత్సవానికి మీ పేరెంట్స్ ను పిలుచుకురా, చూసి సంతోషిస్తారన్నారు. అమ్మా, డాడీని చూడాలని ఒక్కసారి పిలిపించవే.
0: బాబు, మీ డాడీ నీ పిలుపుకు అందనంత దూరంలో ఉన్నారు నాన్న. నువ్వు పెద్దవాడివి కావాలని, గొప్పవాడివి కావాలని ఎక్కడున్నా నిన్ను దీవిస్తుంటారా.
1: ఎప్పుడు ఇలానే చెబుతావు. మావయ్య అంతే, డాడీని చూపించమంటే దూరంగా ఉన్నారు, వస్తారులే బాబు అంటాడు. నేనే ఉత్తరం రాస్తాను డాడీకి.
0: ఏమని రాస్తారా?
1: డాడీ డాడీ, నిన్నే వచ్చాయి నన్ను చూడడానికి, నువ్వు రాకపోతే నేనే నీ దగ్గరకు వచ్చేస్తానని.
0: బాబు, అంత మాట అనకు నాన్న, నేను విని భరించలేను. నీ భవిష్యత్తుకు బంగారు బాట వెయ్యాలని కోరికలన్నీ చచ్చినా జీవచ్ఛవన్నా బ్రతుకుతున్నాను రా. నా చుట్టూ అలుముకున్న శూన్యంలో, నైరాస్యంలో, నిషేధిలో నువ్వే నా సేకరణరా, నువ్వే నా కంటి వెలుగురా.
1: అమ్మా అమ్మా, నాయన వచ్చారే.
2: అమ్మా శిరీష, పసివాడు ముందు కాదమ్మా, మన కష్టాలు ఏ కరువు పెట్టేది ఆ భగవంతుడికే నివేదించు, ఫలితం ఉంటుందేమో. కష్టాలు కన్నీళ్లు కలకాలం ఉండవు తల్లి.
0: ఉన్నన్ని రోజులు గుండెను తొరిచేస్తాయి కదన్నయ్య. నా జీవితమే ఒక ప్రశ్న, పరిష్కారం లేని సమస్య. మీ ఇద్దరు అమృత హృదయాలు కాబట్టి హక్కును చేర్చుకొని ఆదరిస్తున్నారు, లేకపోతే నా గతేం కాను.
3: సర్లేమ్మా, మొదలుపెట్టావు పొగడ్తలు. చూడమ్మా, ఎప్పుడూ ఆ చిన్నాడి ముందు కంటి తడిపెట్టుకో, గతాన్ని తవ్వుకుని బాధపడకమ్మా. రారా అన్నం తిందు గాని.
1: వస్తానులే ఆంటీ. మావయ్య, అమ్మ రోజు ఏడుస్తుంది, డాడీ ఎక్కడ ఉన్నా వెంటనే ఇక్కడికి పంపించేయమని ఉత్తరం రాస్తాను దేవుడికి.
2: ఆ పని చేయరా, మీ మొర ఆలకించైనా కథలు వచ్చి కరుణిస్తాడేమో. బాబు, పొద్దుపోయింది గాని అన్నం తిని పడుకో, మంచి పిల్లాడెప్పుడు పెద్దల మాట పాటిస్తాడు. వెళ్ళు.
1: నాకు పెయింటింగ్ లో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది మావయ్య. రేపు డాడీ ఫోటో చూపించు, దాన్ని వేసి చూపిస్తా, అప్పుడు తెలుస్తుంది ఈ వాసుగాడి మెరిట్ ఏంటో మీకు.
3: గడుగ్గాయ్, పొట్ట నుండి మాట్లే పద బాబు.
0: అన్నయ్య, వాడు డాడీ ఏడని ప్రశ్నిస్తూ ఉంటే నా గుండె కలుక్కుమంటుందన్నయ్య. ఎన్నాళ్ళను మభ్యపెడతాం వాణ్ణి, నిజం ఏనాడైనా చెప్పక తప్పదుగా.
2: నిజమేనమ్మా, నిజాన్ని ఎంతో కాలం దాచాలి, దాచాలని ప్రయత్నించడం వ్యర్థమే. కానీ ఆ నిజాన్ని భరించే శక్తి వాడికి రావద్దు. పాలబుగ్గలతో గంచులేసే వయసులో మీ నాన్న ఆ దేవుళ్ళో కలిసిపోయాడ్రా అని చెబితే ఆ పసి మనసు ఎంత గాయపడుతుందో ఊహించు. వాడు కూడా నీలాన్ని విషాదాన్ని పంచుకొని పెంచుకొని పరిభ్రమిస్తాడు. ఇక వాడిలో ముద్దులునికే మాటలు వినలేవు, చురుకుదనాన్ని చూడలేవు. అందుకే చెప్తున్నాను శిరీష, నిజాన్ని నీలోనే దాచుకొని లావాలా భరించాలమ్మా.
0: వారు పోయి 3 సంవత్సరాలైంది, లోకానికి ఏ నగ్న సత్యం తెలిసిన వాడికి తెలియకుండా నాటకం ఆడవలసి వస్తోంది. నలుగురు నవ్విపోతున్నా మీ మాట కాదని లేక పుని స్త్రీలా నెట్టుకొస్తున్నాను. ఎంతకాలం ఎంతకాలం భరించాలన్నయ్యా ఈ రంపపు కోతను.
2: అమ్మా సిరి, చిన్ననాడే తల్లిదండ్రులు కోల్పోయిన మనం ఒకరినొకరు ఓదార్చుకుంటూ పెరిగా, కష్టాల కడలు దాటాం కదా అని సంతోషంతో ఊపిరి తీసే లోపల కళకళ్ళాడుతున్న కాపురం చిన్నబోయింది. పెళ్ళైన 2 సంవత్సరాలకే చంద్రం పోవడం, వాడి తీపి గుర్తుగా బాబు మిగలడం జరిగింది. స్నేహితుడు కదా అని సంబరపడి ఆ 3 ముళ్ళు వేయించి నీ మెడకు ఉరితాడు బిగించానమ్మా.
0: నా తల రాతలా వ్రాసి ఉంటే నువ్వేం చేస్తావు. విధి నన్ను వెక్కిరించింది, వేసిన 3 ముళ్ళను విప్పింది. జీవితాంతం ఈ వేదన భరించేదానికంటే ఆమెడే మట్టిలో కలిసిపోయి ఉంటే ఎవ్వరికి ఏ బరువు ఉండేది కాదు కదన్నయ్యా.
2: అమ్మా సిరి, నువ్వు మాకేం బరువు కాదమ్మా. పిల్లలు లేని మేము వాసునే కొడుకుగా భావించి ముద్దు ముచ్చట్లు తీర్చుకుంటున్నాం.
0: ఈ మూడు వారిన మొక్కకు నీళ్లు పోసి పాదు చేసి మళ్ళా చిగురింప చేయాలని క్షణక్షణం నీరు పడుతున్న ఆవేదన నాకు తెలుసు. నాగరికత పెరిగిందన్న ఈ రోజుల్లో కూడా కట్టుబాట్లు, మూఢాచారాలు పడగ విప్పి నాట్యం చేస్తున్నాయి. నలుగురు నన్ను చూసి గుసగుసలాడుతూ ఉంటే తప్పు చేసిన దానిలో ఫీల్ అవుతున్నాను.
2: లోకులు కాకులని ఊరికి అనలేదు. ఒకరు అరుస్తుంటే 10 మంది కట్టగట్టుకుని కోడే కూస్తారు. విధి వంచితుల్ని చూసి జాలిపడేది పోయి విక్కిరిస్తూ ఆత్మసంతృప్తిని పొందుతారు సభ్యతా సంస్కారం లేని మనుషులు. వాళ్ల మాటలకు విలువకూడదమ్మా. విలువిచ్చామని తెలిస్తే మరింత విజృంభిస్తారు.
3: మీ మొగాళ్ళ సంగతి అటుంచండి. ఆడదానికి ఆడదే శత్రు. 5వ తరం కొనిపోయిన ఆడది పెళ్లిళ్లకు పేరెంటాలకి రాకూడదు. ఎదురిస్తే వెళ్లి తన అవధి అంటూ నిందలు మోపుతారు. సమాజం ఒక్కరోజులో మారదండి. కాలక్రమేణా మార్పులు రాక తప్పవు. పరిస్థితులను బట్టి మనమే సర్దుకుపోవాలి. బాబు అన్నం తిని పడుకున్నాడు. లేవండి, మీరు భోంచేద్దురు గానీ.

0: చూడండి శిరీష్ గారు ఆ సూర్యాస్తమయం, ప్రశాంతమైన ఆ చల్లని సముద్రపు ఒడిలో శాత తీర్చుకోవాలని ఎలా ఒదిగిపోతున్నాడో ఆ అలసిపోయిన భాస్కరుడు. చుట్టూ ఆ అరుణవర్ణం అలలపై ఎలా ప్రతిబింబిస్తుందో, ఎంత మనోహర దృశ్యం ఇది.
1: రామకృష్ణ గారు, మీకు ప్రశాంతమైన సముద్రం కనిపిస్తూ ఉంటే నాకు కల్లోలిత కడలి గోచరిస్తోంది. ఉవ్వెత్తున లేచిపడే కెరటాలు చెలీని కట్టను చీలుస్తున్నాయి. గాఢ అంధకారం ప్రకృతి అందాలను దాచేస్తోంది, దోచేస్తోంది.
0: ప్రకృతి అందాల్లో మీరు విలయత్వాన్ని చూస్తున్నారంటే మీ మనసు ఆందోళన భారంతో కుంగిపోతుందన్నమాట. సరే పదండి, అలా వెళ్ళి ఆ అలల దగ్గర ఇసుకలో కూర్చుందాం. పదండి. మనసులోని బాధ ఆత్మీయుడి దగ్గర విప్పి చెబితే బరువు తగ్గుతుందంటారు. రండి ఇలా కూర్చోండి.
1: మీరు సైకాలజీ బాగా స్టడీ చేస్తారనుకుంటాను.
0: చిన్నప్పటి నుంచి నాకు అదే పనండి. స్కూల్లో చేరేటప్పుడు మీ నాన్న పేరేమిటన్నారు? తెలియదన్నారు. నవ్వారు. మీ నాన్న ఏం చేస్తుంటాడు అన్నారు? అదేం పిచ్చి ప్రశ్న అండి, నాన్న పేరే తెలియదు, ఆయన ఏం చేస్తాడో నాకేం తెలుసు అన్నాను. పోనీ మీ అమ్మ పేరు చెప్పవయ్యా అన్నారు, దానికి డిటోనే అన్నాను. అమ్మ నాన్న లేకపోతే నువ్వెలా ఊడిపడ్డావు అన్నారు. ఏం చేయనండి, ఓ స్త్రీ ఓ పురుషుడు ఆవేశంలో కలిశారు, ఫలితంగా నేను పుట్టాను. వీడు మాకు పనికిరాడని చెత్తకుండిలో విసిరేశారు ఇద్దరు. ఓ ధర్మాత్ముడు నన్ను చూసి జాలిపడి అనాథాశ్రమంలో పడేశాడు.

0: అవునండి, స్కూల్లో చేరాక మీ తల్లిదండ్రుల గురించి ఏమైనా తెలిసిందా?
1: గాలిపటం తెగిపోయిందనుకోండి, గాలి విపరీతంగా వీస్తే అది ఎక్కడికి పోయిందో ఎగరేసిన వాడికి తెలియదు. అలానే మన పని కూడా. నాలాంటి పోలికలు ఉన్న స్త్రీ పురుషులెవరైనా ఎదురవుతారేమోనని కాగడా పెట్టి వెతికాను.
0: కనపడ్డారా?
1: కనపడ్డారు, కానీ వాళ్ళు కారులో తిరుగుతూ కనిపించారు.
0: ఆపి నిక్కతీసి అడగపోయారా నాకింత ద్రోహం ఎందుకు చేశారు అని?
1: అడిగితే చెప్పుచ్చు కొడతారండి. ఆస్తుల్లో అంతస్తుల్లో వాటాడగడానికి వచ్చావరా వెరినాగన్నని. చూడండి, పక్షి అయినా తన పిల్లలకి రెక్కలొచ్చే వరకు తను తినేది పెట్టి తన సంతానాన్ని కాపాడుకుంటుంది. మరి నా తల్లిదండ్రులు చాలా గొప్పవారండి, రక్తపు గుడ్డుగానే రోడ్డు మీదకి విసిరేసిన ధన్యజీవులు. అందుకే నేను పితృదేవోభవ మాతృదేవోభవాన్ని మాత్రం అనను, ఆచార్య దేవోభవాన్ని ఎలుగెత్తి తరుస్తాను. కాలేజీలో చదివే రోజుల్లో, వికసించని వయస్సులో విజ్ఞానాన్ని పంచిపెట్టి ఆదర్శాలకు రూపుదిద్ది నన్నెంత వాణ్ణి చేసిన మా మాస్టర్నే స్మరిస్తానండి, హాయిగా చెప్పిస్తాను. తినండి తినండి, తింటూ చెప్పుకుంటుంటే కథ బాగా రక్తి కడుతుంది.
0: మనసులో అగ్నిపర్వతం రగులుతున్నా నవ్వుతూ నవ్విస్తూ ఎలా కాలం గడుపుతున్నారండి మీరు?
1: అందులోనే టెక్నిక్ ఉంది శిరీష్ గారు, నవ్వుతూ నవ్విస్తూ కాలాన్ని దొల్లించేయాలి, లేకపోతే మన నేడే మనల్ని భయపెడుతుంది, కాటేస్తుంది.
0: మీతో మాట్లాడుతూ ఉంటే కాలం ఎలా గడిచిపోతుందో తెలియడం లేదండి.
1: మిమ్మల్ని చూస్తే నాకు చాలా అసూయగా ఉందండి.
0: ఎందుకండి, నేనేం పాపం చేశాను?
1: మీరు నాకంటే అదృష్టవంతులు కనుక.
0: ఇది మరీ బాగుంది, ఏ విషయంలో అదృష్టవంతురాలంటారు?
1: చూడండి, మీ బాధలన్నీ విని ఊకొట్టి ఓదార్చటానికి దైవం లాంటి అన్నయ్య వదులున్నారు. లతలా అల్లుకుపోయి పెరుగుతున్న మీ అబ్బాయికి ఓతం ఇవ్వాలనే లక్ష్య సాధనతో మీరు మనుగడ సాగిస్తున్నారు. నాకెవరున్నారు చెప్పండి? ఎవరూ లేరు. నాలో రగిలే గతనంతా ఈ సముద్రంతో, వీచే గాలితో, ఎగిరే పక్షులతో, నా చుట్టూ ఆవరించి ఉన్న ప్రకృతితో చెప్పుకొని సేద తీర్చుకుంటాను. నా కళ్ళల్లో కన్నీళ్ళే నాడో ఇంకపోయాయండి. ఏడ్చిన కన్నీళ్ళు రావు, అందుకనే నవ్వేస్తుంటాను. కానీ అప్పుడప్పుడు మాత్రం భయం వేస్తుందండి.
0: ఎందుకండి?
1: నేను చనిపోతే అనాథ సేవ అని మున్సిపాలిటీ వాళ్ళు తగలేకుండా వదిలేస్తారేమోనని.
0: అవేం మాటలండి, ఈ సంధ్యా సమయంలో తదాస్తు దేవతలు దీవించగలరు. అయినా ఒంటరిగానే మిగిలిపోతారని మీరు ఎందుకు అనుకోవాలి? మిమ్మల్ని అర్థం చేసుకునే స్త్రీ మీకు తోడవుతుందేమో.
1: అలాగన్నారు బాగుంది. చూశారు, ఇప్పుడు మీరు నన్ను వాదాడుస్తున్నారన్నమాట, అంటే మీరు ఒప్పుకున్నారన్నమాట. అదే, నాకంటే మీ తక్కువ కష్టాలని.
0: అదేం కాదు, మీరు మాటలు గారడీ చేస్తున్నారు. నా మనసులోని బాధనంతా ఎక్కడ విప్పి చెప్తానోనని ముందర కాళ్లకు బంధం వేస్తున్నారు. మీరు పురుషులు, ఏమన్నా ఏం చేసినా చెల్లుతుంది, అదే స్త్రీ చేస్తే ఈ సంఘం గగ్గోలు పెడుతుంది. మీరు అనాథగా ఉన్నా ఏకాకిగా ఉన్నా ఈ సమాజం పట్టించుకోదు, అదే స్త్రీ అయితే రాచి రంపాను పెడుతుంది. కాదంటారా రామకృష్ణ గారు?
1: ఓకే ఓకే, మీరు చెప్పింది నిజమేనండి. మీరు నేను ప్రస్తుతం ఒకే కష్టాల బోటులో ప్రయాణం చేస్తున్నాం. సరే, ఎవరెక్కువ కష్టాలు అనుభవిస్తున్నారో ఇప్పుడే తేల్చి పారేద్దాం.
0: ఎలా?
1: వెరీ సింపుల్. చూడండి, ఈ ఇసుకలో మన పేర్లు రాద్దామండి. ఏదో ఒక పెద్ద అలవచ్చి రాసిన పేర్లపై పడుతుంది. ఏ పేరు చెరకుండా ఉంటుందో వాళ్లకు కష్టాలు ఎక్కువని, రెండో వారు మిగిలిన వారిపై సానుభూతి చూపించి స్నేహితుడిలా ఆదుకోవాలనేది షరతు.
0: ఓకే ఓకే. అదిగో పెద్ద అల ఇటుగా వస్తోంది, తొందరగా రాయండి పేర్లను. చూసారా, మీ పేరు జరిగిపోయింది, నా పేరు నిలిచిపోయింది. ఇప్పుడైనా అర్థమైందా మీకంటే నేను ఎక్కువ కష్టాల్లో ఉన్నానని?
1: అర్థమైంది శిరీష్ గారు, నన్ను అర్థం చేసుకోండి. నన్ను ఒక స్నేహితుడిలా, ఆత్మీయులా భావించండి చాలు. చీకటి పడుతుంది, మీరికి ఇంటికెళ్ళండి, బాబు మీకోసం ఎదురు చూస్తుంటాడు.
0: మీరు వెళ్ళరు?
1: కాలం ఇంకా ఖర్చు కావాలండి. జనం రాత్రిని చూసి జడిసి పారిపోయినప్పుడు ఒంటరిగా ఉన్న ఈ సముద్రానికి టాటా చెప్పి కదులుతా. మీరు వెళ్ళండి.
0: అలాగేనండి, వెళ్ళొస్తానండి.
1: మంచిదండి.

0: చాన్ని గుప్పెట్లో పట్టేశాడు.
1: పెళ్ళయిందని కొందరు, పెళ్లి కాలేదని కొందరు, పెళ్ళయి భర్త వదిలేశాడని కొందరు, భార్యాభర్తలు కీచులాడుకుని వేరయ్యారని మనలో మనం తర్జన భర్జన సాగిస్తున్నామా? ఇప్పుడు వాటన్నిటికీ పులిస్టాపు పెట్టేయాలి.
2: సర్లేరా, నువ్వు తెలుసుకున్న విషయం ఏదో సూటిగా చెప్పాడు, దానికింత ఉపోద్ఘాతం ఎందుకు?
1: పిచ్చివాడా, వెరివాడా, ధూత్తుడా, ధత్తుడా, ప్రతిదానికి సస్పెన్స్ ఉండాలి నాన్న. జరిగిన జరగబోయే చరిత్రను
0: కట్టే కొట్టే తెచ్చే అని కత్తిరించి కుదించి చెప్తే
1: దాంట్లో పస ఉండదు. క్లైమాక్స్ వరకు సస్పెన్స్లో ముంచి శ్రోతల గుండెల్లో చోటు చేసుకుని వాళ్ళని ఉక్కిరి బిక్కిరి చెయ్యాలి నాన్న.
3: అబ్బా నాయన, కవికుమార్ నీ తల్లిదండ్రులు నీకు ఏ ముహూర్తం ఆ పేరు పెట్టారో గాని, ఆహా, వాళ్ళు అమరజీవులు. నీ సాహిత్య ప్రేక్షకులకు జోహార్లు గాని, నాయనా మమ్మల్ని చంపకుండా వచ్చే వారం సీరియల్లో చదువుకోండి దాటేయకుండా త్వరగా చెప్పు. అవతల బాస్ వచ్చే వేళైంది, సీట్ల ఖర్చు కూర్చోవాలి.
0: ఆ కట్టు ఆ బొట్టు కాదు కని కట్టు, పట్టు పట్టి 10 మందిని కూడా కట్టి ఆ గుట్టుని రట్టు చెయ్యకపోతే ఒట్టు.
2: రే, నీ పొయిట్రీతో మమ్మల్ని ఖూనీ చేయకురా. ఒంటరిగా అర్ధరాత్రి శ్మశానానికి వెళ్ళి తీరుబడిగా తాపీగా చదివి వినిపించు నీ కవితను. భూతాలు ప్రేతాలు సమావేశమై నిన్ను మెచ్చుకుని ఆవహిస్తాయి.
1: రే రే, నా సాహిత్యం మనుషులకు పనికిరాదు నా నీ భావం. మూర్ఖుడా, నికృష్టుడా, దరిద్రుడా, దౌర్భాగ్యుడా, అసలు ఈ రోజుల్లో క్షుద్ర సాహిత్యానికి శవ సాహిత్యానికి ఎంత విలువ ఉందో నీకేం తెలుసురా నిరక్షర కుర్చే.
2: ఒరే, చెప్పైనా తిట్టు, తిట్టైనా చెప్పు, అంతేగాని ఈ హింసను భరించలేం. నీ వీరశుద్ధికి మేము తల్లంచాం, మాలో సహనం చచ్చిందిరా బాబు.
1: దారికొచ్చారు కదా. ఎప్పుడైనా నన్ను విమర్శించారో కబర్దార్, 4 కవితలు 10 చదివేసి దారుణంగా మిమ్మల్ని హత్య చేసి నేను పైశాచిక ఆనందాన్ని పొందుతాను.
3: ఈసారి కవిత కాకరకాయలంటూ రోడ్డు మెదిపావో, ఇక్కడున్న 5 మందిని మూకుమ్మడిగా నిన్ను మద్దతు చేసి శవాన్ని రోడ్డు మీద పడుకోబెట్టి చందాలు వసూలు చేసి సమాధి కట్టిస్తాం.
1: బాబాబో, ఆ పని మాత్రం చేయకండి రా. అసలు విషయం చెప్తాను, వినండి.
3: చెప్పు.
1: శిరీష చిలక్కొట్టి చంపండురా.
2: కాలు జారిందా?
3: ప్రమాణం సాగించిందా?
2: భగ్న ప్రేమికురారా?
3: భర్తృ పీడితురారా?
2: నిలతప్పిన వీరవనిత
3: బిడ్డను తినేసి విసిరేసి నారీ శిరోరత్నమా?
1: ఎవరే, అదేం కాదురా. ఆమె పెళ్లి చేసుకుంది, 2 సంవత్సరాలు కాపురం చేసింది, బిడ్డను కంది. వాడిప్పుడు కాన్వెంట్లో చదువుతున్నాడు.
2: సాదా సీదా స్టోరీ అయినా ఆమెప్పుడు సీరియస్ గా ఉంటుంటే నేనేనాడో ఊహించా. ఏవో ఫ్యామిలీ కలతలు ఉంటాయని.
1: అక్కడే పప్పుడు కాలేశం, నీ ఊహ తప్పు. ఆవిడ భర్త కాలం చేసి 3 సంవత్సరాలైంది.
3: మరి ఆ బొట్టు,
2: తల్లో ఆ పూలచుండులు,
3: చేతికి గాజులు,
2: ధరించే రంగురంగుల నైలెక్స్ చీరలు,
1: ఆ వేషధారనే మన్ని మోసం చేసింది. ఈవిడకు అన్నయ్య ఉన్నాళ్లే, పెద్ద జర్నలిస్ట్, మూఢాచారాలకు స్వస్తి చెప్పాలని, ఆదర్శాలను ఇంట్లోనే అమలుపరుస్తున్న ధీరోదాత్తుడు. దాని ఫలితమే ఈవిడ నవీన వేషధారణ.
3: అమ్మో అమ్మో, ఎంత మోసం చేసింది!
2: మహాపతివ్రతలా ఫోజునెట్టింది,
3: ఆచారాలను మంట కలుపుతుంది,
2: నారీ లోకానికే తలవంపులు తెస్తోంది.
1: కాబట్టి ఈ నగ్న సత్యాన్ని ఆఫీస్ అంతా చాటేసి ఆవిడ విప్లవ ధోరణికి అడ్డుకట్ట వేయాలి.
2: అదిగో వస్తుంది. ఆహా ఆహా, మందస్మిత వదన, హంస గమన, వెనకే వస్తున్నాడు రామకృష్ణ. దానికి దగ్గర వారిని తెగ తాపత్రయ పడిపోతున్నాడు పిచ్చి సన్నాసి.
3: పూర్ఫెలో, ఈ విషయం తెలిస్తే ఆవిడ దూరం పరిగెడతాడు.
1: వాడి ఆఫీసులో రాముడు, వీధిలో కృష్ణుడు, నోరెత్తితే మనకు బోధిస్తాడు భగవద్గీత. కాబట్టి సోదరులారా, వీరి చరిత్ర వచ్చే వారం సీరియల్లో విందురు గాని. పదండ్రా బాబు, బాస్ వచ్చే టైమేంటి? మనందరినీ గుంపుగా చూశాడో, పిచ్చి కుక్కలా వెంటబడి కరుస్తాడు. పదండి.
4: చూడండి శిరీష గారు, ఈ జంతు ప్రదర్శనశాలలో అనేక రకాల జంతువులను చూస్తున్నారు కదా, మీకేమనిపిస్తుంది?
5: రకరకాల జంతు లక్షణాలు మానవుల్లో కూడా తొంగి చూస్తున్నాయి అనిపిస్తుంది. మేధస్సు పెరిగిన ఆలోచన ధోరణిలో ఆ లక్షణాలు వ్యక్తమై మేము జంతువులకేం తీసిపోవని ప్రవర్తిస్తున్నారు.
4: కరెక్ట్గా చెప్పారు. కొందరు నాగుపాములా కాటవేయాలని చూస్తారు, మరికొందరు పొంచి పొంచి నక్కల్లా కోస్తారు, ఇంకొందరు కోతుల్లా వ్యవహరిస్తారు, దుర్మార్గులు చాటును దెబ్బతీసే చిరుతల్లా మీద పడతారు. ఒక రకంగా చెప్పాలంటే జంతువులే మనకన్నా గొప్పవండి, అవి తన జాతి నాశనానికి పోనుకో. మరి మనిషి ఉన్నాడు చూశారు, పక్కవాడు పతనానికి గోతులు తవ్వుతాడు,
5: అంతేకాదండి, జంతువులు తన ఆహారాన్వేషణకో లేదా తన స్వరక్షణకో క్రూరత్వాన్ని ప్రదర్శిస్తే, మనిషి అసూయ ద్వేషాలతో తన తోటివారి మీద రాక్షసత్వాన్ని పెంచుకుని పగ తీర్చుకోవాలనుకుంటున్నాడు.
4: శిరీష్ గారు, మన ఆఫీసు కూడా ఓ జంతు ప్రదర్శనశాలలా కనిపిస్తుంది కదా?
5: అవునండి, కానీ ఈ జూలో సాధు జంతువులను క్రూర జంతువులను వేరు చేసి వేరువేరు బోనుల్లో పెట్టి రక్షణ కల్పించారు. మన ఆఫీసులో అన్నింటినీ కలగా పులగం చేసి మీ ఇష్టారాజ్యమని వదిలేశారు. వాటి నుండి మాలాంటి వారికి రక్షణ లేకుండా పోయింది.
4: శిరీష్ గారు, ఈ ప్రపంచం ఉంది చూశారు, చేతులు కట్టుకుని కూర్చుంటే లేచి నుంచోమంటుంది, లేచి నుంచుంటే బస్కిలి తీయమంటుంది, ఎదిరించి నిలిస్తే మీకు దాసోహం అంటుంది. ఓ పులైనా సింహమైనా మీకు ఎదురుపడిందనుకోండి, తీక్షణంగా కళ్ళెర చేసి దాని వంక చూస్తే తోక జాడిస్తుంది. పిల్లి పులిగా మారాలి, తప్పదు. నెల రోజు నుండి చూస్తున్నానండి, మీరెంతో మానసిక వేదన పొందుతున్నారు. ఆ క్షోభను తట్టుకోలేక ఎక్కడ ఎక్కిన కొమ్మను నరుక్కుంటారోనని భీతిల్లి మిమ్మల్ని హెచ్చరించడానికి వచ్చాను. అటు చూడండి, మన ఆఫీసులో కవికుమార్ మనల్ని నీడలో ఎలా ఫాలో అవుతున్నాడు.
5: చిచి, వాడుట్టి రోగండి, ఆ పనంటూ ఈ పనంటూ నా చుట్టూ చేరి వ్యంగ్యంగా మాట్లాడుతున్నాడు. పాప, వాడు ఆకలి చూపులు విషపు నవ్వులు చూస్తుంటే బోళ్ళు జడదరిస్తోంది.
4: మెత్తని వాళ్ళని చూస్తే మొట్టబుద్ధి అవుతుందట. మొళ్ళును మొళ్ళుతోనే తీయాలండి, గుచ్చుకుంటుందని భావిస్తే చెప్పుతో అదిమి పెట్టి నేల రాయాలి.
1: హలో హలో, మీరు ఇక్కడున్నారా? దూరం నుంచి చూసి ఎవరో ఫ్యామిలీ అనుకుని పొరపడ్డాను. ఏమిటి ఇలా వచ్చారు?
4: ఆ ఏముందండి, ఆదివారాన్ని సద్వినియోగం చెయ్యాలిక. మీరేమిటి ఆ కోతులు వంక తదేకంగా చూస్తున్నారు?
5: బహుశా వాటి మనస్తత్వాన్ని స్టడీ చేస్తుండొచ్చు.
1: అలా పక్షుల విభాగానికి వెళ్ళానండి. అందమైన చిలకలు గోరువంకలు కనపడ్డాయి, అవి మన్ని మరిచి ఏవేవో మాట్లాడుకుంటున్నాయి. ఇటు తిరిగితే కోతులు కనపడ్డాయి. మానవుడు కూడా ఒకప్పుడు కోతి జాతి వాడే కదా, అందుకనే నిశితంగా పరిశీలిస్తున్నా.
4: అలాగా కోతు నుండి గెరిల్లా, దాని నుండి మానవుడు ఉద్భవించినా ఇంకా కొందరిలో కోతి బుద్ధులు పొంచి పొంచి చూసే లక్షణాలు పోలేదు. మరి
1: మరే మరే అన్నట్టు మీరు జూ అంతా చూసి వచ్చినట్టున్నారు. నేను అలా వైల్డ్ యానిమల్స్ ఇంకెళ్ళి వస్తాను. వస్తానండి శిరీష్ గారు, మీ ఏకాంతానికి భంగం చేయలేదు కదా.
5: 10 మంది తిరిగే ఈ జూలో ఏకాంతం ఏముంటుంది చెప్పండి. మేము అలా లేళ్లను జింకలను చూసొద్దాం అనుకుంటున్నాం, వస్తే మీరు రండి, మాకేం అభ్యంతరం లేదు.
4: వెళ్ళేయండి శిరీష్ గారు. ఆయంది సాధు జంతువులను చూసి ఆనందించే మనస్తత్వం కాదు, క్రూర మృగాలు ఎలా దొంగ దెబ్బతీస్తాయోనని పరిశీలిస్తారు. అంతే కదండి కుమార్ గారు,
1: ధైర్యస్థులు వాటినే చూడాలని కోరుకుంటారు కదండి. వెళ్ళొస్తా.
5: తప్పు చేసిన వాడిలా ఆ తడబాటు చూడండి.
4: తప్పు చేసిన వాడు ఎప్పుడూ గిల్టీగా ఫీల్ అవుతాడండి. మనసులో ఏ కల్మషం లేనివాడు నిండుగా నవ్వగలడు, నిర్మలంగా మాట్లాడగలడు. కాస్త ఎండ పెరిగిందే, అలా ఆ చెట్టు నీళ్ళకి వెళ్దాం పదండి.

0: డియర్ ఫ్రెండ్స్,
1: కనిపెట్టేశాడు ఈ కవి కుమారుడు, కనిపెట్టేశాడు
0: మన టైపిస్టు శిరీష చిదంబర రహస్య.

0: ఏమండి, పవిత్రమైన ఈ అమరావతి క్షేత్రంలో అమరేశ్వరుని ఏమివ్వమని కోరుకుంటున్నారు శ్రీవారు?
1: అనుకూగల భార్యను, అందాల బాబును ప్రసాదించిన ఓ అమరేశ్వరుడా, నా బాబును నాలానే ఇంజనీర్ చెయ్యి అని చేతులెత్తి ప్రార్థిస్తున్నాను. మరి నువ్వేం కోరుకుంటున్నావో చెప్పు శిరీష.
0: నా పసుపు కుంకుమను 10 కాలాల పాటు నిలుపు స్వామి అని వేడుకుంటాను. నా కొడుకు ఇంజనీర్ కాకూడదు, డాక్టరే కావాలని స్వామితో చెప్తాను.
1: ముసలితనంలో మనకు వైద్యం చేసి కాపాడతాడనా? నువ్వేమైనా చెప్పు శిరీష, బాబిగారు ఇంజనీర్ కావాల్సిందే, తండ్రి గురించిన కొడుకు అనిపించుకోవాలి.
0: పెద్దవాడయ్యాక వాడు నా మాట విని డాక్టరే అవుతాడో, నీ మాట మన్నించి ఇంజనీరే అవుతాడో చూద్దాంగా. నా వరాల తండ్రి నా మాట ఎప్పుడు కాదండి.
1: అలాగే చూద్దాం. చూడు, నా చిన్ని కృష్ణుడు తండ్రి మాట ఎప్పుడూ దెబ్బదాటడు. కొంచెం ఇంకొకరిని కనేసి వాడిని డాక్టర్ చేసుకుంటానంటూ నాకేం అభ్యంతరం లేదు.
2: ఎంతసేపు మీ వాదోపవాదాలు, మేమందరూ ఇక్కడ మీకోసం వెయిట్ చేస్తున్నాం, త్వరగా రండి. స్నానాలు ముగించుకుని స్వామి దర్శనానికి వెళ్ళాలి, పొద్దుకపోతుందిరా అమ్మా. జానకి మాధవ, మీరు కానీయండి అమ్మా స్నానాలు, వాళ్ళు ఒక పట్టాన్ని తెగులు రారు. నువ్వు చేయలేమే స్నానం, ఎలా నుంచున్నావే?
3: ఇదిగో వస్తున్నా. యాండి, లోతుకు దిక్కండి, ఆ చెంబుతో తలారా పోసుకోండి చాలు. అసలే ఈతురు అది కూడా మీకు.
2: అలానే అలానే, నువ్వు మెట్ట మీద కూర్చొని స్నానం చెయ్యి.
3: అలాగే రండి పిండి గారు, కృష్ణమ్మని నమ్మలేమండి. పైకి ప్రశాంతంగా కనిపిస్తూనే ఉన్న ఎన్నో గుండాలు ఊబులు ఉన్నాయి ఇక్కడ. లోతుకు వెళ్ళొద్దని చెప్పారు ఇందాక మనకెదిరైన వాళ్ళు.
4: యాండి, దూరంగా వెళ్ళకండి, గుండాలు ఉన్నాయట, అక్కడ చాలా ప్రమాదం.
2: అలాగే చంద్రరా
1: వస్తున్నా. ఇక లాభం లేదు, కదలాల్సిందే. చూడు, ఆ బ్యాగులో నా బట్టలు ఇలా పట్టుకురా. గలగల బారే కృష్ణానదిలో ఈతలాడాలి. ఎన్నాళ్ళైందో ఈత కొట్టి సిరి. చిన్నప్పుడు నేను పెద్ద ఈతగాన్ని, అలుపు సొలుపు లేకుండా మైలు ఈదేవాణ్ణి. మీ అన్నయ్య మాధవ గారు ఉన్నాడు, ఎందుకు ఒడ్డులు కూర్చుని కూలి రగాలు తీసేవాడు. మోకాళ్ళలోకి దాటి నీళ్ళలోకి వచ్చేవాడు కాదు.
0: పెద్ద గట్టి పడవక్కర్లేదు రండి. మా అన్నయ్యకు జలగండ ఉందన్నారు, అందుకే నీళ్ళు దొరికిపోడు. వాళ్ళ స్నానాలు కూడా అయిపోయి బట్టలు వేసుకుంటున్నారు. మనం ఇంకా ఇక్కడే ఉంటే నవ్విపోగలరు.
3: బయలుదేరండి బాబు, అందరూ నన్ను ఆడిపోసుకుంటారు మొగుడు కట్టేశారండి.
0: ఇవన్నీ నేను సర్దొస్తానండి.
1: అలాగే రాణిగారు ఆజ్ఞ తప్పుతుందే. ఇదిగో త్వరగా వచ్చి.
2: ఏమిట్రా చంద్రం ఆలస్యం, ఒడ్డున కడిబట్టలు ఆడేస్తూ ఉంటాం, కానీ త్వరగా ముగించండి. మంగళగిరి వెళ్ళి పానకాలరాయిని దర్శించాలి, టైం కూడా లేదు.
4: బాబు, నది లోపలికి వెళ్ళబాక నాన్న, ఊపులు ఉన్నాయట. నాన్నా, ఒడ్డు మీద స్నానం చేసి వచ్చేయరా.
1: సరేనమ్మా, నీకు మరీ భయం ఎక్కువే.
0: యాండి, అటు చూడండి, అన్నగారు ఈదుకుంటూ లోపలికి వెళ్తున్నారు.
2: వాడు ఈతలో పెద్ద ఎక్స్పర్టే చిన్నప్పటి నుంచి. నువ్వేం కంగారు పడకు.
0: అయ్యో అమ్మా సిరి, నువ్వేనా కాదేసి దూరంగా వెళ్ళదని హెచ్చరించమ్మా మీ ఆయన్ను.
5: యాండి, ఇంకో మిమ్మల్ని వచ్చేయండి, ఒట్టుకు ఈదింది చాలక రండి.
0: అయ్యో, వాడికి నీళ్ళు చూస్తే చాలమ్మా గొర్రె పుట్టుకొస్తుంది. అరే, ఇంకా ముందుకెళ్తున్నాడు. చంద్ర రామ్మా, బయటికి రా.
5: యాండి, ఇట్రండి యాండి, మిమ్మల్ని పిలుతుంది, వినపడుతుందా? యాండి వచ్చేయండి, వచ్చేయండి ఒట్టుకు. తెలుగుతున్నట్టు కనిపిస్తుంది. రమ్మని పిలువన్నయ్యా, గట్టిగా పిలువన్నయ్యా, నాకేదో
2: బాగేస్తుంది అన్నయ్యా,
5: పిలువన్నయ్యా.
6: ఎంత పని జరిగింది, ఎంతటి గజీతగాడైనా ఆ వైపుకు వెళ్ళడండి. అక్కడ పెద్ద గుండం ఉంది, ఎంత మందిని పక్కన పెట్టుకుండు. ఈ ప్రాంతం వాళ్ళు ఎవరు అధికం పోరు.
5: Ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha
7: ఇంతమంది జనం గుంజాడారు, ఒక్కనైనా మా చంద్రుని కాపాడలేరా?
8: మా ప్రాణాలు మాకు తీసే పోని అమ్మను సాహులు పని చెప్తారు కదా
7: బాబు.
8: ముందు ఆయన ఆగండి, ఆ పెద్ద ఆయన తగ్గించండి. పోయి వాడు ఎక్కడికి తిరిగాడు? నేను కథ కాపాడుకోండి. ఏ పొరవైనా ఇప్పుడు ఉంటే బాగున్నాను, కలిసి ఉన్నాను. ఏ పొరవ కనిపించట్లేదు, మనుషులు ఎవరు తెగించాయని కాపాడలేదు.
9: ఆయన మునిగిపోతున్నారన్నయ్య, మృత్యుతో పోరాడుతున్నారన్నయ్యాడన్నయ్యా.
10: ఇది రాని వాళ్ళు ముందుకెళ్తే ప్రమాదం. కలుసుకోవడానికి
8: ఏమైనా పిచ్చి పట్టినా ఏమి, అందరూ కలిసి కట్ట కలుస్తా దందరూ తిడుతా ఉంటారు. అరే లోకాలు, అరే అత్తయ్య, నెల్లో చూసుకుంటే వడేసి పట్టుకోండి. అత్తయ్య ఇలా వడ్డ చూస్తుంటే అందరూ చచ్చి ఊరుకునేటట్టుగా ఉన్నారు.
7: ఎవరు చేయగలిగింది ఏం లేదు తల్లి, అంత మన చేతులు దాటిపోయింది. ఇప్పుడు చంద్రం మనకి ఇక్కడ లేదమ్మా, వద్దుకుంది నా
9: మాట. బాబుని చేతికి అప్పగిస్తున్నాను, ఆయనతో పాటే నేను నదీ గర్భంలో కలిసిపోవాలి. ఈ ఏడాది బ్రతుకు నేను బ్రతకలేనయ్యాగించి
8: మురీరాన్ని కాపాడలేకపోయినా బతుకులో నీటితో పోయి చస్తానంటే చూస్తూ కూర్చున్నాడు. మేము మనసు అనుకున్నావా, రాక్షసులు అనుకున్నావా? ఆయన అత్తిగా ఆయా లోకాలు అందరినీ పట్టుకోండి. ఎవమైనా దొరుకుతుంది భోజనం చేసుకోవడానికి. నేను అలా వెళ్ళి పోలీస్ స్టేషన్ చెప్పొస్తాను, నేను జరిగిన విశేషాలు ఏమయ్యా. అలా చూస్తూ బొమ్మలా నిలబడ్డానికి కాస్త సౌరవించవయ్యా.
9: పరమేశ్వర, నేనేం పాపం చేశానయ్యా? నీకే అన్యాయం చేశాను. నా మీద కత్తి కట్టి నా సంసారంలో నింపేసావు. నిండు మనసుతో నిన్ను సేవిద్దామని వచ్చిన మమ్మల్ని శపిస్తావా? నీ సన్నిధిలో ఇంత దారుణం దొరుకుతూ ఉంటే చూసి సహించే నువ్వు దేవుడువా? నిన్ను అందరూ పూజించాలా? అంజలి ఘటించి అర్థించాలా? పవిత్ర మనసుతో ఆరాధించాలా? ఉత్త మోసగాడివి, దగాకొడివి, దయాదాక్షిణ్యం లేని కఠిన పోషానుడివి. ఏ ఒక్కరినే బరి తీసుకున్నావే, నన్ను కూడా నీలో కలుపుకో. నీ రక్తదాహం తీర్చుకో, తీర్చుకో, తీర్చుకో.
7: అమ్మా సిరి, నిధిరాతను ఎవరు తప్పించలేరు తల్లి. తప్పించాలనుకోవడం పిచ్చితనం. చచ్చి సాధించగలిగింది ఏం లేదు. పోయిన వాళ్లతో మనం పోలేం. వాళ్ల తీపి గుర్తు మన మనస్సులో కలకాలం చోటు చేసుకుంటే చాలు, వాళ్ళు అమరులవుతారు. మన నిమిత్త మాత్రులమ్మా. ఆ జగన్నాటక సూత్రధారుడు నిన్ను నీ సహనాన్ని పరీక్షిస్తున్నాడమ్మా. చంద్రం కోరిన విధంగా బాబును తీర్చిదిద్దు. పద తల్లి పద, చంద్రాన్ని తీసుకెళ్తున్నారు. మరోసారి చూసుకో, కన్నీరుతో ఆ భౌతిక కాయానికి వీడుకోలు
11: చెప్పమ్మా. ఏంటమ్మా అలా భయంగా కాకపెట్టావు? అమ్మా అమ్మా, నిన్నే మాట్లాడమ్మా.
7: ఏంటమ్మా సిరి, ఏం జరిగింది? ఎందుకు ఆ గావు కాక పెట్టావు? ఆ చెమట్లేమిటి, ఎందుకు అలా వెళ్ళిపోతున్నా?
10: అమ్మా సిరి, ఇదిగో అమ్మా మంచినీళ్ళు తాగా. యాండి, సిరికి ఆమె పెడకలు వచ్చాయనండి, వెర్రి చూపులు చూస్తుంది.
9: ఆ ఘోర సంఘటన నేను మరవలేకపోతున్నానన్నయ్యా. పదే పదే నా మనసులో తొంగి చూస్తుంది. కళ్ళకు కట్టినట్టు ఆ దృశ్యం నన్ను వెంటాడు వేధిస్తుంది. మర్చిపోవాలని ఎంత ప్రయత్నించినా దాన్ని మరవలేకపోతున్నానన్నయ్యా.
10: దీనికి ఒకటే పరిష్కార మార్గం, నేను వారిలో కలిసిపోవాలి. అన్నయ్య రారమ్మని వారు నన్ను పిలుస్తున్నారన్నయ్యా. నేను వెళ్ళిపోతాను. నేను
7: జానకి, బాబుని తీసుకెళ్ళి నువ్వు ఇద్దరు పడుకోబెట్టుకో. చూడు సిరి, అత్తవారింట్లో ప్రతి వస్తువు నీకు చంద్రాన్ని గుర్తుకు తెస్తుందని, వాతావరణం మారితేనైనా నీ ఆరోగ్యం కుదుటపడుతుందని భావించి ఇక్కడికి తెచ్చాను. నువ్వు ఆ సంఘటనను పదే పదే గుర్తుకు తెచ్చుకుని తల వెళ్తున్నావు. నీ మనసుకు తగిలిన గాయం బలమైంది కాదన్ను. చూడమ్మా, నీ మనస్సు చిక్కబట్టుకోవాలి, విశ్రాంతిగా పడుకో, అన్నీ ఇవే సర్దుకుంటాయి.

0: ఏమో రామకృష్ణ.
1: ఏమిటండి?
0: ఏదో పెద్దవాడి.
1: అయ్యో కాదని ఎవరన్నారండి?
0: కాదని లేదనుకో, పెద్దరికం వస్తున్నందుకు పక్కదోవ పట్టే యువకులకు సరైన మార్గం చూపించవలసిన బాధ్యత కూడా మాకుంటుందయ్యా.
1: నిజమేనండి, మెయిన్ రోడ్డు వదిలేసి దొంగదారులు డొంకదారులు వెతికే పెద్దలకు కూడా సరైన మార్గం చూపవలసిన కర్తవ్యం యువకుల మీద కూడా ఉంటుందండి.
0: పడేవాడివయ్యా, నువ్వు భలే చమత్కారి. ఏదో నీ బాగోడి మన ఆఫీసు బృందం అంతా నా దగ్గరకు వచ్చి, ఇదిగో నాగభూషణం, పెద్దవాడివి, నువ్వే హెచ్చరించాలి, లేకపోతే రామకృష్ణ రొంపిలోకి కూరుకుపోతాడంటే చెప్పడానికి వచ్చాను గాని అనవసర విషయాలు తలదూర్చే మనిషిని కాదు. ఏమనుకున్నావో ఏమిటో?
1: నేనేం అనుకోలేదండి మీ గురించి.
0: అయితే జాగ్రత్తగా విను, అది గాలం విసురుతుందో.
1: అదంటే ఎవరండి?
0: అదే

0: శిరీష ఎరేసి గాలం విసురుతోంది.
1: పాపం మీ మీదకి
0: నా బోంద నా మీదకి ఏం విసురుతుందిరే, 50 పైబడ్డమాని 6 బిడ్డల తండ్రి. నాలో ఏమి ఉన్నాయి వృద్ధాప్యపు ఛాయలు తప్పించి ఎర్రగా బుర్రగా వయసులో ఉన్నావు, నిన్ను ఆకట్టుకున్నావని విసురుతోంది గాలం.
1: ఆ నేను చేపను కాదులేండి పడ్డానికి.
0: నేను ముందే ఊహించానులే తెలివే పిండానమని. ఇంతకీ దాన్ని బొట్టలో పడేశారా?
1: అంత తేలిగ్గా బొట్లో పడ్డానికి ఆవిడే వెరిది కాదండి.
0: మరి ఏమిటా చట్టబట్టాలు ఆ సరిగములు ఆ పార్కులకి బీచ్లకి షికార్లకి ఇంతకీ క్రియస్ ఉండి ఉంటావు.
1: సోషల్ గా హలో అన్న ఆడదాన్నల్లా కామంతో చూస్తే కళ్ళు పోతావు నాగభూషణం గారు. చూడండి, వారం రోజుల కిందట నేను బీచ్ లో ఒంటరిగా కూర్చున్నానండి.
0: ఉంటే చెప్పబోయే నచ్చక
1: ఉండండి, కంగారు పడతారేంటి. ఓ అమ్మాయి వచ్చి ఆప్యాయంగా హలో అని పలకరించిందండి. అది ఇది అడుగుతూ పక్కన కూర్చుందండి. ఏమేమో అడిగింది, ఎన్నెన్నో అనుమానాలు తీర్చుకుంది. చివరకు వస్తానని టాటాచ్చి పడిపోయింది.
0: గట్టిగుడు వాళ్ళ బాగా విసరు కదా అన్నమాట. మరి మళ్ళీ కలిసిందా?
1: లేదండి, అడ్రస్ ఇచ్చింది.
0: గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది అనమాట.
1: చూడండి ఆ అడ్రస్ కు వెళ్ళమంటారా?
0: వెళ్ళమంటారా అని నెమ్మది అడుగుతావు. పిచ్చి సన్యాసి ఎగిరి గంతేసి దూక్క.
1: అయితే రేపు పొద్దున్న మీ ఇంటికి వస్తానండి. ఎందుకంటే ఆ అమ్మాయి మీ అమ్మాయి కనుక.
0: మాట్లాడుతున్నా ఎన్ని గుండెలు ఉండాలి మా ఇంటికి వెళ్ళడానికి మా అమ్మాయిని పలకరించడానికి.
1: గుడ్, ఇప్పుడు దారికి వచ్చారు. అదే మాట శిరీష్ గారంటే నేనేం జవాబు ఇవ్వాలో చెప్పండి. పెద్దలు అనుభవజ్ఞులు కదా, ఏ నోట మాట పడిపోయింది. ఆవిడ మీకు చేసిన ద్రోహం ఏమిటండి? మిమ్మల్ని ఏవాడి పల్లెత్తు మాటనే అనలేదే, ఎందుకలా వేటకొక్కలా ఆమె వెంటబడి తరుగుతారు? చూడండి, మసకేసిన కళ్ళజోడు ధరిస్తే లోకమంతా మసగ్గానే కనపడుతుంది. దేన్ని సరిగ్గా చూడలేరు మీరు.
0: దానికి మొగుడు పోయినా బరి తెగించి లోకాన్ని మోసగించడానికి బొట్టు పెట్టి నాటకం అవుతుంది తెలుసా?
1: భర్త పోతే ఆడదానికి నుదుట కుంకుమ వద్దన్నారు. గుడ్, మరి భార్య పోయిన వాడికి కూడా మొహాన బాత పెడితే అందరికీ తెలుస్తుందిగా వాడు భార్య రూహీనుడని.
0: అనాది నుంచి వచ్చే ఆచారాన్ని తారుమారు చేయకో, పెద్ద తెలివైన నాన్నని విర్రవెక్కో. దానికి ఒక కొడుకున్నారు తెలుసా?
1: పాపం చాలా కష్టపడి విషయ సేకరణ జరిపారు. మీ శోధనకు పరిశోధనకు అభినందనలు. ఒక్కటి చెప్తున్నాను వినండి, శిరీష్ గారు నన్ను వివాహం చేసుకుంటానంటే నాకెట్టి అభ్యంతరం లేదు. ఒక ఇంటి వాడిని అవుతాను, వస్తానండి.
2: ఏమిటి గురు, ఏమన్నాడేమిటి?
3: ఏమంటాడు, కాలభారానికి వచ్చే ఉంటాడు.
0: నీ పెందాకు మనల్ని పెళ్లి పెద్దలై జరిపించండి కళ్యాణం, 2,400,000 తరువు అన్నాడు.
2: బా కథ అర్థం తిరిగింది. ఇటు ఫెయిల్ అయితే అప్నించి నరుక్కు రమ్మన్నారు పెద్దలు. చేస్తా చేస్తా, మళ్ళీ పెళ్లి చేస్తా, నలుగురు నోరు ముయిస్తా, కారు కూతలు కూస్తా, రేకు డప్ప వాయిస్తా, అవమానానికి ప్రతీకారం తీరుస్తా, నేస్తం నేనున్నానని నీకు అభయం ఇస్తా ఇస్తా అది ఇస్తా.
3: నువ్వు కనుక మరో కవిత చదివితే చంపను వాయిస్తా, మళ్ళీ వాయిస్తా. నాగభూషణం, మనం కనుక ఎక్కడ ఉన్నామంటే ఆపరం వీరి కవిత ప్రవాహం. పోదాం పద
0: పద పద.
4: రామకృష్ణ గారు.
1: ఏమిటండి?
4: నే విన్నది నిజమేనా?
1: మీరు విన్నదేమిటో తెలిస్తేగా అది నిజమో కాదో చెప్పడానికి.
4: మీరు ఆఫీసులో అందరితో నన్ను పెళ్లి చేసుకుంటానని చాటింపు వేశారట?
1: దానికి చిన్న అమెండ్మెంట్ అండి, చాటింపు మాత్రం వేయలేదండి. మనిద్దరి సఖ్యతను చూసి అపార్థం చేసుకుని మీ మీద నిందలు మోపుతుంటే సహించలేక శిరీష్ గారు ఒప్పుకుంటే నాకు పెళ్లి చేసుకోవడానికి ఎట్టి అభ్యంతరం లేదని మనసులోని మాట చెప్పానండి.
4: నా మీద నా వైభవం మీద జాలిపడి ఈ నిర్ణయాన్ని తీసుకున్నారా?
1: నో, అటువంటిదేం లేదు.
4: దారిన పోతుంటే ఓ గుడ్డివాడు కనిపిస్తే అమాంతంగా జాలిపడి వాడి జోల్లో 10 పైసలు వేస్తే లోకం మిమ్మల్ని మెచ్చుకుంటుందని ఈ నిర్ణయాన్ని తీసుకున్నారా?
1: లేదండి, ఓ తీగ పందిరిపైకి పాకాలంటే దానికి ఆధారం ఉండాలి. అప్పుడే అది పాకి పందిరంతా అల్లుకుంటుంది, చల్లని నీడను ప్రసాదిస్తుంది. శిరీష్ గారు, ఆడది అర్ధరాత్రి ఒంటరిగా నడిచి వెళ్లే స్వాతంత్ర్యం ఇంకా రాలేదండి. ఆ స్వాతంత్రయాన్ని ముందు తరాల వాళ్ళు చూడొచ్చేమో గాని మనం చూడలేం. ఒంటరిగా ఏ ఆధారం లేని స్త్రీని లోకులు కాకుండా పొడుస్తారు, రాబందుల్లా పీక్కు తింటారు. మీలాంటి సున్నిత హృదయంలో దాన్ని తట్టుకోలేరు. పసుపు తాడే ఆడదానికి శ్రీరామరక్ష కాబట్టి నీకిష్టమైతే ఆ

0: ముందు వెయ్యాలనుకున్నాను, ఇది తప్పంటారా?
1: తప్పు మీది కాదండి, నాది. స్నేహాన్ని కోరితే దానికి తెలివిగా రంగులు పోసి మీ స్వార్థాన్ని బయటపెట్టి నన్ను నడిబజారులోకి ఇచ్చారు. వ్యంగ్యంగా ఒక్కొక్కరు నవ్వుతూ ఉంటే, వెటకారంగా చూస్తూ ఉంటే, ఆ చూపుల వెనుక ఆ నవ్వుల వెనుక దాగున్న అపహాస్యం నన్ను దహించి వేస్తోంది. ఇదేనా మీ స్నేహధర్మం? ఇదేనా మీ మానవత? చెప్పండి రామకృష్ణ గారు, ఏం చూసి నన్ను ప్రేమించారు? ఏం చూసి నన్ను అభిమానించారు? నాలో ఏముందని? కోరికలు చచ్చిన ఆడదాన్ని, ఓ బిడ్డకు తల్లిని, భర్త చావును కళ్ళారా చూసిన దాన్ని, పసుపు తాడు తెంచుకున్న దాన్ని, ఈ దరిద్రాలను కట్టుకుని ఏం సుఖం బాగుకుందో అని నిర్ణయానికి వచ్చి నన్ను అల్లరిపాలు చేశారండి, చెప్పండి.
0: మీరు ఆవేశంలో ఉన్నారు శిరీష్ గారు, ఇప్పుడు ఏం చెప్పినా మీ తలకెక్కదు. నిదానంగా ఆలోచించండి, కావలసినంత వ్యవధి తీసుకోండి ప్లీజ్.
1: ఇంకేం ఆలోచించక్కర్లేదు, మీరు తేనె పోసిన కత్తులు, మీ నిజస్వరూపం ఏమిటో ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది. నమ్మించి నట్టేట ముంచగలరు మీరు, నయవంచకులు.
0: శిరీష్ గారు, మీలాగానే నాలోనూ ఆవేశం ఉందండి, అరవగలను. నిందలు మోపటానికి కూడా హద్దుండాలి. అందమైన మాంసపు ముద్ద కావాలని కోరుకుంటారు కొందరు, బంగారుకు తొడుగుంటే చాలు తాళి కడతామంటారు మరికొందరు. సెక్స్ దృష్టితో వివాహ విలువలను కొలవడం నా చేత కాదు. వివాహం అంటే స్నేహబంధం, ఒకరినొకరు అర్థం చేసుకుంటూ, కష్టాలైనా కన్నీళ్ళైనా సమంగా పంచుకుంటూ, ఒకరి చేతుల్లో మరొకరు మట్టయ్యే వరకు కొనసాగించవలసిన పవిత్ర వ్యవస్థ ఇది. ఒక్కసారి మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి. మీ గుండెల్లో ఏదో మూల నేను చోటు చేసుకున్నానో లేదో, మీ మనసులో రవ్వంత నన్ను గురించి ఆలోచిస్తున్నారో లేదోనని తరచి తరచి ప్రశ్నించుకోండి. తగిన సమాధానం లభిస్తుంది.

0: ఓడిపోయి అవిసిపోయి ఎగిరిపోయి అలిగిపోయి కంగు తిని తలను వంచి గుండె పగిలి మనసు చెదిరి సిగ్గు విరిచి సెలవు పెట్టి అడ్రస్ మార్చి బుడ్డి పట్టి దేవదాసయ్యాడండోయ్, బుడ్డి పట్టి దేవదాసయ్యాడండోయ్ మన రామకృష్ణ.
1: ఏమిటా నిజమేనా?
2: నిజమేనా భార్యవాడివిరా, అక్షర సత్యం. మన దెబ్బకు బెంబేలెత్తి ఢీలా పడి సెలవు పెట్టేసి ఈ పార్వతిని వదిలేసి చెప్ప పెట్టకుండా చెక్కేశాడు.
3: ఇక వస్తాడని నమ్మకం కూడా లేదు. ఆయ కట్టి ఎదురు దెబ్బ తగిలింది కదా. శిరేషు దగ్గరకు వెళ్ళి ఏడమ్మా నీ రామకృష్ణ అని అడిగాను లేదు, కస్తుమని నాలుగు పావున బుసగొట్టింది.
2: నన్ను చువాటు లేసింది, ఇంకా కలిపితే భద్రకాళైపోతుందని పారిపోయి వచ్చా.
3: వ్యవహారం ఏదో బెడిసి కొట్టినట్లుంది.
1: అయితే ఇంతకీ రామకృష్ణ ఏమయ్యారంటవరా కుమార్?
2: శంకరగిరి మాన్యాలు బట్టి ఉంటాడు. సగ్న ప్రేమికుల్లో ఆత్మహత్య మాత్రం చేసుకోడులే, రూటు మార్చేసి మరో అవతారం ఎత్తాడు ఎక్కడో. మనల్ని కోతులు కొండముచ్చులు అని మిడిసిపడ్డాడుగా, తక్క బాగా కుదరండి వ్యర్థాలకి. కాబట్టి సోదరులారా, ఈ శుభ సమయంలో మనం అందరం పార్టీ చేసుకోవాలి.
3: పదండి.
1: ఓకే
3: ఓకే.

0: చిరంజీవి శిరీషకు మామగారైన రాఘవరావు దీవించి వ్రాయినది.
1: అమ్మా శిరీష, కన్న కొడుకు పోయిన శోకంతో ఉన్న వాళ్ళ మంచి చెడ్డల గురించి పట్టించుకోక దారి తప్పి వ్యవహరించా. మనిషిగా కోలుకుని కర్తవ్యాన్ని గుర్తు తెచ్చుకునేసరికి 3 సంవత్సరాలు పట్టింది. 10వ తేదీ దశమి శుక్రవారం నాడు మన చంద్రం ఆబ్దీకం. మేము ఒక నిర్ణయానికి వచ్చాం. ఆ నిర్ణయాన్ని నేను మీ అత్తయ్య మనసారా అమలుపరచాలని భావిస్తున్నాం. ఆ రోజు తప్పకుండా మీ అందరూ ఇక్కడికి రావాలి. బాబుకు నా ఆశీర్వచనాలు చెప్పు. మాధవరావుని, జానకిని కూడా తప్పకుండా తీసుకురావాలి. మీ రాకకే ఎదురు చూస్తున్నా.
0: మీ రాఘవరావు.
2: అన్నయ్య, వద్దన్నయ్య, నేను అక్కడికి రానేను అన్నయ్య. ఆ పరిసరాలను చూస్తే నేను పిచ్చిదన్నైపోతాను. ఆయన జ్ఞాపకాలే నా మనసులో మెదులుతాయి. వాటిని భరించే శక్తి నాకు లేదన్నయ్యా, లేదు.
0: ఏదో ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నట్టున్నారు బాబాయ్ గారు. పైగా ఆర్థికమయ్యే, వెళ్ళకపోతే 4 మంది పలచనవుతారమ్మా వాళ్ళు.
3: జానకి చెప్పేది కూడా నిజమే సిరి. ఏనాడు నిన్ను వారు పల్లెత్తు మాటం లేదు, పరుషంగా మాట్లాడలేదు. మాకెవరున్నారా మాధవ? అమ్మాయిని బాబును ఇక్కడే ఉంచేసే, వాళ్ళకేలోటూ రాకుండా చూసుకుంటామని వాళ్ళన్నా. గత స్మృతి నిన్ను

0: స్థాయిని మానసిక ప్రశాంతత కోసం నిన్ను ఇక్కడికి తీసుకొచ్చాం. నువ్వు ఏనాటికైనా వాళ్ళ సొత్తేనమ్మా, భద్రంగా వాళ్ళకి అప్పచెప్పవలసిన బాధ్యత మా మీద ఉంది.
1: చంద్రం పోయినప్పటి నుంచి వాళ్ళు ఈ గడప దాటి ఎరగరు. ఉన్న లెక్చరర్ ఉద్యోగానికి రాజీనామా చేసి ఇంటి పట్టునే ఉండిపోయారు. వారికి మటుకు ఎవరున్నారమ్మా, మనం తప్పించి వెళ్ళకపోతే నలుగురు నిన్నే ఆడిపోసుకుంటారు.
2: టాండీ,
1: సిరి మాటలకేం కానీ మీరు వెళ్ళి ప్రయాణం ఏర్పాట్లు చూడండి.

0: ఏ కులి, సామాన్ తీసి ఆటోలో పెట్టవాయి. జానకి, నా దగ్గర చెల్లెం లేదు కానీ 2 రూపాయలు అతనికి ఇవ్వు. పదమ్మ సిరి, బాబు నిద్రపోతున్నాడు అనుకుంటా, వాణ్ణి నాకిచ్చి నువ్వు ఆటో ఎక్కు. జానకి, ఆ బ్యాగుని పగ్గా జరిపి కూర్చో. పదవాయి, అరండాలపేట 4వ లేన్లో ఉన్న 3వ మేడ దగ్గరకు.
1: అమ్మా శిరీష, నువ్వు అన్యదా భావించకుండా ఉంటే ఆ నుదుటి మీద బొట్టు కాస్త చెరిపోయమ్మా.
0: జానకి, నువ్వేం మాట్లాడుతున్నావో తెలిసి మాట్లాడుతున్నావా?
1: ఏమండి, ఇది మన ఊరు కాదు, మన పల్లె కాదు, ఇక్కడుండేది మనకు తెలిసిన జనం కాదు. అర్థం చేసుకునే మనస్తత్వం వీళ్ళకుండదండి. మీ విప్లవ భావాన్ని హర్షించేటంత స్థాయికి సమాజం ఎదగలేదండి ఇంకా. అందులో మనం వెళ్తున్నది ఆబ్దీకానికి. కాసంత బొట్టు పెట్టుకుని లక్ష్మీలా కనపడుతున్న శిరీషను చూస్తే జనం విస్తుపోతారండి. నలుగురు నానా మాటలు ఉంటే బాబాయ్ గారు తలెత్తుకోలేరు. అపవాదం కొని తెచ్చినట్టు అవుతుంది శిరీషకి.
2: నువ్వన్నది వాస్తవమే వదిన. శాశ్వత కుంకుమేనాడో జరిగిపోయింది. కృత్రిమమైన ఈ బొట్టు ఉన్నా ఒక్కటే, లేకపోయినా ఒకటే.
0: మానవుల మనస్తత్వాలు రోజు రోజుకు కుంచుకుపోతున్నాయే తప్ప వికసించడం లేదు. 10 మందితో పాటు గోవిందానికి తప్పట్లేదు.

0: జానకి, మనం ఏమన్నా దారి తప్పామా?
1: లేదండి, ఇదే బాబాయ్ గారిల్లు.
0: మరి ఇదేమిటో, ఇంటి ముందర పందిరి, పచ్చతోరణాలు, మంగళ వాయిద్యాలు?
1: అదే నాకు అర్థం కావట్లేదండి. ఒకవేళ బాబాయ్ గారు ఏమన్నా ఇల్లు అద్దెకిచ్చారేమో, వాళ్ళదే ఉంటుంది ఈ శుభకార్యం.
0: సర్లే, దిగండి.
2: అమ్మయ్యా, వచ్చారా? ఇప్పుడే తెలిసిందమ్మా మీరు వచ్చారని. పరిగెత్తుకొచ్చా. రామ్మా కోడలా, రా. మంగమ్మ, ఆ కుంకుమరణ ఇటు తీసుకురా. అందమైన నీ ముఖానికి కుంకుమ లేకపోతే శోభించదమ్మా. ఇదిగో ఇప్పుడు చూడు, మహాలక్ష్మిలా ఉన్నావు.
3: అత్తయ్య, ఏమిటిదంతా? మీరేం చేస్తున్నారు?
2: అన్నీ తెలిసే చేస్తున్నానమ్మా, నువ్వేం కంగారు పడొద్దు. నీకు నా మీద ఏమైనా గౌరవం ఉంటే ఈ రోజు నేనేం చేసినా ఏం చెప్పినా అడ్డు చెప్పనని మాట ఇవ్వాలి. మంగమ్మ, హారతికి. అమ్మా సిరి, హారతి పట్టాక కుడికాలు పెట్టమ్మా గుమ్మంలో.
3: అత్తయ్య, పిన్నిగారు అన్నయ్యగారు ఆర్థికం.
2: అది జరిగిపోయి 4 రోజులైందమ్మా. ఈరోజు ఇంట్లో జరిగేది మాత్రం శుభకార్యం. ఎరా పడవకాన అమ్మ వెనకే దాక్కున్నావు? ఎరా, ఈ నాన్నమ్మ అక్కర్లేదా నీకు? వీడు నా బంగారు కొండమ్మ. ఎరా, మేమంతా కొత్తగా కనిపిస్తున్నావా నీకు? బాబు మాధవ, వరండాల మామయ్య గారు అన్ని పనులు చూసుకోలేక సతమతమవుతున్నారు. కాస్త అందుకో నాయన, నువ్వు వెళ్ళి ఈ బుజ్జిగాని కూడా తీసుకెళ్లి చూపించు. నిన్న నుంచి ఒకటే కలవరిస్తున్నారు.
4: వెళ్ళి బాబు, వెళ్ళి తాతయ్య గారిని చూడనన్నా.
5: అలాగే మమ్మీ, డాడీ కూడా ఇక్కడికి వస్తారమ్మా.
2: బాబు వస్తాడ్రా, నీ డాడీ నిన్ను వెతుక్కుంటూ వస్తాడు. అప్పుడు చంకెక్కుదో గాని. ఏ
4: పిల్లాడేదో తెలియక నడిపిండి గారు, వాడి మాటలు పట్టించుకోకండి.
2: బాలవాకు బ్రహ్మవాకవుతుందంటారు పెద్దలు. ఏ నిమిషంలో ఏం జరుగుతుందో ఎవరు ఊహించగలరు? వాడన్న మాట నిజమవుతుందేమో ఎవరు చెప్పగలరు? చూడు జానకి, అలసిపోయి ఇచ్చారు. స్నానం చేసి ఇదిగో పట్టు చీరలు కట్టుకోండి. బుట్టిన పూలున్నాయి. అమ్మాయి శ్రీష్ కూడా పూజ జడవేయించు. నేను వెళుతున్నా.
3: అత్తయ్య, మీరు
2: నీకేం చెప్పాను? ఈరోజు నేనేం చెప్పినా కాదనకూడదన్నానా? అన్నీ నాకు తెలుసు, నేను చెప్పినట్టు చేయండి. వస్తానమ్మా జానకి, టైం లేదు. మీరందరూ ముస్తా బావండి.
0: మామయ్య, ఏమిటిదంతా? నాకేం అర్థం కావడం లేదు.
6: ఇందులో అర్థం కాందే ఉందయ్యా. అదిగో అది వివాహ వేదిక, సన్నాయి వైద్యం వినపడుతూనే ఉంది, పురోహితుడు మంత్రాలు చదువుతున్నాడు. అర్థం కావటల్లా?
0: ఎవరికి మామయ్య పెళ్ళి?
6: నీది మాత్రం కాదులే, ఓ భయపడకు. చూడు మాధవ, ఆ వైపు చీకటిగా ఉన్నట్లుంది, 4 ట్యూబ్లైట్లు పెట్టించు అక్కడ. నేను వెళ్ళి కుర్చీలు సర్దించి వంట పని ఎంతవరకు వచ్చిందో చూసొస్తాను.
0: నేను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పలేదు.
6: అన్నిటికీ సమాధానం కాలమే చెప్తుందిలే ఓయ్. ఇంకొక 2 ఓపిక పెట్టావంటే చిక్కుముళ్ళన్నీ విడిపోతాయి. ఆనక ఎన్ని ప్రశ్నలన్నా వెయ్యి, తీరుబడిగా సమాధానం చెప్తాను. వెళ్ళి నేను చెప్పిన పని చెయ్యి, నేను ఎలా చూసొస్తాను.
0: ఏమిటో, తల బద్దలు కొట్టుకున్నా నాకు అర్థం కావడం లేదు. పెళ్లి పనులు చూడమని పురమాయించారు మామయ్య.
4: సరే, మీకేమన్నా తెలిసి ఉంటుందేమన్నా ఆత్రంగా పరిగెత్తుకొచ్చాను. అక్కడ శిరీష్ ముస్తాబు చేయమంటున్నారు పిన్నిగారు.
0: ఏమిటో జానకి, అంతా వింతగా ఉంది. ఈ పెళ్ళేమిటో, ఈ ఏర్పాట్లేమిటో అంతుపడ్డం లేదు.
4: జనం వచ్చేస్తున్నారు పక్క నుంచి. ఈ పెళ్లి ఎవరిది? దీనికి మనల్ని తప్పక రమ్మని ఎందుకు పిలిచారో తెలియకుండా ఉంది.
6: అన్నీ అవే తెలుస్తాయి గాని చెప్పిన పని చేసి త్వరగా తెవలండరా. నువ్వు వెళ్ళు మాధవ.
0: అలాగేనండి.
6: మాధవ, ఆ లైట్ల పనే కాకుండా ముందు వెల్కమ్ బోర్డు పెట్టించు.
0: అలాగే.
6: ఊళ్ళంతా రావాలి, వాళ్ళని మనసారా దీవించాలి.
4: ఎవరిని బాబాయ్?
6: తినబోతూ రుచి అడుగుతావు ఎందుకమ్మా? అన్నట్టు నువ్వు వెయ్యాలిగా అక్షంతలు. పదమ్మా పద.
2: ఈ ఇంట్లో శుభకార్యం జరిగి ఎన్నాళ్ళయిందో, ఇప్పటికి మళ్ళాకాళ్ళు వచ్చింది ఇంటికి. బాబుగాడు అప్పుడే మాతో కలిసిపోయాడమ్మా, ఇల్లంతా దున్నేస్తున్నాడనుకో. అమ్మా జానకి, శిరీష పచ్చని పాదాలకు పారాణి రాసి బుగ్గన చుక్క పెట్టమ్మా, లేకపోతే 100 దిష్టి తగులుతుంది అమ్మాయికి.
3: అత్తయ్య, నన్ను ఇలా బలవంతం చేయడం భావ్యం కాదు. నన్ను ఇలాగే ఉండనివ్వండి. మీ అందరికీ చేతులెత్తి నమస్కరిస్తాను. నన్ను వదిలేసేయండి.
2: పిచ్చి పిల్ల, ఇంతకాలం అరణ్యవాసంలో ఉన్న సీతాదేవిలా శోకించావమ్మా. నా బిడ్డ నన్ను వెతుక్కుంటూ వచ్చాడమ్మా. సౌభాగ్యవతిగా నేను చూడొద్దు అమ్మ జానకి. శిరీష్ మాటికి ఏమొచ్చు కానీ త్వరగా చెప్పిన పని చేయండి. అమ్మాయి పెళ్లి కూతురులా వెలిగిపోవాలి. ఆ నగలన్నీ అలంకరించండి. ఆ వస్తాను. అన్ని వైపులా నేనే చూసుకోవాల్సి వస్తుంది.
6: మాధవ, ఇందాకటి నుంచి అడుగుతున్నావుగా ఈ పెళ్లి ఎవరిది అని. అదిగో అటు చూడు, ఆ పీటల మీద కూర్చున్నవాడు పెళ్లి కొడుకు, వాడే నా దత్తపుత్రుడు, నా అనుగు విద్యార్థి. ఆదర్శాలను వల్లించకు పాటించమని హెచ్చరించి నిద్ర లేపిన నా మరో కొడుకు రామకృష్ణ.
0: రామకృష్ణ?
6: అవునోయ్. పెళ్లి కూతురు వివరాలు కావాలంటే జానకి నడుకు. వాళ్ళిద్దరూ ఒకటే చోట పనిచేస్తున్నారు. ఆత్మీయత అభిమానాన్ని పంచుకున్నారు. మౌనరాగాల్ని పలకలేక మోగబోతున్నారు. సమాజపు పిడికిట్లో నరిగిపోతున్నారు. అందుకే ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. నా నిర్ణయం మంచిదని నువ్వు హర్షిస్తే శిరీషను పెళ్లిపీట మీద కూర్చోబెట్టు.
0: మావయ్య, మావయ్య, నువ్వు నిజంగా మానవ రూపంలో ఉన్న దేవుడి మావయ్య. నీ గొప్ప మనసుకు ఎలా కృతజ్ఞత చెప్పాలో మాటలు పెగిన రావడం లేదు. ఇది కళ నిజమా మావయ్య? నా కళ్ళు నేనే నమ్మలేకపోతున్నాను.
6: ఆశలున్నా అవకాశాలు లేక, కోరికలున్నా బయట పెట్టలేక చిరుదివ్వలు కొండక్కి పోతున్నాయి. సమాజానికి ఎదురు నిలిచి రొమ్ము చూపి అభాగినులకు వాసడగా నిలిచే యువత కరువు అవుతున్న ఈ రోజుల్లో రామకృష్ణ ముందుకు వచ్చి శిరీష జీవితపు బాటను మరో అడుగు తిప్పుతానన్నాడు. సంతోషంతో అంగీకరించాను. నేను చెక్కిన శిల్పం, నేను తీర్చిన ఆదర్శమూర్తి రామకృష్ణ. వాడిపోయిన శిరీష జీవితంలో వెళ్ళని కురిపించగలడని నా నమ్మకం. వెళ్ళు, వెళ్ళి అమ్మాయిని తీసుకురా. ముహూర్తానికి టైం అయిపోతుంది.
7: వద్దన్నయ్యా, వద్దు. నాకే పెళ్ళొద్దు. నాకింకేం చెప్పొద్దు. పగిలిన అద్దాన్ని, గాయపడిన హృదయాన్ని అతికించలేమన్నయ్యా. నేను వారికి భార్యగా న్యాయం చేకూర్చలేను. మనసు చంపుకొని నటించలేను. ఈ జీర్ణ కుసుమాన్ని ఆ మహోన్నతి పాదాల ముందు ఉంచకండి. ఆయనలోని దైవత్వాన్ని కళంకం తీసుకురాకండి. నన్ను ఇలా ఒంటరిగానే బ్రతకనియండి. ఇదే మిమ్మల్ని అందరినీ వేడుకునేది.
6: నవమాసాలు మోసి, కనీ లాలించి ముద్దాడి పెంచి పెద్ద చేసి 25 సంవత్సరాల కొడుకును కృష్ణమ్మ కర్పించిన మీ అత్తయ్య పడి ఆవేదనను అర్థం చేసుకోలేవమ్మా.
7: మావయ్య, ఒక్కగానొక్క కొడుకు ప్రయోజకుడు అయ్యాడని, రెక్కలు వచ్చి చెగరి కలిపాడని సంతోషించే సమయంలో విధివాడిని క్రూరంగా బలిపీసుకున్నందుకు ఈ వృత్తాప్యులు మీ మావ ఎంత మాత్రం పడుతున్నారో ఆలోచించావమ్మా. అత్తయ్య,
6: కాలమే మార్పు తీసుకొస్తుందమ్మా. అన్నిటినీ మరిపిస్తుంది. శిరీష, ఎదుగుతున్న మొక్కను తుంచకూడదమ్మా, అది మహాపాపం. నీ 100 ఏళ్ల జీవితం పచ్చగా ఏపుగా పెరిగి వటవృక్షం కావాలన్న ఆశతోటి మనస్ఫూర్తిగా నిన్ను దీవిస్తున్నావు. మా మాటలు తీసేయకమ్మా.
2: శిరీష, రామకృష్ణ పరాయివాడేం కాదమ్మా. కాలేజీలో చదివే రోజుల్లో మా ఇంట్లోనే తిరుగుతూ ఉండేవాడు. నోరారా అమ్మా అని పిలుస్తూ ఉండేవాడు. తర్వాత పెద్దవాడై బ్రతుకు తెరువు కోసం పరుగులెత్తాడు. కాలచక్రం మమ్మల్ని తలో దిక్కుకు విసిరేసింది. ఈరోజు మమ్మల్ని వెతుక్కుంటూ వచ్చి చంద్రం లేని లోటు తీరుస్తున్నాడు. వాడిలో మా చంద్రాన్ని చూసుకుంటున్నావమ్మా. ఇప్పుడు నువ్వు కాదున్నావంటే కలిసి ఉన్న పక్షులన్నీ చల్లా చెదిరిపోతాయమ్మా. అత్తయ్య
0: చూడు, సిరి, డాడీ డాడీ అని పలవరించే నీ బాబుకు అడుగో నీ డాడీ అని ఆ విశాల హృదయాన్ని చూపించు. మూఢాచారాలు ఆర్తనాదాలు చేయాలి, సాంప్రదాయాలు తల్లి వంచాలి. ఈ కుమ్మి వ్యవస్థకు గోరి కట్టాలంటే అమ్మా సిరి, నువ్వే ముందడుగు వేయాలి.
7: అన్నయ్య,
6: మీ ఇద్దరికీ ఒకరిపై మరొకరికి గౌరవం ఉంది, ఆరాధన భావం ఉంది. దాన్ని శాశ్వతం చేసుకుని బ్రతుకుపాటను పట్టించుకోండి. ముహూర్తానికి టైం అవుతుంది. లేమ్మా
7: అమ్మా సిరి, విధాత నిర్ణయాన్ని ఎవరూ తప్పించలేరమ్మా.

మీరింతవరకు అపరాజిత నాటకం విన్నారు. రచన శ్రీ గరిమెళ్ళ దుర్గాప్రసాదరావు, నిర్వహణ శ్రీ నండూరు సుబ్బారావు. ఈ నాటకంలో శిరీష శ్రీమతి కె ఇందిరాదేవి, జానకి శ్రీమతి దేవరకొండ సుధాపద్మిని, సీతమ్మ శ్రీమతి మందలపు ఇందిర, రామకృష్ణ శ్రీ పిళ్ళా లక్ష్మీప్రసాద్, మాధవరావు శ్రీ పి నాగరాజారావు, రాఘవరావు శ్రీ ఎం కాశీ విశ్వనాథ శాస్త్రి, కవికుమార్ శ్రీ విన్నకోట విజయరామ్, ప్రభాకర్ శ్రీ చల్లా ప్రభాకర్, నాగభూషణం శ్రీ రెండు చింతల రామచంద్రరావు, అపరిచితుడు శ్రీ వై కామేశ్వరరావు, చంద్రం శ్రీ మాడుగుల రామకృష్ణ, బాబు చిరంజీవి సిహెచ్ రవిశంకర్. ఈ నాటకం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.

0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం సాయంత్రం 4 గంటలు దాటి 46 సెకండ్లు అయింది. ఇప్పుడు ప్రసారాలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 5 గంటలకు మీడియం వేవ్ 406.5 మీటర్లు, 738 కిలోహెర్ట్స్, ఇంకా డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెర్ట్స్ పై మా సాయంత్ర ప్రసారాలు ప్రారంభమవుతాయి. అంతవరకు సెలవు, మరి నమస్కారం.
1: భారత ఆవిష్కారానికి క్రీడలు మార్గదర్శకం వహిస్తాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. పాఠశాల స్థాయి నుంచే క్రీడలు స్ఫూర్తి నింపాలని, ఫిట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో క్రీడాకారులు ముందడుగు వేయాలని ఆయన ఆకాంక్షించారు. ఎల్నినో ప్రభావం కారణంగా రాష్ట్రంలో వర్షపాతం సాధారణం కంటే తక్కువగా నమోదవుతుందని, రైతులు పరిస్థితులను అవగాహన చేసుకుని పంటల ఎంపికలో జాగ్రత్తలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలని ఆయన సూచించారు. మన దేశం సరికొత్త ఆవిష్కరణలపై పురోగమిస్తుందని కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. మన దేశం స్టార్టప్ వ్యవస్థను సృష్టిస్తుంటే పాకిస్తాన్ ఉగ్రవాద వ్యవస్థను నిరంతరం ప్రోత్సహిస్తుందని ఆయన విమర్శించారు. కర్ణాటక రాష్ట్రంలో నిర్మిస్తున్న అక్రమ నీటి ప్రాజెక్టుల వల్ల తెలంగాణకు రావాల్సిన నదీ జలాలు నిలిచిపోతున్నాయని బీఆర్ఎస్ పార్టీ ఆరోపించింది. కర్ణాటకలో భీమా, కృష్ణా నదులపై ఉన్న నీటి ప్రాజెక్టుల పరిశీలన కోసం పార్టీ ప్రతినిధి బృందం ఆ రాష్ట్రంలో పర్యటించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు ఢిల్లీకి వెళ్లనున్నారు. ఏఐసీసీ ఆధ్వర్యంలో నిర్వహించే సమావేశంలో ఆయన పాల్గొంటారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడిందని వాతావరణ శాఖ పేర్కొంది. రానున్న 24 గంటల్లో తీవ్ర వాయుగుండంగా మారి పారాదీప్, సాగర్ ద్వీపాల మధ్య తీరం దాటే అవకాశం ఉందని తెలిపింది. దీనివల్ల ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలోని పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ప్రధానమంత్రి మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం ఈ రాత్రి 8 గంటలకు పునః ప్రసారమవుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి సాయంత్రం 5 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ టూ టైం ఎగ్జాక్ట్ గా 5 o'clock అవుతుంది. న్యూస్ హెడ్లైన్స్ వింటారు, స్టే ట్యూన్డ్. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం ఇప్పుడు సమయం 5 గంటలు దాటి 15 సెకండ్లు. శ్రోతలు అభిరుచి వింటారు. అభిరుచిలో ముందుగా వినబోయే పాట చిత్రం వినాయక చవితి. ఈ సినిమాలోని పాటను మా కోసం వినిపించండి అని కోరుతున్న శ్రోతలు, రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ కాలనీ నుండి బిజిలి వెంకటేష్, కృష్ణ, సూర్యకళ, రేఖ, చంద్రకళ, రవీందర్ కుమార్, సాయి ప్రకాష్, సాయి కుమార్, శ్యామల, వెంకటేష్, వినయ్ కుమార్, నరసింగరావు, వసుంధర, లావణ్య, రితిక, భానుశ్రీ, రింకీ, భవ్యశ్రీ, బేబీ దేవేందర్, శోభారాణి, అశోక్ బాబు వీరందరి కోరికపై ఈ పాట.

0: రాష్ట్ర కమిషనర్ మరియు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రజాహితార్థం విడుదల. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్రతి ఇంటి బాధ్యత.
1: సన్రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్
2: ఆర్థోపెడిక్, ఎండోక్రైనాలజీ, కార్డియాలజీ, న్యూరో, న్యూరో సర్జరీ, యూరాలజీ, జనరల్ మెడిసిన్,
1: ఇంకా జనరల్ లాప్రోస్కోపిక్ సర్జరీ, డెంటల్ ఫిజియోథెరపీ, రేడియాలజీ అన్ని ఒకే చోట.
2: 24 గంటలు అత్యవసర సేవలు.
1: NABH గుర్తింపు.
2: సన్రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్.
3: శ్రోతలు వింటున్నారు 103.2 MHz పై, ఇంకా న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ పై మీరు వింటున్నారు అభిరుచి కార్యక్రమం. అభిరుచిలో ఇప్పుడు వినబోయే పాట చిత్రం దసరా బుల్లోడు. ఈ సినిమాలోని పాటను కోరుతున్న శ్రోతలు నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం న్యావనంది నుంచి శ్రీరామ వసంత, భారతి, లాస్య, సాత్విక, శ్రీరామ హనుమాన్లు, హరీష్, అరుణ్, అజయ్, ఆర్థికాచారి, శ్రీకాంత్చారి, మంచోళ్ళ శ్రీనివాస్చారి, మంచోళ్ళ సన్నీ వీరందరి కోరికపై ఈ పాట.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: मेरा जूता है जापानी, ये पटलून इंग्लिस्तानी, सर पे लाल टोपी रूसी, फिर भी दिल है हिंदुस्तानी.
2: చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తుల పైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ISI మార్క్ ఉన్న చెప్పులని కొనుగోలు చేయండి. బిఏఎస్ నాణ్యతకు నమ్మకానికి హామీ.
3: జారీ చేయవారు బ్యూరో of Indian Standards, Hyderabad.
4: అభిరుచిలో ఇప్పుడు వినబోయే పాట చిత్రం సత్యకాలపు సత్యయ్య. ఈ సినిమాలోని పాటను కోరుతున్న శ్రోతను తిమ్మాపూర్ నుండి దాసరి లలిత, అనన్య, రాజేశ్వర్, భూలక్ష్మి, భూమేశ్వర్, వేదవతి, వినోద్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: శ్రోతలు వింటున్నారు అభిరుచి కార్యక్రమం. ఇప్పుడు వినబోయే పాటను కోరుతున్న శ్రోతలు నిజామాబాద్ న్యూ ఎన్జీఓస్ కాలనీ నుండి నాగనాథ్ గుప్తా, గోదావరి గుప్తా, రవి, రాజు, సవిత, లావణ్య, శ్రీనిధి, శ్రీహిత, రుషికేష్, అక్షయ్ వీరందరూ కోరుతున్న పాట చక్రం సినిమాలోనిది.

మీరు వింటున్న ఈ పాట చిత్రం ఆత్మబంధువు. ఈ పాటను కోరిన శ్రోతలు వరంగల్ కాశీబుగ్గ నుండి దాసిరామచంద్రం, సుమతి, నాగరాజు, శ్రీకళ, భువిక, శివకృష్ణ, దీప్తి, హన్సిని, సుహాన్స్ కృష్ణ, వల్లభ, భిక్షపతి, సంధ్యారాణి, హర్షిణి, హిమాంశ్రీ, వీరందరి కోరికపై ఈ పాట.

ప్రస్తుతం సినిమాలోని పాటను మాకోసం వినిపించండి అని కోరుతున్న శ్రోతలు జాన్గన్పేట ఎడపల్లి నిజామాబాద్ నుండి చిలుక నారాయణ, అనసూయ, యమునా.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. శ్రోతలు ఇప్పుడు కొన్ని జానపద గీతాలు వింటారు.

0: ఓకే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
2: అసలైన నోట్తో ఎందుకు ఆడుతున్నావు?
3: బ్రో, ఇది చిరిగింది.
2: ఇదిగో చిరిగిన లేదా పాత బడిన నోట్లని
4: బ్యాంక్ బ్రాంచ్ లో ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు.
3: వావ్, కొత్త నోట్ ఇస్తారా?
2: అవును, వాటితో నువ్వు మాకు పిజ్జా పార్టీ చేస్తావు.
4: ఆర్బీఐ అంటుంది, స్మార్ట్ అవ్వండి, కూల్ గా ఉండండి.
5: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్. బృందావన్ హాస్పిటల్, ద్వారకా నగర్, నిజామాబాద్.
6: పిఎం జై, అబ్ గరీబో కే జై బన్ గయి హై.

ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555 కాల్ చేయండి.

0: తెలంగాణ రాష్ట్ర కమిషనర్ మరియు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రజాహితార్థం విడుదల. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్రతి ఇంటి బాధ్యత.
1: హ్యాపీ యానివర్సరీ డియర్.
2: సెలబ్రేషన్స్ ఒక్కటే తక్కువైంది ఇప్పుడు.
1: ఏమైంది, ఎందుకంత నిష్ఠూరం?
2: ఏమీ కాలేదనే కదా నా బాధ.
1: అంటే
2: పెళ్ళై 5 ఏళ్ళవుతున్నా ఇంకా పిల్లా పాప లేరు, అదే కదా నా బాధ.
1: దానికేముంది, ఈరోజు మంచి డాక్టర్ని కలుద్దాం.
2: సంప్రదించండి.
1: డాక్టర్ బండారి సుజాత, విజయలక్ష్మి హాస్పిటల్,
2: రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురుసందులో, ఖలీల్ వాడి, నిజామాబాద్.
1: ఫోన్ 0846225334.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
4: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు, ఎస్హెచ్జీస్, ఎఫ్పిఓలు, సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పిఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ఫ్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ, బ్యాంకులు మరియు సంబంధిత శాఖలతో సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశుశోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
5: పిఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పిఎంకేఎస్వై, పిఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్బి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యుఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, CGTMSE.
4: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ డీజీఎఫ్పిఎస్ ను సంప్రదించగలరు.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
6: ముఖాన మొటిమలా,
7: సై బాల్,
6: గజ్జా బొబ్బలా,
7: సై బాల్,
6: నడుగుల కామరా,
7: సై బాల్,
6: బురద పుల్లా,
7: సై బాల్.
8: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి, సై బాల్.

ఇంతవరకు జానపద గీతాలు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం శ్రోతలు ఇప్పుడు సినీగమైన కార్యక్రమంలో తెలుగు సినిమా పాటలు వింటారు. ముందుగా వినబోయే పాట నాయకుడు సినిమాలోనిది.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

వికట కవిని నేను, వినండి ఒక కథ చెబుతాను. కాకులు దూరని కారడవి. అందులో కాలం ఎరుగని మానొకటి, ఆ అందాల మానులో, ఆ అద్భుత వనంలో

మేళాలు తాళాలు మంగళ వాద్యాలు మిన్నంటి మోగెనమా.

మీరు విన్న ఆ పాట చిత్రం అంతులేని కథ. సినిగజని కార్యక్రమంలో చివరిగా వినబోయే పాట చిత్రం రాజ్ కుమార్.

మీరింతవరకు సినీ రంగిణి కార్యక్రమంలో తెలుగు సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 6 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో జాతీయ వార్తలు వింటారు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది దురగా ఉషారమణి. ప్రతి ఇంటిలో వర్షపు నీటి సంరక్షణ వ్యవస్థ ఉండాలని, నీటి వృధాను పూర్తిగా నివారించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. మన్ కీ బాత్ 136వ సంచిక ద్వారా ప్రధానమంత్రి ఈరోజు దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. తెలంగాణలోని చేనేత కార్మికులు లోకల్ ఫర్ వోకల్స్ పూర్తితో చేపట్టిన ఇకత్ చేనేత వస్త్రాల కళా నైపుణ్యం ఎంతో ప్రశంసనీయమని ప్రధానమంత్రి అన్నారు. ఎల్ నీనియో ప్రభావం వల్ల ఎదురయ్యే సవాళ్లను శాస్త్రీయ అవగాహన పద్ధతులతో అధిగమించాలన్నదే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రానున్న 24 గంటల్లో తీవ్ర వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. దేశ సరిహద్దులను కాపాడుతూ ప్రాణత్యాగం చేసిన ప్రతి అమర జవాన్కు దేశం ఎప్పటికీ రుణపడి ఉంటుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. మన్ కీ బాత్ 136వ సంచిక ద్వారా ఆయన ఈరోజు దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈరోజు కార్గిల్ విజయ దివస్ సందర్భంగా వీర సైనికులకు ఘనంగా నివాళులర్పించారు. కార్గిల్ యుద్ధం కేవలం సైనిక విజయం మాత్రమే కాదు, భారత ఐక్యత ధైర్యం సంకల్పానికి నిదర్శనమని ఆయన అన్నారు. నేటి యువత ఆ వీరుల త్యాగాలను తెలుసుకుని దేశ సేవ పట్ల అంకిత భావాన్ని పెంచుకోవాలని మోదీ సూచించారు.
1: आज कारगिल विजय दिवस है. ये दिन हमें अपने वीर जवानों के अद्भुत साहस की याद दिलाता है. उन्होंने मां भारती की रक्षा के लिए अपना सर्वस्व अर्पित कर दिया. आज कारगिल विजय दिवस पर मैं सभी वीर शहीदों और वीर सैनिकों को श्रद्धापूर्वक नमन करता.
0: ప్రభుత్వ పథకాలు విజయవంతం కావాలంటే ప్రజల భాగస్వామ్యం ఎంతో అవసరమని ప్రధానమంత్రి అన్నారు. పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణ, మొక్కల పెంపకం, ప్లాస్టిక్ రహిత భారత్, సామాజిక సేవ వంటి కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా బీహార్లోని సీతామడిలో ప్లాస్టిక్ వ్యర్థాలను పునర్వినియోగించి ఆకర్షణీయమైన బెంచీలు తయారు చేస్తున్న ప్రక్రియను ప్రధానమంత్రి ప్రస్తావించారు.
1: बिहार के सीतामढ़ी में कचरे की रिसाइकलिंग कर उससे आकर्षक बेंच बनाई जा रही है. इसे सरकारी स्कूलों, पार्कों और सार्वजनिक स्थलों पर लगाया जाता है. इसके जरिए लोगों में पर्यावरण संरक्षण को लेकर जागरूकता भी बढ़ रही है.
0: ఆత్మనిర్భర్ భారత్, మేక్ ఇన్ ఇండియా ద్వారా రక్షణ రంగంలో కొత్త శకానికి నాంది పలికామని అన్నారు. రక్షణ సామగ్రి కోసం ఒకప్పుడు విదేశాలపై ఆధారపడిన భారత్ ఇప్పుడు ప్రపంచానికే రక్షణ సామగ్రిని ఎగుమతి చేసే స్థాయికి చేరుకుంటోందన్నారు. యుద్ద నౌకలు, క్షిపణులు, రాడార్ వ్యవస్థ పరికరాలు మన దేశంలోనే తయారవుతున్నాయని చెప్పారు.
1: आज रक्षा उत्पादन हो, रक्षा निर्यात हो या मित्र देशों के साथ राजनीतिक सहयोग, भारत लगातार नई ऊंचाइयों की ओर बढ़ रहा है. इस महीने की शुरुआत में मैं इंडोनेशिया में था, जहां ब्रह्मोस और अस्त्र मिसाइलों के लिए एक बड़ा समझौता हुआ है. दुनिया का भरोसा भारत के रक्षा उपकरणों और तकनीक पर बढ़ रहा है.
0: ప్రతి ఇంటిలో వర్షపు నీటి సంరక్షణ వ్యవస్థ ఉండాలని, గ్రామాల్లో చెరువులు, కుంటలు, బావులను పునరుద్ధరించాలి

0: స్థానిక కళాకారులను, కార్మికుల నైపుణ్యాన్ని ప్రోత్సహించడం ద్వారా అద్భుతాలు ఆవిష్కరించుకోవచ్చని ప్రధానమంత్రి అన్నారు. తెలంగాణలోని పోచంపల్లి చేనేత కార్మికుల ఇక్కత్ కళా నైపుణ్యాన్ని ఆయన ప్రధానంగా ప్రశంసించారు. అలాగే దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఉన్న చేనేత కార్మికుల ప్రతిభను కూడా వోకల్ ఫర్ లోకల్ స్ఫూర్తితో ఆయన కొనియాడారు.
1: आज देश में जिस तरह हैंडलूम को बढ़ावा दिया जा रहा है, उससे बड़ी संख्या में लोगों का जीवन बेहतर हो रहा है. पोचमपल्ली से पटना और कुथमपल्ली से कच्छ तक इसके कई उदाहरण देखने को मिलते हैं. आज ऐसे कई लोग और समूह हैं जो हैंडलूम की हमारी गौरवशाली परंपरा को नई ऊर्जा और पहचान दे रहे हैं.
0: ఆరోగ్యవంతమైన భారత్ ఆవిష్కారానికి క్రీడలు మార్గదర్శకం వహిస్తాయని ప్రధానమంత్రి పేర్కొన్నారు. పాఠశాల స్థాయి నుంచే క్రీడలు స్ఫూర్తి నింపాలని, ఫిట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో క్రీడాకారులు ముందడుగు వేయాలని ఆయన ఆకాంక్షించి దేశంలో ఇటీవల వివిధ క్రీడా అంశాల్లో క్రీడాకారులు సాధించిన విజయాలను ప్రస్తావించారు.
1: पीवी सिंधु बैडमिंटन में जापान ओपन का खिताब जीतने वाली पहली भारतीय बन गई हैं. उनकी इस उपलब्धि पर पूरे देश को गर्व है. भारतीय महिला क्रिकेट टीम ने भी लंदन में लॉर्ड स्टेडियम में अपना पहला टेस्ट मैच जीता है. यह एक ऐतिहासिक जीत है.
0: భారత అంతరిక్ష రంగంలో విక్రమ్ 1 ప్రయోగం విజయవంతం కావడం చిరస్మరణీయమైన ఘట్టమని ప్రధానమంత్రి అన్నారు. ప్రైవేట్ రంగం అభివృద్ధి చేసి ప్రయోగించిన మొట్టమొదటి రాకెట్గా విక్రమ్ 1 చరిత్ర సృష్టించిందన్నారు. యువ ఆవిష్కర్తల దీక్ష దక్షతలకు, నైపుణ్యానికి ఇది నిదర్శనమని ప్రధానమంత్రి అభివర్ణించారు.
1: विक्रम 1 ये प्राइवेट सेक्टर द्वारा विकसित भारत का पहला रॉकेट है. हमारे युवा इनोवेटर्स ने वो कर दिखाया जिसकी कल्पना तक मुश्किल थी. हमने स्पेस सेक्टर को प्राइवेट सेक्टर के लिए खोला. आज इसका परिणाम दुनिया देख रही है.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ ప్రసంగం విన్న సిరిసిల్ల జిల్లా వాసి గురుజాల రాజు ఆకాశవాణికి తన స్పందన ఈ విధంగా తెలియజేశారు.
2: గురుజాల రాజు, రాజన్న సిరిసిల్ల జిల్లా. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ రోజు మన్ కీ బాత్ లో మాట్లాడిన క్యాచ్ ది రెయిన్ సందేశం నాకు నచ్చింది. వాన నీరు ఎక్కడ ఎప్పుడు పడినా దాన్ని సంరక్షించాలని ఈ నెల జులై 4వ తేదీ నుండి దేశవ్యాప్తంగా ఒక ప్రత్యేక ప్రచార కార్యక్రమం జరుగుతుందని విషయం తెలియజేయడం చాలా మంచి విషయం.
0: ప్రధానమంత్రి మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం ఈ రాత్రి 8 గంటలకు పునః ప్రసారం చేస్తాం. శ్రోతలు గమనించగలరు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఎల్ నీనియో ప్రభావం వల్ల ఎదురయ్యే సవాళ్లను శాస్త్రీయ అవగాహన పద్ధతులతో అధిగమించాలన్నదే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. రాష్ట్రంలో వర్షపాతం సాధారణ కంటే తక్కువగా నమోదవుతుందని, రైతులు పరిస్థితులను అవగాహన చేసుకుని పంటల ఎంపికలో జాగ్రత్తలు తీసుకోవాలని నాగేశ్వరరావు చెప్పారు. వరికి బదులుగా కంది, పెసర, మినుము, జొన్న, నూనె గింజలు, కూరగాయలు, ఉద్యాన పంటలపై దృష్టి సారించాలని ఆయన సూచించారు. విత్తనాలు, ఎరువుల కొరత రాకుండా ప్రభుత్వం ముందస్తు ఏర్పాట్లు చేసిందని, అవసరమైతే అదనపు విత్తనాలు కూడా సమకూరుస్తామని మంత్రి హామీ ఇచ్చారు. సమైక్య జీవన విధానానికి, సామూహిక భక్తి చైతన్యానికి బోనాల వేడుకల నిదర్శనమని, తెలంగాణ గ్రామీణ సంస్కృతికి ఈ సంబరాలు ప్రతీకలని ఉప ముఖ్యమంత్రి మల్లుపట్టి విక్రమార్క అన్నారు. ఈరోజు హైదరాబాద్లోని ప్రజాభవన్లో జరిగిన నల్లపోచమ్మ బోనాల వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కొండ సురేఖ, ధనసరి సీతక్క, పొన్నం ప్రభాకర్, వాకటి శ్రీహరి కలిసి పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇందిరమ్మ ఇళ్ల పేరుతో సైబర్ మోసాలు జరిగే అవకాశం ఉందని, ఈ విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ విశేష సజ్జనార్ సూచించారు. అపరిచిత లింకులతో, నకిలీ కాల్స్తో, నకిలీ వెబ్సైట్లతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఆయన పేర్కొన్నారు. డబ్బు కడితే ఇల్లు ఇప్పిస్తామని, ఫోన్ కాల్స్ నమ్మవద్దని, సైబర్ మోసాలపై 1930 నెంబర్కు కాల్ చేయాలని పోలీస్ కమిషనర్ చెప్పారు. హైదరాబాద్ సనత్నగర్ నియోజకవర్గంలో జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్ క్షేత్రస్థాయి పర్యటన చేశారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్లో భాగంగా పలు పోలింగ్ కేంద్రాలను ఆయన పరిశీలించారు. ఎన్యూమరేషన్ ఫామ్ల సేకరణ, డిజిటలైజేషన్ ప్రక్రియను కూడా ఆయన సమీక్షించారు. ఎలాంటి తప్పులు లేని ఓటర్ల జాబితాను సిద్ధం చేయాలని బీఎల్ఓలను ఆదేశించారు. అర్హులైన నివాసితులందరూ తమ ఫామ్లను సకాలంలో సమర్పించాలని చెప్పారు. ఈరోజు కర్గిల్ విజయ్ దివస్ పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో ర్యాలీ నిర్వహించారు. ఆసిఫాబాద్లో పలు కళాశాలలు, పాఠశాలల విద్యార్థులు కర్గిల్ అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు. మహబూబాబాద్లో మాజీ సైనికుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మురళీ నాయక్ పాల్గొన్నారు. మంచిర్యాలలో జరిగిన కర్గిల్ విజయ్ దివస్ ర్యాలీలో ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. విజయవాడలోని శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో కనకదుర్గమ్మకు భాగ్యనగర్ శ్రీ మహంకాళి జాతర బోనాల ఉత్సవాల కమిటీ బంగారు బోనాన్ని సమర్పించింది. గత 16 సంవత్సరాలుగా ప్రతి ఏటా దుర్గమ్మకు బోనాలను ఈ కమిటీ

0: పనిలో సమర్పిస్తున్నారు. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడిందని వాతావరణ శాఖ పేర్కొంది. రానున్న 24 గంటల్లో తీవ్ర వాయుగుండంగా మారి పారాదీప్ సాగర్ ద్వీపాల మధ్య తీరం దాటే అవకాశం ఉంది. దీనివల్ల ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో పలు జిల్లాల్లో ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. విశేషాలు మరొకసారి. ప్రతి ఇంటిలో వర్షపు నీటి సంరక్షణ వ్యవస్థ ఉండాలని, నీటి వృధాను పూర్తిగా నివారించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ 136 సంచికలో ప్రజలకు పిలుపునిచ్చారు. తెలంగాణలోని చేనేత కార్మికులు వోకల్ ఫర్ లోకల్ స్ఫూర్తితో చేపట్టిన ఇక్కత్ చేనేత వస్త్రాల నైపుణ్యం ప్రశంసనీయమని ప్రధానమంత్రి అన్నారు. ఎల్ నిన్యో ప్రభావం వల్ల ఎదురయ్యే సవాళ్లను శాస్త్రీయ అవగాహన పద్ధతులతో అధిగమిస్తున్నట్లు వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం రానున్న 24 గంటల్లో బలపడుతుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: అక్షత్ మమ్గాయి, నమస్కారం.
2: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచిక నిధిః ఝాః. ఆదౌ ముఖ్యాః వార్తాః. వికసిత వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రామ్ ఇత్యాఖ్యే కార్యక్రమే ప్రధానమంత్రిణః ఉద్బోధనం. ప్రఖ్యాపితం తేన సామూహిక సహభాగితాయాః వైశిష్ట్యం. కార్గిల్ విజయ దివసావసరే ప్రధానమంత్రి ప్రభృతయః హుతాత్మ వీరేభ్యః శ్రద్ధాంజలిం సమర్పయన్. ప్రధానమంత్రిణా అద్య కార్గిల్ విజయ దివసే రాష్ట్రస్య అతుల్య హుతాత్మ పురుషాః ససంభ్రమం సంస్మృతాః. ప్రోక్తం చ యత్ దేశాయ తేషాం మహాబలిదానం సర్వాన్ గౌరవపూర్ణాన్ కరోతి. మాతృభూమేః రక్షణాయ హుతాత్మ వీరేభ్యః రాష్ట్రపత్యాదిభిః భావాంజలిః సమర్పితః. కృష్ణసాగర మార్గేషు పోత సేవాయాః పూర్వం సురక్షా సంకటం పరీక్షణాయ విదేశ మంత్రాలయస్య భారతీయానాం కృతే తీవ్ర సంచేతనా. గ్లాస్గో నగరె సమాయోజితాసు రాష్ట్రమండల క్రీడాసు రిషికాంత సింహ చనంబం 60 కిలోగ్రామ్ భారోత్తోలన స్పర్ధాయాం అనుపమం కౌశలం ప్రదర్శ్య రజత పదకం సముపార్జితవాన్. అపి చ పురుష క్రికెట్ క్రీడా శృంఖలాయాం భారత జింబాబ్వే దేశయోర్మధ్యే 20-20 అంతారాష్ట్రీయ శృంఖలాయాః తృతీయా స్పర్ధా అద్య హరారె నగరే ప్రచలతి. అథ వార్తాః విశదీకృత్య. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అవోచత్ యత్ భారతస్య సాంస్కృతిక మూల్యేషు సామూహిక సహభాగిత్వం సర్వదా బలస్య స్తోత్రో వర్తతే. శ్రీమోదీ అద్య దృశ్య శ్రవ్య మాధ్యమేన 26,000 వికసిత వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రామ్ ఇత్యస్య ప్రతిభాగిభిః సహ వార్తాలాపావధౌ ఏతద్ ఉక్తవాన్. అద్య కార్గిల్ విజయ దివసావసరే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాష్ట్రస్య అతుల్య పరాక్రమిణః శౌర్య పురుషాన్ ససంభ్రమం సస్మార. తేన ఉద్ఘోషితం యత్ భారతం అద్య నిరంతరం నూతనాన్ ఉచ్చ శిఖరాన్ ఆరోహతి. తద్యథా సైన్య ఉత్పాదనే సైన్య నిర్యాతే అథవా మిత్ర రాష్ట్రైః సహ రాజనైతిక సహయోగే భవతు. ఆకాశవాణ్యాః మన్ కీ బాత్ ఇతి కార్యక్రమే దేశవాసినః సంబోధయన్ శ్రీమోదీ ఆహ యత్ అద్య జులై మాసస్య 26 దినాంకో వర్తతే. యో హి సా తిథిః యస్యాః సంస్మరణాయ కస్యాపి పంచాంగస్య ఆవశ్యకతా నైవ వర్తతే. యతో హి అద్య సంపూర్ణే రాష్ట్రే కార్గిల్ విజయ దివసః పరిపాల్యతే.
3: आज कारगिल विजय दिवस है. ये दिन हमें गर्व से भर देता है. ये दिन हमें अपने वीर जवानों के अद्भुत साहस की याद दिलाता है. कारगिल की ऊंची ऊंची चोटियां, कठिन मौसम, दुश्मन की चुनौती, हर परिस्थिति हमारे सैनिकों के सामने थी, लेकिन उनका हौसला हर चुनौती से बड़ा था. उन्होंने माँ भारती की रक्षा के लिए अपना सर्वस्व अर्पित कर दिया. आज कारगिल विजय दिवस पर मैं सभी वीर शहीदों और वीर सैनिकों को श्रद्धापूर्वक नमन करता हूँ.
2: శ్రీమోదీ న్యగాదీత్ యత్ భారతం అశ్రాంతం స్వకీయస్య ప్రావిధిక సామర్థ్యస్య సుదృఢీకరణం విదధాతి. తేన భారతీయ నౌసేనాయాం ఐఎన్ఎస్ మహేంద్రగిరి ఇతి పోతస్య నూతన ప్రవేశః విశేషతః శ్లాఘ్యతే.

0: सुरक्षा संकटस्य सूक्ष्मेक्षया परीक्षणं कुर्युः इति साग्रहं उद्बोधिताः। पुरुष क्रिकेट क्रीडा श्रृंखलायां भारत जिम्बाब्वे देशयोर्मध्ये 20-20 अंतरराष्ट्रीय श्रृंखलायाः तृतीया स्पर्धा अद्य हरारे नगरे प्रचलति। भारतेन जिम्बाब्वे देशस्य सम्मुखे 93.1 धावनांकानां लक्ष्यम् उपस्थापितम्। अद्यत्वे प्रचलितासु राष्ट्रमंडल क्रीडासु भारतस्य ऋषिकांत सिंह चनम्बम इत्येषः ग्लास्को नगरे पुरुषाणां 60 kg मितायां भारोत्तोलन स्पर्धायां रजत पदकम् अवाप्तवान् इति वार्ताः।
1: आकाशवाणी है।
2: आकाशवाणी నిజామాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 6:30 దాటి 15 సెకండ్లు. శ్రోతలు సమాచార దర్శిని వింటారు. వినే ముందు కొన్ని వాణిజ్య ప్రకటనలు వినండి.

0: తెలంగాణ రాష్ట్ర కమిషనర్ మరియు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రజాహితార్థం విడుదల. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్రతి ఇంటి బాధ్యత.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: సమాచార దర్శిని. తాగునీటిని వృధా చేస్తే జరిమానా విధింపు, జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి వెల్లడి. ఎక్కడా కూడా తాగునీరు వృధా కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, ఎవరైనా తాగునీటిని వృధా చేస్తే జరిమానాలు విధించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. మున్సిపల్ పట్టణ ప్రాంతాల్లో 10,000 రూపాయలు, గ్రామ పంచాయతీ పరిధిలోని 5,000 రూపాయల జరిమానా విధించాలని సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలో మంగళవారం తాగునీటి సరఫరా, సాగునీటి లభ్యత, భూగర్భ జలాల పెంపుదల తదితర అంశాలపై కలెక్టర్ సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో ప్రధాన జలాశయాలైన నిజాంసాగర్, శ్రీరాంసాగర్ రిజర్వాయర్లలో అందుబాటులో ఉన్న నీటి నిల్వలను తాగు సాగునీటి అవసరాలకు అవి ఏ మేరకు సరిపోతాయి తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎల్నినో ప్రభావం వల్ల ఈసారి వర్షాభావ పరిస్థితులు నెలకొనే అవకాశం ఉన్నందున అందుబాటులో ఉన్న నీటి వనరులను ఎంతో జాగ్రత్తగా వినియోగించుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేశారు. ప్రత్యేకించి తాగునీటిని ఏమాత్రం వృధా చేయకుండా, భవన నిర్మాణాలు వంటి ఇతర అవసరాలకు మళ్లించకుండా క్షేత్రస్థాయిలో పగడ్బందీ పర్యవేక్షణ చేయాలన్నారు. ఎక్కడైనా తాగునీటిని వృధా చేస్తే బాధ్యులకు జరిమానాలు విధించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అన్ని నివాస ప్రాంతాలకు ప్రజల అవసరాలకు సరిపడా రక్షిత మంచినీరు సరఫరా జరిగేలా పగడ్బందీ చర్యలు చేపట్టాలన్నారు. ఇరిగేషన్, ఆర్డబ్ల్యూఎస్ అధికారులు అన్ని నివాస ప్రాంతాలలో తాగునీటి సరఫరా స్థితిగతులను పరిశీలించి సంయుక్తంగా సమగ్ర నివేదికను సమర్పించాలని ఆదేశించారు. వర్షపు నీటిని ఒడిసిపడుతూ భూగర్భ జలాలు వృద్ధి చెందేలా అవకాశమున్న చోట్ల ఫామ్ పాండ్స్, ఇతర వాటర్ షెడ్ నిర్మాణాలు జరిపించాలని సంబంధిత అధికారులకు సూచనలు జారీ చేశారు. ముఖ్యంగా గ్రౌండ్ వాటర్ లెవెల్స్ పడిపోయిన చోట నీటి వనరుల లభ్యత తక్కువగా ఉన్న ప్రాంతాలలో ప్రాధాన్యతా క్రమంలో వీటి నిర్మాణాలు చేపట్టాలని అన్నారు. ఎక్కడ కూడా తాగునీటి విషయమై ప్రజలు ఇబ్బంది పడకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని హితవు పలికారు. అదేవిధంగా ఖరీఫ్ పంటల సాగుకు ఆయా ప్రాజెక్టుల కింద ఆయకట్టుకు అవసరమైన మొదటి 2 విడతలు నీటిని అందించేందుకు ప్రణాళికబద్ధంగా వ్యవహరించాలని సూచించారు. ఆయా శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేస్తూ ప్రజలకు రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా అంకిత భావంతో విధులు నిర్వర్తించాలని అన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ వి భుజంగరావు, జెడ్పీసీఓ సాయాగౌడ్, డిఆర్డీఓ సాయన్న, డిపిఓ శ్రీనివాసరావు, జిల్లా నీటిపారుదల శాఖ అధికారి ప్రకాష్, ఆర్డబ్ల్యూఎస్ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు. శ్రోతలు సమాచార దర్శిని విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. శ్రోతలు ఇప్పుడు సినీరంజని కార్యక్రమంలో తెలుగు సినిమా పాటలు వింటారు. ముందుగా వినండి ముత్యాల ముగ్గు సినిమాలోని ఈ పాట.

శ్రోతలకు గమనిక. ఈ నెల 27వ తేదీ సోమవారం ఉదయం, అంటే రేపు ఉదయం 7:30 అనీస్ డయాబెటీస్ కేర్ సెంటర్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో షుగర్ వ్యాధి రావడానికి కారణాలు, జాగ్రత్తల గురించి డయాబెటీస్ కౌన్సిలర్ డాక్టర్ టి అనిల్ కుమార్ గారు తెలియజేస్తారు. గమనిక విన్నారు. మరో గమనిక. ఈ నెల 27వ తేదీ సోమవారం ఉదయం 8:00 బృందావన్ హాస్పిటల్ ద్వారకా నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో సంతాన సాఫల్యతకు జాగ్రత్తలు, ఇంకా స్త్రీలలో ఎదురయ్యే అన్ని రకాల సమస్యలకు పరిష్కార మార్గాల గురించి ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ బి ఉషా నవీన్ గారు తెలియజేస్తారు. గమనిక విన్నారు.

శ్రోతల గమనిక. ఈ నెల 27వ తేదీ సోమవారం ఉదయం 8:30 సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో బీపీ, షుగర్, తలనొప్పి, ఛాతిమంట మొదలైన సమస్యలకు జనరల్ ఫిజిషియన్ డాక్టర్ దీపక్ రెడ్డి గారు తగిన సలహాలు సూచనలు ఇస్తారు. మరో గమనిక, ఈ నెల 28వ తేదీ మంగళవారం ఉదయం 7:30 డాక్టర్ నవీన్ కంటి ఆసుపత్రి ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో సర్వసాధారణంగా షుగర్ పేషెంట్లలో వచ్చే డయాబెటిక్ రెటినోపతి గురించి ప్రముఖ నేత్ర వ్యాధుల వైద్య నిపుణులు గోల్డ్ మెడలిస్ట్ డాక్టర్ నవీన్ మోకాల గారు తగిన సలహాలు సూచనలు అందిస్తారు. మరో గమనిక, ఈ నెల 28వ తేదీ మంగళవారం ఉదయం 7:58 డాక్టర్ సీనునాయక్ డెంటల్ హాస్పిటల్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో ఎత్తు, వంకరపళ్ళు, నోటి దుర్వాసన, క్లిప్ ట్రీట్మెంట్, ఇంప్లాంట్స్ గురించి దంతవ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ సీనునాయక్ గారు తగిన సలహాలు సూచనలు అందిస్తారు. గమనిక విన్నారు. సినీ రంజన కార్యక్రమంలో చివరిగా వినబోయే పాట చిత్రం ముద్ద మందారం.

0: ఉన్న మరునాడే మనవాడుకున్న దాని మనసే వెన్న మేని సొగసే పొన్న పూచినట్లే వన్న.
1: మీరింతవరకు సినిరంజని కార్యక్రమంలో తెలుగు సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 6:50 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో వ్యవసాయ సూచనలు వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.

0: ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, పరిశోధకులు, నిపుణులు వ్యవసాయంలో మల్చింగ్ పద్ధతి చేపట్టి చక్కటి ఉత్పత్తిని పెంచుకోవలసిందిగా రైతులకు సూచిస్తున్నారు. ఈ విధంగా భారతదేశ ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయం కీలక భూమిక పోషిస్తుంది. ఇప్పటికీ 70-70% ప్రజలు వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తున్నారు. ప్రస్తుత వ్యవసాయంలో అధిక దిగుబడి కోసం రసాయనిక ఎరువులు, పురుగుల మందుల వాడకం పెరిగి నేల, నీరు, వాతావరణ కాలుష్యం పెరిగిపోతుంది. అదేవిధంగా వ్యవసాయానికి ఉపయోగపడే నీటి లభ్యత తగ్గుతుంది. కొన్ని ప్రాంతాల్లో లభ్యత పెరిగినప్పటికీ అధిక ఖర్చుతో కూడుకుంది. కాబట్టి వ్యవసాయంలో పంట వనరుల ఉత్పాదకతను పెంచడానికి కొన్ని పద్ధతులను ఆచరించాల్సిన అవసరం ఉంది. నేల, నీరు, వాతావరణ పరిరక్షణకు పాటించవలసిన మెలకువలో మల్చింగ్ లేదా ఆచ్ఛాదన ముఖ్యమైనది. మల్చింగ్ అనే పదం జర్మన్ భాషలో మల్ అనగా కుల్లడానికి మృదువైనది అనే పదం నుండి ఉద్భవించింది. మొక్క చుట్టూ వ్యాపించి ఉన్న వేరు వ్యవస్థను ఏదైనా పదార్థాలతో కప్పి ఉంచి మొక్క వేర్లను వేడి, చల్లదనం, వర్షాభావ పరిస్థితుల నుండి కాపాడడాన్ని మల్చింగ్ అంటారు. సాధారణంగా వివిధ పదార్థాలతో మల్చింగ్ చేసినప్పటికీ ప్రధానంగా రెండు రకాలుగా, అనగా సేంద్రియ, కృత్రిమ మల్చింగ్ విధానాలను వివరిస్తున్నారు శాస్త్రవేత్తలు ఈ విధంగా. అయితే ఇప్పుడు కృత్రిమ మల్చింగ్ పద్ధతి ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా మన రైతులు ఉపయోగించుకోవాలి అన్న సూచనలు మనకు తెలియజేస్తున్నారు శాస్త్రవేత్తలు. నేలలో కలిసిపోని పదార్థాలను ఆచ్ఛాదనంగా అంటే మల్చింగ్కు వాడకాన్ని కృత్రిమ మల్చింగ్ అంటారు. పిండి చేసిన రాళ్ళు, కంకర, గులకరాలు. అయితే శాస్త్రవేత్తలు ఈ కృత్రిమ మల్చింగ్ విధానానికి పనికొచ్చే పదార్థాలను ఈ విధంగా వివరిస్తున్నారు. పిండి చేసిన రాళ్ళు, కంకర, గులకరాలను ఉపయోగించి వీటిని 3-4 సెంటీమీటర్ల పొలాల్లో పండ్ల చెట్ల మొదల్లో వాడవచ్చు. వీటి ద్వారా కలుపు నివారణతో పాటు నేలలో తేమ ఆవిరి కాకుండా నిల్వ ఉంటుంది. ప్లాస్టిక్ మల్చింగ్ సిస్టము గురించి ఈ విధంగా, ప్లాస్టిక్ షీట్తో మొక్క చుట్టూరా కప్పి ఉంచడాన్ని ప్లాస్టిక్ మల్చింగ్ అంటారు. ప్లాస్టిక్ షీట్ తేలికగా ఉండి తక్కువ ధరలకు లభిస్తున్నందున రైతులలో మంచి ఆదరణ పెరిగి వీటి వాడుక గణనీయంగా పెరిగింది. ప్లాస్టిక్ మల్చింగ్ చేయడం ద్వారా మనకు కలిగే లాభాలు, ప్లాస్టిక్ మల్చి నేలలో ఉండే తేమను ఆవిరి కాకుండా అడ్డుకొని బిందు నీటి పద్ధతిలో నీరు అందిస్తే నీటి ఆదాతో పాటు ఉన్న నీటిని మరికొంత విస్తీర్ణంలో పంటల సాగుకు వాడవచ్చు. నీటి ఆవిరిని తగ్గించడంతో లోతైన నేల పొరల్లోని లవణాలను పై పొరలోకి రాకుండా పంటను కాపాడుతుంది. కలుపు మొక్కలపై సూర్యరశ్మి పడకుండా కిరణజన్య సంయోగ క్రియ అడ్డుకొని వాటి పెరుగుదల తగ్గిస్తుంది. రసాయన ఎరువులను మొక్కల మొదళ్ళ దగ్గర వేయడం ద్వారా నీటి ద్వారా జరిగే పోషకాల నష్టాన్ని తగ్గిస్తుంది. నేలలో తేమ సరైన పాలలో ఉండడం చేత నేల గుల్లబారి, మొక్కల వేరు వ్యవస్థ దృఢంగా ఉండి భూమి లోపల ఉన్న పోషకాలు మొక్కలకు సమృద్ధిగా లభిస్తాయి. ఈ ప్లాస్టిక్ మల్చింగ్ వల్ల నేలలో ఉష్ణోగ్రత నియంత్రణలో ఉండి మేలు చేసే సూక్ష్మజీవుల సంఖ్య చర్యలు పెరిగి మొక్కలకు అన్ని పోషకాలు అందుతాయి. ఈ ప్లాస్టిక్ మల్చింగ్ షీట్ కొన్ని రకాల పురుగులకు వికర్షకంగా కూడా పనిచేస్తుంది. పారదర్శక ఫిల్మ్ కలిగిన మల్చింగ్ షీట్ ద్వారా వేసవిలో నేలలోని చీడపీడలను సూర్యరశ్మి సహాయంతో నివారిస్తుంది. శీతాకాలంలో రాత్రి సమయంలో కూడా నేలవెచ్చగా ఉండి విత్తనం మొలకెత్తే సమయం తగ్గడంతో పాటు బలమైన వేరు వ్యవస్థ కలిగి నాణ్యమైన మొక్కగా పెరుగుతుంది. ఈ ప్లాస్టిక్ మల్చింగ్ భారీ వర్షాలు కురిసినప్పుడు నేల కోత కాకుండా నివారిస్తుంది. సేంద్రియ మల్చింగ్ పోలిస్తే అధిక సమయం మన్నిక కలిగి ఉంటుంది ఈ ప్లాస్టిక్ మల్చింగ్. ప్లాస్టిక్ మల్చింగ్ షీట్ రకాల గురించి మనకు తెలియజేస్తున్నారు శాస్త్రవేత్తలు. నలుపు రంగు మల్చింగ్ షీట్లు నీటిని ఆవిరి కాకుండా సూర్యరశ్మిని ప్రసరించకుండా నేల ఉష్ణోగ్రత పెరిగి కలుపు మొక్కల పెరుగుదలను అడ్డుకుంటుంది. ఇక పారదర్శక మల్చింగ్ షీట్లు వేసవి నేలలో సూర్యరశ్మి లోపలికి ప్రసరించడం ద్వారా క్రిమి కీటకాలను, తెగుళ్లను, కలుపు విత్తనాలను నివారించవచ్చు. పసుపు నలుపు రంగు మల్చింగ్ షీట్లు రెండు వైపులా వేరువేరు రంగు కలిగిన షీట్లు వాడడం ద్వారా అన్ని కీటకాలను ఆకర్షించి అవి కలుగజేసే నష్టాన్ని తగ్గిస్తాయి. తెలుపు నలుపు రంగు మల్చింగ్ షీట్లు నేలను చల్లగా ఉంచడానికి ఉపయోగపడతాయి. ఇక వెండి రంగు నలుపు రంగు మల్చింగ్ షీట్లు తేనె మంచు పురుగు, తెల్ల నల్లి పురుగులకు వికర్షకంగా పనిచేసి వాటి ఉధృతిని తగ్గిస్తాయి. అయితే ప్లాస్టిక్ మల్చింగ్ షీట్లు ఎంపిక, వాడకం గురించి ఈ విధంగా కొన్ని సూచనలు, జాగ్రత్తలు తెలియజేస్తున్నారు శాస్త్రవేత్తలు. వివిధ మందం గల ప్లాస్టిక్ షీట్లను మైక్రాన్లలో లేదా గేజ్లలో కొలుస్తారు. మల్చింగ్ షీట్లు 7 నుండి 200 మైక్రాన్ల మందంలో ఉండి వివిధ కాల పరిమితి కలిగి పంటలకు వేరువేరుగా ఉంటాయి. ఉదాహరణకు స్వల్పకాలిక పంటలకు తక్కువ మందం గల సీటును, దీర్ఘకాలిక పంటకు ఎక్కువ మందం గల సీటును వాడవలసి ఉంటుందని సిఫార్సు చేస్తున్నారు శాస్త్రవేత్తలు. పంట మొక్కల చెట్లు వివిధ ఎదుగుదల దశలో 20 నుండి 80% విస్తీర్ణంలో మల్చింగ్ చేయవలసి ఉంటుంది. కాలాన్ని బట్టి కూడా వేసవికాలంలో తెలుపు రంగు, శీతాకాలంలో నలుపు రంగు, వర్షాకాలంలో రంధ్రాలు కలిగిన మల్చింగ్ సీట్లను వాడవలసి ఉంటుంది. ఇక ఈ ప్లాస్టిక్ మల్చింగ్ చేసే విధానము గురించి ఈ విధంగా తెలియజేస్తున్నారు శాస్త్రవేత్తలు. విత్తుటకు ముందు ఈ మల్చింగ్ సీట్లను ఏ విధంగా ఉపయోగించాలి? మల్చింగ్ సీట్లపై మొక్కల వరుసలు, 2 మొక్కల మధ్య దూరాన్ని బట్టి పొలంతో విత్తుటకు ముందే రంధ్రాలు చేసుకుని పొలంలో సీటుకు 5x10 cm లోతు గాడివి తీసుకొని సీటును కత్తిరించి చివర్లను గాడిలోకి పోయేటట్లు చేసి మట్టితో కప్పాలి. దీని వలన మల్చింగ్ సీట్ గాలికి ఎగరకుండా ఉంటుంది. ప్రస్తుతం మొక్కల వరుసల, మొక్కల దూరాన్ని బట్టి ట్రాక్టర్తో నడిచే మల్చింగ్ను పరిచే యంత్రాలు అందుబాటులో ఉన్నాయి. ఇక ఇంకో విధానము నాటిన పైరుకు మల్చింగ్ చేసే విధానం గురించి శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు మన రైతు సోదరులకు. మల్చింగ్ సీటును మొక్కలకు అనువైన పరిమాణంలో కత్తిరించుకొని వాటిని మొక్క చుట్టూ తొడిగి అన్ని వైపులా మల్చింగ్ సీటును గాడిలాగా తీసి 4-6 inches మందంలో మట్టితో కప్పాలి. ప్లాస్టిక్ మల్చింగ్ వాడకంలో పాటించవలసిన మెలకువలు ఈ విధంగా సూచిస్తున్నారు శాస్త్రవేత్తలు. ప్లాస్టిక్ మల్చింగ్ సీటుపై మధ్యలో పైపుతో కానీ కాల్చిన గొట్టంతో కానీ రంధ్రాలను చేసి అందులో విత్తనాలను వేసుకోవాలి. ప్లాస్టిక్ సీటును పరిచే సమయంలో ఒకవైపు సీటును నేలలో గాడిలో కప్పి ఉంచి మిగతా సీటును పొడుగ్గా లాగాలి. మల్చింగ్ సీటు పరిచే ముందుగానే నేలను బాగా తయారు చేసి ఎరువులను వాడాలి. మల్చింగ్ సీటును బలంగా లాగరాదు. సీటును మరి వదులుగా బిగుతుగా అమర్చకుండా వేడి సమయంలో వ్యాకోచించకుండా చల్లని సమయంలో కుంచడానికి అనువుగా ఉండాలి. ఈ మల్చింగ్ సీటును అధిక ఎండ ఉన్నప్పుడు కాకుండా ఉదయం సాయంత్రం వేళల్లో పరుచుకోవాలి. ప్లాస్టిక్ మల్చింగ్ సీటు వేసినప్పుడు డ్రిప్ పద్ధతిలో సాగునీరు అందిస్తే చాలా ఉపయుక్తంగా ఉంటుందని రైతు సోదరులకు తెలియజేస్తున్నారు. ఈ విధంగా మన రైతు సోదరులకు ప్లాస్టిక్ మల్చింగ్ విధానాన్ని పాటించి చక్కటి మొక్కలను, చక్కటి పంటలను పండించి అధిక ఆదాయాన్ని పొంది సుభిక్షంగా సురక్షితంగా ఉండాలని కోరుకుంటున్నారు మన ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, నిపుణులు, పరిశోధకులు.
1: కృత్రిమ పద్ధతిలో మల్చింగ్ విధానం, ఈ విధానానికి సంబంధించిన వివరాలు విన్నారు.
2: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పీజీ డిప్లొమో సర్టిఫికేట్ కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయి. చివరి తేదీ 7 August. వివరాలను సమీపంలోని స్టడీ సెంటర్లో లేదా హెల్ప్ డెస్క్ 0402368033 లేదా 2368055 లో లేదా www.brao.ac.in లో పొందవచ్చు.

ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.

0: వ్యవసాయ సూచనల కార్యక్రమం ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, ఇప్పుడు సమయం 7:25. శ్రోతలు ప్రసార విశేషాలు వింటారు. ఈ పూట మరియు రేపటి ప్రభాత ప్రసారంలోని కొన్ని ముఖ్యాంశాలు వింటారు. ప్రసార విశేషాలు వినే ముందు ఒక వాణిజ్య ప్రకటన.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ముందుగా ఈ పూట ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ఏడు 15 నిమిషాలకు ఇల్లు వాకిలి రైతు సోదరుల కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. 7:45 తెలుగు సినిమా పాటలు వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. ఈ రాత్రి 8 గంటలకు మనసులో మాట గౌరవనీయులు భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు ప్రపంచంలోని భారతీయులతో తన మనసులోని భావాలను పంచుకునే కార్యక్రమం మన్ కీ బాత్ తెలుగు అనువాదం మనసులో మాట ప్రసారమవుతుంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 8:30 లలిత గీతాలు వింటారు. 8:45 హిందీలో జాతీయ వార్తలు. రాత్రి 9:00 ఆంగ్లంలో జాతీయ వార్తలు. 9:15 స్పాట్ లైట్. ఈ 3 కార్యక్రమాలు ప్రసారమవుతాయి ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. రాత్రి 9:30 భారత ప్రభుత్వ న్యాయ మంత్రిత్వ శాఖ న్యాయ విభాగం సమర్పించే ప్రత్యేక ప్రాయోజిత కార్యక్రమం 2వ భాగం వింటారు. రాత్రి 9:45 శ్రోతలు తెలుగు సినిమా పాటలు వింటారు. రాత్రి 10:00 అఖిల భారత రవివాసరీయ సంగీత సభా కార్యక్రమాలు ప్రసారమవుతాయి ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. రాత్రి 11:00 హిందీలో జాతీయ వార్తలు. 11:05 ఆంగ్లంలో జాతీయ వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. ఇవి ఈ పూట ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ఇక రేపటి ప్రభాత ప్రసారంలోని కొన్ని ముఖ్యాంశాలు. రేపు ఉదయం 6:10 భక్తిరంజని కార్యక్రమంలో శ్రీ శివభక్తి గీతాలు వింటారు. 6:40 సూక్తి సుందర సమర్పిస్తారు శ్రీ బి సుధాకర శర్మ గారు. 6:45 ప్రాంతీయ వార్తలు వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 7:05 తెలుగులో జాతీయ వార్తలు వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. రేపు ఉదయం 7:15 ప్రభాతరహరి కార్యక్రమంలో ప్రబోధ గీతం వింటారు. 7:30 అనిల్స్ డయాబెటీస్ కేర్ సెంటర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం. రేపు ఉదయం 8:00 బృందావన్ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతాయి. రేపు ఉదయం 8:15 ఆంగ్లంలో జాతీయ వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. 8:30 సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. 8:45 శ్రీరంజని కార్యక్రమంలో తెలుగు సినిమా పాటలు వింటారు. రేపు ఉదయం 9:00 మీరు వింటారు హృదయ రాగాలు. రేపు ఉదయం 10:00 వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు ప్రసారమవుతాయి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. ఇవి ఈ పూట మరియు రేపటి ప్రభాత ప్రసారంలోని కొన్ని ముఖ్యాంశాలు.

విశేషాలు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 7:05 కావస్తోంది. మరికొద్ది క్షణంలో తెలుగులో జాతీయ వార్తలు వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. సమిష్టి భాగస్వామ్యం మన సాంస్కృతిక వారసత్వానికి మూలమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఆత్మ నిర్భర్ భారత్, మేక్ ఇన్ ఇండియా ద్వారా రక్షణ రంగంలో కొత్త శకానికి నాంది పలికామని ప్రధానమంత్రి మన్ కీ బాత్ ప్రసంగంలో చెప్పారు. విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ప్రహ్లాద్ జోషి ఈరోజు తమ శాఖలో ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. గ్లాస్కో కామన్వెల్త్ క్రీడల్లో మన దేశానికి చెందిన రిషికాంత సింగ్ చనపం పురుషుల 60 కిలోగ్రాముల వెయిట్ లిఫ్టింగ్ లో రజత పతకం గెలుచుకున్నారు. భారతీయ సాంస్కృతిక విశిష్టతలో సమిష్టి భాగస్వామ్యం ఎప్పుడూ మూలంగా నిలిచిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. వికసిత్ వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రాం 2026 భాగస్వాములతో ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముఖాముఖిగా మాట్లాడిన సందర్భంగా మోదీ ఈ మాటలు చెప్పారు. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన 400 మందికి పైగా యువ భాగస్వాములు తమ అనుభవాలను ఈ సందర్భంగా ప్రధానమంత్రితో పంచుకున్నారు. దేశంలోని సమాజాలు పాటలు పాడుతూ కలిసి పనిచేసే ఆచారం చాలా కాలంగా ఉందన్న విషయాన్ని మోదీ గుర్తు చేశారు. ఈ అలవాటు ఐక్యతను పెంపొందించడమే కాకుండా సమిష్టి ప్రయత్నాలను ఒత్తిడి తక్కువగా మరింత సంతోషకరంగా ఉండేలా చేస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఒకప్పుడు అభివృద్ది ప్రస్థానానికి దూరంగా ఉన్న వారికి ప్రాధాన్యమిస్తూ వారిని సాధికారత వైపు నడిపించేందుకు ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని మోదీ చెప్పారు.
1: हमारे सीमावर्ती गांवों में विकास की आकांक्षा और देशभक्ति की भावना, ये हम बराबर बराबर और कभी तो लगता है कि उनके लिए खुद से ज्यादा देश होता है. देश पहले, बाकी सारी सुविधाएं बाद में, ये हमको सीमावर्ती गांवों में खास अनुभव आती है.
0: మై భారత్ కార్యక్రమం ద్వారా అనేక మంది భాగస్వాములు మొదట ఒంటరిగా తమ ప్రయాణాన్ని ప్రారంభించినప్పటికీ చివరకు ఒక కుటుంబంగా సమైక్యమయ్యారని ప్రధానమంత్రి చెప్పారు. ఈ మార్పును ఈ కార్యక్రమం సాధించిన ప్రధాన విజయాల్లో ఒకటిగా ఆయన అభివర్ణించారు. వ్యక్తిగత అనుభవాలను పంచుకుంటూ జాతీయ ఐక్యతగా మార్చడంలో ఈ కార్యక్రమం తోడ్పడిందన్నారు. స్వతంత్రంగా ప్రయాణించిన యువతుల గురించి ప్రస్తావిస్తూ వారి భాగస్వామ్యం మన దేశంలో ఆడపిల్లల ఆత్మవిశ్వాసం, ధైర్య సాహసాలకు అద్దం పడుతోందని మోదీ అన్నారు. దేశంలోని ప్రతి యువజనులు, ముఖ్యంగా ప్రతి ఆడపిల్ల ఆత్మవిశ్వాసం నిశ్చయత్వంతో ముందుకు సాగేలా చూసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన చెప్పారు.
1: Solo traveling is a way of discovering the world while discovering yourself. Ek tarike se aap log bhi solo gaye the, magar My Bharat ne sabko parivar bana diya hoga. Aapne puri yatra akele hi ki hai. Ye Bharat ki betiyon ke badhte aatmavishwas ka prateek hai. Hamari koshish hai ki hamara har yuva, har beti isi bharose aur aatmavishwas se aage badhe.
0: దేశ సరిహద్దులను కాపాడుతూ ప్రాణత్యాగం చేసిన ప్రతి అమర్ జవాన్ కు దేశం ఎప్పటికీ రుణపడి ఉంటుందని ప్రధానమంత్రి అన్నారు. ఆకాశవాణి ద్వారా మన్ కీ బాత్ 136వ సంచిక ప్రసంగం చేస్తూ ఆయన ఈరోజు దేశ ప్రజలతో మాట్లాడారు. ఈరోజు కార్గిల్ విజయ దివస్ సందర్భంగా వీర సైనికులకు ఘనంగా నివాళులర్పించారు. కార్గిల్ యుద్దం కేవలం సైనిక విజయం మాత్రమే కాదు, ఐక్యత, ధైర్యం, సంకల్పానికి మన దేశంలో నిదర్శనమని ఆయన అన్నారు. ఈనాటి యువత ఆ వీరుల త్యాగాలను తెలుసుకుని దేశ సేవ పట్ల అంకితభావాన్ని పెంచుకోవాలని కూడా మోదీ సూచించారు.
1: आज कारगिल विजय दिवस है. ये दिन हमें अपने वीर जवानों के अद्भुत साहस की याद दिलाता है. उन्होंने मां भारती की रक्षा के लिए अपना सर्वस्व अर्पित कर दिया. आज कारगिल विजय दिवस पर मैं सभी वीर शहीदों और वीर सैनिकों को श्रद्धापूर्वक नमन करता हूँ.
0: ప్రభుత్వ పథకాలు విజయవంతం కావాలంటే ప్రజల భాగస్వామ్యం ఎంతో అవసరమన్నారు. పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణ, మొక్కల పెంపకం, ప్లాస్టిక్ రహిత భారత్, సామాజిక సేవ వంటి కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. బీహార్లోని సీతామఢీలో ప్లాస్టిక్ వ్యర్థాలను పునర్వినియోగించి ఆకర్షణీయమైన బెంచీలు తయారు చేస్తున్న ప్రక్రియ గురించి ప్రధానమంత్రి ఈ సందర్భంగా ప్రస్తావించారు.
1: बिहार के सीतामढ़ी में कचरे की रिसाइकलिंग कर उससे आकर्षक बेंच बनाई जा रही है. इसे सरकारी स्कूलों, पार्कों और सार्वजनिक स्थलों पर लगाया जाता है. इसके जरिए लोगों में पर्यावरण संरक्षण को लेकर जागरूकता भी बढ़ रही है.
0: आत्मनिर्भर भारत, मेक इन इंडिया द्वारा रक्षण రంగంలో కొత్త శకానికి నాంది పలికామన్నారు. రక్షణ సామగ్రి కోసం ఒకప్పుడు విదేశాలపై ఆధారపడిన భారత్ ఇప్పుడు ప్రపంచానికే రక్షణ సామగ్రి ఎగుమతి చేసే స్థాయికి చేరుకుంటుందన్నారు. యుద్ద నౌకలు, క్షిపణులు, రాడార్ వ్యవస్థల పరికరాలు మన దేశంలోనే తయారవుతున్నాయని మోదీ గుర్తు చేశారు.
1: आज रक्षा उत्पादन हो, रक्षा निर्यात हो या मित्र देशों के साथ राजनीतिक सहयोग, भारत लगातार नई ऊंचाइयों की ओर बढ़ रहा है। इस महीने की शुरुआत में मैं इंडोनेशिया में था, जहां ब्रह्मोस और अस्त्र मिसाइलों के लिए एक बड़ा समझौता हुआ है। दुनिया का भरोसा भारत के रक्षा उपकरणों और तकनीक पर बढ़ रहा है।
0: వోకల్ ఫర్ లోకల్ స్ఫూర్తితో స్థానిక కళాకారులను, కార్మికుల నైపుణ్యాన్ని ప్రోత్సహించడం ద్వారా అద్భుతాలను ఆవిష్కరించుకోవచ్చని ప్రధానమంత్రి అన్నారు. తెలంగాణలోని పోచంపల్లి చేనేత కార్మికుల ఇక్కత్ కళా నైపుణ్యాన్ని ఆయన ఈ సందర్భంగా ప్రశంసించారు. అలాగే దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఉన్న చేనేత కార్మికుల ప్రతిభను కూడా కొనియాడారు.
1: आज देश में जिस तरह हैंडलूम को बढ़ावा दिया जा रहा है, उससे बड़ी संख्या में लोगों का जीवन बेहतर हो रहा है। पोचमपल्ली से पटना और कुथमपल्ली से कच्छ तक इसके कई उदाहरण देखने को मिलते हैं। आज ऐसे कई लोग और समूह हैं जो हैंडलूम की हमारी गौरवशाली परंपरा को नई ऊर्जा और पहचान दे रहे हैं।
0: ప్రధానమంత్రి మన్ కీ బాత్ ప్రసంగం తెలుగు అనువాదం ఈ రాత్రి 8 గంటలకు పునః ప్రసారం చేస్తాం. శ్రోతలు గమనించగలరు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అనంతరం కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి ఈరోజు విద్యా మంత్రిత్వ శాఖ బాధ్యతలు చేపట్టారు. వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ, నూతన పునరుత్పాదక శక్తి శాఖల మంత్రిత్వ శాఖ బాధ్యతల్లో ఉన్న ప్రహ్లాద్ జోషి ఇప్పుడు విద్యాశాఖ బాధ్యతలు కూడా చేపట్టారు. ఆ వెంటనే ఆయన విద్యాశాఖ అధికారులతో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి తన నియామకానికి గాను కృతజ్ఞతలు తెలియజేశారు. మంత్రిత్వ శాఖ పనితీరు, విధి విధానాలు, కొనసాగుతున్న కార్యక్రమాలపై సమగ్ర అవగాహన పొందడం అనేది మొదటి ప్రాధాన్యతగా తాను పరిగణిస్తున్నట్లు ప్రహ్లాద్ జోషి ఈ సందర్భంగా చెప్పారు. కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖల మంత్రి భూపేందర్ యాదవ్ ఈరోజు పార్లమెంట్ హౌస్లో ఎన్డీఏకు చెందిన నూతనంగా ఎన్నికైన రాజ్యసభ సభ్యుల కోసం ఏర్పాటు చేసిన ఓరియంటేషన్ ప్రోగ్రాం ప్రారంభను ఉద్దేశించి ప్రసంగించారు. శాఖాపరమైన పార్లమెంటరీ స్థాయి సంఘాలోని అంశంపై మంత్రి తన ఆలోచనలను సభ్యులతో పంచుకున్నారు. అర్థవంతమైన చర్చలు, సంప్రదింపుల ద్వారా పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని, శాసన నిర్మాణ ప్రక్రియలను బలపరచడంలో నూతన సభ్యులందరూ విజయం సాధించాలని ఆయన ఆకాంక్షించారు. ఈరోజు భారతీయ మజ్దూర్ సంఘ అనుబంధ సంస్థ భారతీయ తపాలా ఉద్యోగుల సంఘానికి చెందిన 12 మంది సభ్యుల ప్రతినిధి బృందం సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ను కలుసుకుంది. ఉద్యోగుల సమస్యలపైన వారు ప్రధానంగా చర్చించారు. బీహార్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్తో పాటు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన ఉద్యోగులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. పాకిస్తాన్లో వర్షాలు, రుతుపవనాల ప్రభావం వల్ల జరిగిన సంఘటనల్లో 11 మంది ప్రాణాలు కోల్పోవడంతో మొత్తం మృతుల సంఖ్య 97 చేరుకుంది. ఈ ప్రమాదంలో మరో 25 మంది గాయపడ్డారు. నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ అందించిన వివరాల ప్రకారం తూర్పు పంజాబ్ ప్రావిన్స్లో 7 మరణాలు, 20 గాయాలు నమోదు కాగా సింధ్ ప్రాంతంలో 2, ఖైబర్ పంక్తుంక్వా, గిల్గిట్ బాల్తిస్తాన్ ప్రాంతాల్లో 1 ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. గత నెల 26 తేదీన రుతుపవనాలు ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు పాకిస్తాన్లో 297 మంది గాయపడ్డారని అధికారులు తెలియజేశారు. గ్లాస్గోలో జరుగుతున్న కామన్వెల్త్ క్రీడల్లో ఈవేళ జరిగిన పురుషుల 60 కేజీల వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో మన దేశానికి చెందిన రిషికాంత సింగ్ చనంబం వెండి పతకాన్ని సాధించారు. స్నాచ్ విభాగంలో 121 కేజీలెత్తి కొత్త కామన్వెల్త్ గేమ్స్ రికార్డు నెలకొల్పగా మలేషియాకు చెందిన మొహమ్మద్ అనీక్ కాస్తాన్ కూడా రికార్డును సమన్ చేశారు. ఈ సంవత్సరం కామన్వెల్త్ క్రీడల్లో భారత్కు ఇది 2వ పతకం. హరారీలో జింబాబేతో జరుగుతున్న 3వ చివరి T20 క్రికెట్ మ్యాచ్లో భారత్ జింబాబ్వేకి 193 పరుగుల లక్ష్యాన్ని నిర్ధారించింది.

0: ప్రాంతానికి చెందిన రిషికాంత సింగ్ పురుషుల 60 కిలోగ్రాముల వెయిట్ లిఫ్టింగ్ లో రజత పతకం గెలుచుకున్నారు. జింబాబ్వేతో జరుగుతున్న చివరి T20 మ్యాచ్ లో భారత్ జింబాబ్వేకి 193 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.

0: ఈనాటి ఇల్లు వాకిలి కార్యక్రమంలో రెట్టింపు ఆదాయానికి ఆయిల్ ఫామ్ విధానం గురించి కంపాసాగర్ ఉద్యానవన కళాశాల శాస్త్రవేత్త టి హిమబిందు గారితో పరిచయం విందాం. పరిచయకర్త శ్రీ ఎస్ రామగోపాల్.
1: రైతు సోదరులకు స్వాగతం. మన రాష్ట్రంలో నీటిపారుదల వసతి వల్ల చక్కటి పంటలు పండిస్తున్నటువంటి తరుణంలో మనం ఉన్నాం. అయితే ముఖ్యంగా రైతులు వరిని ఎక్కువగా సాగు చేస్తుంటారు, అలాగే కందిని కూడా సాగు చేస్తుంటారు. అయితే మన ఆహార పదార్థంలో ముఖ్యంగా మనకు ఆయిల్స్ కూడా, నూనెలు కూడా చాలా అవసరం. మరి నూనెలు కూడా కొరత ఉందని ప్రపంచమంతా, అలాగే మన భారతదేశంలో కూడా తగినంత నూనెలు మనకు దొరకడం లేదు. ఇటువంటి సందర్భంలో ఈ నూనె పంటలు కూడా అభివృద్ధి చేయాలని కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆశిస్తుంది, ఆలోచన చేస్తుంది, చక్కటి స్కీమ్స్ కూడా ప్రవేశపెడుతూ ఉత్సాహపరుస్తుంది రైతులను. మరి ఇటువంటి సందర్భంలో రెట్టింపు ఆదాయానికి ఆయిల్ పామ్ సాగు గురించి చక్కటి వివరాలు, సంపూర్ణమైన వివరాలు అందించడం కోసం కంపాసాగర్ కృషి విజ్ఞాన కేంద్రం ఉద్యాన శాస్త్రవేత్త టి హిమబిందు గారు మన ఆకాశవాణి స్టూడియోకి విచ్చేశారు. వారిని అడిగి సమగ్రమైన సమాచారం మీకు తెలియచేయడానికి ఉత్సాహంతో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి హిమబిందు గారు.
2: నమస్కారం అండి.
1: హిమబిందు గారు, ముందుగా తెలియజేయండి, ఈ ఆయిల్ పాము పెంచడానికి గల అవసరం ఎటువంటిది, ప్రభుత్వాలు ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నాయి, మరి రెట్టింపు ఆదాయము రైతులకు లభిస్తుందా, మరి ఈ వివరాలను దృష్ట్యా పెట్టుకొని మీరు రైతులకు ఎటువంటి సలహాను, దీని యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తారు, వివరించండి.
2: ఆయిల్ పామ్ సాగు అనేది ఈ రోజుల్లో చాలా ప్రాముఖ్యతను సంతరించుకుందండి. ఎందువలన అంటే మనకి నూనె గింజలు లేదా తినదగిన నూనెలు, వీటిని మనము ఎక్కువగా ఇతర దేశాల నుంచి దిగుమతి అనేది చేసుకుంటున్నాము. అంటే మనకు స్వయం సమృద్ధి ఇంకా ఈ నూనె గింజల్లో కానీ లేదా తినదగిన నూనెలు అంటే ఎడిబుల్ ఆయిల్స్లో కూడా మనకు స్వయం సమృద్ధి లేని కారణంగా ఆత్మనిర్భర్ భారత్ కింద మన కేంద్ర ప్రభుత్వము ఈ నేషనల్ మిషన్ ఫర్ ఎడిబుల్ ఆయిల్స్, ఆయిల్ పామ్ అనే ప్రాజెక్టుని, మిషన్ని రూపొందించడం జరిగిందండి. దీని కింద మనకు ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహిస్తున్నారు. అయితే ఎందుకంటే మనం విదేశాల నుంచి దిగుమతి చేసుకునే నూనెల్లో ముఖ్యంగా ఆయిల్ పామ్ అనేది చాలా ఎక్కువ స్థానాన్ని ఆక్రమిస్తుంది. మన డొమెస్టిక్ కన్సంప్షన్ అంటే మనం లోకల్గా వాడే నూనెల్లో కూడా ఆయిల్ పామ్ యొక్క వాడకం చాలా అధికంగా ఉంటుంది. ఎందుకంటే దీంట్లో యాంటీఆక్సిడెంట్లు మరియు విటమిన్లు అనేవి కూడా పుష్కలంగా ఉంటాయి. పోషకాలకు సంబంధించినట్టు తీసుకున్నట్లయితే పుష్కలంగా ఉండడంతో పాటు మన విటమిన్లు ఏఈ ఉంటాయి. అందులో కూడా మన రోగనిరోధక వ్యవస్థను బాగా ఉత్తేజితం చేయడానికి అవసరమైనటువంటి విటమిన్ ఈ అనేది ఆయిల్ పామ్ నూనెలోనే ఉంటుంది. కాబట్టి మనకి ఆయిల్ పామ్ కల్టివేషన్ని ఈ నేషనల్ మిషన్ ఫర్ ఎడిబుల్ ఆయిల్స్ ద్వారా మనకు ప్రభుత్వము దీన్ని ప్రోత్సహించడం అనేది జరుగుతుందండి.
1: చాలా చక్కగా ఆయిల్ పాము పెంపకం ప్రాముఖ్యత గురించి మీరు వివరించారు రైతులకు. అయితే సాధారణంగా మన రాష్ట్రాల్లో ఈ యొక్క ఆయిల్ పాము పంటను పండించడం అనేది మనకు తెలియని విషయం. వేరే దేశంలో, వేరే ప్రాంతంలో ఈ ఆయిల్ పామును పెంచుతున్నారు, అక్కడ ఆయిల్ ఉత్పత్తి చేస్తున్నారు, అక్కడ నుండి మనకు మన దేశానికి కూడా సరఫరా జరుగుతుంది. ఇటువంటి తరుణంలో ఈ ఆయిల్ పాము మొక్కలు మన వాతావరణానికి సరిపోతుందా, మనం మొక్కలు పెంచాలంటే ఎటువంటి వాతావరణం అవసరం ఉంటుంది, మరి ఎటువంటి నేలలు మనకు

0: అనుకూలమైనటువంటివి వివరించండి.
1: అయితే ఆయిల్ పామ్ సాగుకు సంబంధించి వివిధ రకాల వాతావరణ పరిస్థితులను తీసుకున్నట్లయితే ముఖ్యంగా వర్షపాతం ఒక సంవత్సరంలో 2500 నుంచి ఒక 4000 మిల్లీమీటర్ల వర్షపాతం, అది కూడా దాని డిస్ట్రిబ్యూషన్ అనేది కూడా ఈవెన్గా ఉండాలంటే ఒక మంత్లీ ఒక 150 మిల్లీమీటర్ల వర్షపాతం స్థిరంగా ఉన్న ఏరియాస్లో మనకి ఆయిల్ పామ్ సాగు చేపట్టడం అనేది లాభదాయకం అవుతుంది. వర్షాధార పంట కింద కనుక తీసుకున్నట్లయితే ఇప్పుడు మనకి వర్షపాతం అంతా సరిగ్గా లేనందున ఇట్లా మనకు సాగునీటి ద్వారా ఈ ఆయిల్ పామ్ కల్టివేషన్ అనేది మన తెలుగు రాష్ట్రాల్లో చేయడం జరుగుతుంది. కాబట్టి మనకు ఈ విధంగా మనకు ఆయిల్ పామ్ కల్టివేషన్ చేయడం జరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే మనకు ఈ ఉష్ణోగ్రత గనక తీసుకున్నట్లయితే ఆయిల్ పామ్ పంట తట్టుకోగలిగిన అత్యల్ప ఉష్ణోగ్రతలు ఏంటంటే 22 నుంచి 24 డిగ్రీల సెంటీగ్రేడ్, మరియు అత్యధిక ఉష్ణోగ్రతలు వచ్చేసి 29 నుంచి 33 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు ఈ ఆయిల్ పామ్ పెంచడానికి అనుకూలమైన ఉష్ణోగ్రతగా తీసుకోవచ్చు. అదేవిధంగా మనకు సూర్యరశ్మి కూడా మనకు ఆయిల్ పామ్ సాగుకు చాలా ముఖ్యమైనది. అయితే రోజుకు 5 గంటల కన్నా ఎక్కువ సూర్యరశ్మి లభించే అవకాశం ఉన్న ప్రాంతాల్లో మాత్రమే ఈ ఆయిల్ పామ్ సాగు అనుకూలమైనటువంటిది. అదేవిధంగా చూసుకున్నట్లయితే వాతావరణంలో కానీ గాల్లో కానీ తేమ శాతం కూడా చాలా ప్రముఖ పాత్ర పోషిస్తుంది. ఈ ఆయిల్ పామ్ సాగులో 80% కన్నా ఎక్కువ తేమ ఉన్న ప్రాంతాలు మాత్రమే ఈ ఆయిల్ పామ్ కల్టివేషన్కు అనుకూలంగా ఉంటాయి.
0: మరి అనుకూలమైన నేలలు, వాతావరణము, ఈ యొక్క ఉష్ణోగ్రత గురించి వివరించారు, బాగుంది. అయితే ఈ మొక్కలు ఎక్కడ దొరుకుతాయి? మొక్కలు మనం సొంతంగా మనం అభివృద్ధి చేసుకోవచ్చా? అలాగే ఈ నాటే సమయము, వయస్సు, ఈ మొక్కల సంఖ్య ఎలా ఉండాలి, తర్వాత వరుసలు ఎలా ఉండాలి, ఆ వరుసల మధ్యన మొక్కకు ఈ దూరం ఎలా ఉండాలి, ఇటువంటి వివరణ మన రైతులకు తెలియజేయండి.
1: అయితే ప్రస్తుతం మన తెలంగాణ రాష్ట్రంలో ఉద్యాన శాఖ నుంచి ఈ ఆయిల్ పామ్ మొక్కల పెంపకానికి సంబంధించిన ప్రోత్సాహకాలు అనేవి ప్రభుత్వం ఇవ్వడం జరుగుతుందండి. ఇందులో భాగంగా మనకు ఎకరానికి 57 మొక్కలను ఆయిల్ పామ్ సాగులో మనం నాటుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన మొక్కలను ప్రభుత్వం నిర్దేశించిన నర్సరీల ద్వారా ఉద్యాన శాఖ వాళ్ళే రైతులకు సబ్సిడీ మీద అందించడం జరుగుతున్నది. అదేవిధంగా ఈ పంటల పెంపకానికి అవసరమైన డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్కి కూడా రాయితీ మీద ఉద్యాన శాఖ రైతులకు అందజేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు తెలంగాణలో 2.93 లక్షల ఎకరాల్లో మనకు ఆయిల్ పామ్ సాగు అనేది కంప్లీట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఆయిల్ పామ్ సాగులో మనకు దిగుబడి అనేది 4వ సంవత్సరం తర్వాత వస్తుంది. కాబట్టి మొదటి 3 సంవత్సరాల్లో పంటకు సంబంధించిన ఏవైతే మనం ఇన్పుట్స్ అంటే వాడే దానికి కూడా ఈ ప్రోత్సాహకాలను వివిధ రకాలుగా మనకు ఉద్యాన శాఖ వాళ్ళు రైతులకు అందజేయడం అనేది జరుగుతుందండి. ఇంకొక విధంగా మనము ఆయిల్ పామ్ కల్టివేషన్కి సంబంధించి మొక్కలు నాటే విషయం తీసుకున్నట్లయితే మనం నర్సరీ నుంచి 12 నుంచి 13 నెలల వయసున్న మొక్కలను దాదాపుగా తీసుకోవాల్సి ఉంటుంది. వీటిని 60x60x60 సెంటీమీటర్ల కొలతలు గల గుంతలలో నాటుకోవాల్సి ఉంటుంది. మనము ఆయిల్ పామ్ మొక్కలను ఏ కాలంలో అయినా నాటుకోవడానికి అనుగుణంగా ఉన్నప్పటికీ జూన్ నుంచి డిసెంబర్ నెలలు అనేవి చాలా అనుకూలంగా ఉంటాయి ఈ మొక్కలు నాటుకోవడానికి. ఒకవేళ వేసవి కాలంలో గనక మొక్కలు నాటే సందర్భం వచ్చినప్పుడు తగినంత నీరు ఇవ్వడం ఆవశ్యకతంగా చెప్పొచ్చు. దీన్ని బట్టి 12 నుంచి 14 నెలల వయసు కలిగిన మొక్కల్ని 1 నుంచి 1.3 మీటర్ల ఎత్తు మరియు 13 ఆకులతో ఆరోగ్యవంతంగా ఉన్న మొక్కలని మనం నాటుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ మొక్కల మధ్య దూరం గనక మనం తీసుకున్నట్లయితే 9x9x9 మీటర్లు త్రిభుజాకారంలో మనకు త్రికోణాకారపు పద్ధతిలో ట్రయాంగులర్ ప్లాంటింగ్ అంటామండి, దాంట్లో ఈ ట్రయాంగులర్ ప్లాంటింగ్ సిస్టంలో మనకు ఆయిల్ పామ్ని నాటుకోవాల్సి ఉంటుంది. ఈ నాటుకునేటప్పుడు 60x60x60 సెంటీమీటర్ల కొలతలతో పొడవు, వెడల్పు మరియు లోతులతో తీసిన గుంటలో ఆయిల్ పామ్ని నాటుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా గుంటలను తవ్విన తర్వాత అడుగు భాగంలో 250 గ్రాములు డిఏపి మరియు 250 గ్రాములు రాక్ ఫాస్ఫేట్తో పాటు 50 గ్రాములు ఈ 4-8 గుళికలు కూడా వేసి మట్టితో కప్పిన తర్వాత పాలిథీన్ సంచులను, మనం మొక్కలను తెచ్చిన పాలిథీన్ సంచులను నిలువుగా కోసి మొక్కకు సంబంధించిన వేరు వ్యవస్థ అనేది డిస్టర్బ్ కాకుండా అదేవిధంగా తీసుకొని ఈ గుంతల్లో నాటుకోవాల్సి ఉంటుంది. తిరిగి మనము ఉపరితలానికి ఒక 25 సెంటీమీటర్ల

0: గ్యాప్ని మనం వదిలేసి మిగిలిన ప్రాంతాన్ని మనం మట్టితో కప్పి వేయాల్సి ఉంటుంది. ఈ రకంగా మనం దీంట్లో సేంద్రియ ఎరువులు, వానపాముల ఎరువు వంటి వాటిని కూడా ఈ మట్టి మిశ్రమంతో కలిపి మనం ప్లాంటింగ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది.
1: మీరు చాలా చక్కగా ఈ మొక్కలను ఏ విధంగా నాటుకోవాలి, ఎంత వయసులో మొక్కలు తెచ్చుకోవాలి, మొక్కల సంఖ్య ఏ విధంగా ఉండాలి అని వివరించారు, చాలా బాగుంది. అయితే ముఖ్యంగా మీరు జూన్ నుండి డిసెంబర్ మాసంలో నాటుకోవాలని వివరించారు, అంటే నీటి యొక్క అవసరం చాలా ఉందని తెలుస్తుంది. మరి ఈ నాటిన తర్వాత ఈ నీటిని ఏ విధంగా తడులు ఇచ్చుకోవాలి? మరి మన ప్రాంతంలో ఎక్కువగా ఉష్ణోగ్రతలు ఎక్కువ ఉంటాయి కనుక నీరు కూడా ఆవిరి అయ్యే అవకాశం ఉంటుంది. మరి ఇటువంటి సందర్భంలో ఏమైనా ఒక నీటి వసతి కల్పించే పద్ధతులు, డ్రిప్ ఇరిగేషన్ కానీ కొన్ని మల్చింగ్ పద్ధతి ఆవిరి కాకుండా అవలంబిస్తుంటారు, మరి ఇటువంటి పద్ధతులు ఉపయుక్తంగా ఉంటాయంటారా? మరి ఉంటే ఒకవేళ ఆ వివరాలు అందించండి.
0: అయితే ఆయిల్ పామ్ సాగుకు నీటి వసతి అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ముఖ్యంగా నీటి వసతి ఉన్న నేలల్లో మాత్రమే ఆయిల్ పామ్ కల్టివేషన్ చేయమని మనం చెప్తుంటాము. దీని ద్వారా నీటి ప్రాముఖ్యత ఎంతో ఉందో గుర్తించుకోవచ్చు మనము. అయితే మనకు అధిక దిగుబడులు పొందడానికి సమృద్ధిగా నీరు అందించడం అనేది ఎంతైనా అవసరం అండి. తర్వాత నీరు గనక ఒకవేళ నిర్ణీత వ్యవధిలో సరిపోయినంత నీరు అందించకపోతే ఎక్కువగా మగగెలలు రావడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే తక్కువ సంఖ్యలో మనకు ఈ ఆకులు రావడం వల్ల కూడా మనకు దిగుబడులు అనేవి తగ్గి రైతుల మీద మనకు ఎఫెక్ట్ పడడం అనేది జరుగుతుంది. కాబట్టి నీటి యాజమాన్యం ఆయిల్ పామ్ పంటలో ఎంతైనా చాలా ఆవశ్యకమైన చెప్పచ్చు, చాలా ప్రముఖమైంది. అయితే మనం మొక్క యొక్క వయసును బట్టి నీరు అందించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంటుందండి. జనరల్గా 3 సంవత్సరాల వయసు వరకు ఉన్న మొక్కల్లో 200 నుంచి 250 లీటర్ల వరకు ఒక్కొక్క మొక్కకి నీరు అందించాల్సిన అవసరం ఉంటుంది. అదే 4 సంవత్సరాలు పైబడిన మొక్కలకైతే 300 నుంచి 350 లీటర్ల వరకు కూడా మనకు నీటి ఆవశ్యకత అనేది ఉంటుంది. అయితే ఈ నీరు పెట్టే విధానం అనేది ఒకటి, ఇంతకుముందు పాదులను తీసి కాలువల ద్వారా నీరు పారించే పద్ధతిలో నీటిని యాజమాన్యాన్ని అనేది మనకు అందించడం చేసేవాళ్ళు. కానీ ఈ మధ్యన మనకు తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ రైతులకు డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ను సబ్సిడీ ద్వారా తెలంగాణ ఉద్యాన శాఖ వాళ్ళు అందించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్క రైతు, ఆయిల్ పామ్ రైతు ఖచ్చితంగా ఈ డ్రిప్ ఇరిగేషన్ పద్ధతిలోనే నీటిని అందించడం జరుగుతుంది. దీనికి గాను మనకు ఒక మొక్కకి 4 వరకు డ్రిప్పర్లు పెట్టుకోవడం అనేది జరుగుతుంది. రోజుకు 1 గంటకు 8 లీటర్ల వరకు నీటిని ఇచ్చే డ్రిప్పర్లు పెట్టుకొని దాన్ని సుమారు 6 నుంచి 6.5 గంటల వరకు మనము ఒక రోజు నీరు అందిస్తే మనకు మొక్కకు కావాల్సిన నీరు అనేది అందడం జరుగుతుందండి. ఈ విధంగా డ్రిప్ కాకుండా మైక్రో స్ప్రింక్లర్ల ద్వారా కూడా నీటిని అందించడం అనేది జరుగుతుంది. మైక్రో స్ప్రింక్లర్లు వాడినప్పుడు అవి 360 డిగ్రీలు తిరిగేటట్టు జాగ్రత్తలు తీసుకొని 2 మైక్రో స్ప్రింక్లర్లు కనుక పెట్టుకున్నట్లయితే మనకు కావాల్సిన, అంటే మనకు వయసును బట్టి ఎంత నీటి పరిమాణం అవసరమవుతుందో ఆ పరిమాణం ఎంతసేపట్లో మైక్రో స్ప్రింక్లర్లు అందించగలవో లెక్కించుకొని కనుక నీటిని ఇచ్చినట్లయితే మొక్కకు సరిపడా నీరు అందడం అనేది జరుగుతుంది.
1: మీరు నీరు ప్రతి మొక్కకు 8 లీటర్ల నీరు అందించాలని వివరిస్తున్నారు, బాగుంది. అయితే ఈ నీరు ప్రతిరోజు ఇవ్వాలా, లేకపోతే వారానికి ఇవ్వాలా, నెలకోసారి ఇవ్వాలా, ఆ వివరాలు చెప్పండి ఒకసారి.
0: ఇప్పుడు మనం చెప్పిన నీరు మొక్కకి ప్రతిరోజు 200 నుంచి 250 లీటర్ల నీరు అనేది అవసరమవుతుందండి. అయితే ఈ నీరు మనకు ప్రతిరోజు 200 నుంచి 250 లీటర్లు అనేది అవసరమవుతుందండి. ఆ నీరును రైతులు ఇచ్చేటప్పుడు ఒక క్రమ పద్ధతిలో, అంటే ఒకరోజు ఇచ్చి తర్వాత ఒక ఎక్కువ గ్యాప్ తీసుకొని మళ్ళీ కొన్ని రోజులు రోజు ఇవ్వడము, కొన్ని రోజులు 3 రోజులకు ఇవ్వడం, తర్వాత 5 రోజులు ఇలా కాకుండా ఒక నిర్ణీత కాల వ్యవధిలో గనక మనం నీటి యాజమాన్యాన్ని నీరు అందించినట్లయితే మనకు అధిక దిగుబడులు వచ్చే ఆస్కారం ఎంతైనా ఉంటుందండి.
1: అయితే నీటి ప్రాముఖ్యత చాలా ఉందని మీరు వివరిస్తున్నారు, బాగుంది. అయితే 4 సంవత్సరాల తర్వాత ఈ పంట తీసుకోవాల్సి వస్తుంది, గెలలు వచ్చిన తర్వాత అని వివరించారు. అయితే ఈ 4 సంవత్సరాలు రైతులకు ఎటువంటి ఆదాయం ఉండే అవకాశం ఉండదు కనుక మరి ఏమైనా మరి అంతర పంటల ద్వారా కొంత ఆదాయాన్ని పొందగలవచ్చా, అంతర పంటలు వేసుకోవచ్చా? ఒకవేళ అంతర పంటలు వేసుకుంటే ఏ పంటలు మీరు సిఫార్సు చేస్తారు, ఆ వివరాలు?
0: ఖచ్చితంగా ఆయిల్ పామ్ పంట అనేది 4 సంవత్సరాల వరకు మనకు ఏ రకమైన దిగుబడి రాదు. కాబట్టి ఈ కాలంలో మనకు రైతులకు వచ్చే ఆదాయం ఉండదు. కాబట్టి ఖచ్చితంగా ఆయిల్ పామ్లో అంతర్

0: పంటలు వేసుకోవడం ద్వారా రైతులు ఆదాయాన్ని పొందవచ్చండి. అయితే ఆయిల్ పామ్లో చాలా రకాలైన వైవిధ్యమైన అంతర పంటలు సాగు చేసుకోవడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా కూరగాయలు కానీ పూలు కానీ, అదేవిధంగా సుగంధ ద్రవ్యాల పంటలు, వేరుశనగ కానీ చెరుకు కానీ చాలా రకాలైన పంటలు మనం పండించుకునే అవకాశం ఉంటుంది. అయితే అంతర పంటలు పండించేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, మనకు ఆయిల్ పామ్ మొక్కలతో ఈ అంతర పంట పండించే మొక్కలు అనేవి నీటికి కానీ పోషకాల లభ్యతకు కానీ ఈ రెండు పంటల మధ్య కాంపిటీషన్ అనేది లేకుండా మనం సమర్థవంతంగా ఎరువులు, నీటి యాజమాన్యాన్ని చేస్తూ అంతర పంటలు సాగు చేసుకోవడం అనేది ఎంతైనా ఆవశ్యకత ఉందండి. ఎందుకంటే మొదటి 3 సంవత్సరాల్లో మనకు రైతుకి ఏ విధమైన ఆదాయం రాదు కాబట్టి, ముఖ్యంగా సీజన్ అనుగుణంగా, అంటే ఇప్పుడు ప్రస్తుతానికి మనకు జూలై సీజన్లో గనక బంతి లాంటి మొక్కలు వేసుకున్నట్లయితే మనకి దసరా, బతుకమ్మ టైంలో మనకు బంతికి డిమాండ్ బాగా ఉంటుంది కాబట్టి ఆయిల్ పామ్లో ఈ బంతిని గనక సాగు చేసుకున్నట్లయితే మనకు అధిక ఆదాయాన్ని పొందే అవకాశం ఉంటుంది. వీలు లేని రైతులు కూరగాయ పంటలైనా వేసుకోవచ్చు. అలాగే మనకు అల్లం కానీ, పసుపు కానీ, ఈ సుగంధ ద్రవ్యాలకు సంబంధించిన పంటలు కానీ, ఔషధ మొక్కలు కానీ, వివిధ రకాల పంటల్ని సాగు చేసే ఆస్కారం ఉంది. అయితే మనకి చెరకు వంటి పంటల్ని కూడా అంతర పంటలుగా వేసుకోవచ్చు. అయితే వీటికి ఏంటంటే, మనకు ఆయిల్ పామ్ పంటకు దగ్గరలో కాకుండా మనకు పాదుకు ఒక 2-3 మీటర్ల వ్యవధిలో వాటిని సాగు చేసుకోవాల్సి ఉంటుంది. దాంతోపాటు ఆ గెడలు అనేవి మనకు ఆయిల్ పామ్కి దగ్గరగా రాకుండా కూడా మనం వాటిని జడల్లాగా అల్లేసి పెంచుకోవాల్సి ఉన్న ఆవశ్యకత ఎంతైనా ఉంటుంది. అయితే ఈ అంతర పంటలు పెంచే క్రమంలో మనకి ఆయిల్ పామ్ యొక్క ఆకులను దగ్గరగా కట్టడం కానీ, వాటి ఆకులకు కానీ కొమ్మలకు కానీ మనము నష్టం చేకూర్చే పనులు అనేవి చేయకూడదండి. ఎందుకంటే ఆయిల్ పామ్ ఈల్డ్లో ఇంపార్టెంట్ మనకి ఆయిల్ పామ్ ఆకుల సంఖ్యను బట్టి మనకు గెలల సంఖ్య అనేది ఆధారపడి ఉంటుంది. ఆ గెలల సంఖ్య వల్లనే మనకు ఈల్డ్ అనేది ఆధారపడి, దిగుబడి అనేది ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఈ అంతర పంటలు సాగు చేసే క్రమంలో మనం మొక్కలను డిస్టర్బ్ చేయకుండా, అంటే మనం ఆకుల సంఖ్యను తగ్గించుకోకుండా, వాటికి ఏ రకమైన ఇబ్బంది కలగకుండా తగు జాగ్రత్తలు తీసుకొని మాత్రమే అంతర పంటలు చేసుకున్నట్లయితే మనము ఇప్పుడు అధిక ఆదాయంతో పొందడంతో పాటు ఫ్యూచర్లో కూడా మనము ఆయిల్ పామ్కి ఏ విధమైన నష్టం జరగకుండా అధిక దిగుబడులు తీసుకునే ఆస్కారం అనేది ఉంటుంది.
1: అయితే మీరు అంతర పంటలు వేసుకొని చక్కగా ఆదాయం పొందవచ్చు కూడా అంటున్నారు, మరి ఈ ఆయిల్ పాము మొక్కలకు ఏమైనా చీడపీడలు వచ్చే అవకాశం ఉందా? ఒకవేళ చీడపీడలు వస్తే ఎటువంటి అంతర పంటలు వేసుకోవచ్చు? ఎందుకంటే మామూలుగా మీరు శాస్త్రవేత్తలు కొన్ని పంటలకు అంతర పంటలుగా ఎర్ర పంటలు వేసుకొని కూడా సలహాలు ఇస్తుంటారు, మరి ఎర్ర పంటలు లాంటివి కూడా వేసుకోవచ్చా, అవకాశం ఉందా, అవసరం ఉందా?
0: జనరల్గా వివిధ తోటల్లో బంతిని ఎర్రపంటగా వేస్తుంటాము. ఎందుకంటే మనకు ప్రముఖ పంట ఏదైతే, మనకు మెయిన్ ఇంపార్టెంట్ ఆయిల్ పామ్ పంట ఏదైతే ఉంటుందో దాంట్లో మనకు వివిధ రకాలైన తెగుళ్ళను కానీ పురుగులను ముఖ్యంగా కంట్రోల్ చేసే క్రమంలో బంతిని ఎర్రపంటగా వేసుకోమని సూచిస్తుంటారు. అదేవిధంగా ఇప్పుడు రాబోయే సీజన్లో ఉన్న డిమాండ్ దృష్ట్యా మనకు బంతిని వేసుకున్నట్లయితే ఎర్రపంటగా వేయడంతో పాటు మనకు అధిక ఆదాయాన్ని పొందే ఆస్కారం కూడా ఉంటుందండి.
1: అయితే ఈ గెలలు ద్వారా ఆయిల్ను ఉత్పత్తి చేస్తారు. ఈ గెలలు ఏర్పడాలంటే చక్కటి పుష్పాలు కూడా పుష్పించాలి. ఈ పుష్పించే సందర్భంలో మగ ఆడ గెలలు, మగ ఆడ పుష్పాలు ఉంటాయా, లేదంటే మగ ఆడ కలిపి ఉండేటువంటి పుష్పాలు ఉంటాయా? మరి ఈ పుష్పాలను ఏ విధంగా మనం నిర్వహణ పద్ధతులు పాటించాలి? ఎందుకంటే అధికమైన గెలలు వస్తేనే కదా మనకు పంట చేతికి వస్తుంది, పంట చేతికి వస్తే ఆయిల్ వస్తుంది. మరి ఇటువంటి సందర్భంలో ఎటువంటి జాగ్రత్తలు రైతులు తీసుకోవాల్సిన అవసరం ఉంది, ఒకసారి వివరించండి.
0: అయితే మనకు ఆయిల్ పామ్ పంటను, మొక్కను నాటుకున్న తర్వాత 14 నుంచి 18 నెలల తర్వాత మనకు మొక్క పుష్పించడం అనేది స్టార్ట్ అవుతుందండి. అయితే ఆయిల్ పామ్లో మగ మరియు ఆడగెలలు వేరువేరుగా ఒకే మొక్క మీద రావడం జరుగుతుంది. అది కూడా నిర్దిష్ట పద్ధతిలో, ఒకే మొక్క మీద ఆడపూల గుత్తులు, మగపూల గుత్తులు వేరువేరుగా వచ్చినప్పటికీ ఒక నిర్దిష్టమైన పద్ధతిలో వస్తాయి. తర్వాత కొన్ని చెట్లలో ఆడపూల గుత్తులు ఎక్కువగా వస్తాయి, కొన్ని చెట్లు మగపూల గుత్తులు ఎక్కువగా రావడం జరుగుతుంది. కానీ ప్రధానంగా మనకు దిగుబడి తీసుకోవడానికి ఆడపూల గుత్తుల సంఖ్య ఎక్కువగా ఉండాలి కాబట్టి, అసలు మగపూల గుత్తుల సంఖ్య ఎక్కువగా ఎందుకు వస్తాయి, దాన్ని నివారించడానికి వాడే పద్ధతులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. అయితే ఇప్పుడు మగపూల గుత్తులు ఎక్కువ రావడానికి కొన్ని కారణాలు ఉంటాయండి. అవేంటంటే, మనము నీటిని క్రమ పద్ధతులు, అంటే సరి అయిన మోతాదులో క్రమ పద్ధతులు అందించకపోవడం వల్ల మగపూల గుత్తులు ఎక్కువగా వచ్చే ఆస్కారం.

0: అలాగే మనం దున్నేటప్పుడు గనక వేరు వ్యవస్థకు దగ్గరగా లోతుగా గనక దున్నినట్లయితే ఆ వేర్లకు నష్టం వాటిల్లి కూడా మనకు మొగ గుత్తులు అనేవి ఎక్కువగా వచ్చే ఆస్కారం ఉంటుంది. అలాగే సిఫార్సు చేసిన మేరకు ఎరువులు తగిన పరిమాణంలో అందించకపోతే కూడా మనకి మగపూల గుత్తుల సంఖ్య అనేది ఎక్కువగా రావడం జరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే మనకి ఆయిల్ పామ్ లీల్లో ప్రముఖ పాత్ర పోషించేది ఆకులు. ఎక్కువ సంఖ్యలో ఈ ఆకులను నరికేయడం కానీ ఆ ఆకులను సరిగ్గా మెయింటైన్ చేయకపోవడం వల్ల కానీ ఈ మగ గుత్తులు అనేవి ఎక్కువ సంఖ్యలో మనకు రావడం జరుగుతుంది. కాబట్టి ఇందాక మనం చెప్పిన 4 రకాల జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఆయిల్ పామ్లో మగ గుత్తుల సంఖ్యను తక్కువగా వచ్చి ఆడగుత్తుల సంఖ్య ఎక్కువగా వచ్చే విధంగా మనం జాగ్రత్త పడవచ్చు.
1: అయితే మీరు చెప్పినట్టు ఇటువంటి జాగ్రత్తలు రైతులు తీసుకుంటారు, తీసుకున్నా కానీ మగ పుష్పాలు ఎక్కువ వస్తున్నాయి. మరి ఈ మగ పువ్వులను ఏమైనా గుర్తించి వీటిని కట్ చేయవచ్చా, అటువంటి ఏదైనా విధానం ఉందా, ఉంటే ఒకసారి చెప్పండి.
0: అయితే మనకు ఆయిల్ పామ్ని 4 సంవత్సరం నుంచి మనము గెలలు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి మనకు మొదటి 3 సంవత్సరాల్లో అంటే ఈ మనకు పూల గుత్తులు వచ్చేది 2 సంవత్సరాల నుంచి 2.5 సంవత్సరాల నుంచి మనకు పూల గుత్తులు రావడం అనేది ప్రారంభమవుతుందండి. 2 రకాల గుత్తులు అంటే మగ పూల గుత్తులు కానీ ఆడపూల గుత్తులు కానీ. అయితే వీటిని మనము 3 సంవత్సరాల లోపు వచ్చే పూల గుత్తులు ఏవైతే ఉంటాయో మనకు దిగుబడి తీసుకోవడానికి ముందు వీటిని జాగ్రత్తగా మనము తీసివేయాల్సి ఉంటుంది. ఈ పద్ధతిని అబ్లేషన్ అంటారు. అంటే దీనికి కారణం ఏంటంటే మనకు మొక్క మనము క్రాప్ తీసుకునే దశ కన్నా ముందు ఈ పూల గుత్తులను గనక మనము వదిలివేస్తే అవి పోషకాలను మరియు నీటిని అవే గ్రహించి మనము ఆయిల్ పామ్ మొక్క ఎదుగుదలకి అవసరమైన పోషణ అందదు. కాబట్టి మనము మొదటి మనకు ఆయిల్ పామ్ కాపు రాకముందు వచ్చే పూల గుత్తులన్నింటినీ కూడా 3 సంవత్సరాల లోపల వచ్చే పూల గుత్తులు ఏమైతే ఉంటాయో వాటన్నిటిని తీసేయడం జరుగుతుంది. ఆడ మరియు మగ 2 రకాల పూగుత్తులను కూడా మనం తీసివేయడం జరుగుతుంది. ఈ ప్రక్రియను అబ్లేషన్ అంటారు. అయితే ఇది తీసే టైంలో కూడా మనము వాటి పూల గుత్తుల కింద ఉన్న ఆకుల యొక్క ఈ మట్టలకు కానీ మరియు ఆకులకు కానీ ఏ విధమైన డ్యామేజ్ లేకుండా మనకు అబ్లేషన్ చేసే ఒక పని ప్రత్యేకమైన పరికరాలు కూడా ఉంటాయి. వాటి సహాయంతో ఈ అబ్లేషన్ చేసుకున్నట్లయితే మనకు మొక్కలు ఆరోగ్యవంతంగా పెరిగి రాబోయే ఇయర్స్లో అధిక దిగుబడిని సాధించుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది.
1: అయితే చివరగా ఈ పంట ఫలసాయం చేతికి అందడం అంటే గెలలు కోయడం అనేది ఒక కార్యక్రమం. ఈ గెలలు ఏ విధంగా కోసుకోవాలి, దానికి ఏమైనా పనిముట్లు ఉన్నాయా, మరి కోసేటప్పుడు ఏమైనా డ్యామేజ్ కలిగితే నష్టం అవుతుందా, ఈ వివరాలు ఒకసారి రైతు సోదరులకు తెలియజేయండి.
0: అయితే మనకు ఆయిల్ పామ్లో గెలలు కోయడం అనేది ఒక సరి అయిన పద్ధతిలో సరి అయిన టైంలో చేసినప్పుడు మాత్రమే రైతుకు లాభదాయకంగా ఉంటుందండి. జనరల్గా మనకి గెలలు అనేవి పక్వానికి వచ్చిన తర్వాత కరెక్ట్ నాణ్యత గల నూనెను మనం ఆ గెలల నుంచి తీయాలంటే కొన్ని స్టేజెస్లో ఈ గెలల్ని కోయడం అనేది జరుగుతుంది. అయితే ఈ గెలలో ఉన్న పళ్ళు అనేవి నలుపు రంగు నుంచి నారింజ రంగుకు మారినప్పుడు మనం గెలల్ని కోయాల్సి ఉంటుంది. ఆ విధంగా మారినప్పుడు ఈ పక్వానికి గెల వచ్చినప్పుడు మనకు ఒక 5 నుంచి 10 పళ్ళు వాటంతటవే రాలిపోవడం జరుగుతుంది. అయితే మనము ఈ వేళ్లతో ఆ ఫలాల్ని నొక్కినప్పుడు కూడా అందులోంచి ఒక ఆరెంజ్ కలర్ ఆయిల్ అనేది మనకు బయటికి రావడం జరుగుతుంది. ఈ విధంగా వచ్చినప్పుడు మాత్రమే మనము ఈ గెలలు అనేటిని కట్ చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉంటుంది. సరైన టైంలో అంటే దీన్ని ఆయిల్ పామ్లో ఈ గెలని ఈ రెడీగా ఉన్న గెలని ఫ్రెష్ ఫ్రూట్ బంచ్ అని వ్యవహరిస్తారండి. ఈ స్టేజ్ కన్నా ముందే గనక మనం గెలను కోసినట్టయితే ఆయిల్ కంటెంట్ తక్కువైపోయి అందులోంచి వచ్చే వ్యర్థాలు ఎక్కువగా రావడం జరుగుతుంది. ఒకవేళ లేటుగా కనుక మనం తీసినట్లయితే మనకు ఆయిల్ క్వాలిటీ అనేది మనకు దెబ్బతిని మన ఆరోగ్యానికి హాని కలిగించే కొవ్వులు అనేవి ఎక్కువ మొత్తంలో ఈ ఆయిల్లో ఉత్పత్తి అవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి గెలలు కోసే దశ అనేది ఆయిల్ పామ్లో చాలా వరకు ఇంపార్టెంట్ అండి.
1: మరి చివరగా ఈ గెలలు కోయడం జరుగుతుంది. ఈ గెలలు కోసిన తర్వాత మనం మార్కెటింగ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ మార్కెట్కు తరలించడం ఒక పద్ధతి ఉంటుంది. అలాగే మరి ఎకరానికి ఎన్ని గెలలు వస్తాయి, లేదంటే ఎన్ని టన్నులు వస్తాయి, ఎన్ని టన్నుల వలన ఎటువంటి ఆదాయం వస్తుంది, టన్నుకి ఏ రేటు పలికే అవకాశం ఉంది, ప్రస్తుతం టన్నుకు ఏ రేటు మనకు లభిస్తుంది, రైతులకు ఒక అవగాహన కోసం ఈ వివరాలు అందిస్తే బాగుంటుంది కదా, ఒకసారి వివరించండి.
0: మనకు ఆయిల్ పామ్ అనేది మొదటిసారి మనకు దిగుబడి రావడానికి 4 సంవత్సరాలు పడుతుంది. కాబట్టి 4వ సంవత్సరం కనుక మనం దిగుబడి తీసుకున్నట్లయితే సుమారుగా ఒక 3 నుంచి 4 టన్నుల ఈల్డ్ అనేది

0: మనకు రావడం జరుగుతుంది. అయితే దానికి సంబంధించి మన ఉద్యాన శాఖ తెలంగాణ ప్రభుత్వం నుంచి మనకు ఈ కలెక్షన్ సెంటర్స్ అనేవి ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి జిల్లాలో ఈ కలెక్షన్ సెంటర్స్ అనేవి ఉన్నాయి. బైబ్యాక్ పద్ధతి ద్వారా రైతులు పండించిన ఈ ఆయిల్ పామ్ గెలలను తిరిగి కంపెనీలు తీసుకోవడం జరుగుతున్నది. దీనికి ధర కూడా ప్రభుత్వమే నిర్ణయించి ఇస్తుంది కాబట్టి ఈ దళారుల వ్యవస్థ కూడా ఈ ఆయిల్ పామ్లో లేదు. కాబట్టి ఖచ్చితంగా మన ప్రభుత్వాలు కూడా పంట మార్పిడి ఆవశ్యకత ఎంతో ఉన్న ఈ రోజుల్లో ఆయిల్ పామ్ సాగును కూడా ఈ కారణాల చేత ప్రమోట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ప్రస్తుతం టన్నుకి 23,800 వరకు కూడా ఒక టన్నుకి ఆయిల్ పామ్ గెలలకి మనకు రేట్ అనేది ఈ కలెక్షన్ సెంటర్ల ద్వారా రైతులకు ప్రభుత్వం అందజేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఆయిల్ పామ్ అనేది ఖచ్చితంగా బైబ్యాక్ ఉన్న పంట కాబట్టి రైతుకు దీన్ని ఎక్కడ అమ్ముకోవాలి, తర్వాత మద్దతు ధర లభిస్తుందా లేదా అనే డౌట్ కూడా అవసరం లేకుండా ఆయిల్ పామ్ రైతులు ముందుకెళ్ళవచ్చు. సుమారుగా 1 ఎకరానికి ఖచ్చితంగా 1 లక్ష రూపాయల వరకు మనకు నికర ఆదాయం అనేది ఖచ్చితంగా ఈ ఆయిల్ పామ్ సాగు ద్వారా రైతులు పొందవచ్చు.
1: చాలా చక్కగా రెట్టింపు ఆదాయానికి ఆయిల్ పామ్ సాగు గురించి మన రైతు సోదరులకు వివరించారు. ధన్యవాదాలు హిమబిందు గారు.
0: ధన్యవాదాలండి.
2: రెట్టింపు ఆదాయానికి ఆయిల్ ఫామ్ విధానం గురించి కంపాసాగర్ ఉద్యానవన కళాశాల శాస్త్రవేత్త టి హిమబిందు గారితో పరిచయం ఇంతవరకు విన్నారు. పరిచయం చేసిన వారు శ్రీ ఎస్ రామగోపాల్.

0: తెలంగాణ రాష్ట్ర కమిషనర్ మరియు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రజాహితార్థం విడుదల. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్రతి ఇంటి బాధ్యత.
1: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పీజీ డిప్లొమో సర్టిఫికేట్ కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయి. చివరి తేదీ ఆగస్టు 7. వివరాలను సమీపంలోని స్టడీ సెంటర్లో లేదా హెల్ప్ డెస్క్ 0402368033 లేదా 2368055 లో లేదా www.braou.ac.in లో పొందవచ్చు.
2: విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒకటే వాణి, ఆకాశవాణి.
3: నిర్మలసుర గంగాజల సంగమ క్షేత్రం, రంగుల హరివిల్లులు విలసిల్లిన నిలయం, భారతదేశం మన జన్మ ప్రదేశం. భారత ఖండం ఒక అమృత భాండం. ఈ అమృత భాండాన్ని ఎప్పటికీ అంతే నిర్మలంగా ఉంచేందుకు పరిశుభ్రతే పరమావధిగా ఈ స్వచ్ఛాగ్రహ ఉద్యమంలో స్వచ్ఛందంగా పాలు పంచుకుందాం. మన పర్యావరణానికి మరింత ప్రసన్నతను చేకూర్చుదాం. పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత. రండి, స్వచ్ఛత వైపు కలిసి మరో అడుగు వేద్దాం. స్వచ్ఛ భారత్కి రథసారథులవుదాం.

మీ ప్రియమైన వారికి పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేయండి ఆకాశవాణి ద్వారా. నంబర్ 0402324052 0402324052. ఇంకెందుకు ఆలస్యం? ఇప్పుడే బుక్ చేసుకోండి.

0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం చిత్రసీమ సినీ గీతాలు. ముందుగా స్వర్ణకమలం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల ఆలపించిన గీతం విందాం. గీత రచన సిరివెన్నెల సీతారామశాస్త్రి, సంగీతం ఇళయరాజా.
1: ఘల్లు ఘల్లు ఘల్లు మంటు మెరు పల్లె తుళ్ళు ఘల్లు ఘల్లు.

ఇప్పుడు వినబోతున్న పాట ఆలాపన చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి ఆలపించింది. గీత రచన డాక్టర్ సి నారాయణరెడ్డి, సంగీతం ఇళయరాజా.

0: చిత్రసీమలో చివరిగా వినబోతున్న పాట సంకీర్తన చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి బృందం ఆలపించింది. గీత రచన సిరివెన్నెల సీతారామశాస్త్రి, సంగీతం ఇళయరాజా.
1: మనసున మొలిచిన సరిగమలి ఈ గలగలన

0: చిత్రసీమలో ఇంతవరకు మీరు సినీ గీతాలను ఆస్వాదించారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 8 గంటలు కావస్తుంది. మరికొద్దిసేపట్లో మన్ కీ బాత్ తెలుగు అనువాదం పునఃప్రసారం.
1: ఆకాశవాణి. ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం వింటారు.
2: ప్రియమైన దేశవాసులారా, నమస్కారం. మన జీవితంలో కొన్ని తేదీల్ని గుర్తుంచుకోవటానికి క్యాలెండర్ చూడాల్సిన అవసరం లేదు. ఈరోజు జూలై 26 అలాంటి ఒక తేదీ. ఈరోజు కార్గిల్ విజయ్ దివస్. ఈరోజు మనలో గర్వాన్ని నింపుతుంది, మన వీర సైనికుల అద్భుతమైన ధైర్యాన్ని గుర్తు చేస్తుంది. కార్గిల్లోని ఎత్తైన శిఖరాలు, కఠినమైన వాతావరణం, శత్రువుల సవాళ్లు, ఇలాంటి పరిస్థితుల్ని ఎన్నో మన సైనికులు ఎదుర్కొన్నారు. కానీ వారి ధైర్యం ప్రతి సవాలును అధిగమించింది. వారు మాతృభూమిని పరిరక్షించేందుకు సర్వస్వం త్యాగం చేశారు. ఈరోజు కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా అమరవీరులందరికీ, ధైర్యవంతులైన సైనికులందరికీ నేను నా గౌరవపూర్వక నమస్సులు అర్పిస్తున్నాను. మిత్రులారా, నేటి భారతదేశం తన వీరుల్ని స్మరించుకోవటమే కాకుండా వారి గాథల్ని కొత్త తరాలకు అందిస్తోంది. ఈ స్ఫూర్తితో ఈ సంవత్సరం ఒక ప్రత్యేక శౌర్య విజయ యాత్ర జరిగింది. ఢిల్లీలోని జాతీయ యుద్ధ స్మారక చిహ్నం నుంచి జూలై 14 ఆరంభమైన ఈ మోటార్ సైకిల్ యాత్ర ద్రాస్లోని కార్గిల్ యుద్ధ స్మారక చిహ్నం దాకా చేరుకుంటుంది. దీని సందేశం ఒకే ప్రయాణం, ఒకే దేశం, ఒకే వందనం. దేశం కోసం చేసిన త్యాగాల్ని ఎన్నటికీ మరచిపోలేమని ఈ యాత్ర మనకు గుర్తు చేస్తుంది. మిత్రులారా, నేడు భారతదేశం తన సైనికుల సాహసంతో పాటు సాంకేతిక సామర్థ్యాన్ని కూడా నిరంతరం బలోపేతం చేసుకుంటూ ఉంది. కొన్ని రోజుల కిందట ఐఎన్ఎస్ మహేంద్రగిరిని భారత నౌకాదళంలోకి చేర్చారు. ఈ ఆధునిక యుద్ధ నౌకను భారతదేశంలోనే రూపకల్పన చేసి నిర్మించారు. దీనిలోని 75% పైగా సామగ్రి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైంది. ఇది ఆత్మనిర్భర భారతదేశం విషయంలో పెరుగుతున్న శక్తికి ఒక అద్భుత ఉదాహరణ. ఈ నెలలో పినాకా లాంగ్ రేంజ్ గైడెడ్ రాకెట్ను DRDO విజయవంతంగా పరీక్షించింది. ఈ విజయం మన శాస్త్రవేత్తలు, ఇంజనీర్ల సామూహిక కృషి ఫలితం. 2-3 రోజుల కిందటి కుశా క్షిపణిని కూడా DRDO విజయవంతంగా పరీక్షించింది. మిత్రులారా, నేడు రక్షణ రంగంలో ఉత్పత్తి, ఎగుమతులు లేదా మిత్రదేశాలతో రాజకీయ సహకారం లాంటి ఏ విషయంలో అయినా సరే భారతదేశం నిరంతరం కొత్త శిఖరాల వైపు దూసుకుపోతుంది. ఈ నెల మొదట్లో నేను ఇండోనేషియాలో ఉన్నాను. అక్కడ బ్రహ్మోస్ అస్త్ర క్షిపణుల కోసం ఒక కీలకమైన ఒప్పందం కుదిరింది. భారతదేశ రక్షణ పరికరాలు, సాంకేతికత మీద ప్రపంచం అంతటికీ విశ్వాసం పెరుగుతూ వస్తోంది. ఈ కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా మన అమరవీరులకు నివాళులు అర్పిద్దాం. సురక్షితమైన, సమర్థవంతమైన, స్వయం సమృద్ధి కలిగిన భారతదేశాన్ని నిర్మించాలి అనే మన సంకల్పాన్ని మరింత బలపరుచుకుందాం. నా ప్రియమైన దేశవాసులారా, మన్ కీ బాత్ కార్యక్రమం కిందటి ఎపిసోడ్లో నేను క్యాచ్ ది రెయిన్ ప్రచారాన్ని గురించి మీతో చర్చించాను. ప్రతి వర్షపు చినుకును కాపాడే ఈ ప్రచారాన్ని ఒక ప్రజా ఉద్యమంగా మార్చాలి అని నేను మిమ్మల్ని కోరాను. క్యాచ్ ది రెయిన్ సందేశం చాలా సరళమైంది. వాననీరు ఎక్కడ పడ్డా, ఎప్పుడు పడ్డా దాన్ని సంరక్షించండి. జూలై 4 నుంచి దేశవ్యాప్తంగా ఒక ప్రత్యేక ప్రచార కార్యక్రమం జరుగుతోంది. ఈ కార్యక్రమం కింద వర్షపు నీటి సేకరణ, భూగర్భ జలాల పునరుజ్జీవనం, పాత నీటి వనరుల పునరుద్ధరణ ఇలాంటి కార్యక్రమాలతో పాటు వృక్షారోపణ అంటే మొక్కలు నాటడానికి కొత్త ఊపునిస్తున్నారు. గ్రామాలు కానివ్వండి, నగరాలు కానివ్వండి, పాలక సంస్థలు, సామాజిక సంస్థలు అనే తేడా లేకుండా ప్రతి చోట ప్రజలు ఎంతో ఉత్సాహంగా పాల్గొనటం నాకు చాలా సంతోషంగా ఉంది. కొన్ని చోట్ల పాత చెరువుల్లో పూడిక తీస్తున్నారు, మరికొన్ని చోట్ల బావులు, మెట్ల బావుల్ని పునరుద్ధరిస్తున్నారు. నిరుపయోగంగా ఉన్న బోర్వెల్స్ ఇప్పుడు భూగర్భ జలాల పునరుజ్జీవనానికి మాధ్యమంగా మారుతూ ఉన్నాయి. మిత్రులారా, మధ్యప్రదేశ్లోని సీధీ జిల్లాలో దాదాపు 1500 చెరువుల్ని నిర్మించారు. నరసింగ్పూర్లో అమృత సరోవర్లను పునరుద్ధరించారు. మహారాష్ట్రలోని నాసిక్లో పెద్ద మొత్తంలో నీటిని నిల్వ చేసే సామర్థ్యాన్ని అభివృద్ధి చేశారు. ఆంధ్రప్రదేశ్లోని నంద్యాలలో అన్ని గ్రామ పంచాయతీలు ఈ ప్రచారంలో చేరాయి. పాత చెరువులు తిరిగి ఉపయోగపడేలా చేశారు. మన నగరాలు కూడా ఈ కృషిలో వెనకపడలేదు. ఛత్తీస్గఢ్లోని కోర్బా, ఒడిషాలోని భువనేశ్వర్, ఆంధ్రప్రదేశ్లోని విజయనగరంలో ఈ ప్రచారం ద్వారా ప్రోత్సాహకరమైన ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. మన పరిసరాల్లోని చెరువు, బావి లేదా మెట్ల బావి బాధ్యతను మనమే తీసుకుందాం. ప్రతి నీటి చుక్కను ఆదా చేద్దాం. ఈరోజు ఆదా చేసిన ప్రతి నీటి చుక్క రాబోయే తరాల భవిష్యత్తుకు గొప్ప ఆస్తి. నా ప్రియమైన దేశ ప్రజలారా, కొద్ది రోజుల కిందటే గ్లాస్గోలో కామన్వెల్త్ గేమ్స్ ఆరంభమయ్యాయి. దేశంలోని ప్రతి ఒక్కరూ భారత బృందానికి నిరంతరం శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అథ్లెట్లు, క్రీడాకారులు అందరూ బాగా రాణించి ప్రజల హృదయాన్ని గెలుచుకోవాలి అని వారు కోరుకుంటున్నారు. మిత్రులారా, ఇటీవలి కాలంలో మన యువత క్రీడల్లో ఎన్నో అద్భుతమైన విజయాలు సాధించింది. బ్యాడ్మింటన్లో జపాన్ ఓపెన్ టైటిల్ గెలుచుకున్న తొలి భారతీయురాలిగా పీవీ సింధు నిలిచారు. ఆమె సాధించిన ఈ ఘనతకు యావత్ దేశం గర్విస్తున్నది. భారత మహిళల క్రికెట్ జట్టు కూడా లండన్లోని లార్డ్స్ స్టేడియంలో తన తొలి టెస్ట్ మ్యాచ్ను గెలుచుకుంది. ఇది ఒక చారిత్రాత్మక విజయం. మన జట్టు ఈ మ్యాచ్ను 270 భారీ తేడాతో గెలుచుకున్నది. అంతేకాదు, లార్డ్స్ సుదీర్ఘ చరిత్రలో మహిళల జట్టు ఆడిన తొలి టెస్ట్ మ్యాచ్ ఇది. 1983 ఇదే మైదానంలో భారత జట్టు తన తొలి క్రికెట్ ప్రపంచకప్ను గెలుచుకుంది. ఇప్పుడు అదే ప్రదేశంలో మన మహిళా శక్తి దేశానికి కీర్తిని తెచ్చిపెట్టింది. మిత్రులారా, కొన్ని చిన్న చిన్న ప్రయత్నాలు కూడా గొప్ప సందేశాన్నిస్తాయి. కేరళంలోని ఎర్నాకులం ప్రాంతంలో దక్షిణ చిత్తూరు అనే ప్రాంతం నుంచి ఇలాంటి ఒక క్రీడా కార్యక్రమం అద్భుతంగా జరిగింది అని నేను తెలుసుకున్నాను. అక్కడ ఒక పాఠశాలలో సంస్కృత క్లబ్ ఉంది. ఉపాధ్యాయుడు అభిలాష్ ఒక ప్రత్యేకమైన పద్ధతిలో సంస్కృతాన్ని ప్రాచుర్యంలోకి తెస్తున్నారు. ఈ ప్రాజెక్టును అక్షర కందుక్ అని పిలుస్తారు. ఫుట్బాల్లో ఉపయోగించే పదాలతో సంస్కృత అక్షరాల్ని అనుసంధానం చేసి సులభంగా సంస్కృతాన్ని ఈ ప్రాజెక్టులో వివరిస్తున్నారు. ఇది అభ్యసనాన్ని ఆనందదాయకంగా మారుస్తుంది, క్రీడల్లో ప్రజల భాగస్వామ్యాన్ని కూడా పెంచుతుంది. నా ప్రియమైన దేశవాసులారా, గత ఆదివారం విజయవంతంగా నిర్వహించిన విక్రమ్-1 ప్రయోగం ప్రతి పౌరుణ్ణి గర్వంతో నింపింది. భారత అంతరిక్ష రంగానికి చెందిన ఈ చారిత్రాత్మక క్షణానికి మనమందరం సాక్షులుగా నిలిచాం. ప్రైవేటు రంగం అభివృద్ధి చేసిన భారతదేశపు మొట్టమొదటి రాకెట్ ఇది. ఊహించడానికే కష్టమైన దాన్ని మన యువ ఆవిష్కర్తలు సాధించి చూపించారు. వారి అద్భుతమైన నైపుణ్యం, అభిరుచి, సహనాన్ని ప్రదర్శించారు. చాలా కాలం పాటు మన అంతరిక్ష రంగం ప్రైవేటు రంగానికి అవకాశం కల్పించలేదు. ఈ రంగంపై ఆసక్తి ఉన్న చాలామంది యువతకు తమ ప్రతిభను ప్రదర్శించే అవకాశం లభించలేదు. యువత ప్రయోజనాల్ని దృష్టిలో ఉంచుకొని అంతరిక్ష విభాగంలో ప్రైవేటు రంగానికి అవకాశాలు కల్పించాం. ఈ అవకాశాల ఫలితాల్ని ఈరోజు యావత్ ప్రపంచం చూస్తున్నది. మిత్రులారా, మన యువ సహచరులు విజ్ఞాన శాస్త్రంలో కూడా భారతదేశానికి గర్వ కారణంగా నిలుస్తున్నారు. సైన్స్ ఒలింపియాడ్లు ప్రపంచంలోని అత్యంత ముఖ్యమైన పోటీల్లో స్థానం పొందాయి. వాటిలో పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొంటారు. ఈ నెలలో భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, జీవశాస్త్రం, గణిత శాస్త్రం అంశాల్లో ఒలింపియాడ్లు జరిగాయి. ఈ పోటీల్లో భారత

శబ్దం అద్భుతంగా రాణించింది. భౌతిక శాస్త్ర ఒలింపియాడ్లో మన విద్యార్థులు 5 స్వర్ణ పథకాలు గెలుచుకున్నారు. భారతదేశం ప్రథమ ర్యాంకును పొందింది. గత దశాబ్ద కాలంలో జరిగిన ప్రతి భౌతిక శాస్త్ర ఒలింపియాడ్లో మన దేశ విద్యార్థులు స్వర్ణం లేదా రజత పథకాన్ని గెలుచుకుంటూనే ఉన్నారు. రసాయన శాస్త్ర ఒలింపియాడ్లో కూడా మన విద్యార్థులందరూ స్వర్ణ పథకాలు సాధించారు. ఇప్పటి వరకు ఇదే అత్యుత్తమ ప్రదర్శన. జీవశాస్త్ర ఒలింపియాడ్లో కూడా మన విద్యార్థులందరూ పథకాలు గెలుచుకున్నారు. వీటిల్లో ఒక స్వర్ణ పథకం కూడా ఉంది. గణిత శాస్త్ర ఒలింపియాడ్లో మన విద్యార్థులు 2 స్వర్ణ 4 రజత పథకాలు సాధించారు. దేశ యువత శక్తిని చూసి నేను చాలా గర్వపడుతున్నాను మిత్రులారా. భారతదేశంలో ఒలింపియాడ్లు, హ్యాకథాన్ల సంస్కృతి నిరంతరం పెరుగుతూ ఉండటం నాకెంతో సంతోషాన్ని కలిగిస్తోంది. దేశంలోని యువత మరింత ఎక్కువగా ఇలాంటి వేదికల మీద ఆసక్తి కనబరచాలని, భారత పతాకాన్ని ఎగురవేస్తూ ఉండాలని నేను ప్రగాఢంగా విశ్వసిస్తూ ఉన్నాను. నా ప్రియమైన దేశ ప్రజలారా, నైపుణ్యం ఏదైనా చేయాలి అనే అభిరుచి రెండూ మీలో ఉన్నప్పుడు ప్రతి మార్గం సులభతరం అవుతుంది కదా. సంప్రదాయ కాశ్మీరీ చాపైన వగు తయారు చేసేందుకు ఈరోజు జరుగుతున్న ప్రయత్నాల్లో ఇది ప్రతిబింబిస్తూ ఉంది. దీన్ని రెల్లు, వరిగడితో తయారు చేస్తారు. ఈ చాపను తయారు చేసే సంప్రదాయం శతాబ్దాల కిందటిది. ముందుగా కాశ్మీర్లోని చిత్తడి ప్రాంతాల నుంచి గడ్డి, రెల్లు సేకరిస్తారు. వాటిని ఎండలో ఆరబెట్టిన తర్వాత వేరు చేస్తారు. తర్వాత చేతితో నేత ప్రక్రియను మొదలు పెడతారు. ఒక చాపను తయారు చేసేందుకు 2 కళాకారులకు సుమారు 4 రోజులు పడుతుంది. ఈ చాప ప్రత్యేకమైంది, పర్యావరణ అనుకూలమైంది కూడా. వేసవిలో చల్లదనాన్ని, శీతాకాలంలో వెచ్చదనాన్ని అందించటం ఈ చాప యొక్క ముఖ్యమైన ప్రయోజనం. గతంలో ఇది కాశ్మీర్లోని ప్రతి ఇంట్లో కనిపించేది, కానీ గత కొన్నేళ్లుగా దీని వాడకం తగ్గిపోయింది. అలాంటి పరిస్థితిలో శ్రీనగర్కు చెందిన గులాం హుస్సేన్ గారు, ఆయన కుమార్తె తంజిలా గారు ఒక ప్రతిజ్ఞ చేశారు. వారు వగు కళకు, ఆ ప్రాచీన సంప్రదాయానికి కొత్త జీవం పోసేందుకు గట్టి నిర్ణయం తీసుకున్నారు. గులాం హుస్సేన్ చాలా సాధారణమైన కుటుంబం నుంచి వచ్చిన మనిషి. ఈ ప్రయత్నంలో ఆయన అనేక సవాళ్లు ఎదుర్కొన్నారు. కానీ వగును ఎలాగైనా పరిరక్షించాలి అనే ఆయన సంకల్పం అచంచలమైంది. స్వల్పకాలంలో చూస్తూ ఉండగానే చాలామంది ఆయన ప్రయత్నాలలో జతకూడారు. గులాం హుస్సేన్ గారు ఈ నైపుణ్యాన్ని ఎంతగానో మెరుగుపరిచారు. ఆయన తన ఈ లక్ష్యంలో స్థానిక ప్రభుత్వ మద్దతును కూడా పొందారు. నేడు వగు వేగంగా ప్రజాదరణ పొందుతూ దేశంలోని ఇతర ప్రాంతాలకు చేరుకుంటూ ఉన్నది. ఈ ప్రయత్నంలో పాలు పంచుకుంటున్న ప్రతి ఒక్కరిని చూస్తూ ఉంటే నాకు చాలా గర్వంగా ఉంది. ఈరోజు మనందరం స్థానిక ఉత్పత్తులకే ప్రాధాన్యం ఇస్తున్నాం కదా. మనం వోకల్ ఫర్ లోకల్ అనే మంత్రాన్ని పాటిస్తున్నాం. ఇలాంటి తరుణంలో దయచేసి కాశ్మీర్ వగును మీ ఇంట్లో ఒక భాగంగా చేసుకోండి. మిత్రులారా, మన దేశంలో చాయ్ అంటే టీ కేవలం ఒక పానీయం మాత్రమే కాదు, అది ఒక అనుబంధానికి చిహ్నం కూడా. పొద్దుపొద్దున్నే చాయ్తోనే కదా ఆరంభమయ్యేది. స్నేహితులతో సమావేశమైనా, కుటుంబంతో సమయం గడపటమైనా, ప్రతి సందర్భంలో కూడా టీ ఒక భాగమైపోతుంది. చాయ్తో నాకున్న అనుబంధం ఏమిటో మీ అందరికీ బాగా తెలుసు మిత్రులారా. అయితే నేను ఈరోజు చర్చిస్తున్న ఈ చాయ్ ఎంతోమంది సోదరీమణుల జీవితాల్లో కేవలం రుచిని మాత్రమే కాకుండా ఆత్మనిర్భరత అనే కొత్త పరిమళాన్ని కూడా నింపుతోంది. ఉత్తరప్రదేశ్లోని బిజ్నౌర్ జిల్లా లఖివాలా గ్రామంలోని స్వయం సహాయక బృందానికి చెందిన మహిళలు విదుర్ ప్రేరణ స్వదేశీ హెర్బల్ టీ తయారు చేశారు. లెమన్ గ్రాస్, గిలోయ్, లవంగాలు, తులసి, పచ్చి పసుపు, దాల్చిన చెక్క, యాలకులు, సోంపు ఇలాంటి సహజ పదార్థాలతో ఈ చాయ్ తయారు చేశారు. దీని విశిష్టమైన రుచి, గుణాల కారణంగా అతి తక్కువ సమయంలోనే ఈ విదురు ప్రేరణ స్వదేశీ

ప్రకృతి, మహిళల ఆత్మవిశ్వాసం అనుసంధానమైనప్పుడు ఒక చిన్న ప్రయత్నం కూడా ఒక పెద్ద మార్పుకు నాంది పలకగలదు అని ఈ చొరవ మనకు చూపిస్తుంది. నా ప్రియమైన దేశ ప్రజలారా, ఏకపేడు మాకేనాం ఈ ప్రచారం ద్వారా దేశవ్యాప్తంగా ప్రజలు ప్రకృతి పట్ల తమ బాధ్యతను పరిపూర్ణంగా నెరవేర్చే ప్రయత్నం చేస్తున్నారు. సమాజం ఈ స్ఫూర్తితో మమేకమైనప్పుడు ఎన్నో అందమైన, ఎంతో స్ఫూర్తిదాయకమైన ఉదాహరణలు మనకు కనిపిస్తూ ఉంటాయి. మిత్రులారా, ప్రజాభాగస్వామ్యంలోని అద్భుతమైన శక్తి అహ్మదాబాద్లో ప్రదర్శితమైంది. పాడజి ప్రాంతంలో గంట వ్యవధిలోనే 3.5 లక్షలకు పైగా మొక్కలు నాటారు. ఈ భారీ చొరవలో 25,000 మందికి పైగా పాల్గొన్నారు. పాఠశాల విద్యార్థులు, ఎన్సీసీ క్యాడెట్లు, వాలంటీర్లు, సాధారణ పౌరులు అందరూ పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో. రాబోయే సంవత్సరాల్లో ఈ మొక్కలు దట్టమైన పట్టణ అడవిగా రూపుదిద్దుకుంటాయి. ఈ కృషి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో నమోదయ్యింది. మిత్రులారా, ఏక్ పేడ్ మాకేనాం ఉద్యమం కింద ఉత్తరప్రదేశ్ ప్రజలు కూడా అద్భుతమైన సంకల్పానికి సాక్ష్యంగా నిలుస్తున్నారు. 12వ తేదీన ఒక్కరోజులోనే అక్కడ 35 కోట్లకు పైగా మొక్కలు నాటారు. పార్లమెంటులో ఉత్తరప్రదేశ్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న సభ్యుడిగా ఇది నాకు ప్రత్యేక గర్వకారణం. నా ప్రియమైన దేశప్రజలారా, చెట్లు కేవలం మనుషుల కోసమే కాదు, అవి లెక్కలేనని జీవులకు ఆవాసంగా కూడా ఉంటాయి. దాదాపు 60 ఏళ్ల తర్వాత గుజరాత్లోని గిర్ అడవుల్లో ఇండియన్ గ్రే హార్న్బిల్ పక్షి మరోసారి గూడు కట్టుకుంటోంది. గిర్లో సంవత్సరాల తరబడి చేసిన పరిరక్షణ, పునరుద్ధరణ ప్రయత్నాల ఫలితమే ఈ బిల్ పక్షి మళ్లీ రావటం. హార్న్బిల్ పక్షుల్ని అడవుల రైతులు అని పిలుస్తారు. అవి పండ్లను తింటాయి, వాటి విత్తనాల్ని నలుదిక్కుల వ్యాప్తి చేస్తాయి. వాటి నుంచి అడవిలో కొత్త చెట్లు పెరుగుతాయి. ఇలా ఒక పక్షి అడవిని మళ్లీ పచ్చగా మార్చేందుకు సహాయం చేస్తుంది. మీ జీవితంలోని ఏదైనా ఒక ప్రత్యేక సందర్భాన్ని ప్రకృతితో ముడిపెట్టాలి అని నేను మీ అందరినీ కోరుతున్నాను. మీ అమ్మ పేరు మీద ఒక చెట్టు నాటండి. ఈరోజు నాటిన ఒక చిన్న మొక్క రాబోయే తరాలకు పచ్చదనం, స్వచ్ఛమైన గాలి అందచేస్తుంది. అందమైన భవిష్యత్తుకు ఒక అద్భుత వారసత్వంగా నిలిచిపోతుంది. ప్రియమైన దేశవాసులారా, ప్లాస్టిక్ కాలుష్యం ప్రపంచ పర్యావరణానికి ఎంత పెద్ద సవాలో మనందరికీ తెలుసు. ఒక్కసారి వాడిపారేసే ప్లాస్టిక్ వ్యర్థాలు సంవత్సరాల తరబడి ప్రకృతికి హాని కలిగిస్తూనే ఉంటాయి. అందువల్ల ప్లాస్టిక్ను సరైన పద్ధతిలో పారవేయటం చాలా ముఖ్యమిత్రులారా. బీహార్లోని సీతామడిలో వ్యర్థాల నుండి సంపదకు ఒక అద్భుత ఉదాహరణ ఆవిర్భవించింది. ఇక్కడ వ్యర్థాల్ని పునర్వినియోగించి ఆకర్షణీయమైన బెంచీల్ని తయారు చేస్తున్నారు. ఒక బెంచీ తయారు చేసేందుకు దాదాపు 40 కిలోలు ఒక్కసారి వాడిపారేసే ప్లాస్టిక్ ఉపయోగపడుతుంది. ఈ బెంచీలు ఎంతో దృఢంగా, మన్నికగా, సౌకర్యవంతంగా, పర్యావరణ అనుకూలంగా ఉన్నాయి. వీటిని ప్రభుత్వ పాఠశాలలు, పార్కులు, బహిరంగ ప్రదేశాలలో ఉపయోగిస్తున్నారు. ఇది పర్యావరణ పరిరక్షణ మీద ప్రజల్లో అవగాహనను కూడా సులభంగా పెంచుతుంది కదా. ఈ ప్రయత్నంలో స్థానిక విభాగంతో పాటు జిల్లా యంత్రాంగం కూడా కీలక పాత్ర పోషిస్తున్నది. ఇది స్థానిక స్థాయిలో ఉపాధి అవకాశాలను కూడా సృష్టిస్తున్నది. రెడ్యూస్, రీయూస్, రీసైకిల్ అనేవి కేవలం నినాదాలు మాత్రమే కాదని, అవి మన జీవితంలో ఒక భాగంగా మారుతున్నాయని సీతామడిలోని ఈ చొరవ మనకు స్పష్టంగా ఉదాహరణగా నిలుస్తుంది. మిత్రులారా, కిందటి మన్ కీ బాత్లో నేను గణేష్ ఉత్సవాన్ని గురించి మాట్లాడిన విషయం మీకు గుర్తుండే ఉంటుంది. మన దేశ మట్టితో చేసిన గణేషుణ్ణి పూజించాలని విజ్ఞప్తి చేశాను మీ అందరికీ. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అంటే POPతో చేసిన విగ్రహాలకు లేదా విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న గణేష్ విగ్రహాలకు బదులుగా మన దేశ మట్టితో చేసిన గణేషుణ్ణి మన ఇళ్లల్లో ప్రతిష్ఠించుకుందాం.

ఈ విషయం మీద చాలామంది నాకు సందేశాలు పంపారు. వారి ఆలోచనల్ని నాతో పంచుకున్నారు, పంచుకుంటున్నారు కూడా. వారు నా అభ్యర్థనను ఎంతో ప్రశంసించారు. స్థానిక మట్టితో చేసిన గణేషుణ్ణి ప్రతిష్ఠించాలి అని వారంతా నిర్ణయించుకున్నారు. ఈ విషయం మీద ఇప్పటికే మన్ కీ బాత్లో చర్చ జరిగిందని, సరైన సమయంలో సరైన అడుగు వేసేందుకు ఆ చర్చ వారికి ఒక స్ఫూర్తిగా నిలిచిందని ఎందరో నాకు లేఖలు రాశారు. నేను మరోసారి మిమ్మల్ని కోరుతున్నాను, ఈ వినాయక పూజ నాడు మన దేశ మట్టితో చేసిన గణేషుణ్ణి మీ ఇంట్లో ప్రతిష్ఠించి ఆయన్ని పూజించండి. మీరు చేసే ఈ ప్రయత్నం కూడా ఒక రకమైన ప్రకృతి పూజే అవుతుంది. నా ప్రియమైన దేశ ప్రజలారా, మీరు వినటానికి చాలా గర్వపడే ఒక వ్యక్తి గురించి నేనిప్పుడు మీకు చెప్పబోతూ ఉన్నాను. ఆయన విజ్ఞాన రంగంలో, ఆవిష్కరణ రంగంలో చాలా చురుగ్గా పనిచేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందుతున్నారు. తన మూలాలతో గాఢంగా అనుబంధం కలిగి ఉన్నారు వారు. అవకాశం వచ్చినప్పుడల్లా తన మట్టిని గౌరవించటం మరచిపోని ఆ వ్యక్తే మణిపూర్కు చెందిన డాక్టర్ రొనాల్డో లేష్రామ్. ఆయన పేరు రొనాల్డో, కానీ ఆయన వృత్తిరీత్యా ఒక ఖగోళ భౌతిక శాస్త్రవేత్త. ఆయన జపాన్లో పనిచేస్తున్నారు. యంగ్ గెలాక్సీల ఒక పెద్ద సమూహాన్ని కనుగొన్న బృందంలో రొనాల్డో కూడా ఒక సభ్యుడు. ఆయన ఏం చేశారో తెలుసుకోవాలి అని అనుకుంటున్నారు కదా. మణిపూర్లోని ఒక అందమైన సరస్సు పేరు మీద ఆయన ఈ మొత్తం సమూహానికి లోక్తక్ ప్రోటో క్లస్టర్ అని పేరు పెట్టారు. లోక్తక్ మన దేశంలో, మన మణిపూర్లో ఉన్న ఒక పెద్ద మంచినీటి సరస్సు. లోక్తక్ సరస్సులో తేలియాడే ఫూమ్డీలు ఒక ప్రత్యేకమైన ప్రకృతి దృశ్యాన్ని సృష్టిస్తాయి. విశాలమైన సముద్రంలో చిన్న చిన్న ద్వీపాలు తేలుతూ ఉన్నట్టుగా అవి కనిపిస్తాయి. అదేవిధంగా విశ్వంలో కూడా ఈ యువ గెలాక్సీలు ఒక భారీ నిర్మాణాన్ని ఏర్పరుస్తాయి. నేడు మణిపూర్ లోక్తక్ కేవలం జాతీయ పటం మీదే కాకుండా విశాల విశ్వంలో కూడా ప్రకాశిస్తోంది. మిత్రులారా, ఈ ఘనతకు కారణమెవరు? మన భారతీయుడు కదా. ఇది ప్రతి భారతీయుడికి గర్వకారణం కూడా. తమ సంప్రదాయాలకు కట్టుబడి ఉంటూనే కొత్త శిఖరాలను చేరుకోగలరు అని ఇది మన యువమిత్రులకు ఒక స్ఫూర్తిగా నిలుస్తుంది. నక్షత్ర ప్రపంచానికి సైతం వెలుగులు అందిస్తున్న మన భారతీయ మూలాలు ఇవే. ప్రియమైన దేశవాసులారా, మరికొద్ది రోజుల్లో 7 ఆగస్టున మన దేశం జాతీయ చేనేత దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉంది. ఈ సందర్భంగా మన నేత సోదర సోదరీమణుల నైపుణ్యాల్ని, సృజనాత్మకతను మనం వేడుక చేసుకుంటాం. ఈ నేత కార్మిక మిత్రులు తరతరాలుగా వస్తున్న సంప్రదాయాల్ని ముందుకు తీసుకెళ్తున్నారు. మిత్రులారా, చేనేత మగ్గం మీద తయారైన ప్రతి వస్త్రం ఒక ప్రాంతం, ఒక సమాజం, వాటితో సంబంధం ఉన్న లెక్కలేనంతమంది ప్రజల కథను మన కళ్ళ కడుతుంది. ఆ గాథలన్నీ వెలుగులోకి తెస్తుంది. వీరే భారతదేశ సాంస్కృతిక వారసత్వాన్ని గర్వంగా పరిరక్షిస్తున్నారు కూడా. ఈరోజున హస్తకళ్ళని ప్రోత్సహించటం ద్వారా మన నేత కార్మిక మిత్రుల్ని గౌరవించాలి అని నేనందరినీ కోరుతున్నాను. వోకల్ ఫర్ లోకల్ స్ఫూర్తిని మరింత బలోపేతం చేద్దాం. మిత్రులారా, ఈరోజు దేశంలో చేనేతను ప్రోత్సహిస్తున్న తీరు ఎంతోమంది ప్రజల జీవితాలను మెరుగుపరుస్తోంది. పోచంపల్లి నుంచి పాట్నా దాకా, కూతంపల్లి నుంచి కచ్ దాకా లెక్కలేనని ఉదాహరణలు ఉన్నాయి ఇందుకు. మన ఘనమైన చేనేత సంప్రదాయానికి కొత్త శక్తిని, గుర్తింపును ఇస్తున్న వ్యక్తులు ఎందరో ఉన్నారు. అలాంటి సమూహాలు కూడా చాలా ఉన్నాయి. కొందరు పోచంపల్లి ఇకత్ అందమైన సంప్రదాయాన్ని ముందుకు తీసుకువెళ్తూ ఉంటే, మరికొందరు మహిళా నేత కార్మికుల్ని ఏకం చేసి ఉన్ని ఉత్పత్తుల్ని తయారు చేస్తున్నారు. కొందరు కేరళం సంప్రదాయ కసావు కళను పరిరక్షిస్తున్నారు కూడా. దీనివల్ల మన తల్లులు, సోదరీమణులు కూడా ఉపాధి పొందుతూ ఉన్నారు. మిత్రులారా, నేను ప్రత్యేకంగా ప్రస్తావించాలి అనుకుంటున్న మరొక విషయం ఖాదీ. మహాత్మా గాంధీకి ఖాదీ అంటే చాలా ఇష్టమని మనందరికీ తెలుసు. గత కొన్నేళ్లుగా ఖాదీకి ఎంతో ప్రజాదరణ లభిస్తూ ఉంది.
గత 12 ఏళ్లలో దీని అమ్మకాలు 6 రెట్లు పెరిగాయి. ఈ అమ్మకాల విలువ ఇప్పుడు దాదాపు 8,000 కోట్ల రూపాయలకు చేరుకుంది. రాబోయే పండుగల సమయంలో మీరందరూ ఏదైనా ఖాదీ వస్త్రం లేదా చేనేత వస్త్రం లేదా హస్తకళల వస్తువుల్ని కొనుగోలు చేయాలి అని నేను మిమ్మల్ని కోరుతున్నాను. నా ప్రియమైన దేశ ప్రజలారా, భారతదేశంలో ఎన్ని రకాల సంగీత వాద్యాలు ఉన్నాయి అని మిమ్మల్ని ఎవరైనా అడిగారనుకోండి, మీరు ఆలోచనలో పడిపోతారు. ఎందుకంటే మన దగ్గర చాలా సంగీత వాద్యాలు, చాలా సంగీత వాద్యాలకు సంబంధించిన చాలా సంప్రదాయాలు ఉన్నాయి. అలాంటి వాద్యాల్లో ఒకటి త్రిపురకు చెందిన చౌంగు ప్రెంగ్. ఈ చౌంగు ప్రెంగ్ అనేది అక్కడి గిరిజన వర్గాల్లో చాలా ప్రసిద్ధి చెందింది. వెదురుతో తయారైన ఈ వాద్యానికి 3 తీగలు ఉంటాయి. ఇది వెలువరించే రాగం సరోదు నుంచి వెలువడే మాదిరిగానే చాలా మధురంగా ఉంటుంది. కొన్ని కారణాల వల్ల యువతలో దీని ప్రజాదరణ తగ్గడం ఆరంభమైంది. సూరజ్ కుమార్ దేవ్ వర్మ గారు దాన్ని పునరుద్ధరించాలి అని సంకల్పించారు. ఆయన ప్రయత్నాలు ఫలించాయి. ఆయన చౌంగు ప్రెంగుతో పాటు ఇతర సాంప్రదాయక వాద్య పరికరాల మీద ఎన్నో ప్రదర్శనలు ఇస్తూ ఉన్నారు. ఆయనకు కోక్ బొరోక్ జానపద గీతాలు, బౌల్ పాటలు, బెంగాలీ జానపద పాటలు ఇలాంటివి చాలా ఇష్టం. ఇప్పుడు నేను ఒక చిన్న ఆడియో క్లిప్ మీతో పంచుకోవాలి అనుకుంటున్నాను. ఈ సంగీతాన్ని మీరు ఎప్పటికీ మర్చిపోలేరు.

0: మిత్రులారా, ఈ సంగీత ధ్వనిని మీరు హాయిగా ఆస్వాదించారు అని నేను ఖచ్చితంగా చెప్పగలను. దేవ్ వర్మ గారి కృషిని చూసి నేనెంతో గర్వపడుతున్నాను కూడా. సంప్రదాయ సంగీతాన్ని ప్రాచుర్యంలోకి తీసుకురావటానికి ఆయన చేస్తున్న ప్రయత్నాలు ప్రశంసనీయం. మీ చుట్టూ ఉన్న సంప్రదాయ వాద్య పరికరాల గురించిన సమాచారాన్ని సోషల్ మీడియాలో పంచుకోవాలి అని నేను మిమ్మల్ని కోరుతున్నాను. మీ ప్రయత్నాలు ఇతరుల్ని సంప్రదాయ భారతీయ సంగీతంతో తప్పకుండా అనుసంధానం చేస్తాయి. నా ప్రియమైన దేశవాసులారా, రేపు అంటే జూలై 27వ తేదీన భారతరత్న పురస్కార గ్రహీత డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి వర్ధంతి. డాక్టర్ కలాం గారి వ్యక్తిత్వంలో ఎన్నో స్ఫూర్తిదాయక అంశాలు, కానీ ఉపాధ్యాయుడిగా విద్యార్థిని విద్యార్థులతో ఉన్న అనుబంధం ఆయన హృదయానికి ఎంతో దగ్గరైంది. పిల్లల్ని, యువతను పెద్ద కలలు కనేందుకు ఆయన ప్రేరేపించారు. యాదృచ్ఛికంగా ఈ వారంలోనే మనం పవిత్ర పర్వదినమైన గురు పూర్ణిమ కూడా జరుపుకోబోతున్నాం. మన తల్లిదండ్రులు మన మొదటి గురువులు, పాఠశాల ఉపాధ్యాయులు మనకు అక్షరజ్ఞానం అందిస్తారు. అలాంటి గురువులందరికీ కృతజ్ఞతలు తెలియచేయటానికి ఒక పవిత్ర సందర్భమే ఈ గురు పూర్ణిమ. దేశంలోని ఉపాధ్యాయులు, గురువులందరికీ నేను నా శ్రద్ధాపూర్వక ప్రణామాలు అందచేస్తూ ఉన్నాను. మిత్రులారా, మరికొన్ని వారాల్లో మనం మన స్వాతంత్ర మహోత్సవాన్ని కూడా జరుపుకోబోతున్నాం. 15వ తేదీ ప్రతి భారతీయునికి ఎంతో గర్వకారణమైన రోజు. మాతృభూమి స్వాతంత్రం కోసం తమ సర్వస్వాన్ని అర్పించిన అసంఖ్యాక వీరుల్ని స్మరించుకునే రోజు కదా అది. వారి త్యాగం, తపస్సు కారణంగా ఈరోజు మనం త్రివర్ణ పతాకాన్ని చేతుల్లో పట్టుకున్నాం. ఈ త్రివర్ణ పతాకం మన రాజ్యాంగ ఆదర్శాలకు ప్రతిరూపం. మిత్రులారా, గత కొన్నేళ్లలో హర్ ఘర్ తిరంగా ఉద్యమం యావత్ దేశాన్ని ఒక అద్భుతమైన స్ఫూర్తితో ఏకం చేసింది. ప్రతి ఇంట్లో, ప్రతి వీధిలో త్రివర్ణ పతాక సంబరాలు కనిపిస్తాయి. ఈ సంవత్సరం కూడా హర్ ఘర్ తిరంగా ఉద్యమాన్ని పూర్తి ఉత్సాహంతో ముందుకు తీసుకెళ్లాలి. ప్రతి వీధిలో, ప్రతి ఇంటిపైన పూర్తి గౌరవంతో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయాలి. మిత్రులారా, ప్రతి సంవత్సరం 15వ తేదీకి ముందు మీరు నాకు ఎన్నో ఆలోచనలు, ఎన్నో సూచనలు పంపిస్తూ ఉంటారు. ఈ సంవత్సరం కూడా మై గౌపై మీ అభిప్రాయాన్ని పంచుకోండి. మీ సూచనల కోసం ఎదురుచూస్తూ ఉన్నాను. మిత్రులారా, మన్ కీ బాత్ ఈ భాగంలో ఇప్పటికీ ఇంతే. మన దేశ ప్రజల అనేక కొత్త విజయాలు, స్ఫూర్తిదాయకమైన ప్రయత్నాలతో వచ్చే నెలలో మనం మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు. చాలా చాలా ధన్యవాదాలు. నమస్కారం.
1: మీరు ఇంతవరకు ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం విన్నారు. అనువాదం డాక్టర్ రాయారావు సూర్యప్రకాశరావు. అనువాద పఠనం శ్రీ మడిపల్లి దక్షిణామూర్తి. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.
2: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 8:31 దాటి 35 సెకండ్లు. శ్రోతలు లలిత గీతాలు వింటారు.

0: గుడ్ మార్నింగ్ పిల్లలు.
1: గుడ్ మార్నింగ్ మేడం.
2: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
3: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
0: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
4: BIS నమ్మకానికి, నాణ్యతకు హామీ.
5: డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ బొద్దుల.
6: ఊపిరితిత్తులు, ఆస్తమా, అలర్జీ,
5: బ్రాంకోస్కోపీ, థొరకోస్కోపీ, స్లీప్ స్టడీ.
6: మొట్టమొదటిసారిగా నిజామాబాద్ లో
5: డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ బొద్దుల, ఛాతీ వ్యాధుల వైద్య నిపుణులు,
6: ద్వారకా నగర్, నిజామాబాద్.
5: సెల్ 9032323258. డాక్టర్ సీను నాయక్.
7: ఎత్తు, వంకరపల్లు, నోటి దుర్వాసన మొదలైన సమస్యలకు
5: డాక్టర్ సీను నాయక్. డెంటల్ హాస్పిటల్ కలీల్వాడి, నిజామాబాద్. హెల్ప్ లైన్ 7799050505.
8: డాక్టర్ బి కిషోర్ రెడ్డి గత 15 సంవత్సరాలుగా నిజామాబాద్ లో సేవలందించి
5: ఇప్పుడు డాక్టర్ బి కిషోర్ రెడ్డి చెస్ట్ అండ్ అలర్జీ క్లినిక్ స్థాపించారు.
8: దగ్గు, దమ్ము, ఆస్తమా, అలర్జీ, టీబీ, నిమోనియా, ఛాతీ నొప్పి, పిల్లల్లో పెద్దల్లో సమస్యలకు సంప్రదించండి.
5: డాక్టర్ బి కిషోర్ రెడ్డి, పల్మనాలజిస్ట్, అపోజిట్ హోప్ హాస్పిటల్, కలీల్వాడి, నిజామాబాద్.
9: నీకు కాలేజ్ రోజులు గుర్తున్నాయా?
10: అరే కాలేజ్ జ్ఞాపకాలే కాదు, ఎన్నో విషయాలు మర్చిపోయాను. అప్పటి బ్యాంక్ అకౌంట్ కూడా గుర్తులేదు.
9: బ్యాంక్ అకౌంట్ పాతదైనా తెలుసుకోవచ్చు.
10: ఎలా తెలుసుకోవచ్చు?
9: ఉద్గమ్ ద్వారా. RBI యొక్క ఉద్గమ్ పోర్టల్ లో రిజిస్టర్ చేసుకుని లాగిన్ అయ్యి ఇంకా మీ డీటెయిల్స్ పేర్కొని 10 ఏళ్ల లేదా దానికంటే పాత నిష్క్రియ ఖాతాలను సెర్చ్ చేయండి. బ్యాంక్ ని సంప్రదించి ఖాతాని యాక్టివ్ చేసుకోండి.
10: ఈ రోజే సెర్చ్ చేస్తాను.
9: మరైతే ఈ రోజు టీ నీ తరపున.
11: RBI అంటుంది,
9: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.

ఇంతవరకు లలిత గీతాలు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 8:45 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో జాతీయ వార్తలు వింటారు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి.

0: विधिक सेवा प्राधिकरण अधिनियम 1987 की धारा 12 के तहत पात्र नागरिक निशुल्क कानूनी सहायता न्याय बंधु मोबाइल ऐप और www.probono-toj.in से प्राप्त कर सकते हैं।
1: You had been listening to a talk on environmental justice, public participation and legal remedies by Shubhrajit Goswami, Program Officer, Center for Science and Environment, and Smita Harshal Salve, Senior Legal Consultant, Ministry of Environment, Forest and Climate Change. This talk was part of a webinar conducted by the Department of Justice.
2: మీరింతవరకు భారత ప్రభుత్వ న్యాయ మంత్రిత్వ శాఖ న్యాయ విభాగం సమర్పించిన ప్రత్యేక ప్రాయోజిత కార్యక్రమం రెండవ భాగం విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం శ్రోతలు తెలుగు సినిమా పాటలు వింటారు. ముందుగా వినండి భక్త కన్నప్ప సినిమాలోని ఈ పాట.

శ్రోతలు వింటున్నారు 103.2 MHz పై తెలుగు సినిమా పాటలు. ఇప్పుడు వినండి పులి బొబ్బిలి సినిమాలోని ఈ పాట.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం ఇప్పుడు సమయం 10 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో అఖిల భారత రవివాసరీయ సంగీత సభా కార్యక్రమం ప్రసారమవుతుంది ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి.